ఆకాశవాణి అనంతపురం కేంద్రం 101.7 మెగాహెడ్స్ పై ఈనాటి మా ప్రసారాలకు స్వాగతం. శక సంవత్సరం 1948, జ్యేష్ఠమాసం 17వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, జూన్ నెల 26వ తేదీ శనివారం. మా శ్రోతలందరికీ శుభోదయం.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం నిలయంలో సమయం ఉదయం 6 గంటలు. ఇప్పుడు విందాం దేశభక్తి గీతం. మన దేశం విశ్వశాంతి సంకేతం. బృందగానం.

దేశభక్తి గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 6:05 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.

0: భక్తిరంజని కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ పివి అనంతశయనం అయ్యంగారు గారు గానం చేసిన శ్రీ వెంకటేశ్వర స్వామివారి సుప్రభాతం, స్తోత్రం, ప్రపత్తి, మంగళహారతి విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. వినదగు మాట వ్యాఖ్యత డాక్టర్ పి స్వప్న హైందవి గారు.
1: మాట విలువ. లోకంలో మనుషుల మాట తీరు పలు రకాలు. మాటలాడే శక్తి ఉన్నందువల్లే మానవుడు మిగిలిన ప్రాణుల కంటే విలక్షణుడు. భావప్రకటన మనిషికి లభించిన వరమే అయినా ఈ శక్తి అందరికీ ఒకలా ఉండదు. కొందరు మనసులో ఏదో తలపోస్తారు, కానీ తాము తలచిన తలపులన్నింటినీ ప్రకటించలేరు. అల్పాక్షర రమణీయం యః కథయతి నిశ్చితం సవై వాగ్మి, బహువచనమల్పసారం యః కథయతి విప్రలాపీ సహా. అందంగా అలతి అలతి పలుకులతో చెప్పదలుచుకున్న దాన్ని చెప్పేవాణ్ణి నిజంగా మాటకారి అనాలి. విషయం లేకపోయినా రాసులుగా మాటలు కుమ్మరించి ఏమేమో పలికేవాడిని వట్టి వదరుబోతు అని సుభాషితం చెప్పింది. మనిషికి తరగని ఆభరణం మాటే. ఇతర సంపదలన్నీ క్షణికమైనవే. ఒక మాటే మనిషిని చరిత్రలో చిరస్థాయిగా నిలుపుతుంది. అందుకే భర్తృహరి వాణ్య

అన్నారు. సంస్కరించబడిన మాట మాత్రమే మనిషికి పెద్ద అలంకారం, మిగతా అలంకారాలన్నీ వ్యర్థమే అని తెలిపారు. మాట మంచిదైతే ఊరు మంచిదవుతుంది అని మన పెద్దల మాట. మాట జారితే వెనక్కి తీసుకోలేమని తెలుసుకోవాలి. మాటా మాటా పెరగకుండా చూసుకోవాలి. మాటకు కట్టుబడే రాముడు అరణ్యవాసం చేశాడు. మాటకు కట్టుబడే పాండవులు అరణ్యవాసాన్ని, అజ్ఞాతవాసాన్ని చేశారు. వేటగాడి బాణం కంటే మోసకారి మాట చాలా ప్రమాదం. మాట ఋషి నోట మంత్రమవుతుంది, గురువు నోట సదుపదేశమవుతుంది, కవి నోట కావ్యమవుతుంది, గాయకుని నోట శ్రావ్యమైన గానమవుతుంది, ప్రభువు నోట శాసనమవుతుంది. మహనీయుల మాటలే మానవాళికి ప్రగతి బాట అయి నిలుస్తాయి. అందుకే ఒక కవి మానవ జీవితం ఆనందభరితం కావాలంటే మంచి వాక్కు అవసరమని మా

0: మాటలు నేర్వకున్న అవమానము న్యూనము మానభంగమున్. ఇలా చెప్పారు, మంచి మాటలు చంద్రుని కన్నా, చందనపు రసము కన్నా, చల్లని నీరు కన్నా, చెట్టు నీడ కన్నా మనిషి మనస్సును ఆహ్లాదపరుస్తాయి. కానీ నిత్య జీవితంలో సత్యమైనవి నిలుస్తాయి. ఈ విషయాన్ని ఒక పూర్వ కవీంద్రులు ఇలా వివరించారు. నథదా శశీ సలిలం న చందన రసో న శీతల ఛాయా ప్రహ్లాదయతి చ పురుషం యదా మధుర భాషిణీ వాణీ. రామాయణంలో శ్రీరాముని మాట గురించి వాల్మీకి మహర్షి, స్మితభాషీ మితభాషీ పూర్వభాషీ చ రాఘవః అని వర్ణించాడు. అంటే చిరునవ్వుతో తానే ముందుగా పలకరిస్తాడని, మితమైన మాటలను మాట్లాడుతాడని తెలియచేశారు. మాటలకుండే అపార శక్తిని, మాటలకుండే వైభవాన్ని భవభూతి మహాకవి తన ఉత్తర రామచరిత నాటకంలో ఇలా వివరించారు. జ్ఞానస్య జీవ కుసుమస్య వికాసనాని సంతర్పణాని సకలేంద్రియ మోహనాని ఏతాని తే సువచనాని సరోరుహాక్షి కర్ణామృతాని మనసశ్చ రసాయనాని. శ్రీరామచంద్రుడు సీతమ్మతో, నీ మాటలు నాకు కర్ణామృతాలు, మనస్సుకు ప్రీతి కలిగించు రసాయనాలు. నీ మాటలు వాడిపోయిన నా జీవన కుసుమాన్ని వికసింపచేస్తాయి, సంతోషాన్ని సంతృప్తిని కలిగిస్తాయి. నీ పలుకులు నా సకలేంద్రియములను సమ్మోహింపజేస్తూ నా హృదయాన్ని ఆకర్షిస్తాయి అని పేర్కొన్నాడు. దీనిని బట్టి రాముడు సీతమ్మ మాటల గురించి చెప్పిన తీరు, మాటలకుండే శక్తి సామర్థ్యాలు ప్రకటితమవుతుంది. అందుకే మనం లోకంలో మంచి మాటలే మాట్లాడాలి.
1: మాట విలువ గురించి డాక్టర్ పి స్వప్న హైందవి గారు వినిపించిన వినదగు మాట విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సేద్దిపు శుద్ధులు. ఈనాటి ఈ కార్యక్రమంలో వినండి, టమోటోలో సస్యరక్షణ గురించి డి ప్రభాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు.
2: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు టమోటా పంట సస్యరక్షణ గురించి తెలుసుకుందాం. టమాటా పంటను సంవత్సరం పొడవునా అన్ని ఋతువుల్లో సాగు చేయవచ్చు. అధిక దిగుబడికి శీతాకాలం అనుకూలమైనది. అధిక ఉష్ణోగ్రత, ఎక్కువ వర్షపాతానికి ఈ టమోటా పంట తట్టుకోలేదు. నేలల విషయానికి వస్తే బాగా నీరు ఇంకే బరువైన గరప నేలలు ఈ పంటకు అనుకూలం. వర్షాకాలంలో తేలికపాటి నేలల్లో వర్షాధార పంటగా కూడా సాగు చేసుకోవచ్చు. శీతాకాలంలో దీనిని ఇసుకతో కూడిన గరప నేలల నుండి బరువైన బంక నేలల్లాంటి వివిధ రకాల నేలల్లో సాగు చేసుకోవచ్చు. మురుగునీటి వసతి లేని భూములు, చౌడు భూములు ఈ పంటకు అనుకూలం కాదు.

కాదు. నాటే సమయం విషయానికి వస్తే వర్షాకాలంలో జూన్ జూలైలో, శీతాకాలంలో అయితే సెప్టెంబర్ అక్టోబర్లో, వేసవిలో అయితే జనవరి ఫిబ్రవరిలో నాటుకోవచ్చు. నేల తయారీ విషయానికి వస్తే భూమిని 3-4 సార్లు దున్ని చదును చేయాల్సి ఉంటుంది. వర్షాకాలం పంటకు 60 సెంటీమీటర్ల దూరంలో బోదలు వేసుకోవాలి. ఇతర ఋతువుల్లో అయితే 4x5 చదరపు మీటర్లు గల మళ్ళను తయారు చేసుకోవాలి. విత్తనం మోతాదు విషయానికి వస్తే ఎకరాకు సూటి రకాలైతే 200 గ్రాములు, శంకరజాతి రకాలకైతే 60-80 గ్రాముల విత్తనం కావాల్సి ఉంటుంది. విత్తే ముందు కిలో విత్తనానికి 3 గ్రాముల థైరామ్ లేదా 3 గ్రాముల మెటలాక్సిల్తో, 2 గంటల తర్వాత 4 గ్రాముల ట్రైకోడెర్మా కల్చర్తోనూ విత్తన శుద్ధి చేయాల్సి ఉంటుంది. ఇక నార విషయానికి వస్తే భూమిలో ఎరువు వేసుకొని బాగా దుక్కి అదును చేసుకోవాలి. నారుకుళ్ళు తెగులు సోకకుండా ముందు జాగ్రత్తగా 1 లీటర్ నీటికి 3 గ్రాముల కాపర్ ఆక్సిక్లోరైడ్ లేదా 0.5% బోర్డో మిశ్రమంతో నారుమల్లను శుద్ధి చేయాల్సి ఉంటుంది. విత్తే ముందు విత్తనాలను 60 డిగ్రీల సెల్సియస్ వేడి నీటిలో 5 నుంచి 10 నిమిషాల సేపు ఉంచి తీయాలి. నారుమడలో 10 సెంటీమీటర్ల ఎడంతో వరుసల్లో 1.5 సెంటీమీటర్ల లోతులో విత్తనాలను పలుచగా విత్తుకోవాలి. విత్తిన వెంటనే రోజ్ క్యాన్తో నీటిని చల్లి పాలిథిన్ షీట్ లేదా వరిగడ్డితో నారుమలను కప్పాలి. విత్తనాలు మొలకెత్తిన వెంటనే దీనికి సుమారు 7 నుంచి 10 రోజుల సమయం పడుతుంది. మల్చింగ్గా వేసిన వరిగడ్డి లేదా పాలిథిన్ షీట్ తీసివేయాలి. 2 నుంచి 3 వారాల వయసులో నారుకుళ్ళు తెగులు రాకుండా కాపర్ ఆక్సిక్లోరైడ్ 1 లీటర్ నీటికి 2.5 గ్రాములు పిచికారీ చేయాల్సి ఉంటుంది. 3 వారాల వయసు గల నారుమడికి రసం పీల్చే పురుగుల నుంచి కాపాడుకోవడానికి కార్బోఫ్యూరాన్ 3G గుళికలు వాడాల్సి ఉంటుంది. నారుమడి పీకడానికి 2-3 రోజులకు ముందుగా 1 లీటర్ నీటికి 2 మిల్లీలీటర్ల రోగార్ అలాగే 1 గ్రాము బావిష్టును కలిపి నారుమడిపై పిచికారీ చేయాలి. నారుమడిలో మొక్కలు దృఢపడటానికి గింజ విత్తిన 20-30 రోజుల మధ్య రోజు విడిచి రోజు నీరు కట్టాల్సి ఉంటుంది. 25-30 రోజుల వయసు ఉండి 3-4 ఆకులు గల మొక్కల్ని నాటుకోవాల్సి ఉంటుంది. సాధ్యమైనంత వరకు 30 రోజులు మించిన ముదురు నారును నాటకూడదు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితే రైతులు ముదురున నారు నాటుకోవాల్సి వస్తే తలలు తుంచి నాటుకోవాలి. ఇక నాటడం విషయానికి వస్తే వర్షాకాలంలో 60x45 సెంటీమీటర్లు, శీతాకాలంలో అయితే 60x60 సెంటీమీటర్లు, వేసవిలో అయితే 45x30 సెంటీమీటర్ల దూరంలో నాటుకోవాలి. ఇక ఎరువుల విషయానికి వస్తే చివరి దుక్కిలో ఎకరాకు 6-8 టన్నుల పశువుల ఎరువు వేసి కలయదున్నాలి. నాటేటప్పుడు ఎకరాకు 24 కిలోల భాస్వరం మరియు 24 కిలోల పొటాషియం ఎరువులు వేయాల్సి ఉంటుంది. పూత దశలో 1 లీటర్ నీటికి 20 గ్రాముల యూరియాను కలిపి పిచికారీ చేస్తే 15-20% దిగుబడి పెరుగుతుంది. నాటే ముందు ఎకరాకు 8-12 కిలోల చొప్పున బోరాక్స్ వేసినట్లయితే పండ్లు పగలకుండా ఉంటాయి. ఎకరాకు 10 కిలోల చొప్పున జింక్ సల్ఫేట్ వేసినట్లయితే జింక్ లోపం రాకుండా ఉంటుంది. నాటిన తర్వాత 30-45 రోజులకు 1 లీటర్ నీటికి 5 గ్రాముల జింక్ సల్ఫేట్ని కలిపి పిచికారీ చేసినట్లయితే 20% దిగుబడి పెరుగుతుంది. పూత దశలో ఎకరాకు 400 మిల్లీగ్రాములు 2,4-D మందును 200 లీటర్ల నీటికి కలిపి లేదా 1 మిల్లీలీటర్ ఫ్లానోఫిక్స్ 4.5 లీటర్ల నీటిలో కలిపి ఎకరాకు పిచికారీ చేస్తే పూత పిందె నిలిచి ఎండాకాలంలో కూడా మంచి దిగుబడి వస్తుంది. నీటి యాజమాన్య విషయానికి వస్తే భూమిలో తేమను బట్టి 7-10 రోజుల వ్యవధిలో నీరు కట్టాల్సి ఉంటుంది. వేసవిలో అయితే ప్రతి 5-6 రోజులకు ఒకసారి తడి అవసరం ఉంటుంది. సస్యరక్షణ విషయానికి వస్తే ముందుగా పురుగుల గురించి తెలుసుకుందాం. ఈ టమోటాకు సాధారణంగా కాయతోలుచు పురుగు, జల్లెడ పురుగు, పచ్చదోమ, రబ్బరు పురుగు ఇలాంటివి పురుగులు ఆశిస్తాయి. కాయతోలుచు పురుగు నివారణకు ముందుగా ఇది లేత ఆకులను కొమ్మలను తినివేస్తుంది. కోత దశలో కాయలను తొలిచి నాశనం చేస్తుంది. దీని నివారణకు ఎర్రపంటగా బంతిని వేసుకోవాలి. ఇది ఎలా అంటే ప్రతి 16 వరుసలకు 1 వరుస చొప్పున బంతి మొక్కలు నాటుకోవాలి. టమోటా కంటే బంతి నారను 20 రోజుల ముందుగా నాటుకోవాల్సి ఉంటుంది. ట్రైకోగామా బదనికలను ఎకరాకు 50 వేల చొప్పున విడుదల చేయాలి.

0: ఎకరాకు 4 చొప్పున లింగాకర్షణ బుట్టలను పెట్టాల్సి ఉంటుంది. నాటిన 28 నుంచి 35 రోజులకు ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాలి. ఎన్పీవీ వైరస్ ద్రావణాన్ని ఎకరాకు 250 లార్వాలకు సమానమైన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ఎకరానికి 20 చొప్పున పక్షి స్థావరాలు ఉంచితే మంచి ఫలితాలుంటాయి. ఇక జల్లెడ పురుగు విషయానికి వస్తే, వీటి పిల్ల మరియు పెద్ద పురుగులు ఆకులోని పత్రహరితాన్ని గోకి తినివేయటం వల్ల ఈ నెల మాత్రం మిగిలి ఆకులు తెరవలే కనిపిస్తాయి. ఈ పురుగులు చూడటానికి అక్షింతల పురుగుల వలె ఉంటాయి. వీటి నివారణకు కార్బారిల్ 50% నీటిలో కరిగే పొడిని 3 గ్రాములు లేదా ఎండోసల్ఫాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేయాలి. తీవ్ర దశలో అయితే థయోడికార్బ్ 1 గ్రాము లీటర్ నీటికి చొప్పున కలిపి పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక పచ్చదోమ విషయానికి వస్తే, ఆకుల అడుగు భాగం నుండి రసాన్ని పీల్చడం వల్ల ఆకుల చివర్లు పసుపచ్చగా మారి క్రమేపీ ఆకు అంతా ఎర్రబడి చివరిగా ఆకులు ముడుచుకొని దోనెల్లాగా కనిపిస్తాయి. దీని నివారణకు డైమీథోయేట్ లేదా మిథైల్ డెమటాన్ 2 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఇక రబ్బరు పురుగు విషయానికి వస్తే, కాయతొలుచు పురుగు వలె పంట నాశనం చేస్తుంది. పురుగుల చివరి దశలో నివారణకు విషపు ఎరలను పెట్టాల్సి ఉంటుంది. అంటే 8 కిలోల తవుడు, 500 మిల్లీలీటర్ల మోనోక్రోటోఫాస్, 1 కిలో బెల్లం, తగినంత నీరును కలిపి ఈ ఎరను తయారు చేసుకోవాలి.
1: టమోటోలో సస్యరక్షణ గురించి డి ప్రభాకర్ రెడ్డి గారు అందించిన సేద్యపు శుద్ధులు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 6:45 కావస్తోంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎస్ మణి. ముఖ్యాంశాలు. విశాఖపట్నాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జికిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం లక్ష ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఇక వార్తల్లోని వివరాలు. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విశాఖపట్నం ఎకనామిక్ రీజియన్పై నిన్న నిర్వహించిన సమీక్షలో పర్యాటక, మౌలిక సదుపాయాలు, పారిశ్రామిక అభివృద్దిపై ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు. గ్రే హౌండ్స్కు చెందిన 303 ఎకరాల్లో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణం, కైలాసగిరిని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా అభివృద్ది చేయడం, బీచ్ వాటర్ స్పోర్ట్స్, వినోద ప్రాజెక్టులకు పెట్టుబడులు ఆకర్షించడం, జంతు ప్రదర్శనశాలకు ఆధునీకరణ చేపట్టాలని సూచించారు. అలాగే ఎర్రమట్టి దిబ్బలు, బౌద్ధ క్షేత్రాలు, పాపికొండలు, పోలవరం ప్రాజెక్ట్, రాజమహేంద్రవరం ప్రాంతాల్లో పర్యాటక అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వాలని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. స్వస్థలానికి దూరంగా నివసిస్తున్నప్పటికీ తెలుగు భాష, యాస, సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలను భావితరాలకు అందించేందుకు ముంబై తెలుగు సంఘాలు చేస్తున్న కృషి అభినందనీయమని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. ముంబైలో నిన్న నిర్వహించిన తెలుగు సాంస్కృతిక సంబరాలు కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
1: అటువంటి తెలుగు భాషకు సంబంధించి కేవలం ఆంధ్రదేశంలోనూ తెలంగాణలో మాత్రమే కాకుండా ఎక్కడైతే మనం స్థిరపడ్డామో ఆ ప్రాంతంలో సైతం మన భాషని, మన యాసని మనం మర్చిపోకుండా పది కాలాల పాటు నిలబెట్టుకోవడానికి వీలుగా మనం మాత్రమే కాకుండా మన తర్వాతి తరాల వారు కూడా తెలుగు

0: సదస్సుని ముందుకు తీసుకెళ్ళాలి అనేటువంటి బాధ్యతని మనం అందరం తీసుకోవాలి.
1: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో బలమైన ఆర్థిక పునాదులు, సంస్కరణలతో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. గడిచిన ఆర్థిక సంవత్సరంలో 7.7% స్థూల దేశీయోత్పత్తి వృద్ధి, అలాగే 4వ త్రైమాసికంలో 7.8% నమోదు కావటం భారత ఆర్థిక వ్యవస్థ బలాన్ని, పెట్టుబడిదారుల విశ్వాసాన్ని, ప్రజల కృషిని ప్రతిబింబిస్తున్నాయని సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా వెల్లడించారు. మౌలిక సదుపాయాల అభివృద్ధిని మరింత వేగవంతం చేస్తూ, యువతకు కొత్త అవకాశాలను సృష్టిస్తూ, ఆర్థిక వ్యవస్థలోని ప్రతి రంగాన్ని సాధికారత కల్పిస్తున్న ఈ సమయంలో సాధించిన విజయాలు, 2047 నాటికి వికసిత భారత్ నిర్మాణ లక్ష్య సాధనలో మన సమిష్టి సంకల్పాన్ని మరింత బలోపేతం చేస్తున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మచిలీపట్నం అభివృద్ధికి తగిన ప్రాధాన్యం ఇస్తోందని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాల నుంచి అవసరమైన నిధులు తీసుకువచ్చి నియోజకవర్గాన్ని సమగ్రంగా అభివృద్ది చేస్తున్నట్లు చెప్పారు. కృష్ణా జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలోని టీడీపీ కార్యాలయంలో నిన్న నిర్వహించిన ప్రజాదర్బార్లో ప్రజల నుంచి వినతులను మంత్రి స్వీకరించారు. అనంతరం ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ,
2: రాష్ట్రంతో పాటు మచిలీపట్నం కాన్స్టిట్యున్సీలో కూడా చేయాల్సినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఒక ట్రాక్ మీదకి తీసుకొచ్చాం. ఒక మచిలీపట్నం డెవలప్మెంట్ కోసం ఒక స్పెషల్ పర్పస్ వెహికల్ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం. ప్రధానమైనటువంటి పోర్ట్ కానీ, ఆక్వాకల్చర్ కానీ, మనకున్నటువంటి రోడ్డు కనెక్టివిటీస్ కానీ, రైల్వే కనెక్టివిటీస్ కానీ, టూరిజం కానీ, ఇండస్ట్రీస్, ఇదంతా కూడా ఒక సమగ్రమైనటువంటి ఒక ప్రణాళిక తయారు చేసుకుని స్థానిక యువతకి దాంట్లో భాగస్వాములు చేయాలి. ప్రధానంగా మహిళలకు ఉమెన్ ఎంపవర్మెంట్ కావాల్సినటువంటి కార్యాచరణను కూడా ఇవాళ దానికి ఒక ప్రణాళిక బద్ధంగా టీం వర్క్ చేస్తున్నాం.
1: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాన్ని యూనిట్గా తీసుకుని హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. హైదరాబాద్లోని సచివాలయంలో గృహ నిర్మాణంపై సమీక్షను ఆయన నిన్న నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి నగరంలో 100,000 ఇళ్లకు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో 2.50 లక్షల ఇళ్ల నిర్మాణానికి ఇప్పటికే పరిపాలనాపరమైన అనుమతులు ఇచ్చామన్నారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకుని అవసరమైన కార్యాచరణను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. మెగా డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాల్లో సుప్రీంకోర్టు మార్గదర్శకాలు GO 77 ప్రకారమే హారిజంటల్ రిజర్వేషన్లను అమలు చేస్తూ పూర్తిస్థాయి పారదర్శకతతో నియామక ప్రక్రియ నిర్వహించినట్లు ఆంధ్రప్రదేశ్ సర్వీసెస్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ఎస్ రావత్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో విద్యాశాఖ కార్యదర్శి కోనా శశిధర్, శాప్ వైస్ చైర్మన్ భరణితో కలిసి డీఎస్సీ నియామకాలకు సంబంధించి ఆయన సమగ్ర వివరణ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎస్ఎస్ రావత్ మాట్లాడుతూ,
3: వేకెన్సీస్ లో ఎస్సీ ఎస్టీ బీసీకి ఈడబ్ల్యూఎస్కి ఈ దమాషా ప్రకారం చేయాలని రెగ్యులేట్ చేయడానికి ఈ ఒక 100 పాయింట్ రోస్టర్ చేయడం జరిగింది. వి స్పెసిఫై నంబర్ 1 ఎస్సీ ఎస్టీ బీసీ వచ్చి ఇయర్ మార్క్ చేసేసి వి హ్యావ్ ఫర్ ఎవ్రీ కేటగిరీ ఫిక్స్డ్ రోస్టర్ పాయింట్. దీనివల్ల ఎస్సీకి 15%, ఎస్టీకి 6%, బీసీకి 29%, తర్వాత ఈడబ్ల్యూఎస్కి 10%. ఈ మార్పు వచ్చింది, కొత్త కేటగిరీ కూడా యాడ్ అయింది, స్పోర్ట్స్ పర్సన్ కేటగిరీ స్టార్ట్ అయింది. అది కూడా ఏ దమాషా ప్రకారంగా డిసైడ్ చేశారు ప్రభుత్వం, అది కూడా రాష్ట్రంలో ఫిట్మెంట్ చేయడం జరిగింది అన్నమాట.
1: 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. గ్రామ, వార్డు, సచివాలయాల ద్వారా రాష్ట వ్యాప్తంగా కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ నిన్న నిర్వహించిన దృశ్య మాధ్యమ సమావేశంలో పరిశీలించారు. కార్యక్రమాల సమన్వయం కోసం వైద్య ఆరోగ్య శాఖలో ప్రత్యేకంగా వార్ రూమ్ ఏర్పాటు చేసినట్లు అధికారులు ఈ సందర్భంగా మంత్రికి వివరించారు. రేపటి నుంచి 21 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రత్యేక యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనలో రాష్ట్రంలో చెప్పుకోదగ్గ అభివృద్ది ఏమీ జరగలేదని మాజీ మంత్రి వైఎస్ఆర్సీపీ నాయకులు అంబటి రాంబాబు పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో నిన్న ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు

ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఆరోపించారు. రెండేళ్ల పాలనలో ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలు ప్రజలకు కనిపించడం లేదన్నారు. ఈ కాలంలో ప్రభుత్వం ప్రధానంగా రాజకీయ ప్రత్యర్థులపై కక్ష సాధింపు చర్యలకై పరిమితమైందని రాంబాబు విమర్శించారు. వాతావరణం. రాష్ట్రంలో విభిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ వెల్లడించింది. మరో 3 రోజులు కొన్ని చోట్ల ఎండ తీవ్రత, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు ప్రభావం చూపే అవకాశం ఉందని సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా 56 మండలాల్లో తీవ్ర వడగాల్పులు, 51 మండలాల్లో వడగాల్పులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు. కొన్ని జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. అదేవిధంగా తెలంగాణలో ఈరోజు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు అనేక ప్రాంతాల్లో కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విశాఖపట్టణాన్ని అంతర్జాతీయ స్థాయి తీర ప్రాంత నగరంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఒక ప్రకాశవంతమైన శక్తిగా ఎదుగుతోందని కేంద్ర మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలోని అల్పాదాయ మధ్యతరగతి ప్రజల కోసం 100,000 ఇళ్ల నిర్మాణానికి శ్రీకారం చుడుతున్నామని తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర కార్యక్రమానికి నమోదు ప్రక్రియ నేటి నుంచి ప్రారంభం కానుంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

ఈ ఉదయం ప్రసారంలో 7 గంటలకు లలిత గీతం, 7:05కు తెలుగులో జాతీయ వార్తలు, 7:15కు భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు, 7:20కు హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, ఆలోచనాలోచనం రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య, ఆ తర్వాత ఎందరో మహానుభావులు కార్యక్రమంలో నవ్వుల రాజు చార్లీ చాప్లిన్ గురించి వివరాలు, వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ శృతి ప్రియాంక. ఈ అంశాలు ప్రసారమవుతాయి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో. ఆంగ్లంలో వార్తలు 8:15కు 8:30కు కాకినాడ జిల్లా సమాచార లేఖ, రచన పిడబ్ల్యూ వరప్రసాద్, 8:35కు హలో అభిలాష టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం, 9:30కు ఏకచిత్ర గానం, ఇందులో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రం నుండి పాటలు వింటారు, 10:00కు వసుదైక కుటుంబం విజయవాడ కేంద్రం నుంచి రిలే. వివిధ భారతి కార్యక్రమాలు 10:15 నుంచి విజయవాడ నుంచి ప్రసారం, 10:30కు అలాగే 11:45కు వాణిజ్య ప్రకటనలు, 12:00కు హిందీలో, 12:05కు ఆంగ్లంలో వార్తలు, అలాగే 12:30కు తెలుగులో జాతీయ వార్తలు, 1:20కు ప్రాంతీయ వార్తలు, 2:00కు ఆంగ్లంలోనూ, 2:15కు హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి. 2:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి. ఇక ఈరోజు సాయంత్రం ప్రసారంలో 5:00కు

లేపాక్షి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 5:30 పినాకిని స్త్రీల కార్యక్రమంలో పద్మరాగాలు 2026 పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు 4వ సంచిక వింటారు. ఇందులో 2026 పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ హాకీ క్రీడాకారిణి సవితా పూనియా గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ

ಪದ್ಮಶ್ರೀ ಅವಾರ್ಡು ಗ್ರಹೀತ ಪ್ರಮುಖ హాకి క్రీడాకారిణి సవితా పూనియా గారి గురించిన వివరాలు వింటారు. కథనం శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ హారిక. అలాగే గృహ పరిశ్రమగా ఆహార దినుసుల వ్యాపారం శ్రీమతి వి అపర్ణ గారితో పరిచయం వింటారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి, నిర్వహణ కె శృతి ప్రియాంక. 6 గంటలకు లలిత గీతం, 6:05 ఆంగ్లంలో వార్తలు, 6:10 ప్రాంతీయ వార్తలు, 6:20 ప్రసార వివరాలు, 6:30 చిత్రసీమ సినిమా పాటలు, 7:00 లలిత గీతం, 7:05 తెలుగులో జాతీయ వార్తలు, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయం మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ. ఇందులో పాడి పశువుల పెంపకంలో అనుభవాలు శ్రీ సత్యసాయి జిల్లా సోమందేపల్లి మండలం జూలుకుంట అభ్యుదయ రైతు శ్రీ ఎస్ వెంకటరామిరెడ్డి గారితో పరిచయం. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు, నిర్వహణ కె శృతి ప్రియాంక. ఆ తర్వాత జానపద గీతం, రైతులకు సూచనలు, వాతావరణ వివరాలు ప్రసారమవుతాయి. లలిత సంగీత కార్యక్రమంలో ఈ సాయంత్రం 7:45 శ్రీమతి డి రాజ్యలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు వింటారు. అభిలాష శ్రోతల ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు ఈ రాత్రి 8:00. 8:30 తెలుగులో జాతీయ వార్తలు, 8:45 జానపద సంగీతం. ఇందులో పివి చలపతిరావు గారు పాడిన జానపద గీతాలు వింటారు. ఈ రాత్రి 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ సినిమా పాటలు, 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ఢిల్లీ నుండి ప్రసారం, 11:00 చిత్రసీమ సినిమా పాటలు, 11:10 12 ఏళ్లు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:45 ప్రసార సమాప్తి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% వృద్ధిని నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. నిన్న సాయంత్రం దామన్లో 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ధి ప్రాజెక్టు ప్రారంభించిన తర్వాత ప్రధానమంత్రి ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ధి, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: ये जो वैश्विक संकट चल रहा है, ये दिखाता है कि एनर्जी के मामले में आत्मनिर्भरता कितनी जरूरी है और बीते 12 वर्षों में देश ने जो कैपेसिटी तैयार की उसका कितना बड़ा महत्व है. 12 वर्ष पहले भारत में सौर ऊर्जा का उत्पादन नाम मात्र का था, आज हम दुनिया के टॉप 5 देशों में से एक हैं.
0: గడిచిన దశాబ్ద కాలంలో దామన్ డయ్యూ ప్రధాన పరివర్తన చూస్తుందని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులు కేంద్రపాలిత ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేయటమే కాకుండా యువత కొత్త ఉపాధి అవకాశాలు సృష్టిస్తాయని ప్రధానమంత్రి చెప్పారు.
1: सूरत सिर्फ स्वच्छता और सर्कुलर इकोनॉमी तक ही सीमित नहीं है, बल्कि ग्रीन ग्रोथ के दूसरे माध्यमों का भी अभूतपूर्व गति से विस्तार हो रहा है. सूरत ऐसी व्यवस्था बनाने में जुटा है जहां सड़कों पर चलने वाली सारी बसें इलेक्ट्रिक होगी, साथ ही यहां सूरत मेट्रो का भी विस्तार हो रहा है. ये सारे कदम हरित शहर के रूप में सूरत की पहचान को और सशक्त करेंगे.
0: లక్షద్వీప్ కేంద్రపాలిత ప్రాంతం కోసం ప్రారంభించిన వివిధ సముద్రయాన ప్రాజెక్టుల ద్వారా బ్లూ ఎకానమీ బలోపేతం అవుతుందని ప్రధానమంత్రి చెప్పారు. అలాగే దామన్ విమానాశ్రయంలో కొత్త టెర్మినల్ ప్రారంభించడంతో పాటు నమో హాస్పిటల్ను దేశానికి అంకితం చేశారు.

ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఉత్తరప్రదేశ్లో 5 కోట్లకు పైగా మొక్కలు నాటినందుకు ఆ రాష్ట్ర ప్రజలను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ సోషల్ మీడియా పోస్ట్ పంచుకుంటూ ఏక్ పేడ్ మాకే నామ్ అమ్మ పేరిట ఒక మొక్క ప్రచారంతో ప్రజలు పర్యావరణ పరిరక్షణకు పూర్తిగా కట్టుబడి ఉన్నారనేందుకు ఇదే నిదర్శనమని మోదీ అన్నారు. ఉత్తరప్రదేశ్తో పాటుగా దేశం మొత్తం హరిత భవిష్యత్ సాధించడంలో ఇదెంతో సహాయపడుతుందనే ఆశాభావం వ్యక్తం చేశారు. ఇది ప్రతి ఒక్కరికి స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అలాగే పర్యావరణ దినోత్సవం రోజు అస్సాం ప్రజలు 1 కోటికి పైగా మొక్కలు నాటినట్టు తెలిపిన ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హిమంత బిస్వా శర్మ సోషల్ మీడియా పోస్ట్ ప్రధానమంత్రి పంచుకున్నారు. అస్సాం ప్రజలను, ముఖ్యంగా ఆ రాష్ట్ర నారీ శక్తిని ప్రధానమంత్రి అభినందించారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించుకుని సమ్మర్ యాన్యువల్ ఎడిషన్ 2026లో భాగంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్లో అమృత్ ఉద్యానంలో దేశీయ పుష్పజాతికి చెందిన దుపహారియా మొక్క నాటారు. ఈ సందర్భంగా తోటలో అపరాజిత, గుల్ మెహందీ, రుక్మిణితో సహా దాదాపు 27 రకాల పుష్పించే జాతులు నాటుతున్నట్టుగా తెలిపారు. దేశంలో వివిధ ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలను వేరువేరు స్థానిక పేర్లతో పిలుస్తారని రాష్ట్రపతి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. జీవ వైవిధ్యం పెంపొందించడం, భారతదేశ అలంకరణ మొక్కల వారసత్వం పరిరక్షించడం, ఉద్యానవనాల అందాన్ని, పర్యావరణ విలువలను మరింత పెంచడమే ముఖ్య ఉద్దేశమని ముర్ము చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నిన్న రాష్ట్రపతి భవన్లో కార్గిల్కు చెందిన విద్యార్థులు, దివ్యాంగ పిల్లల బృందంతో సమావేశమయ్యారు. జాతీయ సమగ్రత యాత్రలో భాగంగా ఈ బృందం రాష్ట్రపతి భవన్ సందర్శించింది. ఈ సమావేశానికి సంబంధించి కొన్ని విషయాలు రాష్ట్రపతి సోషల్ మీడియా పోస్ట్ ద్వారా పంచుకుంటూ విద్యార్థులు, పిల్లల ఉజ్వల భవిష్యత్తు కోసం శుభాకాంక్షలు తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ దూరదృష్టితో కూడిన ఆర్థిక సంస్కరణలతో దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతమవుతుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో నమోదైన 7.7% జీడీపీ వృద్ధి రేటు ప్రస్తావిస్తూ ప్రపంచం ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న తరుణంలో ప్రధానమంత్రి విధానాలతో దేశం ప్రతి సవాళ్లు అధిగమిస్తోందని హోంమంత్రి పేర్కొన్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగం ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ మంత్రిత్వ శాఖ తెలిపింది. నేలలు సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకం ప్రోత్సహించడం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పెంపొందించడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800 పైగా అవగాహన కార్యక్రమం నిర్వహించి దాదాపు 6,98,000 మంది రైతులకు చేరువయ్యామని, దీంతోపాటు సుమారు 3,700 శిక్షణా కార్యక్రమం నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొనే వారికి సముద్ర ఎరువుల వినియోగం, నేల ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై సమాచారం అందించామని మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు 8,850 పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత్కి 5వ తరం స్టీల్ యుద్ధ విమానం Su-57 ప్రతిపాదించి ఈ ప్రాజెక్టులో భారత్ను భాగస్వామ్యం చేసేందుకు మాస్కో సిద్ధంగా ఉందన్నారు. సెయింట్ పీటర్స్బర్గ్ ఎకనమిక్ ఫోరంలో మాట్లాడుతూ గగనతల రక్షణ వ్యవస్థలతో సహా ఇతర రక్షణ రంగాల్లో కలిసి పనిచేసేందుకు రష్యా ఆసక్తిగా ఉందని తెలిపారు. భారత్ ప్రస్తుతం సుదర్శన్ చక్ర అనే స్వదేశీ రక్షణ వ్యవస్థను అభివృద్ది చేస్తోంది. ఇందులో రష్యాకు చెందిన S-400 క్షిపణి వ్యవస్థలు కీలక భాగం. అమెరికా ఆంక్షలు, హెచ్చరికలు ఉన్నప్పటికీ భారత్ $5 బిలియన్తో 5 S-400 యూనిట్లు ఒప్పందం చేసుకోగా ఇప్పటికే 4 సరఫరా అయ్యాయి. మరోవైపు అంతర్జాతీయ సాఫ్ట్వేర్ మార్కెట్లో అగ్రగామిగా ఉన్న భారత ఐటీ రంగాన్ని పుతిన్ కొనియాడారు. పాకిస్తాన్ బలవంతంగా ఆక్రమించుకున్న భారత భూభాగంలో గిల్గిత్ బాల్టిస్టాన్ అసెంబ్లీకి సాధారణ ఎన్నికలు నిర్వహించాలనే ఆ దేశ ప్రయత్నాలపై భారత్ తీవ్ర నిరసన వ్యక్తం చేసింది. ఈ ఎన్నికలు ఈ నెల 7వ తేదీన జరగాల్సి ఉంది. 1947లో జమ్మూ కాశ్మీర్ పూర్తిగా చట్టబద్దంగా భారత్తో విలీనమైనందున గిల్గిత్ బాల్టిస్టాన్తో సహా జమ్మూ కాశ్మీర్ ప్రాంతాలన్నీ భారత్లో అంతర్భాగమైన పాక్ ఆక్రమిత ప్రాంతాలు జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘనలు, రాజకీయ అణచివేత, ఆర్థిక దోపిడీ వంటి ప్రాథమిక సమస్యలు ఈ ఎన్నికలు మరుగున పెట్టలేవని విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ ప్రాంతాల్లో భౌతిక మార్పులు తీసుకొచ్చేందుకు పాకిస్తాన్ చేసే ప్రయత్నాలు భారత్ తిరస్కరించింది. ఇలాంటి చర్యలు పాకిస్తాన్ ఆక్రమణను దాచలేవని, ఈ భారత భూభాగాలను పాకిస్తాన్ తక్షణమే ఖాళీ చేయాలని భారత్ డిమాండ్ చేస్తుంది.
మధ్యాఫ్రికాలో ఎబోలా వ్యాప్తి 20,000కు చేరవచ్చని అమెరికా ఆరోగ్య అధికారులు అంచనా వేస్తున్నారు. యుఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్

0: ట్రెండ్ ప్రివెన్షన్ కంప్యూటర్ నమూనాల ఆధారంగా ఈ అంచనా వేశారు. ప్రజారోగ్య చర్యలు తీసుకోకపోతే వ్యాప్తి తీవ్రమవుతుందని సిడిసి అధికారి డాక్టర్ సతీష్ పిల్లై తెలిపారు. బ్రౌన్ యూనివర్సిటీకి చెందిన జెన్నిఫర్ నుజో మాట్లాడుతూ సరైన చర్యలు చేపట్టకపోతే ఈ వ్యాప్తి ప్రమాదకరంగా మారుతుందని, వీటిని ఖచ్చితంగా అంచనా వేయడం కష్టమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఆఫ్రికా సిడిసి ప్రకారం దాదాపు 400 ధృవీకరించబడ్డ కేసులు 63 మరణాలు నమోదయ్యాయి. ఇంకా అధికారికంగా నమోదు కాని కేసులు చాలా ఉండొచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కేరళ మహిళల్లో కొన్ని ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు తీర ప్రాంత ఆంధ్రప్రదేశ్ యానాములలో ఎండ తీవ్రత ఉండే అవకాశం ఉందని వాతావరణ సంస్థ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఆ శాఖ అంచనా వేసింది. గోవా, తమిళనాడులో కొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి పరిస్థితులు ఉంటాయని పేర్కొంది. రాగల 2-3 రోజుల్లో అస్సోం, మేఘాలయ, తీరప్రాంత కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్ మహారాజా యదవేంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆఫ్ఘనిస్తాన్ తల టెస్ట్ మ్యాచ్ ఆడిన 2018 తర్వాత రెండు జట్ల మధ్య జరుగుతున్న మొదటి టెస్ట్ మ్యాచ్ ఇదే కావడం విశేషం. ఈ మ్యాచ్లో టీమిండియాకు శుభ్మన్ గిల్ నాయకత్వం వహిస్తున్నారు. ఈ ఉదయం 9:30 మ్యాచ్ ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రాగల 2-3 రోజుల్లో కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతాల్లో నైరుతి ఋతుపవనాలు మరింత ముందుకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. టెస్ట్ క్రికెట్లో భాగంగా ఈరోజు న్యూ చండీగఢ్లో ముల్లాన్పూర్లో జరిగే మ్యాచ్లో భారత్ ఆఫ్ఘనిస్తాన్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: విజయవాడ కేంద్రం ఉదయరేఖలు.

0: భగవద్గీతా పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం, మోక్ష సన్యాస యోగము, 33వ శ్లోకం.

पार्थ, ओ अर्जुन, अव्यभिचारिण्या ప్రక్కదారులకు వెళ్ళి సంచరించనట్టి, యయా ఏ ధృత్యా ధృతిచేత అంటే మనస్సును నిలబెట్టే ప్రయత్నం చేత, మనః ప్రాణేంద్రియ మనస్సు ప్రాణము, క్రియా

ఇంద్రియాలు అనేవాటి యొక్క క్రియలను యోగేన ఏకాగ్రచిత్తంతో ధారయతే సాధకుడు శాస్త్రోక్త మార్గంలో నిలబెట్టి ఉంచుతున్నాడో సా అటువంటి ధృతిహి ధృతి సాత్వికి సత్వగుణ ప్రధానమైనది.

అర్జున, ధృతి అనేది బుద్ధి యొక్క వ్యాపారాలలో ఒకటి. సాధకుడు ఏకాగ్రచిత్తంతో పరమాత్మతత్వాన్ని అనుసంధానం చేస్తున్నప్పుడు అతడి మానసిక క్రియలు, ప్రాణక్రియలు, ఇంద్రియక్రియలు కూడా శాస్త్రోక్తమైన మార్గంలో నిలబడి ఉండాలంటే ఆ సాధకుడి యొక్క ధృతి ఇటూ అటూ చెలించని సుస్థిర స్వభావంతో ఉండాలి. అలా నిశ్చలంగా ఉండేదే సాత్విక ధృతి. ధృతి, ధైర్యము, ధీరత, కారణశక్తి మొదలైనవి సమానార్థకమైన పదాలు. బుద్ధితో ఏ రకమైన ప్రవృత్తి ఉంటే తలపెట్టిన పని విఘ్నాలకు చెడిపోకుండా ముందుకు సాగుతుందో అట్టి బుద్ధి ప్రవృత్తి పేరే ధృతి.

0: భగవద్గీతా పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం.

ஹேமாவதி. பிரபாத சஞ்சிகா கார்யக்ரமம்.

0: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమానికి స్వాగతం పలుకుతోంది. వి సాయి ప్రసాద్ ఈనాటి ఈ కార్యక్రమంలో సమాచార వేదిక ఆలోచనాలోచనం రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య, ఆ తర్వాత ఎందరో మహానుభావులు. ఈ కార్యక్రమంలో నవ్వుల రాజు చార్లీ చాప్లిన్ గురించి వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ శృతి ప్రియాంక.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్.

0: అన్ని ఖర్చే.
1: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఇప్పుడు వినండి సమాచార వేదిక. శ్రీ ఖాద్రి లక్ష్మీ నరసింహస్వామికి జూన్లో జరిపే ఆర్జిత కళ్యాణోత్సవ తేదీలు ఖరారు చేసినట్లు ఈవో శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఈ నెల 8, 10, 11, 12, 18, 21, 21, 26, 28, 30 తేదీల్లో శ్రీవారికి కళ్యాణోత్సవాలను భక్తులు జరిపించుకోవచ్చని సూచించారు. ఇందుకు ముందస్తుగా 6,500 రూపాయలు చెల్లించి టికెట్ బుక్ చేసుకోవాలన్నారు. ఒకరోజుకు 5 కళ్యాణ సేవా టికెట్లను జారీ చేస్తారు. ఒక్కో టికెట్పై 5 అవకాశం కల్పిస్తారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఈవో తెలిపారు. జిల్లాలో ప్రజలకు మెరుగైన భద్రత కల్పించడం, సాంకేతిక ఆధారిత పోలీసింగ్ను ప్రోత్సహించడం కోసం అనంతపురం జిల్లా పోలీసు శాఖ మరో వినూత్న అడుగు వేసింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ AI సాంకేతికతతో నూతనంగా రూపొందించిన AI అనంతపురం విజిటర్ మేనేజ్మెంట్ సిస్టమ్ AVMS అప్లికేషన్ను SP జగదీష్, ట్రైనీ IPS అశ్విన్ మణిదీప్తో కలిసి అధికారికంగా ప్రారంభించారు. అనంతపురం నగరంతో పాటు జిల్లాలోని అన్ని మున్సిపల్ పట్టణాలు, మండల కేంద్రాల్లో ఉంటున్న లాడ్జీ యజమానులు సిబ్బందితో ప్రత్యక్ష సమావేశం, జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ మొత్తం సాంకేతిక పరిష్కారం స్థానిక ప్రతిభతో స్వదేశీ సాంకేతికతను ఉపయోగించి అనంతపురంలోనే రూపొందించారు. ఈ యాప్ను యశ్వంత్, అబ్దుల్ హఫీజ్, హరి, చైతన్య, దిలీప్ కుమార్ బృందం ప్రతిభావంతంగా అభివృద్ధి చేసింది.

0: ఈ వ్యవస్థ ద్వారా నేరస్తులు, అనుమానితులు లేదా ఇతర కీలక వ్యక్తుల సమాచారాన్ని వేగంగా గుర్తించవచ్చు. సమాచార ప్రసారంలో ఉండే ఆలస్యాలు, మధ్యవర్తిత్వాన్ని పూర్తిగా తొలగించడం వల్ల ప్రజాభద్రత మరింత బలోపేతమవుతుంది. నెల రోజులుగా అభ్యర్థినులు నిరీక్షిస్తున్న అంగన్వాడీ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూల షెడ్యూల్ను ఆ శాఖ పీడీ శశికళ వెల్లడించారు. రెవెన్యూ డివిజన్ల వారీగా జరిగే ఈ మౌఖిక పరీక్షలు ఈ నెల 16న అనంతపురం, 17న కళ్యాణదుర్గం, 18న గుంతకల్లు కేంద్రాల్లో నిర్వహిస్తారు. ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అర్హత కలిగిన అభ్యర్థినులకు సంబంధిత సిడిపిఓలు కాల్ లెటర్లను పంపనున్నారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రాజెక్టుల పరిధిలో మొత్తం 239 పోస్టులకు 519 దరఖాస్తులు దాఖలయ్యాయి. ఇందులో 471 మంది అర్హులు తేల్చగా తగ్గిన 48 మంది దరఖాస్తులను తిరస్కరించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా సర్ కార్యక్రమం ద్వారా అనర్హత కలిగిన ఓటర్లనందరినీ తొలగిస్తామని డిఆర్ఓ జిల్లా అదనపు ఎన్నికల అధికారి మాలోలో పేర్కొన్నారు. నిన్న కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్ నుంచి ఈఆర్ఓ, ఏఈఆర్ఓ, బిఎల్ఓలతో వీక్షణ సమీక్ష జరిపారు. సర్ కార్యక్రమాన్ని ఎలా నిర్వహించాలన్న దానిపై అవగాహన కల్పించారు. డిఆర్ఓ మాట్లాడుతూ ప్రజాస్వామ్య పటిష్టతకు క్షేత్రస్థాయిలో సర్ను అత్యంత పగడ్బందీగా నిర్వహించడానికి ప్రతి ఒక్కరూ ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. పక్కా ఓటరు జాబితాను తయారు చేయడమే లక్ష్యమన్నారు. ఇంటింటా తిరిగి ఓటర్ల మ్యాపింగ్ కూడా చేయాల్సి ఉందన్నారు. దేవాలయాలకు ధర్మకర్తలు ఎలాగో ప్రతి వ్యక్తి ప్రకృతికి కూడా ధర్మకర్తగా వ్యవహరిస్తే పర్యావరణ సమతుల్యత సాధ్యమేనని పలువురు వక్తలు అభిప్రాయపడ్డారు. పర్యావరణ సమతుల్యతపై ప్రజలు జాగృతం కాకుంటే భావితరాల మనుగడ ప్రశ్నార్థకంగా ఉంటుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏఎఫ్ ఎకాలజీ ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత 3K వాక్ను కలెక్టరేట్ వద్ద కలెక్టర్ ఆనంద్ జెండా ఊపి ప్రారంభించారు. ఆర్డిటీ ఎకాలజీ సెంటర్ వరకు సైక్లింగ్ కమ్ వాక్ ప్రదర్శన భారీగా నిర్వహించారు. ఎమ్మెల్యే దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్, డిఎఫ్ఓ గురుప్రభాకర్, జిల్లా ఉద్యానవన శాఖ అధికారి ఉమాదేవి, నాబార్డు డిడిఎం అనురాధ, ఏఎఫ్ డైరెక్టర్ వైవి మల్లారెడ్డి పాల్గొన్నారు. ఆ తర్వాత ఎకాలజీ సెంటర్లో పలువురు మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణే మానవాళి మనుగడ సాధ్యమని జిల్లా ప్రధాన న్యాయమూర్తి భీమారావు అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిన్న కోర్టు ఆవరణంలో ఆయన ఇతర న్యాయమూర్తులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలను నాటి పర్యావరణాన్ని కాపాడాలన్నారు. ప్రకృతి సమతుల్యతను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కాలుష్యరహిత సమాజ స్థాపనకు పౌరులందరూ కృషి చేయాలన్నారు. పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లోగా పరిష్కరించి సమస్యలు లేని గ్రామంగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు, కలెక్టర్ ఆనంద్, 74 ఉడేగోళం నిర్వహించిన కార్యక్రమంలో పేర్కొన్నారు. వరుసగా 3 శుక్రవారం పీజీఆర్ఎస్ నిర్వహించగా 22 అర్జీలు వచ్చాయి. తహసీల్దారులు హరికుమార్, సూర్యప్రతాప్, ఎంపీడీఓ కొండన్న, మండల స్థాయి అధికారులతో అర్జీల పరిష్కారంపై వారు సమీక్ష నిర్వహించారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఎమ్మెల్యే పరిటాల సునీత పేర్కొన్నారు. నిన్న కనగానపల్లి మండలం తూంచెర్ల, సిఎన్ కోట గ్రామాల్లో చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. అనంతరం తూంచెర్లలో సైకిల్ ర్యాలీ నిర్వహించి మొక్కలు నాటారు. ఆత్మకూరు మండలం రంగంపేట నుంచి తూముచెర్ల మీదుగా తగరకుంట వరకు 14 కిలోమీటర్ల మేర 6.60 కోట్లతో నిర్మించిన తారు రోడ్డును ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంధన వాహనాలు పక్కన పెట్టి అప్పుడప్పుడు సైకిల్ తొక్కాలన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని సూచించారు. మొక్కలు నాటుకుంటే భవిష్యత్తు ప్రమాదంలో పడినట్లేనని అనంతపురం ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు. నిన్న నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో హెచ్ఎల్సీ కాలనీలో ప్రపంచ పర్యావరణ దినోత్సవం నిర్వహించారు. ప్రతి ఏటా ఉష్ణోగ్రతలు పెరుగుతూనే ఉన్నాయని, ఇంకా ఎండలు పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారన్నారు. కమిషనర్ జస్వంతరావు, నగరపాలక హార్టికల్చర్ అధికారి లక్ష్మయ్య, ఇన్ఛార్జ్ ఎంహెచ్ఓ సునీత ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వార్తాపత్రికల ఆధారంగా సేకరించిన సమాచార వేదిక విన్నారు.
1: ముఖాన మొటిమల సైబాల్, గజ్జా బొబ్బల సైబాల్.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ముఖాన మొటిమల
4: సై బాల్,
3: గజ్జా బొబ్బల
4: సై బాల్,
3: నడుబుల తామర
4: సై బాల్,
3: బురద పుల్ల
4: సై బాల్.
5: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.
6: ఇప్పుడు వినండి
7: ఆలోచనాలోచనం, లోచూపును వెలిగించే చిరుదీపం. రచన డాక్టర్ బి ధన్వంతరి ఆచార్య గారు.
8: సంఘంలో మహాపండితులు, విద్వాంసులు, ఘనాపాఠీలు ఎందరో ఉన్నారు. వారు చెప్పే విషయాలు వినేటప్పుడు ఎంతో హృదయంగా, మనసును ఆకట్టుకున్నట్టుగా ఉంటాయి. అయితే విన్న తర్వాత మళ్ళీ మనం మామూలైపోతాం. గ్రంథాలను చదివి తనకంతా అర్థమైందని అనుకునే అహంకార మేధావి తను తెలుసుకోవాల్సిన విషయాలు ఇంకా చాలా ఉన్నాయి అని ఏమాత్రం అనుకోడు. తన గురించి తాను ఎక్కువగా అంచనా వేసుకొని భంగపడుతూ ఉంటాడు. అందుకు ఉదాహరణపూర్వకంగా ఒక చక్కటి కథ చెప్పుకుందాం. పూర్వం విదేహరాజ్యాన్ని జ్ఞానశీలుడు అనే ఒక రాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన పేరుకు తగ్గట్టుగా రాజ్యపాలనలోనే కాకుండా శాస్త్ర విజ్ఞానంలో కానీ పాండిత్యంలో కానీ బాగా పరిచయం ఉన్నవాడు. ఒకరోజున ఆయన సభకు మంచి దర్పంతో వేషభాషాభూషితుడైన కృష్ణశర్మ అనే పండితుడు వచ్చాడు. వస్తూనే మహారాజుని తన సమస్య శాస్త్రాల్ని ఆపోసన పట్టినట్లుగాను, శాస్త్రాల్లోని అంతరార్థాలను బాగా ఆకలింపు చేసుకున్నవాడిగాను పరిచయం చేసుకుని తనకు ఆస్థానంలో గౌరవప్రదమైన విద్వాన్ పదవి ఇప్పించగలని విన్నపం చేసుకున్నాడు. సార్థక నామధేయుడైన జ్ఞానశీల మహారాజు, అయ్యా, మీ రాక మాకెంతో ఆనందదాయకమైంది. ఇన్ని శాస్త్రాలను చదివిన మీ నుంచి శ్రీమద్ భాగవతంలోని అంతరార్థాన్ని వినాలని ఉంది అని సవినయంగా అడిగాడు. అందుకు కృష్ణశర్మ నిరభ్యంతరంగా భాగవత బోధ చేయగలనని, లెక్కకు మిక్కిలి పర్యాయాలుగా భాగవతాన్ని పఠించానని, తన విద్వత్తుకు తగినట్లుగా పారితోషికం ఇవ్వవాలనని డాంబికంగా సమాధానం చెప్పాడు. ఆయన్ను చూసి ఒక చిరునవ్వు నవ్విన జ్ఞానశీలుడు, పండితోత్తమా, మీకు సవినయంగా నమస్కరించుకుని వినవించుకుంటున్నాను. మిమ్మల్ని తప్పక ఆస్థాన విద్వాంసులుగా నియమించుకోగలం. దయచేసి భాగవతాన్ని మళ్ళీ సావకాశంగా, కూలంకషంగా పఠించి మా సభకు దయచేయండి, అప్పుడు మాట్లాడుకుందాం అన్నాడు. కృష్ణశర్మకు రాజు అలా ఎందుకన్నాడో అర్థం కాలేదు. సరే, ఏమీ మాట్లాడలేక మౌనంగా ఆయన గ్రామం తిరిగి వెళ్ళిపోయాడు. భాగవతాన్ని ప్రతి స్కంధాన్ని విపులంగా, ప్రతి పదానికి ఉన్న అర్థాన్ని సమీక్షించుకుంటూ పూర్తిగా చదివి ఆకలింపు చేసుకుని మరో సంవత్సరం అయిన తర్వాత మళ్ళీ సభకు హాజరయ్యాడు కృష్ణశర్మ. జ్ఞానశీలుడు కృష్ణశర్మను ఉచితాసనం పైన కూర్చోబెట్టి కుశల ప్రశ్నల తర్వాత విషయం అడిగాడు. కృష్ణశర్మ ఇదివరకులాగానే తాను మరింత నిశ్చితంగా భాగవతంలోని నానార్థాలను తెలుసుకున్నాన్ని, కనుక తన్ని పరీక్షించి ఆస్థాన విద్వాంసుడుగా నియమించమని అర్థించాడు. అదే చిరునవ్వుతో కృష్ణశర్మ అభ్యర్థన స్వీకరించిన జ్ఞానశీలుడు మళ్లీ భాగవతాన్ని బాగా పరిశీలించి కొంతకాలం తర్వాత తిరిగి తన సభకు రమ్మన్నాడు. ఈసారి కృష్ణశర్మకు విపరీతమైన అవమానంతో కూడిన కోపం వచ్చింది. కానీ ఏమీ అనలేక రాజాస్థానం నుంచి బయటకొచ్చి సరాసరి ఇంటికి వెళ్ళిపోయాడు. రాజు ఎందుకని ఇలా అంటున్నాడో అతనికి అర్థం కాలేదు. ఈసారి మళ్లీ భాగవతం తీశాడు. పవిత్రమైన మనసుతో జగద్గురువైన కృష్ణ పరమాత్మను ప్రార్థించి భాగవతాన్ని తిరిగి ప్రారంభించాడు. గ్రంథ ప్రారంభంలోనే పోతనామాచ్యుడు రాజాశ్రయాన్ని నిరసించిన విషయాన్ని గమనించాడు. తర్వాత ప్రహ్లాద చరిత్రలో లీనమై పఠించాడు. సర్వం విష్ణుమయము అన్న యథార్థాన్ని గమనించిన కృష్ణశర్మకు తాను రాజాస్థానంలో విద్వాన్ పదవి కోసం అర్థించడం ఎంత తెలివి తక్కువ పనో అర్థమైంది. దశమస్కంధంలో కృష్ణలీలలను మనస్సుతో లీనమై పఠించిన కృష్ణశర్మకు ఒక దివ్యమైన అనుభూతి కలిగింది. అతనిలోని గర్వహంకారాలు పూర్తిగా నశించాయి. మళ్లీ రాజాస్థానానికి వెళ్లే ఆలోచనే విరమించుకున్నాడు. మధురానుభూతిని పొందుతూ తనకున్న విజ్ఞానాన్ని దివ్యజ్ఞానంగా అభివృద్ధి పరుచుకుంటున్నాడు.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్.

0: ఆలోచనాలోచనం విన్నారు. రచన డాక్టర్ ధన్వంతరి ఆచార్య.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎందరో మహానుభావులు. ఈ కార్యక్రమంలో నవ్వుల రాజు చార్లీ చాప్లిన్ గురించి వివరాలు వింటారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ శృతి ప్రియాంక.
1: ఎందరో మహానుభావులు కార్యక్రమాన్ని వింటున్న శ్రోతలందరికీ నమస్కారం. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ శ్రీ జి శివశంకర్ రెడ్డి. నవరసాల్లో హాస్యం ఒకటి. హాసం అంటే నవ్వు. నవ్వు నాలుగు విధాలా చేటు అని కొందరు నిరసించినా, నేడు నవ్వు ఆరోగ్యానికి చాలా మంచిదని గుర్తించి హ్యూమర్ క్లబ్స్ వెలిశాయి. హాస్యం హృదయాల్ని తేలికపరుస్తుంది. నవ్వగలగడం ఒక వరం. అందుకే నవ్వడం ఒక యోగం, నవ్వించడం ఒక భోగం, నవ్వలేకపోవడం ఒక రోగం అన్నారు జంధ్యాలగారు.

నవ్వించడం అనేది ఒక సృజనాత్మక కళ. సంస్కారయుతమైన పదజాలంతో ఇతరులను నొప్పింపక తన వాక్చాతుర్యాన్ని ప్రదర్శించడం అంటే సామాన్యమైన విషయం కాదు. అటువంటి హాస్యాన్ని తన నటనతో పండించాడు ఆయన. నవ్వుకు శాశ్వత చిరునామ ఆయన, హాస్యానికి రూపం ఆయన. పేదరికం జీవితాన్ని నవ్వులపాలు చేస్తే ఆ నవ్వులనే ఆయుధంగా మలచి పేదరికాన్ని జయించిన ధీరుడు, నవ్వుల రారాజు ఆయనే చార్లీ చాప్లిన్.

ఆనాటి నుండి నేటి వరకు చార్లీ చాప్లిన్ పేరు విననివారు ఉండరు అంటే అతిశయోక్తి కాదు. చేతిలో కర్ర, చిరిగిన కోటు, తలపై టోపీ, తనకే ప్రత్యేకమైన నడక, అల్లరి, అమాయక చేష్టలతో కడుపుబ్బా నవ్వించే గొప్ప కళాకారుడు చార్లీ చాప్లిన్. ప్రపంచాన్ని భయపెట్టిన నియంత హిట్లర్నే తన నటనతో హాస్యంలో ముంచెత్తిన ప్రజ్ఞాశాలి చార్లీ చాప్లిన్.

అమాయకుడులా తెరమీద కనిపించే చాప్లిన్, హాస్యోత్ప్రేరక వ్యక్తిలా అనిపించే చార్లీ నిజానికి చాలా చక్కనివాడు, అందగాడు, ఆశ్చర్యాన్ని గొలిపే రచయిత, చక్కని గాయకుడు, యుద్ధాన్ని నిరంతరం విమర్శించే శాంతిప్రియుడు, అన్నిటికీ మించిన ప్రపంచకారుడు. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచ అద్భుతాల్లో ఆయన ఒకరు.

చార్లీ చాప్లిన్ అంటే మూకీలనాటివాడైనా నేటికీ చెప్పుకునే అరుదైన నటుడుగా నిలిచిపోయాడు చార్లీ చాప్లిన్. చార్లీ చాప్లిన్ అసలు పేరు చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్. ఆయన 1889 ఏప్రిల్ 16వ తేదీన ఇంగ్లండ్లో జన్మించాడు. అతని తల్లి పేరు హన్నా. ఆమె స్పానిష్ ఐరిష్ వంశస్థురాలు. తండ్రి చార్లెస్ ఫ్రెంచ్ యూదు వంశీయుడు. తల్లిదండ్రులిరువురు వృత్తిరీత్యా నటులు. వారి ప్రదర్శనలు వాడెవిల్ తరహానికి చెందినవి, అంటే ఆట పాట హాస్యంతో కూడిన ప్రదర్శనలన్నమాట. ఇంగ్లండ్లో ప్రసిద్ధికెక్కిన మ్యూజిక్ హాల్స్లో వారి ప్రదర్శనలు జరిగేవి. కొంతకాలం తరువాత చార్లెస్ తండ్రి చనిపోవడం, తల్లి మానసిక స్థితి సరిగా లేకపోవడంతో చిన్న వయసులోనే చార్లెస్ అతని సోదరుడు ఇద్దరూ జీవనం సాగించడం కోసం ఏవో పనులు చేయక తప్పలేదు. తల్లిదండ్రులు ఆస్తులేమీ ఇవ్వకపోయినా వారసత్వంగా అలవడిన నటనే వారిని రంగస్థలం వైపుకు అడుగులు వేసేలా చేసింది. అవకాశాన్ని బట్టి ఆట పాట నటనతో అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకునేవారు.

తన 19 ఏళ్ల వయసులో ఓ కంపెనీతో కుదిరిన ఒప్పందం వల్ల చాప్లిన్ అమెరికాలో అడుగుపెట్టాడు. అదే అతని జీవితానికి మేలిమలుపు అయ్యింది. అక్కడి ప్రేక్షకులకు చాప్లిన్ హాస్యం నచ్చడంతో 1913లో తొలి సినిమా అవకాశం లభించింది. కేవలం ఒక్క రీలుతో రూపొందించిన మేకింగ్ ఎ లివింగ్ సినిమా 1914లో విడుదలైంది. అయితే ఆ సినిమా చాప్లిన్కు అంతగా నచ్చలేదట. రెండవ సినిమా చాప్లిన్కు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గుర్తింపు తెచ్చిపెట్టింది. ఆ చిత్రంలో తన వేషధారణను స్వయంగా ఎంపిక చేసుకున్నాడు చాప్లిన్. వదులుగా వేలాడే ప్యాంటు, బిగుతుగా ఉండే కోటు, చిన్న టోపీ, పెద్ద బూట్లు, చిట్టి మీసం, దాన్నే ది ట్రాంప్ క్యారెక్టర్ అంటారు. ఈ వేషధారణతో చాప్లిన్ను చూపిస్తూ విడుదలైన సినిమా కిడ్ ఆటోరేసెస్ అట్ వెనిస్. ఆ వేషం వెండితెరపై నవ్వుల పువ్వులు పూయించింది.

ఆపై చాప్లిన్ ఆహార్యం వెండితెరపై అలాగే నిలిచిపోయింది. ఆ తరువాత చాప్లిన్ చిత్రాలకు బాగా డిమాండ్ పెరగడంతో తొలి దర్శకత్వ అవకాశం 1914లో క్యాట్ ఇన్ ద రెయిన్ చిత్రంతో లభించింది. అది సూపర్ హిట్ అయింది. ఇక ఆపై వారానికి ఓ సినిమా వంతున చాప్లిన్ ఎన్నో చిత్రాలు రూపొందించారు. ఆ విధంగా చార్లీ చాప్లిన్ పేరు ప్రపంచవ్యాప్తంగా మార్మ్రోగిపోయింది. ఎన్నో కంపెనీలు చాప్లిన్తో ఒప్పందం కుదుర్చుకున్నాయి. అలా 26 ఏళ్ల వయసుకే ప్రపంచ దృష్టిని తన వైపుకు తిప్పుకోవడమే కాదు, ఆ రోజుల్లోనే ప్రపంచంలో అత్యధికంగా పారితోషికం అందుకునే నటుడుగా చార్లీ చాప్లిన్ ఖ్యాతిని పొందారు.

த ஃப்ளோர் வாக்கர், த ஃபயர்மேன், த வேக பேண்ட், 1 AM, தி கவுண்ட், தி பான் ஷாப் லாంటి ఎన్నో సినిమాల్లో యువ చాప్లిన్ కడుపుబ్బా నవ్వించాడు. తరువాత సొంతంగా యునైటెడ్ ఆర్టిస్ట్ సంస్థను ప్రారంభించి నిర్మాతగా మారారు. చార్లీ చాప్లిన్ తొలి పూర్తి స్థాయి చిత్రం ద కిడ్ 1921లో విడుదలైంది. 68 నిమిషాలు నిడివి ఉండే ఆ చిత్రం చాప్లిన్ చిత్రాల్లోకెల్లా పెద్దది. 3 ఏళ్లలో ఆ సినిమా 50 దేశాల్లో ప్రదర్శితమై అంతులేని ప్రాచుర్యం పొందింది. ఆ తరువాత వచ్చిన ఎ ఉమెన్ ఆఫ్ ప్యారిస్, ద గోల్డ్ రష్, ది సర్కస్ లాంటి చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందాయి. అప్పటికి మూకీలు పోయి టాకీలు వచ్చినా కొంతకాలం పాటు వాటికి దూరంగానే ఉన్నారు చార్లీ చాప్లిన్. సిటీ లైట్స్, మోడర్న్ టైమ్స్ వంటి చిత్రాలు డైలాగులు లేకుండానే తీశాడు చార్లీ.

జర్మన్ నియంత అడాల్ఫ్ హిట్లర్ను వ్యంగ్యంగా అనుకరిస్తూ తీసిన ద గ్రేట్ డిక్టేటర్ చిత్రం తరువాత చాప్లిన్ పదేళ్లపాటు రాజకీయ వివాదాల్లోనూ వ్యక్తిగత జీవితపు ఒడిదుడుకుల్లోనూ చిక్కుకున్నారు. అతనిపై కమ్యూనిస్టు సానుభూతిపరుడుగా ముద్రపడటంతో పాటు తనకన్నా చిన్నవారిని వివాహం చేసుకోవడం విమర్శలకు దారితీసింది. తనకు ఆశ్రయమిచ్చిన అమెరికాను విడిచివెళ్లే పరిస్థితులకు దారితీసింది. ఆ తరువాత స్విట్జర్లాండ్ వెళ్లి తన శైలికి భిన్నమైన సినిమాలు తీశాడు చాప్లిన్. 20 ఏళ్ల తరువాత అమెరికా వదిలివెళ్లిన చార్లీ చాప్లిన్ తిరిగి అమెరికాకు రావలసి వచ్చింది ఆస్కార్ అవార్డు అందుకోవడం కోసం. 1972లో అకాడమీ చాప్లిన్కు గౌరవ అవార్డు ప్రకటించింది. ఆ పురస్కారాన్ని అందుకోవడం కోసం అతను వేదిక మీదకు వచ్చినప్పుడు ఆ వేడుకకు హాజరైన ఆహుతులందరూ లేచి నిలబడి 12 నిమిషాల పాటు ఎడతెరిపి లేకుండా చప్పట్ల వర్షం కురిపించారట. ఆస్కార్ వేడుకల చరిత్రలోనే అత్యధిక సమయం నమోదైన స్టాండింగ్ ఓవేషన్ అది.

మాటలు లేకుండా కేవలం తన హావభావాలు అల్లరి పనులతో అందరినీ నవ్వించిన ఆ హాస్యనట చక్రవర్తి ఆరోగ్యం క్రమేణా క్షీణించసాగింది. 1974లో మై లైఫ్ ఇన్ పిక్చర్స్ పేరుతో చిత్రాలతో కూడిన ఆత్మకథ విడుదలైంది. 1975లో ద జెంటిల్మెన్ ట్రాంప్ పేరిట అతని జీవితంపై ఓ డాక్యుమెంటరీ విడుదలైంది. అదే సంవత్సరంలో బ్రిటన్ రాణి ఎలిజబెత్ చేతుల మీదుగా బ్రిటన్ అత్యున్నత పురస్కారం నైట్హుడ్ను అందుకున్నారు చాప్లిన్. చార్లెస్ స్పెన్సర్ చాప్లిన్గా లండన్లో పుట్టిన ఓ కుర్రవాడు తన పేరుకు ముందు బ్రిటిష్ ప్రభుత్వం గౌరవప్రదంగా ఇచ్చే సర్ బిరుదును పొందడం వెనుక అతని 88 ఏళ్ల జీవితంలో 75 ఏళ్లపాటు సుదీర్ఘంగా కొనసాగిన వెండితెర ప్రస్థానం ఉంది. తన బాల్యం నుండి జీవితంలో ఎదురైన వేదనాభరితమైన రోజుల్ని, వైభవోపేతమైన దశల్ని, అవమానకరమైన పరిస్థితుల్ని, వివాదాస్పద స్థితిగతుల్ని అనుభవించాడు. కడుపు నింపుకోవడం కోసం పనిచెయ్యక తప్పని బాల్యం నుండి దొరికిన అవకాశాల్ని అందిపుచ్చుకుంటూ, ఓర్చుకుంటూ, అనుభవాలు పేర్చుకుంటూ, నైపుణ్యాలు కూర్చుకుంటూ ఒక హాస్యనటుడుగా, ఒక చిత్రనిర్మాతగా, ఒక సంగీతకారుడుగా, ఓ రచయితగా ప్రపంచస్థాయికి ఎదిగి సినీరంగంలో తనకంటూ చెరగని ముద్ర వేసుకున్నారు చార్లీ చాప్లిన్.

జీవితకాలమంతా ప్రపంచాన్ని నవ్వులతో ముంచెత్తిన చార్లీ చాప్లిన్ 1977 డిసెంబర్ 25 తన 88 వయసులో కన్నుమూశారు. ఎప్పటికీ తనను తలుచుకునే అభిమానుల గుండెల్లో ఓ చిరునవ్వుతో పాటు విషాదాన్ని వదిలివెళ్లారు.

0: ఎందరో మహానుభావులు కార్యక్రమంలో మీరు ఇంతవరకు నవ్వుల రాజు చార్లీ చాప్లిన్ గురించి వివరాలు విన్నారు. వ్యాఖ్యానం శ్రీమతి జేవి మాధవి, నిర్వహణ కె శృతి ప్రియాంక.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: చట్టపరమైన భద్రత, విషయ పరిజ్ఞానం వంటి విషయాల కోసం దిశా స్కీమ్ లో చేరండి. టెలీలా టోల్ ఫ్రీ నంబర్ 14454 మరియు www.tele-law.in వెబ్సైట్ ద్వారా చట్టపరమైన సహాయం పొందవచ్చు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధ్య

0: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: ఈనాటి హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 8:15 కావస్తోంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు. ఢిల్లీ నుండి ప్రసారం.
3: మార్నింగ్ న్యూస్. గుడ్ మార్నింగ్, ఐఎమ్ షగున్ చోప్రా. ద హెడ్లైన్స్. Prime Minister Narendra Modi asserts Indian economy remains exceptionally strong despite global economic crisis. Reserve Bank of India eases regulatory norms for foreign portfolio investors in government securities to attract investment. More than 9.42 lakh farmers to join Khet Bachao Abhiyan for balanced fertilizer use and sustainable farming. India slams Pakistan for abusing its temporary membership of UN Security Council to peddle false narratives about Jammu and Kashmir. IMD forecasts extremely heavy rainfall in northern districts of Keralam until June 9th. And Indian Grandmaster R. Pragyanan scripts history, becomes first Indian to win Norway chess title. And now the news in detail. Prime Minister Narendra Modi has asserted that the foundation of the Indian economy remains exceptionally strong, with the nation recording a robust 7.7% growth in the fiscal year 2025-26 despite a global economic crisis. Addressing a large gathering after launching a series of developmental projects worth around 2,970 crore rupees in Daman last evening, the Prime Minister noted that India continues to be among the fastest growing economies in the world. He assured the citizens that the country will forge ahead with its reform express while prioritizing massive infrastructure development and welfare schemes for the poor.
4: वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है.
3: Earlier, Mr. Modi launched various infrastructure projects worth over 18,000 crore rupees in Surat. Addressing the gathering, the Prime Minister pointed out that out of India's total renewable energy capacity of 250 gigawatts, Gujarat alone contributes 50 gigawatts, accounting for a crucial fifth of the nation's green energy share. He added that the state is poised to play a massive role in shifting from solar energy to green hydrogen and green ammonia, which is essential for achieving energy self-reliance.
4: दुनिया अब हरित युग की तरफ, ग्रीन फ्यूचर की तरफ बहुत ही सावधान हो चुकी है. भारत भी ग्रीन ग्रोथ पर बहुत अधिक काम कर रहा है और इसमें भी गुजरात राज्य है जिसने इस शताब्दी के प्रारंभ में ही सरकार में क्लाइमेट चेंज का अलग डिपार्टमेंट बनाया था और गुजरात के चारण का गांव में भारत का पहला सोलर पार्क भी बनाया गया था.
3: Speaking on the transformation of Surat, the Prime Minister praised the city's spirit and its transition into a green city. He lauded Surat's circular water economy model and the Waste to Wealth initiative, which has turned into a mass movement over the last 12 years. The Reserve Bank of India has simplified the rules governing investments by foreign portfolio investors or FPIs in government securities. The revised framework is aimed at making investments easier and reducing compliance requirements for foreign investors. More from our Mumbai correspondent.
5: Under the revised framework,

0: Stealth jet with India suggests strong strategic partnership between the two countries. And finally, wind from Milky Way's black hole called Sagittarius A has been discovered after 5 decades of trying. Its wind is like a gentle breeze, not a hurricane. The wind has carved out a huge conical cavity in space, informs the Asian Age. And with that, it's back to you, Shagun.
1: Thank you, Tanvi. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi asserts Indian economy remains exceptionally strong despite global economic crisis. Reserve Bank of India eases regulatory norms for foreign portfolio investors in government securities to attract investment. India slams Pakistan for abusing its temporary membership of UN Security Council to peddle false narratives about Jammu and Kashmir. IMD forecasts extremely heavy rainfall in northern districts of Kerala until June 9. And Indian Grandmaster R. Pragyanan scripts history, becomes first Indian to win Norway chess title. And with that, we end the morning news. Have a nice day.
2: Akasavani.
3: సంక్షేమ వసతి గృహాలపై సమీక్ష, హీట్ వేవ్ పై కలెక్టర్ సూచనలు, పాడా అభివృద్ది పనులపై కలెక్టర్ ఆరా, ఆయిల్ పామ్ సాగును రాయలసీమ ప్రాంత రైతుల పరిశీలన, ఇలా పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. కాకినాడ జిల్లాలోని ఆయిల్ పామ్ సాగు విధానాలను అధ్యయనం చేసేందుకు రైతుల విజ్ఞాన యాత్రలో భాగంగా మే 26-27 తేదీల్లో పతంజలి ఫుడ్స్ లిమిటెడ్ సంస్థ ఆధ్వర్యంలో కర్నూలు, నంద్యాల జిల్లాల రైతులు పిఠాపురం, గొల్లప్రోలులో పర్యటించారు. కాకినాడ జిల్లాలో ఆయిల్ పామ్ సాగు వేగంగా అభివృద్ది చెందుతున్న నేపథ్యంలో రాయలసీమ ప్రాంత రైతులు ఆయిల్ పామ్ పంటపై విశేష ఆసక్తి కనబరుస్తున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన సుమారు 50 మంది రైతులు గొల్లప్రోలు, పిఠాపురం మండలాల్లో విస్తృతంగా సాగు చేస్తున్న ఆయిల్ పామ్ తోటలను సందర్శించి పంట సాగు విధానాలను ప్రత్యక్షంగా పరిశీలించారు. పాఠశాలలు పునః ప్రారంభం నాటికి జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలన్నింటినీ పూర్తి సంసిద్ధతతో ఉండేలా అవసరమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 21వ తేదీన కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ సంక్షేమ వసతి గృహాల అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో చేపట్టిన పనుల పురోగతి, సప్లిమెంటరీ పరీక్షలకు నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతుల నిర్వహణ, అడ్మిషన్లు, వసతి గృహాల్లో కావలసిన నిత్యావసర సరుకులు సమకూర్చుకోవడం, నెట్ జీరో కమిటీ వంటి అంశాలపై జిల్లా కలెక్టర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, డిజేబుల్ సంక్షేమ అధికారులతో చర్చించారు. ప్రస్తుతం రాష్ట్ర, దేశవ్యాప్తంగా తీవ్రమైన ఎండలు, వడదెబ్బ పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో కాకినాడ జిల్లా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ కోరారు. ముఖ్యంగా ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు తిరగవద్దని విజ్ఞప్తి చేశారు. గతంలో డీహైడ్రేషన్ కారణంగా కొన్ని మరణాలు కూడా సంభవించిన దృష్ట్యా రాబోయే 4-5 రోజులు వృద్ధులు, చిన్నపిల్లలు మరియు గర్భిణీలు ఈ సమయంలో బయటకు రాకుండా ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని సూచించారు. ప్రజలు ఎక్కువ నీళ్లు తాగాలని, నీడ ఉన్న చోటనే ఉండాలని కోరుతూ ఇందుకోసం నగరంలో చలివేంద్రాలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఏదైనా ఆరోగ్య సమస్య తలెత్తితే వెంటనే విలేజ్ హెల్త్ క్లినిక్లలో కానీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కానీ సంప్రదించాలని, అక్కడ ఫస్ట్ ఎయిడ్, ఓఆర్ఎస్ ప్యాకెట్లు మరియు అవసరమైన మందులన్నీ సిద్ధంగా ఉంచామని స్పష్టం చేశారు. అలాగే ఉపాధి హామీ కూలీలు, వెజ్ సీకర్లు పనులు త్వరగా పూర్తి చేసుకుని ఇంటికి వెళ్లేలా ఆదేశాలు ఇచ్చామని, వ్యవసాయ కార్మికులు కూడా ఉదయం 10 గంటల తర్వాత పొలాల్లో ఉండకూడదని కోరారు. పిఠాపురం ప్రాంత అభివృద్ది ప్రాధికార సంస్థ పాడా పరిధిలో చేపడుతున్న వివిధ అభివృద్ది పనులపై ప్రత్యేక దృష్టి సారించి వాటిని నిర్దేశిత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్, పాడా చైర్మన్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్ అధికారులను ఆదేశించారు. మే 22వ తేదీ శుక్రవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ పాడా పరిధిలో పిఠాపురం నియోజకవర్గంలో చేపట్టిన పలు ప్రాజెక్టు పనుల పురోగతిపై పాడా, పిఠాపురం మున్సిపాలిటీ, ఆర్ఎన్బి, పబ్లిక్ హెల్త్, డ్వామా, మత్స్యశాఖ తదితర శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. నియోజకవర్గంలో సెజ్, విద్యుత్ శాఖ, అలానే సంక్షేమ వసతి గృహాలు తదితర అంశాలను జిల్లా కలెక్టర్కు వివరించారు. జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలు, నగర పంచాయతీలు మరియు కాకినాడ కార్పొరేషన్ పరిధిలో పరిసరాల పరిశుభ్రతను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీందర్ ప్రసాద్, ఎమ్మెల్సీ కర్రి పద్మశ్రీ, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి వెంకటేశ్వరరావులతో కలిసి శనివారం ఉదయం స్థానిక గాంధీనగర్ పార్కులో ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హరీందర్ ప్రసాద్ మాట్లాడుతూ ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం క్యాంపెయిన్ మోడ్లో రాబోయే 4 వారాల పాటు ఈ కార్యక్రమం నిరంతరాయంగా కొనసాగుతుందని, ఇది విజయవంతం కావడానికి ప్రజల భాగస్వామ్యం అత్యంత కీలకమని స్పష్టం చేశారు. నగరంలో కేవలం 780 మంది శానిటేషన్

0: సిబ్బంది మాత్రమే ఉన్నారని, వారితో పాటు నగరంలోని 6 లక్షల మంది ప్రజలు కూడా ప్రతి ఒక్కరూ ఒక శానిటేషన్ వర్కర్గా బాధ్యతను నిర్వహించాలని పిలుపునిచ్చారు. జలధార జలహారతి కార్యక్రమం కింద జిల్లాలో చేపట్టిన పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ అధికారులను ఆదేశించారు. సోమవారం కాకినాడ కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ డ్వామా ఇరిగేషన్ అధికారులతో కలిసి అన్ని మండలాల ఎంపీడీఓలు, ఇరిగేషన్ ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్ష నిర్వహించారు. మండలాల వారీగా జలధార జలహారతి కింద గుర్తించిన పనులు, గ్రౌండింగ్, పనుల పురోగతిని జిల్లా కలెక్టర్ అధికారులతో చర్చించారు. ఇప్పటి వరకు పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నాం. మరిన్ని అంశాలతో వచ్చే నెలలో కలుద్దాం. రచన పివివి వరప్రసాద్, వ్యాఖ్యానం కేసుమ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. హలో అభిలాష. టెలిఫోన్ ద్వారా శ్రోతలు కోరే సినిమా పాటలు ప్రత్యక్ష ప్రసారం. ఈ కార్యక్రమానికి శ్రోతలు ఫోన్ చేయాల్సిన నెంబర్ 2255533, మరో నెంబర్ 2968990, ఎస్టీడీ కోడ్ 08554. మరి కాలర్స్ అయితే రెడీగా ఉన్నారు. మొదటి కాలర్ ఎవరో చూద్దాం. హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం అండి. రఘునాథ్ శర్మ గారు బాగున్నారా? అవునండి, సాయి ప్రసాద్. బాగున్నామండి శర్మ గారు, మీరు ఎలా ఉన్నారు?
3: మేము బాగున్నాం సార్. ఇప్పుడు దేవాలయం రామదేవాలయం క్లోజ్ చేసిన కోసం మీ నంబర్ తగ్గింది. రామాలయం చిత్రంలో జగత శ్రీరామ రఘుకుల సోమ శరణము అనే పాట ప్రసారం చేయండి సార్.
2: రామాలయమా?
3: అవును సార్, రామాలయం సార్.
2: అప్పుడే గుడి నుంచి వచ్చేసారు అయితే?
3: వచ్చేసాను.
2: టిఫిన్ చేసినారా లేదా?
3: అదే సార్, పాత టిఫిన్ చేస్తాం సార్. ఇంకా
2: అవునా? ఓకే, ఎన్ని గంటలకు వెళ్తారండి గుడికి పొద్దున్నే?
3: 6 గంటలకు పోతాం సార్. ఉదయం 5:30 పోతాం. 8:20 కంటే క్లోజ్ చేస్తాం సార్.
2: 8:20కే?
3: అవును సార్.
2: సాయంత్రం?
3: సాయంత్రం 5:30 పోతాం సార్. 8:20కి ఉంటాం సార్ ఇక్కడ.
2: ఓకే, చాలా సంతోషం అండి. గుడికి పోయి ఇచ్చారు. రామాలయానికి వెళ్ళొచ్చారా?
3: రామ్ రామ్ పుత్తూరు ఆత్మారామస్వామి దేవస్థానం సార్.
2: ఓకే ఓకే, రామాలయం నుంచి వచ్చారు. మరి రామాలయంలోని పాట కోరారు, మరి రామాలయంలోని పాట వస్తుంది. మీరు కోరిన పాట రఘునాథ్ శర్మ గారు.
3: నమస్తే సార్.
2: నమస్తే అండి. మీరు కోరిన పాట వస్తుంది, వినండి.

0: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
1: సార్ గుడ్ మార్నింగ్. సార్
0: గుడ్ మార్నింగ్ అండి.
1: సార్ బాగున్నా సార్?
0: బాగున్నామండి.
1: శిల్పూర శివకోటి ఆలయం నుంచి జబ్బారు సార్.
0: శివకోటి ఆలయం జబ్బారు గారు
1: దగ్గర మేము.
0: అవును, అది ఏదో కాలనీ అంటారు కదా?
1: అవును సార్, అది ఆర్డిటి కాలనీ సార్. అది
0: లెనిన్ నగర్ కా? లెనిన్ నగర్ కదా, ఆర్డిటి నగరా?
1: ఆర్డిటి నగర్ సార్. అది మళ్ళీ అక్కడ జయంతి రోడ్డు పోతే అది నేతాజీ నగర్ సార్.
0: నేతాజీ నగర్, ఫెర్రర్ ఫెర్రర్ కాలనీ అనేది అంటారు కదా? ఫెర్రర్ కాలనీ కూడా అంటారు కదా?
1: ఫెర్రర్ కాలనీ సార్. ఫస్ట్ అదే సార్ వచ్చింది, ఫాదర్ సార్ ఉన్నప్పుడు ఫెర్రర్ కాలనీ సార్ అది.
0: అవును, పేరు మార్చారా ఇప్పుడు? లేదు కదా,
1: ఇప్పుడు నేతాజీ నగర్ అని పెట్టినారు సార్.
0: నేతాజీ నగర్ అని పెట్టారా? ఓకే ఓకే.
1: అవును సార్.
0: చెప్పండి, చెప్పారు గారు, ఏ పాట విందాం
1: సార్? గులేబ కావళి కథ సార్.
0: గులేబ కావళి కథ.
1: నన్ను దోచుకుందు వచ్చే వన్య సారి అనే పాట సార్.
0: ఎవరు దోచుకున్నారా మిమ్మల్ని?
1: ఒకప్పుడు దోచుకుందా సార్.
0: ఎన్నేళ్ల కిందట?
1: 82 అంటే 84 లో సార్ నా 10th అయిపోయింది. 85 లో మ్యారేజ్ సార్, జనవరిలోనే.
0: 85 లో?
1: 85 ఎన్టీ రామారావు సీఎం సార్ అప్పుడు.
0: అవునా? ఓహో, 85 లో మ్యారేజ్ అయింది మీకు.
1: మ్యారేజ్ అయింది సార్.
0: అప్పుడు దోచుకున్నారైతే మీ మనసుని?
1: అప్పుడు అయిపోయింది సార్.
0: ఓకే, చాలా సంతోషం జబ్బర్ గారు కాల్ చేసినందుకు.
1: నాకు ముగ్గురు పిల్లలు సార్.
0: అవునా? ఆహా, ఏం చెబుతున్నారు
1: సార్? అందరికి పెళ్ళిళ్ళు అయిపోయినాయి సార్. ఒక వైపు హైకోర్టు లాయర్ దగ్గర కాదు పోతారు సార్.
0: ఆహా,
1: డ్రైవర్ గా
0: ఎక్కడ ఇక్కడ ఉంటారా? అనంతపూర్లో హైకోర్టు?
1: అనంతపూర్ లోనే సార్.
0: ఓకే జబ్బర్ గారు.
1: సార్ ఇక్కడ శివకోటి వెనకలే సార్ మేము ఉండేది.
0: అవునా? ఓకే ఓకే, చాలా సంతోషం అండి జబ్బార్ గారు. మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి, ధన్యవాదాలు కాల్ చేసినందుకు.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: హలో, అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
4: నమస్తే సార్.
3: నమస్తే అండి. నార్పల్ నుంచా?
4: లేదు సార్,
3: ధర్మవరం.
4: బుగ్గర సముద్రం నుంచి సార్.
3: వీకేస్ నుంచా? ఓకే, చెప్పండి మీ పేరు.
4: మా పేరు శ్రీదేవి సార్.
3: శ్రీదేవి గారు బాగున్నారా?
4: బాగున్నా సార్.
3: శ్రీదేవి బుక్కర సముద్రం?
4: అవును సార్.
3: ఎక్కడుంటారు బుక్కర సముద్రంలో?
4: ఇక్కడ సార్, గాంధీనగర్ గుగుడు వేదావక్ సార్.
3: గాంధీనగర్. ఓకే శ్రీదేవి గారు, ఏం చేస్తూ ఉంటారండి?
4: మేము బేల్దారి పని చేస్తాం సార్.
3: బేల్దారి పని? ఓకే. ఏ పాట విందాం శ్రీదేవి గారు, చెప్పండి
4: సార్. నాకు త్రిపురలో నుంచి సార్.
3: త్రిపురానా?
4: అది సార్, త్రినేత్రం నుంచి సార్. శ్రీకర శుభకర ప్రయాణ స్వరూప లక్ష్మీ నరసింహ సాంగ్ సార్.
3: శ్రీకర శుభకర త్రినేత్రం?
4: త్రినేత్రం సార్.
3: వినిపిస్తాం అందులో నుంచి.
4: ఉందా సార్ సాంగ్?
3: ఉన్నాయి సాంగ్స్ అయితే, ఉన్నాయి. ఇందాం
4: అందరి కోసం సార్.
3: అందరి కోసం? ఓకేనా. ఇంకా పనికి వెళ్ళలేదా
4: ఈరోజు? లేదు సార్, పోలేదు సార్.
3: ఇంకా పోలేదా? ఓకే, సరే సరేనండి. శ్రీదేవి గారు మరి కాల్ చేసినందుకు ధన్యవాదాలు. మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
4: సరే సార్. థ్యాంక్స్ సార్.
3: మంచిదండి.

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం. హలో,
1: నమస్కారం సార్. బాగున్నారండి?
0: బాగున్నామండి. మీరు బాగున్నారా?
1: బాగున్నాం సార్. నా పేరు శ్రీనివాస్ అండి. హైదరాబాద్ మెహదీపట్నం నుంచి.
0: మెహదీపట్నం నుంచి శ్రీనివాస్ గారు బాగున్నారా?
1: బాగున్నాం సార్.
0: చెప్పండి శ్రీనివాస్ గారు.
1: సార్, అన్నమయ్య సూత్రంలో
0: అన్నమయ్య
1: సార్
0: అందులోంచి
1: అదిగో వల్ల అదిగో అంట సార్.
0: అదిగో అల్లదిగో శ్రీహరివాసం.
1: అవును సార్.
0: వర్షాలు పడుతున్నాయి అక్కడ?
1: లేదు సార్, వర్షాలు ఏం లేదు సార్ ఇక్కడ.
0: సీజన్ వచ్చింది.
1: పెడతారు
0: సీజన్ వచ్చింది.
1: ఇయ్యండి.
0: హలో,
1: చెప్పండి సార్.
0: వర్షాలు ఇక్కడ పడుతున్నాయి బాగా మా పక్క.
1: లేదు సార్, తెలంగాణ లేదు సార్. అక్కడ చిత్రమూర్తి జరిగింది తప్ప పెద్ద వర్షాలు ఏం కాదు సార్. లైట్గా ఇక్కడ చిత్రమూర్తి పడుతున్నాయి.
0: అంతేనా? ఓకే ఓకే ఓకే. శ్రీనివాస్ గారు, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: ఓకే సార్,
0: మంచిది.

0: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. ఈశ్వర్ యాదవ్ గారు
1: బాగున్నారా?
0: బాగున్నామండి. మీరు బాగున్నారు కదా?
1: తిరుపతి ఉన్నాను. తిరుపతిలో వెంకటేశ్వర మంచి కాల్ చేయండి.
0: ఏదండి?
1: తిరుపతిలో ఉన్నాను. వెంకటేశ్వర ఉన్నాయి కదా,
0: తిరుపతికి వెళ్ళారా? దర్శనానికి వెళ్తున్నారా?
1: మంచి పాట చేయండి.
0: వెంకటేశ్వర స్వామిదే, మీరు చెప్పండి ఏ పాట వేద్దాము.
1: సార్
0: మీరు చెప్పండి. అంటే
1: నాకు ఐడియా రాలేదు.
0: స్వామి దగ్గర ఉన్నారు, ఐడియా రాలేదు మీకు?
1: తిరుపతిలో ఉన్నారు కాబట్టి ఐడియా రాలేదు.
0: ఓకే,
1: ఒక పెద్ద లడ్డు పంపిస్తాం మీకు అందరికి.
0: ఏదండి లడ్డా? ప్రసాదం తీసుకురండి. అయితే అట్టు కూడా దొరుకుతుంది, ఏమో తీసుకురండి. అట్లే అట్టు అట్టు దొరుకుతుంది కదా,
1: అట్లా
0: ప్రసాదము
1: తీసుకోవాలి.
0: ఎప్పుడు వర్షం పడుతుంది అక్కడ?
1: దర్శనం
0: ఒంటి గంటకే మీకు?
1: నాలుగు బయటకు వచ్చేస్తాను. రేపు మళ్ళీ వస్తాను అనంతపురానికి.
0: రేపు వస్తున్నారా?
1: రేపు నైట్కి ఇంటికి వస్తాం, మళ్ళీ వస్తాం మీకోసం. రేపటిగా
0: ఓకే ఓకే. ఈశ్వరాదేవ్ గారు బాగా దర్శనం జరగాలని కోరుకుంటున్నాం మేము కూడా.
1: బుక్ చేసుకున్నా.
0: చేసుకున్నారా? ఓకే.
1: ఒంటి గంట బుక్ చేసి ఒంటి గంట పోవాలా? మంచి పాట పేరు సార్ వెంకటేశ్వరుంది.
0: ఓకేనండి, ఘంటసాల గారి పాట వేస్తున్నాను, వినండి.
1: ఘంటసాల బాగా బాగుంది.
0: ఓకే ఓకేనండి. ఈశ్వరాదేవ్ గారు మంచిది.

0: ఇంతకీ కస్టమర్ కేర్ ఎక్కడుంది? మేడం
1: చెప్పండి.
0: ఈ కేవైసీ అప్డేట్ కోసం నాకు మాటిమాటికి మెసేజ్ ఎందుకు వస్తుంది?
1: ఎందుకంటే బ్యాంకింగ్ సేవల కోసం నిశ్చితమైన సమయానికి కేవైసీ అప్డేట్ చేయించాలి.
0: కానీ ఇది ఎలాగవుతుంది?
1: గుర్తింపు లేదా చిరునామాలో ఏ మార్పు లేకపోతే మీ బ్యాంక్ లేదా ఏటీఎం లేదా బిజినెస్ కరెస్పాండెంట్ అంటే బీసీ వద్దకు వెళ్ళండి, లేదా బ్యాంక్ లో రిజిస్టర్డ్ ఈమెయిల్ లేదా మొబైల్ నంబర్ లేదా మొబైల్ బ్యాంకింగ్ యాప్ లేదా ఉత్తరం ద్వారా దాని స్వీయ ప్రకటన ఇవ్వండి.
0: అలాగా? మరి ఏదైనా మార్పు ఉంటేనో?
1: అలాగైతే కొత్త గుర్తింపు ఇంకా చిరునామా ప్రమాణ పత్రాలు చూపించి కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
0: అంతేనా?
1: అంతే.
0: అర్థమైంది.
1: మీకు దగ్గరలో ఉన్న గ్రామ పంచాయతీ క్యాంప్ కి లేదా బ్యాంక్ శాఖకి వెళ్లి కూడా మీ కేవైసీ అప్డేట్ చేసుకోవచ్చు.
2: ఆర్బీఐ అంటుంది,
3: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
4: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం. అవునండి, ఎవరు? గుట్కూరు. పేరు? పద్మావతి గారు. ఏం చేస్తుంటారు పద్మావతి గారు?
5: నేను ఇప్పుడైతే ప్రస్తుతానికి టమాటా నాడుతున్నాను సార్.
4: టమాటా నాడుతున్నారా ఇప్పుడు?
5: అవును సార్.
4: ఇప్పుడు ఆ పనిలో ఉన్నారా?
5: అవును సార్.
4: అంటే మామూలుగా ఏం చేస్తూ ఉంటారు అని?
5: మామూలుగా మేము తోట ఉంది సార్, మాకు రైతు పనేను.
4: ఆహా, పొలం ఉంది అయితే. చాలా సంతోషం.
5: టమాటా నాటుకుంటా రేడియో వింటున్నాను, ఫోన్ చేద్దామని ట్రై చేసే కలిసింది సార్.
4: చాలా సంతోషం అండి, మీ కాల్ తగిలినందుకు.
5: చాలా సంతోషం ఉంది సార్ మాకు.
4: మాకు కూడా చాలా సంతోషంగా ఉంది మీతో మాట్లాడుతున్నందుకు. అది టమోటా తోటలో పని చేసుకుంటూ ఆకాశవాణి కార్యక్రమాలు వింటూ ఉన్నందుకు. చెప్పండి పద్మావతి గారు, ఏ పాట విందాం
5: సార్? ఆనాలగర్లో సినిమాలో నుంచి చిరునవ్వులతో బతకాలి అనే పాట వేయండి.
4: చిరంజీవిగా బతకాలి కదా, చిరునవ్వులతో.
5: రేడియో వింటున్న అందరి కోసం సార్ ఈ పాట.
4: చిరునవ్వులతో ఆ నలుగురిలో నా పాట?
5: అవును కదా. అవును సార్.
4: ఇంకో రోజు వచ్చింది ఒక్కడై రావడం, గుండెపై తన్నుతూ ఇవన్న నలుగురు మెచ్చిన అనేది.
5: చక్రంలో నుంచి అన్న ఈ పాట వేయండి సార్. ఇది
4: చక్రం.
5: చక్రంలో నుంచి
4: జగమంత కుటుంబం నాది. ఓకే పద్మావతి గారు, చదువుకున్నారా మీరు?
5: చదివినాను.
4: ఎంతవరకు చదివారు?
5: టెన్త్ వరకు.
4: టమోటా ఒకటే పెడుతూ ఉంటారా, ఇంకా వెరైటీ అయినా వేస్తూ ఉంటారా?
5: పెడతాంటాను సార్, మొక్కజొన్న పెడతాంటివి. ఇప్పుడైతే టమోటా
4: నాటుతాం. అంటే కోస్తున్నారా పంట?
5: లేదు సార్, ఇంకా ఇప్పుడు నాటుతున్నాం.
4: నాటుతున్నారా? ఓకే ఓకే. ఎన్ని రోజులకు వస్తుంది పంట అది?
5: ఇది 2 నెలలు 3 నెలలు అవుతుంది సార్.
4: అవునా? ఓకే ఓకే.
5: గొట్టుకూరులో రేడియో వింటున్న అందరి కోసం సార్.
4: అందరి కోసం. చాలా సంతోషం అండి పద్మావతి గారు మీతో మాట్లాడినందుకు. మీరు కోరిన పాట వస్తుంది
5: సార్, మాకు చాలా సంతోషంగా ఉంది.
4: ఓకే, ధన్యవాదాలు పద్మావతి గారు. పాట వస్తుంది, విందామా?

0: హలో అభిలాష్ కార్యక్రమానికి స్వాగతం.
1: నమస్తే సార్.
0: నమస్తే అండి. నార్పల నుంచి
1: నార్పల్ సార్.
0: నూరాణి గారా? మస్తాని
1: గారా?
0: మీకు వారం వారం భలే తగులుతుంది కాల్ కదా.
1: సార్ ట్రై చేస్తాను.
0: ట్రై చేస్తున్నాయి. పొలంలోనే ఉన్నారా? పూలు విక్తున్నారా?
1: పూలు విక్తాను.
0: ఏ పూలు? మల్లెపూల, కనకాంబరాలా?
1: కనకాంబరాలు సార్.
0: నూరాణి గారా మాట్లాడేది? హలో హలో. నార్పల్ నుంచి రెగ్యులర్గా చేస్తున్నారు, మరి కాల్ ఏమో కట్ అయినట్లుంది. నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో హలో హలో హలో. సిగ్నల్ ఏదో ప్రాబ్లం ఉన్నట్లుందండి మీ దగ్గర. హలో హలో, సిగ్నల్ సరిగ్గా లేదండి. మీది వాయిస్ క్లారిటీ లేదు.
2: బబ్లు అండి. బబ్లు.
0: బబ్లు గారు చెప్పండి. బబ్లు గారు ఎప్పుడు చేసినా కూడా ఈ విధంగానే వస్తుంది. మళ్ళీ ఎందుకో సిగ్నల్ సరిగ్గా ఉండదు. కాల్ చేస్తారు, కట్ చేస్తారు, మరి ఎందుకో. నెక్స్ట్ కాల్ ఏదో తీసుకుందాం.

0: హలో
1: హలో సార్, సార్ గుడ్ మార్నింగ్ సార్, సాయి ప్రసాద్ సార్కి.
0: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
1: ఉల్లికల్ గ్రామం, సింగనాల మండలం, వెంకట కృష్ణమూర్తి సార్.
0: కృష్ణమూర్తి గారు
1: బాగున్నారా సార్?
0: బాగున్నాను అండి. చెప్పండి కృష్ణమూర్తి గారు.
1: వాగ్దానం చిత్రం నా కంటి పాప సార్.
0: వాగ్దానం
1: నా కంటి పాప.
0: ఏం చేస్తున్నారు?
1: ప్రస్తుతానికి అయితే వర్షం పడిన సేద్యం చేయించినాం, చెనక్కి ఎత్తుకోవడానికి వెయిటింగ్లో ఉన్నాం సార్. వర్షం కోసం
0: చేయించినారా?
1: అయిపోయింది సార్, వర్షం చెనక్కి అయిపోయేది.
0: మామూలు చెనక్కాయనే వేరే వేస్తారా?
1: మెట్ట ప్రాంతం సార్, మాకు బోర్ లేదు.
0: అంత మెట్టలో అంత చెనక్కాయే?
1: అవును సార్.
0: ఓకే ఓకే.
1: దానిలో కంది వేసుకుంటాం,
0: కంది మధ్యలో. ఓకే కృష్ణమూర్తి గారు, మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
1: థ్యాంక్ యూ సార్.
0: మంచిదండి.

0: అవునండి.
1: చెప్పండి, ఎవరు?
0: ఎల్బత్ సార్ గారు మాట్లాడేది.
1: ఏదండి?
0: ఎల్బత్ సార్ అయినా మాట్లాడేది.
1: సాయి ప్రసాద్.
0: సాయి ప్రసాద్ గారు సార్.
1: చెప్పండి మీ పేరు.
0: నా పేరు శ్రీనివాసులు. మాది వేల్పుమడుగు.
1: వేల్పుమడుగు మండలం సార్. వేల్పుమడుగు శ్రీనివాసులా?
0: అవును సార్.
1: చెప్పండి శ్రీనివాసులు, ఏం చేస్తూ ఉంటారు?
0: నేనైతే ఖాళీగా ఉంటాను. ఎప్పుడు మేము అనంతపురం చేసిన ఏంటంటారు, పొద్దున్నే సాయంకాలం వరకు సార్.
1: రేడియో వింటూ ఉంటారు?
0: అవును సార్. ఎక్కువ బ్లైండ్.
1: అవునా? ఓకే ఓకే శ్రీనివాసులు గారు. ఏ పాట విందాం మరి?
0: దేవుళ్ళు సార్.
1: దేవుళ్ళు. ఏమో ఈరోజు అందరూ దేవుళ్ళ పాటలు కోరుతున్నారు బా.
0: ఏమో శనివారం వచ్చారు కదా, మంచి
1: వచ్చారు. శనివారం భక్తిభావం పెంపొందించిందా?
0: అవును,
1: భక్తిభావం పెంపొందింది అందరిలోను.
0: అవునవును.
1: దేవుళ్ళు చిత్రంలోంచి ఏ పాట విందాం?
0: అందరూ బంధువు బంధువుడు.
1: ఆకాశవాణి
0: అభిమానం అందరికి బంధువుడు ఆయన.
1: అవునా?
0: అవును సార్.
1: ఓకే ఓకే ఓకే శ్రీనివాసులు గారు.
0: ఓకే అండి, థ్యాంక్ యూ సార్.
1: ఓకే, మీరు కోరిన పాట వస్తుంది, వినండి మరి.
0: ఓకే
1: ఓకే ఓకే.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చు.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది.

0: ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం. హలో
2: హలో
1: హలో,
2: గుడ్ మార్నింగ్ సార్.
1: గుడ్ మార్నింగ్ అండి, ఎవరు?
2: పాలెం పోలయ్య, అల్లగడ్డ, నంద్యాల జిల్లా నుంచి సార్.
1: పాలెం పోలయ్య గారు, చెప్పండి. పోలయ్య గారు
2: బాగున్నారా సార్?
1: బాగున్నామండి. అల్లగడ్డ నుంచి చేస్తున్నారు
2: సార్.
1: చెప్పండి పోలయ్య గారు.
2: అవును సార్, ఈరోజు సార్ అల్లరి మొగుడు సార్.
1: అల్లరి మొగుడు,
2: అల్లరి మొగుడు మోహన్ బాబు సినిమా నుంచి. నా పాట పంచామృతం, నా గానాల గీర్వాణి గానామృతం. నా పాట పంచామృతం. ఆ పాట సార్,
1: పాటలు పాడుతూ ఉంటారా మీరు?
2: అవును సార్, టౌన్ లో మీరు గుర్తు పట్టిన పెట్టినట్లేదు, పాట పాడే నేను చెప్తాను.
1: పోలయ్య గారు అంటే మామూలు పాటలు పాడుతూ ఉంటారా మీరు?
2: లేదు సార్, మామూలు అమ్ చేస్తుంటా అంతే.
1: అమ్ చేస్తుంటారా? అదే బా రెగ్యులర్ గా అహం చేస్తున్నట్లుంది. సరే పోలయ్య గారు, మరి మీరు కోన పాట వస్తుంది, విందామా?
2: మా ఫ్రెండ్స్ ఉన్నారు సార్,
1: చెప్పండి.
2: పూజారి ధనంజయ గారు, నరేందర్ రెడ్డి గారు, రామయ్య గారు, అశోక్ గారు, అలాగే మా కర్నూలు నుంచి బ్రహ్మయ్య గారు, మిగతా వింటున్న శ్రోతలందరి కోసం, మీకోసం మా కోసం సార్.
1: కడప, కర్నూలు, అనంతపురం అన్ని కలిపేశారు అయితే.
2: మా ముఖ్యంగా మా ఫ్రెండ్ దొన్నగిరి పుల్లన్న గారు సనప గ్రామం నుంచి.
1: అవునా? ఓకే ఓకేనండి. ఓకే, మీరు కోన పాట వస్తుంది, వినండి.
2: ఓకే సార్.

0: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
1: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టి

0: ఆలోచించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
1: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
0: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయ గాథలు, వారి వివరాలు.
1: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
2: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం. హలో
3: హలో
2: హలో అభిలాష్, కార్యక్రమానికి స్వాగతం అండి. ఎవరు
3: సార్? నేను బాలరాజు సార్, టీచర్.
2: బాలరాజు ఎక్కడి నుంచి అండి?
3: అనంతపూర్ సార్.
2: అనంతపూర్ నుంచి.
3: చాలా రోజులైంది చేయక.
2: చాలా రోజులైంది.
3: అవును సార్.
2: చాలా ధన్యవాదాలు అండి కాల్ చేసినందుకు. అయితే బాలరాజు గారు, ఏ పాట విందాం మరి?
3: అభినందన సార్.
2: అభినందన, అందులోంచి ఏ పాట? అన్ని పాటలు బాగుంటాయి. మరి మంచు కురుస్తుందా మీ ఇంటి దగ్గర? మంచి ఏం లేదా? మబ్బులు మూసుకున్నాయా? ఎండ కాస్తుందా? ఓకే, అదే నీవు అదే నేను బాలసుబ్రహ్మణ్యం గారి పాట వింటామా? ఇళయరాజు గారి సంగీతం కాబట్టి చాలా బాగుంటుంది. ఓకే బాలరాజు గారు, మరి స్కూల్కి వెళ్ళాలా? 12th నుంచి. ఓహో, సెలవులు కదా ఇప్పుడు. ఓకే, మంచిదండి బాలరాజు గారు. మరి మీరు కోరిన పాట వస్తుంది, విందామా?
3: ఓకే, థ్యాంక్ యూ.
2: మంచిదండి.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఏకచిత్రగానం. ఈనాటి ఈ కార్యక్రమంలో వినండి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంతా చిత్రం నుండి పాటలు. పాటల రచన వేటూరి సుందర్రామూర్తి, అనంత శ్రీరామ్. సంగీతం విద్యాసాగర్. ముందుగా వినండి సాధన సర్గం పాడిన పాట.
1: మైన కాలం బాల్యం ఎందుకో తెలుసా? మీరు వర్షంలో తడిసి ఎన్ని రోజులైంది? అందమైన పున్నమి వెన్నెలని చివరిగా ఎప్పుడు ఎంజాయ్ చేశారు? సముద్రపు అలలతో చివరిగా ఎప్పుడు ఆడుకున్నారు? అందరూ చిన్నప్పుడనే చెప్తారు. ఎందుకని? ఇప్పుడు అదే వర్షం కురుస్తుందిగా, మనం పరిగెత్తినా మనతో అదే వెన్నెల వస్తుందిగా. సముద్రపు అలలు ఇప్పుడు అలాగే ఉన్నాయి కదా. అన్ని కాలాల్లోనూ ప్రకృతి ప్రకృతిగానే ఉంది, మనమే మారుతున్నాం. ప్రకృతి ఈజ్ ద బెస్ట్ టీచర్. అలాంటి ప్రకృతి దగ్గర నేర్చుకోకుండా ఇంటర్నెట్లో ఏం నేర్చుకుంటామండి?

0: సాధన సర్గం పాడిన అనంత శ్రీరామ్ రచన విన్నారు.
1: ఎల్ఐసి యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం, ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైమ్ రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాత్.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇప్పుడు వింటున్నారు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం పాడిన అనంత శ్రీరామ్ రచన.
4: పంచుకోవడానికి ఎవరో వచ్చే తీరుతారు. మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అలవాటు పడిపోతాం. అయినా ఒక పువ్వు వికసించటం మరో పువ్వు వాడిపోవటం లాగానే బంధము, ఎడబాటు. మనం పెంచుకున్న బంధాన్ని హఠాత్తుగా పంచుకోవడానికి ఎవరో వచ్చే తీరుతారు. మొదట ఆశ్చర్యపోయినా తర్వాత అలవాటు పడిపోతాం. అయినా ఎంతో ప్రేమగా పెంచిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్ళిపోతే మనం ఏం చేయాలి?

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: ఎలాంటి రుసుము లేకుండానే న్యాయ సలహాలు టెలీలా యాప్ www.tele-law.in వెబ్సైట్ లేదా టోల్ ఫ్రీ నంబర్ 14454 ద్వారా పొందవచ్చు.
1: మనకు చాలా ఇష్టమైన వాళ్లకు పెళ్లి, వాళ్లకు దూరం అవుతున్నాం, ఏం గిఫ్ట్ ఇస్తాం? వినాయకుడి బొమ్మ, వాల్ క్లాక్, నైట్ ల్యాంప్, సరే ఏదో ఒకటి ఇవ్వచ్చు, ఇవ్వడానికి కొనాలి కదా. అందులోనూ మనకు జీవితంలో అన్ని ఇచ్చింది వాళ్లే అయితే ఏమివ్వగలం?

కైలాష్ ఖేర్ పాడిన వేటూరి సుందర్రామూర్తి గీతం విన్నారు. ఏకచిత్రగానం శీర్షికన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంతా చిత్రం నుండి పాటలు వింటున్నారు.

0: మధుబాలకృష్ణన్ పాడిన అనంత శ్రీరామ్ రచన అది.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మనపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హాయ్, నమస్తే, నేను ప్రకాష్ రాజ్ మాట్లాడుతున్నాను. ముందుగా ఈ సీడీ మీరు కొన్నందుకు ధన్యవాదాలు. అనుబంధాల గురించి చెప్పే ఒక మంచి సినిమా తీశాం, ఆకాశమంత, ఐ లవ్ మై డాటర్. మనం బస్సులో ప్రయాణించేటప్పుడు కొంతమంది మన పక్కనే కూర్చుని భుజం మీద పడి నిద్రపోతూ హింసిస్తూ ఉంటారు, చిరాకుగా ఉంటుంది. ఇలా మన ప్రయాణంలో అరగంటో గంటో తోటి వారిని భరించలేని మనం లైఫ్లో మనతోటి అనుబంధం ఉన్నవాళ్ళని మాత్రం ఎలా భరిస్తున్నాం? దానికి సమాధానం, అది మన కుటుంబం. మిమ్మల్ని మీరు అద్దంలో చూసుకుని ఉంటారు, ఫోటోలు చూసుకుని ఉంటారు, మరి సినిమాలు చూసుకున్నారా? ఆకాశమంత అనే సినిమాలో చూసుకోబోతున్నారు. అది సరే, తండ్రి కూతుళ్ల మధ్య ఉన్న అనుబంధం గురించిన ఈ సినిమాతో మాకేం సంబంధం అనుకుంటున్నారా? ఏమండి, అమ్మ, స్నేహితురాలు, ప్రేయసి, భార్య, ఇలా జీవితంలో మనకెదురైన అందరూ ఆడవాళ్ళు, ఎవరో ఒకరు కూతుళ్లే కదా. ప్రేమ పంచే నాన్న, తెలివైన అమ్మ, అందంతో పాటు తెలివి ప్రేమ ఉన్న కూతురు అయితే ఆ కుటుంబం ఎలా ఉంటుంది? ఈ పాట వింటే మీకే తెలుస్తుంది.

కైలాష్ ఖేర్ పాడిన వేటూరి సుందరరామూర్తి రచన విన్నారు. ఏకచిత్రగానం శీర్షికన మీరింతవరకు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ వారి ఆకాశమంత చిత్రం నుండి పాటలు విన్నారు. సంగీతం విద్యాసాగర్. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఓ సంక్షేమ గీతం.

సంక్షేమ గీతం వింటున్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తోంది. మరి కాసేపట్లో వసుదైక కుటుంబం ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుంచి.

0: ಬಳಸುತ್ತೋ.
1: ಆಕಾಶವಾಣಿ
2: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం.

0: ಆಕಾಶವಾಣಿ
1: ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలను మీకు అందించే వసుదైక కుటుంబం కార్యక్రమానికి స్వాగతం. పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒక వార్తా సంస్థ పాడ్కాస్ట్లో మాట్లాడిన డొనాల్డ్ ట్రంప్, ఇరాన్లో తుది నిర్ణయాలు తీసుకునే వ్యక్తి ముస్తబా ఖమీనీ అని భావిస్తున్నానని చెప్పారు. పరిస్థితులు అనుకూలిస్తే ఆయనను భవిష్యత్తులో కలుస్తానని చెప్పారు. మరోవైపు ఇరాన్తో జరుగుతున్న చర్చలు సానుకూలంగా ఉన్నాయని చెబుతూనే తుది ఒప్పందం కుదురుతుందనే హామీ మాత్రం ఇవ్వలేనన్నారు. హార్మో జలసంధి తిరిగి తెరుచుకోవడంపై కూడా ట్రంప్ ఆశాభావం వ్యక్తం చేశారు. ఇరాన్తో అవగాహన ఒప్పందం కుదిరిన వెంటనే సముద్ర మార్గం తిరిగి పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందని చెప్పారు. సముద్ర భద్రత కోసం అమెరికా ఇప్పటికే అవసరమైన చర్యలు చేపట్టిందన్నారు. ఇరాన్ వద్ద ఉన్న యురేనియం నిల్వలను అమెరికా స్వాధీనం చేసుకోవాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. లెబనాన్లో కొనసాగుతున్న సైనిక చర్యల విషయంలో ఇజ్రాయెల్ ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహుపై అసహనం వ్యక్తం చేశానని డొనాల్డ్ ట్రంప్ అంగీకరించారు. పశ్చిమాసియాపై ఇజ్రాయెల్ చర్యల కారణంగానే తమ దేశం పట్ల ప్రపంచవ్యాప్తంగా వ్యతిరేకత పెరుగుతోందని, అందుకే నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడి అసంతృప్తిని వ్యక్తం చేశానని చెప్పారు. ఇరాన్ అమెరికా దేశాల మధ్య దౌత్య చర్చలు కొనసాగుతున్న సమయంలో లెబనాన్పై దాడులు కొనసాగితే అమెరికాతో దౌత్య ప్రక్రియలకు అంతరాయం కలగవచ్చని ఇరాన్ హెచ్చరించిన మేరకు ట్రంప్ నెతన్యాహుతో ఫోన్లో మాట్లాడినట్లు చెప్పారు.
2: Constantly fighting with Lebanon, you know, at some point they said, BB, we got to stop this, we got to stop it. But I have a very good relationship. We've done well together. He always says, we could never have done it, but everybody knows that. We could have never done it without the United States. But I've worked very well together. I like BB a lot, and I've worked very well with him. We had I'm a wartime president. He's a wartime prime minister, very important part of the world. And I think we've done, very well. We've gotten along very well together.
1: అదేవిధంగా ఫ్రాన్స్లో జూన్ 15 నుంచి 17 వరకు జరగనున్న G7 సదస్సు కూడా హాజరవుతానని ట్రంప్ వెల్లడించారు. ఈ సదస్సులో ఇరాన్ యుద్ధం, పశ్చిమాసియా పరిస్థితులపై ప్రధానంగా చర్చిస్తానని తెలిపారు. పశ్చిమాసియా ఉద్రిక్తతలపై అమెరికా, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాల మధ్య ఇప్పటికే భిన్నాభిప్రాయాలు ఉన్న నేపథ్యంలో ఈ సమావేశం అంతర్జాతీయంగా ప్రాధాన్యం సంతరించుకుంటుంది. అయితే పశ్చిమాసియా ఉద్రిక్తతలపై ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాక్చీ భిన్నంగా స్పందించారు. అమెరికాతో సందేశాల మార్పిడి జరుగుతోందని అంగీకరించినప్పటికీ చర్చల్లో మాత్రం గణనీయమైన పురోగతి లేదని స్పష్టం చేశారు. ఇరాన్ ప్రజల హక్కులకు హామీ, లెబనాన్లో యుద్ధానికి ముగింపు, ప్రాంతీయ ఉద్రిక్తతల తగ్గింపు వంటి అంశాలు నెరవేరితేనే ఇరాన్ అధికారిక చర్చలకు తిరిగి వస్తుందని ఆయన వెల్లడించారు. అదే సమయంలో లెబనాన్ రాజధాని బీరూట్పై దాడులు జరిగితే తీవ్ర పరిణామాలు ఉంటాయని అరాక్చీ హెచ్చరించారు. అవసరమైతే ఇరాన్ సాయుధ బలగాలు ఇజ్రాయెల్పై ప్రతిదాడులకు కూడా సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సెయింట్ పీటర్స్బర్గ్ నగరంలో నిన్న జరిగిన ఒక అంతర్జాతీయ కార్యక్రమంలో పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శాంతి ప్రతిపాదన ఆధారంగానే యుక్రెయిన్తో ఒప్పందం ఆధారపడి ఉంటుందన్నారు. ఒప్పందం చేసుకోవడానికి రష్యా సిద్ధంగా ఉందని చెబుతూనే యుక్రెయిన్ కొన్ని అంశాల్లో రాజీ పడేందుకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. అలాగే ఈ యుద్ధరంగంలో రష్యా బలగాలు పూర్తి ఆధిపత్యం కొనసాగిస్తున్నాయని పుతిన్ చెప్పారు. యుక్రెయిన్ డ్రోన్ దాడులను ఎదుర్కోవడానికి రష్యా తన గగనతల రక్షణను బలోపేతం చేస్తోందని తెలిపారు. యుద్ధాన్ని శాంతియుతంగా ముగించడానికి రష్యా అధ్యక్షుడు పుతిన్కు యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ బహిరంగ లేఖ రాశారు. యుక్రెయిన్ రష్యాల మధ్య ప్రత్యక్ష సంప్రదింపుల ద్వారా మాత్రమే శాంతి సాధ్యమవుతుందని జెలెన్స్కీ ఆ లేఖలో అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఇరుపక్షాల మధ్య చర్చలు జరిపేందుకు పూర్తి కాల్పుల విరమణకు జెలెన్స్కీ ప్రతిపాదించారు. ఇందుకోసం ఇరు దేశాల అధ్యక్షులు సమావేశం కావాలంటూ ఆ బహిరంగ లేఖలో పేర్కొన్నారు. అయితే జెలెన్స్కీ ప్రతిపాదనను వ్లాదిమిర్ పుతిన్ తిరస్కరించారు. ఈ సమావేశంతో తనకు ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. ఇది కేవలం వ్యక్తిగత సమావేశంగా మాత్రమే మిగిలిపోతుందన్నారు. అలాగే రష్యా అధ్యక్ష పదవిపై ఎదురైన మరో ప్రశ్నకు పుతిన్ సమాధానమిస్తూ 2036 వరకు అధ్యక్షుడిగా కొనసాగడంపై ఇప్పుడే చెప్పలేనన్నారు. తదుపరి ఎన్నికల గురించి ప్రస్తుతం తాను ఆలోచించడం లేదని, రష్యా ముందున్న సవాళ్లను పరిష్కరించడంతో పాటు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకోవడంపైనే తన దృష్టి కేంద్రీకరించినట్లు తెలిపారు. ఇక భారత్ గురించి మాట్లాడుతూ, స్టెల్త్ సామర్థ్యం కలిగిన Sukhoi 57 యుద్ధ విమానాలను భారత్తో కలిసి నిర్మించేందుకు రష్యా సిద్ధంగా ఉందని పుతిన్ ప్రకటించారు. Sukhoi 57 యుద్ధ విమానాలను భారత్కు సరఫరా చేయడంతో పాటు సంయుక్తంగా ఈ ఫైటర్ జెట్లను అభివృద్ధి చేయడానికి ఎలాంటి అభ్యంతరం లేదు.

0: స్పష్టం చేశారు. అదేవిధంగా సుఖోయ్ 57 కు సంబంధించిన కీలక సాంకేతికతను భారత్ కు బదిలీ చేస్తామన్నారు. అయితే దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ నిన్న పాత్రికేయుల సమావేశంలో స్పందిస్తూ, భారత వైమానిక దళానికి 5వ తరం విమానాలను సమకూర్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఇక సుఖోయ్ 57 విషయానికొస్తే, భారత రష్యా దేశాల మధ్య చాలా కాలంగా బలమైన రక్షణ సంబంధాలున్నాయని, ఈ కార్యక్రమానికి సంబంధించిన సమగ్ర సమాచారం కూడా రక్షణ శాఖ నుండి లభిస్తుందని చెప్పారు. మరికొన్ని వారాల్లో ఎల్నీనో ప్రభావం ప్రపంచ వాతావరణంపై తీవ్రంగా ఉంటుందని ఐక్యరాజ్యసమితి హెచ్చరించింది. ఈ ఎల్నీనో కారణంగా ప్రపంచ వాతావరణంలో విపరీతమైన మార్పులు ఉంటాయని, ఇప్పటికే గ్లోబల్ వార్మింగ్ కారణంగా వేడెక్కిన భూమండలంపై ఎల్నీనో ప్రభావం మరింత వినాశకరంగా ఉండనుందని వాతావరణ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గత దశాబ్ద కాలంలో ఎన్నడూ చూడని స్థాయిలో ఈసారి సూపర్ ఎల్నీనో ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సంస్థలు అంచనా వేస్తున్నాయి. మిగిలిన ఈ ఏడాది కాలంలో ఎల్నీనో తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని ప్రపంచ వాతావరణ సంస్థ స్పష్టం చేసింది. రానున్న రోజుల్లో అతిపెద్ద వాతావరణ ముప్పును ఎదుర్కోబోతున్నామని ఖచ్చితంగా చెప్పగలమని, ఇది బహుశా రికార్డు స్థాయి ఎల్నీనో కావచ్చని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ చెప్పారు. వాతావరణ మార్పులతో ఇప్పటికే పెరిగిన ఉష్ణోగ్రతలు ఈ ఎల్నీనోతో మరింత పెరుగుతాయని Antonio Guterres హెచ్చరిస్తూ,
1: The science is clear. El Niño is arriving on our doorstep in the coming months with 90% certainty. The world must treat it as the urgent climate warning it is. El Niño conditions will pour fuel on the fire of a warming world. Impacts will hit even harder, travel even further, and cross borders with devastating speed. The only effective response is climate action equal to the crisis, ending the addiction to fossil fuels, accelerating the shift to renewables, protecting the most vulnerable, and delivering early warning systems for all.
0: పసిఫిక్ మహాసముద్రంలో వేడి గాలుల కారణంగా ఉపరితల నీటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరగటాన్నే ఎల్నీనో అంటారు. శాస్త్రవేత్తల తాజా అంచనాల ప్రకారం పసిఫిక్ మహాసముద్రం అడుగు భాగంలో నీటి ఉష్ణోగ్రతలు 6 డిగ్రీల సెల్సియస్ మేర పెరిగాయి. ఆ మహాసముద్రంలో భారీ ఉష్ణ తరంగాలు ప్రస్తుతం తూర్పు దిశగా వేగంగా కదులుతున్నాయి. మయన్మార్ ఈశాన్య ప్రాంతంలో ఆదివారం మధ్యాహ్నం సంభవించిన భారీ పేలుడు ప్రమాదంలో 46 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 74 మంది గాయపడగా పేలుడు ప్రభావంతో 100కు పైగా ఇళ్లు ధ్వంసమయ్యాయి. మయన్మార్ షాన్ రాష్ట్రంలోని నామ్కామ్ టౌన్షిప్ పరిధిలో ఉన్న కౌంటప్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. చైనా సరిహద్దుకు సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ప్రాంతం టాంగ్ నేషనల్ లిబరేషన్ ఆర్మీ టీఎన్ఎల్ఏ నియంత్రణలో ఉంది. స్థానిక అధికారులు తెలిపిన సమాచారం మేరకు గనుల తవ్వకాలు, రాతి గనుల కార్యకలాపాలకు ఒక భవనంలో భారీగా నిల్వ ఉంచిన పేలుడు పదార్థాలు ఒక్కసారిగా పేలిపోవడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతుల్లో 6 చిన్నారులు కూడా ఉండటం ఈ ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. నేపాల్ భారత్ మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న సరిహద్దు వివాదాలను దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకుంటామని నేపాల్ ప్రధానమంత్రి బాలేంద్ర షా ప్రకటించారు. బాలేంద్ర షా ఆ దేశ పార్లమెంటు సమావేశాల్లో ఈ అంశంపై స్పందించారు. భారత్ తమ భూభాగాన్ని ఆక్రమించిందన్న అంశాన్ని ప్రస్తావిస్తూ, నేపాల్ ప్రభుత్వం అధికారికంగా దౌత్యపరమైన సందేశం పంపిందని, దానికి భారత్ నుంచి కూడా సానుకూలమైన స్పందన వచ్చిందని పేర్కొన్నారు. కాలాపాని, లిపులేక్, లింపియాధురా ప్రాంతాలపై నెలకొన్న భూ వివాదాన్ని దౌత్యపరమైన చర్చల ద్వారానే పరిష్కరించుకోవాలని ఇరు దేశాలు అంగీకరించినట్లు చెప్పారు. చారిత్రక ఆధారాలు, సర్వే రికార్డులు, నిపుణుల నివేదికలను పరిశీలించి సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా చర్యలు చేపట్టనున్నట్లు బాలేందర్ షా వెల్లడించారు. భారతదేశంలోని స్విట్జర్లాండ్ రాయబారి ఇటీవల కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కాశ్మీర్లో పర్యటించారు. జమ్మూ కాశ్మీర్లో ఒకేషనల్ ట్రైనింగ్, హాస్పిటాలిటీ, ఫుడ్ ప్రాసెసింగ్, పర్యాటక రంగాలలో భవిష్యత్ పెట్టుబడుల అవకాశాలను అన్వేషించినట్లు ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అయితే భారత్లోని స్విజ్ రాయబారి జమ్మూ కాశ్మీర్లో పర్యటించడంపై పాకిస్తాన్ అభ్యంతరం వ్యక్తం చేసింది. జమ్మూ కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతమని, అక్కడ స్విజ్ రాయబారి పర్యటించి పెట్టుబడుల గురించి మాట్లాడడం ద్వారా ఆ ప్రాంతాన్ని భారత సార్వభౌమ భూభాగంగా గుర్తించినట్లు సంకేతాలిస్తోందని పాకిస్తాన్ విదేశాంగ శాఖ మీడియా ప్రతినిధి అసంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి భారత విదేశీ వ్యవహారాల శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైష్వాల్ నిన్న పాత్రికేయుల సమావేశంలో బదులిచ్చారు. భారతదేశంలో గుర్తింపు పొందిన ఏ దేశ రాయబారికైనా, దౌత్యవేత్తలకైనా జమ్మూ కాశ్మీర్లో పర్యటించడానికి పూర్తి స్వేచ్ఛ ఉందని స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ అనేది భారతదేశంలో అంతర్భాగమని, విడదీయరాని భాగమని రణధీర్ జైష్వాల్ ఉద్ఘాటిస్తూ,
2: would like to say that we categorically reject such unwarranted references. In a joint press communique on matters internal to India, the Union Territories of Jammu and Kashmir and Ladakh are integral and inalienable parts of India. Those who have no locus stand

0: Hyundai on such matters should desist from making any comment on them.
1: ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో 2027-28 కాలానికి తాత్కాలిక సభ్యదేశాలుగా ఆస్ట్రియా, కిర్గిస్థాన్, పోర్చుగల్, ట్రినిడాడ్ అండ్ టొబాగో, జింబాబ్వే దేశాలు ఎన్నికయ్యాయి. 193 దేశాలతో కూడిన ఐక్యరాజ్యసమితి సాధారణ అసెంబ్లీ బుధవారం ఈ దేశాలను ఎన్నుకుంది. ఈ ఏడాది చివరి నాటికి పదవీ కాలాన్ని ముగించుకోనున్న డెన్మార్క్, గ్రీస్, పాకిస్తాన్, పనామా, సోమాలియా స్థానాలను ఇవి భర్తీ చేయనున్నాయి. అయితే ఈ ఎన్నికల్లో జర్మనీకి తీవ్ర ఆశాభంగం ఎదురైంది. పశ్చిమ ఐరోపా దేశాల గ్రూపుకు కేటాయించిన 2 సీట్లకు అది పోటీ పడగా 104 ఓట్లు మాత్రమే దక్కించుకుంది. 134 ఓట్లతో పోర్చుగల్, 131 ఓట్లతో ఆస్ట్రియా ఆ స్థానాలను దక్కించుకున్నాయి. రష్యా యుక్రెయిన్ యుద్దంలో తాము యుక్రెయిన్కు మద్దతు ఇవ్వడం కారణంగానే ఈ ఎన్నికలో ఓటమి పాలయ్యామని జర్మనీ విదేశాంగ మంత్రి యోహాన్ వాడెఫుల్ విలేకరులతో మాట్లాడుతూ చెప్పారు. కొత్తగా ఎన్నికైన దేశాలకు భారత శుభాకాంక్షలు తెలిపింది. 2028-29 కాలానికి భద్రతా మండలిలో తాత్కాలిక సభ్యత్వం కోసం భారత్ పోటీ చేయనుందని ప్రకటించింది. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి 81వ జనరల్ అసెంబ్లీ నూతన అధ్యక్షుని కూడా ఎన్నుకున్నారు. బంగ్లాదేశ్కు చెందిన మాజీ విదేశాంగ మంత్రి ఖలీలుల్ రెహమాన్ 81వ జనరల్ అసెంబ్లీ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,
2: As you know, the elections have taken place and I was declared winner and I have accepted the responsibilities with humility and respect. The 81st session of the United Nations General Assembly will be a consequential one as the Assembly will be called upon to address UN reform, preparations for the next generation of the global development agenda, the transition in the leadership of the United Nations with the selection of the next Secretary General and similar issues. These will unfold alongside urgent global challenges already before us, including climate change, geopolitical tensions, energy insecurity, and widening development divides.
1: ఫుట్బాల్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఫిఫా ప్రపంచ కప్ 2026 మరికొద్ది రోజుల్లో ప్రారంభం కానుంది. జూన్ 11 నుంచి 19 వరకు మొత్తం 39 రోజుల పాటు ఈ ప్రపంచ కప్ జరగనుంది. అమెరికాతో పాటు మెక్సికో, కెనడా దేశాలు ఈ ప్రపంచ కప్ కు సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్నాయి. మొట్టమొదటిసారిగా మొత్తం 48 జట్లు ఈ ప్రపంచ కప్ ఎడిషన్ లో పాల్గొనున్నాయి. ఇదివరకు కేవలం 32 జట్లు మాత్రమే ఫుట్బాల్ ప్రపంచ కప్ లో పాల్గొనేవి. ఇప్పటి వరకు ఈ వారం రోజుల్లో జరిగిన అంతర్జాతీయ వార్తా విశేషాలపై వసుదైక కుటుంబం కార్యక్రమాన్ని విన్నారు. రచన, వ్యాఖ్యానం డివి సత్యనారాయణ, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, వెలువడింది ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి.
3: హరివిల్లెలో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మన శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటినీ కలిపితే ఎన్ని లక్ష కిలోమీటర్లు పొడవు ఉంటుంది అని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. కనకారావు పెడ నుండి హాయ్ మధు గారు 72 కిలోమీటర్లు ఉండవచ్చు అని చెప్పి అన్నారు. ఎన్ని లక్షల కిలోమీటర్లు ఉంటుందని చెప్పాను. సో మరి ఇంకా పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు మెసేజ్ పంపించారు, 96,000 కిలోమీటర్లు ఉండవచ్చు అని చెప్పి. ఇంకా కడప వినయ్ శ్రీదేవి శైలజ 1,00,000 కిలోమీటర్స్ ఉండొచ్చు అని చెప్పి మెసేజ్ పంపించారనమాట. చూద్దాం ఎవరిది రైట్ ఆన్సర్ అవుతుందో. ఇంకా రాజేష్ హిందూపూర్ నుండి 175,000 కిలోమీటర్ల వరకు ఉండవచ్చు అని చెప్పి మెసేజ్ పంపించారు. ఇంకా అనంతపురం నుండి అనురాధ 96,000 నుండి 100,000 వరకు సుమారు 100,000 కిలోమీటర్లు ఉండవచ్చు అని చెప్పి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా గుడ్ మార్నింగ్ మధు గారు అంటూ కుసుమ అమ్మటి నగర్ ఆన్సర్ ఇస్ 96,000 కిలోమీటర్లు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా 9,60,000 నుండి 100,000 అని పెట్టారు. సో మరి 96,000 పెట్టబోయి 9,60,000 పెట్టినట్టున్నారు. గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి హాయ్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు అవర్ విల్లో అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి కూడా 100,000 కిలోమీటర్లు అంటూ 60,000 మైళ్ళు అంటూ మెసేజ్ పంపించారనమాట. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా మానవ శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటినీ కలిసి దాదాపు 100,000 కిలోమీటర్ల పొడవు ఉంటాయంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే గుడ్ మార్నింగ్ సార్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి 100,000 కిలోమీటర్లు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గుడ్ మార్నింగ్ వివిధ భారతి అంటూ మెసేజ్ పంపించారు, కానీ ఇంకా రైట్ ఆన్సర్ మెసేజ్ పంపించలేదు, ఆన్సర్ అయితే పంపించలేదు, ఓన్లీ గుడ్ మార్నింగ్ మాత్రమే పంపించేశారు. సో మరి ఆన్సర్ కూడా ఈసారి తప్పకుండా అయితే పంపించేసేయండి. మరి ఆన్సర్ నేనైతే రివీల్ చేసినాను, 100,000 కిలోమీటర్లు పొడవు అంటే అది భూమిని 2 సార్లు చుట్టినంత దూరం అన్నమాట. సో మరి మన శరీరంలో ఉన్న రక్తనాళాలన్నిటినీ కలిపితే 1 లక్ష కిలో

మీటర్లో పొడవు అయితే ఉండవచ్చు. సో మరి చాలా మంది ట్రై చేశారు, కొంతమంది అయితే రైట్ ఆన్సర్ పంపించారు. మరి రైట్ ఆన్సర్ పంపించినందుకు అందరికి కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి నెక్స్ట్ రాంగ్ ఆన్సర్ పంపించిన వాళ్ళు కూడా ఈసారి రైట్ ఆన్సర్ పంపిస్తారు, ట్రై చేద్దాం చూద్దాం. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం అయితే వచ్చేస్తుంది హరివిల్లులో. మరి నెక్స్ట్ క్వశ్చన్ ఏమిటి అంటే, మన కళ్ళు జీవితాంతం దాదాపు ఒకే సైజులో ఉంటాయి, కానీ మన తల చుట్టూ ఉండే ఏ రెండు ఆర్గాన్స్ అయితే పెరుగుతుంటాయి? మరి తెలిస్తే కనుక, ఆన్సర్ తెలిస్తే కనుక 8662438114 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మన కళ్ళు జీవితాంతం దాదాపు ఒకే సైజులో ఉంటాయి, కానీ మన తల చుట్టూ ఉండే ఏ రెండు, అంటే ఏ రెండు ఆర్గాన్స్ పెరుగుతూ ఉంటాయి? మరి ఆన్సర్ తెలిస్తే కనుక వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ అయితే వచ్చేస్తుంది ఫలక్నుమా దాస్ మూవీ నుండి అరరే మనసా అనే పాట అయితే వస్తుంది, సిద్ధి శ్రీరామ్ పాడిన. ఈ పాటకు మ్యూజిక్ వివేక్ సాగర్. వింటూ స్టేట్ ఇంటూ వివిధ భారతి 101.3 FM.

0: వింటూ ఏం చేస్తున్నారు వివిధ భారతి 101.3 ఎఫ్ఎం మరి షెడ్యూల్ టైం చూసే 10 గంటల 26 నిమిషాలు అయితే అయిపోయింది. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, మన కళ్ళు జీవితాంతం దాదాపు ఒకే సైజులో ఉంటాయి, కానీ మన తల చుట్టూ ఉండే ఏ రెండు, అంటే ఏ రెండు ఆర్గాన్స్ పెరుగుతూ ఉంటాయని చెప్పి అడిగాను. మరి ఎంతమంది రైట్ ఆన్సర్ పంపించారో చూద్దాం. హాయ్ గుడ్ మార్నింగ్ మధు గారు అంటూ పోరంకి నుండి వీరరాఘవమ్మ, రేఖ, సాయి, మౌనిక మెసేజ్ పంపించారు. మరి ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా కనకారావు పెడన్ నుండి చెవులు అంటూ మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సరో కాదు. ఇంకా పెడన్న జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు గారు చెవులు అంటూ మెసేజ్ పంపించారు. అలాగే ఇయర్స్ అండ్ నోస్ అంటూ ఫ్రమ్ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి కూడా మెసేజ్ పంపించారు. ఇంకా చెవులు అనుకుంటున్నాం అంటూ గనగలూరు నుండి రామకృష్ణారెడ్డి కర్ణాటక అంటూ మెసేజ్ పంపించారు. అలాగే స్కల్ అంటూ రాజేష్ హిందూపూర్ నుండి మెసేజ్ పంపించారు అన్నమాట. ఇంకా కుస్మ అంబటి నగర్ నుండి ఇయర్స్ నోస్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే అనంతపురం నుండి అనురాధ గారు చెవులు ముక్కు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా భాస్కర పెడన్ నుండి కూడా చెవులు మరియు ముక్కు అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి కూడా నోస్ ఇయర్స్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే రేడియో మిత్రులకి శుభోదయం అంటూ ఇయర్స్ అండ్ నోస్ అంటూ పారేపల్లి బెనర్జీ, మురళి, సువర్ణ, లేఖ్య, రాజ్విక, ఇంకా వేద్విక నందిగం నుండి అంటూ మెసేజ్ పంపించారనమాట. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి చెవులు మరియు ముక్కు అంటూ మెసేజ్ పంపించారు. అలాగే హెయిర్ ఐస్ బ్రోస్ ఐబ్రోస్ అంటూ పోలవరం నుండి భాస్కర్రావు రాణి మెసేజ్ పంపించారు. అలాగే చెవులు అంటూ సంగీత మలయాళ ముంబై నుండి మెసేజ్ పంపించారనమాట. సో మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి చెవులు ముక్కు అనమాట. ముక్కు చెవులు అనేది ఖచ్చితంగా పెరుగుతూ ఉంటుంది. మనం సైజు కళ్ళు మాత్రం నార్మల్ సైజులో ఉన్నా సరే చెవులు ముక్కు మాత్రం పెరుగుతూ ఉంటుంది అనమాట. సో మరి చాలామంది ట్రై చేశారు, కొంతమంది అయితే రైట్ ఆన్సర్ పంపించేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం రెడీగా ఉంది హర్విల్లులో. మరి నెక్స్ట్ క్వశ్చన్ మీకోసం నేనైతే అడిగేస్తున్నాను, సిటీ ఆఫ్ కెనాల్స్ అని ఏ నగరాన్ని అంటారు? క్వశ్చన్ మళ్ళీ రిపీట్ చేస్తున్నాను, సిటీ ఆఫ్ కెనాల్స్ అని ఏ నగరాన్ని అంటారు? ఆన్సర్ తెలిస్తే కనుక 8662488144 వాట్సాప్ నెంబర్కి అయితే మెసేజ్ పంపించేసేయండి. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ రెడీగా ఉంది ఫ్రమ్ ద మూవీ గ్యాంగ్ లీడర్ మూవీ నుండి హొయినా హొయినా అనే సాంగ్ అయితే వస్తుంది. ఎన్నో గంగా పడిన ఈ పాట అయితే వింటూ ఎంజాయ్ చేయండి. వివిధ భారతి 101.3 ఎఫ్ఎంలో చిన్న కమర్షియల్ బ్రేక్ తర్వాత ఈ సాంగ్ అయితే వచ్చేస్తుంది.
1: మీ లైఫ్ లో ఈ రోజు మళ్ళీ వస్తే బాగుండు అని అనిపించింది ఏ రోజు? లాస్ట్ ఇయర్ మా ఫ్యామిలీ అంతా సిమ్లా ట్రిప్ వెళ్ళాం. ఆ రోజు
2: నాకైతే కాలేజ్ డేస్ అనిపిస్తుంది, ఎందుకంటే చేసిన చిన్న చిన్న తప్పుల్ని సరి చేసుకోవచ్చు కదా. సరే రఘు, మరి నీకు?
3: నాకైతే నా స్కూల్ డేసే.
1: మేమే కాదు, మీరు కూడా మీ మనసు లోని భావాల్ని మాతో షేర్ చేస్తూ, మేము అడిగే క్వశ్చన్స్ కి ఆన్సర్స్ ఇస్తూ ఎంజాయ్ చేసే షో మనసున మనసై.
4: ఓన్లీ ఆన్ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 ఎవ్రీడే ఈవినింగ్ 7:15.
5: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి కొన్ని వాణిజ్య ప్రకటనలు.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
6: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
7: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
6: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800420

0: 2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.
4: ఆగండి, లేదంటే ఇంటికే వస్తా.
5: కానీ నేను ఎందుకు?
4: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
5: డిజిటల్ అరెస్ట్?
4: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
5: ఇంత డబ్బా?
4: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
5: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
6: హలో మమ్మా.
5: హాయ్.
6: ఆర్బీఐ అంటుంది.
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: వింటున్నారు వివిధ భారతి ఎఫ్ఎం 101.3.
8: माननीय प्रधानमंत्री श्री नरेंद्र मोदी जी का देश के सभी एग्जाम वॉरियर्स के लिए विशेष संदेश.
9: अगर टाइम मैनेजमेंट सीख ली और समय का प्रोडक्टिव यूज सीख लिया तो आप देखिए, आप कभी भी प्रेशर नहीं लगेगा, थकान नहीं लगेगी.
8: परीक्षा से जुड़े किसी भी प्रश्न या समस्या के समाधान हेतु NCPCR द्वारा आयोजित लाइव स्ट्रीमिंग सेशन में विशेषज्ञों से सीधे बातचीत करें, जो कि 23 अप्रैल से लगातार चल रहे हैं. अधिक जानकारी के लिए www.ncpcr.gov.in पर लॉगिन करें.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
10: నవపదులు నిండి నూతన సబుగులతో, నిత్యోత్సాహంతో ప్రతి తరానికి నూతనోత్తేజాన్ని నింపుతూ మునుపటి కళలను పరిచయం చేస్తూ
11: అలరిస్తున్న పలుకుల రాణి 90 ఏళ్లు కాదు, 90 కోట్ల గుండె చప్పుళ్లుగా మారిపోయి 100 ఏళ్లకు సిద్ధమవుతున్న పసిడి వన్నెల వాణి
10: మన ఆకాశవాణి
11: భరతావనికే
10: ప్రసారవాణి. పరిచయమే లేని ఎన్నో వేల గొంతుకులన్నింటినీ మిళితం చేసి ఒక్క గొంతుకులా కోటి గుండెల్ని కదిలించింది.
11: కదిలిస్తూనే ఉంది. ఇంతే అందంగా 100 వసంతాలకు చేరుకోవడానికి సిద్ధంగా ఉంది.

వింటూ ఎంజాయ్ చేస్తున్నారు వివిధ భారతి 101.3 FM. మనమున్నాము హర్విల్లులో. మరి హర్విల్లులో నేనైతే క్వశ్చన్ అడిగాను కదా, సిటీ ఆఫ్ కెనాల్స్ అని ఏ నగరాన్ని అంటారు అని చెప్పి. మరి ఎంతమంది రైడర్స్ మెసేజ్ పంపించారో చూద్దాం. కనకారావు పెడన్ నుండి వెనీస్ ఇటలీ అంటూ మెసేజ్ పంపించారు. అనంతపురం నుండి అనురాధ ఇటలీలోని వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు. అలాగే రేడియో మిత్రులకి శుభదినం అంటూ వెనీస్ నగరం అంటూ కోట శ్రీమన్నారాయణ మూర్తి, సుజాత, సాయి ప్రీతం, భవానీపురం, విజయవాడ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అల్లపూజ కేరళ నుండి పంపించారు. అల్లపూజ అంటూ కేరళ స్టేట్ అంటూ ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుండి మెసేజ్ పంపించారు. చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా షేక్ మొహమ్మద్ రఫీ ఫ్రమ్ విశాఖపట్నం నుండి వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా కేరళ నుండి కేరళ అంటూ గుడ్ మార్నింగ్ సార్ అంటూ దుర్గా, సునీత, ప్రీతి ఫ్రమ్ బెల్లారి కర్ణాటక నుండి

మెసేజ్ పంపించారు. అలాగే సుందరి ఫ్రమ్ పెనంలూరు నుండి వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా వెనీస్ ఇటలీ అంటూ బెనర్జీ, మురళి, సువర్ణ, లేఖ్య, రాజ్విక, వేద్విక అంటూ మెసేజ్ పంపించారు నందిగామ నుండి. ఇంకా భాస్కర్ పెడన్ నుండి ఇటలీలోని వెనీస్ నగరం అంటూ మెసేజ్ పంపించారు, చూద్దాం. ఇంకా మల్లికార్జున గారు కేశవ నగర్ నుండి మెసేజ్ పంపించారు, వెనీస్ ఇటలీ అంటూ. ఇంకా కుసుమ అంబటి నగర్ నుండి మెసేజ్ పంపించారు, వెనీస్ నగరాన్ని అంటూ మెసేజ్ పంపించారనమాట, చూద్దాం రైట్ ఆన్సర్ కాదు. ఇంకా ఆన్సర్ అయితే వెనీస్ ఇండియాలో అయితే అలపి రాజేష్ హిందూపూర్ నుండి అంటూ మెసేజ్ పంపించారనమాట, చూద్దాం. ఇంకా గణేష్ రాజు శ్రీవత్స కోనాపూర్ నుండి మెసేజ్ పంపించారు. ఇంకా అలాగే నెక్స్ట్ మెసేజ్ ఎవరు పంపించారు, హాయ్ అంటూ మెసేజ్ పంపించారు, ఆన్సర్ అయితే పంపించలేదు. ఇంకా చంద్రశేఖర్ కొల్హాపూర్ నుండి వెనీస్ అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా ఇటలీలోని వెనీస్ అంటూ పోలవరం నుండి భాస్కర్ రావు రాణి మెసేజ్ పంపించారనమాట. ఇంకా అలాగే పెడన జోగనందరావు కాలనీ నుండి అప్పలరాజు మెసేజ్ పంపించారు ఇటలీలోని వెనీస్ అంటూ. ఇంకా చైనా దేశంలో నుండి గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుండి చైనా దేశంలో ఉంది అంటూ మెసేజ్ పంపించారు. ఇంకా చైనా అంటూ నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, మధురవి, నవీన్, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు, కృపాచారి, అనిత, సాయి, వర్షిత్, సాయి, రిక్విత్ ఇన్ని పేర్లు అయితే పెట్టేశారనమాట. సో మరి సింపుల్గా ఫ్యామిలీ మెంబర్స్ అని పెట్టేసేయండి సార్ నెక్స్ట్ టైమ్. ఇంకా అలాగే వెనీస్ ఇటలీ అంటూ కడప నుండి వినయ్, ఆదిత్య, మధు మెసేజ్ పంపించారు. ఇంకా సో మరి వీళ్ళ వరకు అయితే ఆన్సర్లు పంపించారు, మరి చాలా వరకు అయితే ట్రై చేశారు అందరూ, కొంతమంది చాలా వరకు రైట్ ఆన్సర్లు మెసేజ్ పంపించేశారు. మరి అందరికీ కంగ్రాట్స్ చెప్పేస్తూ, మరి రైట్ ఆన్సర్ వచ్చేసరికి వెనీస్ నగరం అనమాట, ఇటలీలోని వెనీస్ నగరం, సిటీ ఆఫ్ కెనాల్స్ అని పిలుస్తారనమాట. సో మరి ఇది ఇవాళ హరివిల్లు సూపర్గా షో వింటూ ఎంజాయ్ చేశారు కదా. మరి మీకోసం నెక్స్ట్ సాంగ్ కూడా వచ్చేసింది ఫ్రమ్ ద మూవీ బ్రో మూవీ నుండి జానువులే అనే పాట అయితే వస్తుంది, తమ్మన్ ఎస్ఎస్, ఇంకా కే ప్రణతి పాడిన ఈ సాంగ్ వింటూ స్టే ట్యూన్ టు వివిధ భారతి 101.3 FM.

0: స్టూడియోలో టైం చూసి 10 గంటల 45 నిమిషాలు అయింది. స్పాన్సర్డ్ ప్రోగ్రామ్ వింటారు. షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం నిర్వహణ డాక్టర్ డి అనుష, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ.
1: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064747.
2: డాక్టర్ డి అనుష గారు, నమస్కారం అండి.
3: నమస్కారం అండి.
2: డాక్టర్ అనుష గారు, మీరు విజయవాడలో ప్రముఖ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్గా వైద్య సేవలు అందిస్తున్నారు కదా. ప్రధానంగా షుగర్, బీపీ, థైరాయిడ్ ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వారికి తగిన విధంగా వాళ్ళకి అవగాహన కల్పించి వైద్య చికిత్సలు అందిస్తున్నారు. ముఖ్యంగా డాక్టర్ గారు, ఈ డయాబెటీస్ విషయంలో రకరకాలుగా అభిప్రాయాలు ఉన్నాయండి. ఎలా ఉన్నా వైద్యులు, ముఖ్యంగా నిపుణులు, ఆ ప్రోటోకాల్ ప్రకారంగా మీరు వైద్యం అందిస్తూ దాన్ని కంట్రోల్లో ఉంచుతూ చక్కగా ఆరోగ్య సూత్రాలు అందిస్తుంటారు. అసలు ఏంటి డాక్టర్ గారు, షుగర్ ఉన్నవారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలండి ప్రాథమికంగా?
3: నమస్కారం అండి. మెయిన్ మనం షుగర్ ఉన్న వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి అనే దానికంటే మనకు మెయిన్ కరెక్ట్గా డైట్ మెయింటైన్ చేయాలి, రెగ్యులర్గా మెడిసిన్ వేసుకోవాలి, తర్వాత రెగ్యులర్గా ఒక డాక్టర్ని కలిసి రెగ్యులర్ చెకప్స్ చేయించుకోవాలండి. ఇవి చేసినప్పుడు ఏంటంటే మనకి కాంప్లికేషన్స్ అలాంటివి లేకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు మనం కామన్గా, ఇప్పుడు ఇది ఎండాకాలం, మనకి ఎక్కువగా ఈ మ్యాంగోస్ దొరికే సీజన్ అండి. ప్రతి పేషెంట్ మనల్ని అడుగుతారు, నేను మామిడికాయ తినొచ్చా, నా షుగర్ కంట్రోల్గానే ఉంటుంది కదా, నేను మామిడి పండ్లు తినొచ్చా అని. మామిడి పండు అనేది దాంట్లో విటమిన్స్, యాంటీఆక్సిడెంట్స్, ఫైబర్ ఇవన్నీ ఉంటాయండి. కాకపోతే అందరూ ఏంటంటే ఇవి ఉంటాయి కదా, సో అది న్యాచురల్ ఫ్రూటే కదా, సో తిన్నా ఏం కాదు అని జనరల్గా అనేసుకుంటారు. అనేసుకొని కొంతమంది పాపం బాగా తినేస్తారు నార్మల్గా తిన్నట్టుగా. కాకపోతే దీనివల్ల వచ్చేది ఏంటంటే, ఇది న్యాచురల్ ఫ్రూట్ అయినా దాని నుంచి వచ్చే షుగర్ వల్ల మనకి షుగర్ అనేది కొంచెం పెరుగుతుంది. సో డయాబెటీస్ వాళ్ళు పూర్తిగా తినకూడదా అంటే తినకూడదు అని మనం చెప్పం కాదండి, కాకపోతే లిమిట్ చేసుకోవాలి. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకోండి, అంటే డైలీ తీసుకోకుండా ఉండటం, ఇప్పుడు వారానికి 1-2 రోజులు తీసుకోవడం, ప్లస్ కాయంతా తినకుండా జస్ట్ ఒక చిన్న కప్పు తీసుకోవటం, తర్వాత తీసుకుంటున్నప్పుడు రెగ్యులర్గా మనం షుగర్ చెక్ చేసుకోవడం, ఒకవేళ షుగర్ పెరుగుతుంది అంటే మానేయటం మంచిది. లేదు షుగర్ ఓకే నార్మల్గానే ఉంది అంటే, తగిన జాగ్రత్తలు తీసుకుంటూ తీసుకున్నప్పుడు నార్మల్గానే ఉంది అంటే ఓకే తీసుకోవటం. కాకపోతే మనకు కంపల్సరీగా ఎప్పుడు మనం తీపిగా ఉన్నది ఏ ఫ్రూట్ అయినా మనకి షుగర్ లెవెల్స్ అనేది పెరుగుతాయి, దానికి తగ్గ జాగ్రత్తలు మనం తీసుకో. ఇప్పుడు మ్యాంగోస్లో మనం తీసుకోగలిగిన జాగ్రత్తలు ఏంటంటే, చాలా మందికి మన ఏరియాలో అన్నంతో పాటు తీసుకునే అలవాటు ఉంటుంది, అది అంత మంచిది కాదు. రైస్ తిన్న తర్వాత ఫుల్గా తిన్నాక మ్యాంగో తినటం అనేది కరెక్ట్ కాదు, అది మానేసేయాలి. తర్వాత ఇప్పుడు మనం ఈవినింగ్ స్నాక్ అనో లేకపోతే మిడ్ మార్నింగ్ స్నాక్లో ఏదో ఫ్రూట్ అనో అంటాం కదా, అప్పుడు ఒక చిన్న కప్పు మ్యాంగో ముక్కలు తీసుకోవడం మంచిది, అది కూడా వీలైనంత వరకు తొక్కతో పాటు తీసుకోవటం, అంటే నీట్గా వాష్ చేసుకొని. ఇప్పుడు కెమికల్స్ అని మోస్ట్లీ తీసేస్తున్నారు, కాకపోతే నీట్గా వాష్ చేసుకొని తొక్కతో పాటు తీసుకోవడం, మరీ పండిపోయినవి కాకుండా కొంచెం పచ్చిగా, అంటే కొంచెం కరకరలాడేలాగా ఉండే మామిడికాయలు అంటే చాలా ఇష్టం, తినడం ఆపలేను అనుకునే వాళ్ళకి అలా కాకుండా ఈ రకంగా తీసుకుంటే కొంచెం షుగర్ పెరుగుదల అనేది కొంచెం తగ్గుతుంది. ఆ పీచుతో పాటుగా తీసుకున్నప్పుడు ఒకేసారి పెరగకుండా కొంచెం అదుపు చేసుకోవచ్చు. ఇలాంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకున్నప్పుడు చాలా ఇష్టం కాబట్టి ఇంక మళ్ళీ తర్వాత దొరకదు అనే, అంటే తినలేకపోతున్నాను అనే ఎక్కువ ఫీలింగ్ ఉంటుంది కాబట్టి దానికి అంత బాధపడకుండా ఉండడానికి ఇలాంటి జాగ్రత్తలతో తీసుకోవచ్చండి ఈ మామిడి పండ్లు అనేది. తర్వాత మెయిన్ మనం ముఖ్యంగా ఈ డయాబెటీస్లో ఏం చేయొచ్చు ఏం చేయకూడదు, డూస్ అండ్ డోంట్స్ అంటాం, ఇవి క్లుప్తంగా చెప్తానండి. మనకి డయాబెటీస్ ట్రీట్మెంట్లో మనకి మెయిన్ డూస్ అండ్ డోంట్స్ అంటే

రెగ్యులర్గా షుగర్ చెక్ చేసుకోవటం, తర్వాత డైలీ ఎక్సర్సైజ్, 30 మినిట్స్ వాకింగ్ కానీ, లేదా కొంతమందికి జిమ్ అని, కొంతమందికి వేరే స్విమ్మింగ్ అని రకరకాల అలవాట్లు ఉంటాయి. ఇలా ఏదో ఒక రకమైన ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయటం డైలీ, ప్లస్ రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకోవటం, ఏదైతే ప్రిస్క్రైబ్ చేస్తారో ఆ మెడిసిన్ తీసుకోవటం. హైడ్రేషన్ కూడా చాలా ఇంపార్టెంట్, నీరు కూడా తగినంత నీరు తీసుకోవడం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ షుగర్ పేషెంట్స్కి. తర్వాత సంవత్సరానికి ఒక్కసారైనా మనం కంప్లీట్ చెకప్స్, అంటే ఒక డాక్టర్ దగ్గర రెగ్యులర్గా ఫాలో అవుతున్నప్పుడు వాళ్ళు మనకి సజెస్ట్ చేస్తారు, లేదు అన్నప్పుడు కూడా మనం కంప్లీట్గా ఒకసారి యాన్యువల్ చెకప్స్ అని ఉంటాయి, అంటే కిడ్నీ, కంటివి, హార్ట్వి అన్ని చెకప్ చేసుకోవటం. ఈ 5 ఏంటంటే మనం ఖచ్చితంగా పాటించాల్సినవండి. షుగర్ చేయకూడనివి, ఈ చేయకూడనివి ఏంటి అంటే అండి, మీల్స్ స్కిప్ చేయటం, అంటే షుగర్ ఉన్న వాళ్ళు మీల్స్ అనేది స్కిప్ చేసినప్పుడు, ఎందుకంటే మార్నింగ్ ట్యాబ్లెట్ వేసేసుకుంటారు, ఇంక లంచ్ ఏదో కారణంతో స్కిప్ చేసినప్పుడు 2కి కానీ 3 o'clockకి అలా ఆ టైంకి షుగర్ డౌన్ అయ్యి పడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో మీల్స్ స్కిప్ చేయటం అనేది అస్సలు జరగకూడదండి ఈ డయాబెటిక్ పేషెంట్స్లో. అంటే అది ఆల్రెడీ ప్రీ ప్లాన్డ్, అంటే ఇప్పుడు ఉపవాసం ఉంటాను అట్లా అనుకున్నప్పుడు, ప్రీ ప్లాన్డ్ అయినప్పుడు ఆ ట్యాబ్లెట్ వేసుకోకుండా చేయటం, లేదంటే తీసుకునే ఇన్సులిన్ తీసుకోకుండా చేయటం, ఒకసారి డాక్టర్ని అడిగి చేయటం, ఇలాంటివి చేయాలి తప్ప. కాకపోతే మీల్స్ని టోటల్గా స్కిప్ చేయటం చేయకూడదు. ఏదైనా మీల్ ఆ టైంకి తీసుకోవడం కుదరదు అనుకున్నప్పుడు ఏదో ఒక ఆల్టర్నేటివ్ మన దగ్గర పెట్టుకోవాలి. ఎందుకంటే షుగర్ పెరిగితే ఎంత నష్టమో, షుగర్ మనకి డౌన్ అయినా, అంటే హైపోగ్లైసీమియా అంటాం, హైపోగ్లైసీమియా అనేది వచ్చినా కూడా అంతే నష్టం, అది ఇంకా డేంజర్ అండి మనకి. ఆ హైపోగ్లైసీమియా అనేది ఆ షుగర్ డౌన్ అవటమే కదా అనుకుంటాం, కాకపోతే ఒక్కొక్కసారి ఫిట్స్లా ప్రజెంట్ అవ్వచ్చు, ఒక్కొక్కసారి స్పృహ తప్పి పడిపోవచ్చు, ఇలాంటివి జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీల్స్ని స్కిప్ చేయటం అనేది జరగకూడదు. ఏదో ఒకటి ఆల్టర్నేటివ్, అంటే మీలే తినలేకపోతే ఇంకేదో ఫ్రూట్ తింటామో ఏదో ఒకటి చేయాలి. తర్వాత మెడిసిన్ కూడా స్కిప్ చేయకూడదండి. మనకి మోస్ట్లీ మనం వాడే మెడిసిన్స్ 12 అవర్స్ పనిచేస్తాయి, లేదా మాక్సిమం 24 అవర్స్ పనిచేస్తాయి, అంతకుమించి వాటి యాక్షన్ ఉండదు. సో మనం ఈ మెడిసిన్ని కూడా ఎప్పుడూ స్కిప్ చేయకూడదు. షుగర్ డౌన్ అయినా షుగర్ పెరిగినా రెండూ కూడా ప్రమాదమే మనకి, నరాలకి వీటన్నిటికీ ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి. ఇంకో మూడోది, మనం చిన్న చిన్న దెబ్బలే కదా, అంటే కాళ్ళకి ఏదో చిన్న చిన్న దెబ్బలు అలా తగులుతాయి, ఆ ఏముందిలే అనేసి అశ్రద్ధ చేస్తారు. కాకపోతే షుగర్ పేషెంట్ అస్సలు అశ్రద్ధ చేయకూడదండి. ఆ చిన్న చిన్న దెబ్బలు తగిలినప్పుడు మరీ చిన్నవైతే డైలీ చూసుకోవటం, అంటే ఏదైనా పెరుగుతోందా, మాన్తుందా లేదా అనేది చూసుకోవడం, లేదు కొంచెం పెరుగుతోంది పెద్దగా అవుతోంది అంటే వెంటనే డాక్టర్ని కలవటం, లాంటివి చేయాలి. అంతేగాని ఆ చిన్న దెబ్బే కదా ఏదో తగిలింది అనేసి వదిలేయకూడదు. ఇంకోటండి, మెయిన్గా ఇప్పుడు ఈ కాలంలో ఎక్కువ మంది సోషల్ మీడియాలో చెప్పే ప్రతీది గుడ్డిగా నమ్మేస్తున్నారు. అంటే అన్నీ తప్పు అని నేను అన్నండి, ఎందుకంటే కొన్ని కరెక్ట్గా మనకి చాలా మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చేవి కూడా ఉంటాయి, కాకపోతే ఒక్కసారి అది చెప్పేది కరెక్టా కాదా, వాళ్ళు చెప్పేది నిజంగా ఉపయోగపడుతుందా లేదా, మనం అది ఫాలో అవ్వచ్చా లేదా అనేది ఒక్కసారి మీ డాక్టర్ గారిని కలిసి ఇలా విన్నాను చెయ్యొచ్చా, నేను చెయ్యొచ్చా లేదా అనేది కనుక్కో. ఎందుకంటే ఎవ్రీ పేషెంట్ అనేది డిఫరెంట్ అండి, అందరికీ ఒకటే రకంగా ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మనం షుగర్ పేషెంట్ అన్నప్పుడు రకరకాలు ఉంటారు అందులో, కొంతమంది కిడ్నీ ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి హార్ట్ ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి ప్యాంక్రియాస్ ఎఫెక్ట్ ఉంటుంది. ఇలాంటి వాళ్ళు సోషల్ మీడియాలో చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్తారు, అవి అందరూ ఫాలో అవ్వకూడదు. అది గుడ్డిగా నమ్మకుండా ఉండడం అనేది మెయిన్ చేయాలండి. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ ఎక్కువైపోయింది కాబట్టి గుడ్డిగా నమ్మేసి పాపం ఇబ్బంది పడుతున్నారు. నమ్మొద్దు అనను కానీ ఒక్కసారి దాన్ని కనుక్కొని ఫాలో అవ్వండి. తర్వాత షుగర్స్ మనకి నార్మల్ అయిపోతే ఇంకా ట్రీట్మెంట్ ఆపేయచ్చు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది, అది కూడా కరెక్ట్ కాదండి. షుగర్స్ కంట్రోల్ ఉంది అంటే మన ట్రీట్మెంట్ మనకి సరిగ్గా సరిపోతుంది అని మాత్రమే తప్ప, లేదా డాక్టర్ని అడిగితే ఇంకొంచెం తగ్గించడం లాంటిది లేకపోతే మార్చడం లాంటిది చేస్తారు తప్ప, పూర్తిగా ఆపేస్తే మటుకు మళ్ళీ కంట్రోల్ తప్పుతుంది, పెరిగిపోతుంది షుగర్. ఇవి మనకి మెయిన్గా చేయకూడని తప్పులు. తర్వాత మనకి కామన్గా ఉండే అపోహలు, ఇప్పుడు మనకి షుగర్ బదులు, అంటే షుగర్ పేషెంట్స్ ఈ చక్కెర బదులు తేనె తీసుకోవచ్చు లేదా బెల్లం తీసుకోవచ్చు అని చాలామంది అపోహపడుతున్నారండి. మనకి తేనె కానీ బెల్లం కానీ ఏదైనా సరే షుగర్ పెంచుతుంది. అంటే షుగర్ వద్దు, షుగర్ లేని టీ తాగాలి అని చెప్తే ఏది వేయకూడదు, తేనె వేయకూడదు, బెల్లం వేయకూడదు, ఇంకే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా మాక్సిమం అలవాటు అయ్యే వరకు ఏదో కొద్ది రోజులు, వారం 10 రోజులు మాత్రమే తప్ప, అది మనం సంవత్సరం పొడుగుతా ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ మీద ఆధారపడటం కూడా అంత మంచిది కాదండి. ఎందుకంటే ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ కూడా వాటి రిస్క్ వాడుకుంటుంది. సో అందుకని ఏది లేనిది అలవాటు చేసుకోగలగడం మంచిది.
ఈ టీ కానీ కాఫీ కానీ. తర్వాత ఫ్రూట్స్ అనేవి అస్సలు తినకూడదు అనే అపోహ చాలా మందిలో ఉంటుంది, షుగర్ వస్తే ఇంక ఫ్రూట్స్ అనేది తినకూడదు అని. అది కూడా పెద్ద అపోహేనండి. ఈ షుగర్ పెరగని ఫ్రూట్స్ చాలా ఉన్నాయి మనకి ఇప్పుడు, యాపిల్ కానీ లేకపోతే పచ్చి బొప్పాయి కానీ,

0: ఇవన్నీ తీసుకోవచ్చు. ఎందుకంటే మన బాడీకి ఈ విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఇవి కూడా కావాలి. ఇవి ఫ్రెష్ ఫ్రూట్స్ వెజిటబుల్స్లోనే దొరుకుతాయి మనకి. సో ఫ్రూట్స్ అనేది పూర్తిగా మానేయాలనేం కాదండి, కాకపోతే చిన్న సైజ్ తీసుకోవాలి. ఒక కప్పు తీసుకోవాలి, ఎక్కువ తీసుకోకుండా ఒక కప్పు దానిమ్మ తీసుకుంటే ఒక చిన్న కప్పు గింజలు అంతే, అలా తీసుకోవాలి. తర్వాత డయాబెటీస్ మెడిసిన్స్ వల్ల కిడ్నీలు పాడైపోతాయి అనే అపోహ చాలామందికి ఉంటుందండి. మెడిసిన్ నేను రోజు వాడితే కిడ్నీలు పాడైపోతాయి, సో నేను వాడను, నేను ఆపేస్తాను అని చెప్పేసి చాలామంది అడుగుతుంటారు. మనం ప్రిస్క్రైబ్ చేసినప్పుడు కూడా నేను ఇన్ని మెడిసిన్ వాడితే నా కిడ్నీలకి ఎఫెక్ట్ ఉంటుంది కదా అని అడుగుతారు. సో ఇదేంటంటే అండి, మనకి షుగర్ వల్ల కిడ్నీలు పాడవుతాయి కానీ షుగర్ మెడిసిన్ వల్ల కిడ్నీలు పాడవండి. మీకు చూసే డాక్టర్ గారు అవన్నీ చూసుకొని బేరీజ్ వేసుకునే మనకి ట్రీట్మెంట్ అనేది ఇస్తారు. ఆల్రెడీ కిడ్నీ ఎఫెక్ట్ ఉంటే ఇవ్వాల్సినవి ఇవ్వకూడనివి కూడా ఉంటాయి. కొన్ని మెడిసిన్స్ మనం కిడ్నీ పేషెంట్స్కి ఇవ్వం. అదేంటంటే మనకి డాక్టర్ గారు ఒకసారి చెకప్ చేసి మీరు వాడచ్చా లేదా ఏవి వాడచ్చు అనే దాన్ని బట్టి చూసి ఇస్తారు. అంతే తప్ప డయాబెటీస్ మెడిసిన్ వల్లే కిడ్నీలు పాడవటం అనేది పెద్ద అపోహ. తర్వాత మనకి ఈ డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే, మనకి డయాబెటీస్ పేషెంట్ డయాబెటీస్ మేనేజ్మెంట్ అంటే ఓన్లీ డయాబెటీస్ ట్రీట్మెంట్ అంటే ఓన్లీ షుగర్ కంట్రోల్, ఆ షుగర్ వాల్యూస్ ఆ నెంబర్స్ కంట్రోల్గా ఉంటే చాలు అని చాలామంది అనుకుంటారండి. ప్లస్ ఆ షుగర్ నెంబర్స్ కంట్రోల్గా ఉండడం అంటే ఫాస్టింగ్ ఇలా 100 తిన్న తర్వాత 150 ఇలా ఉంటే నాకు కంట్రోల్ ఉన్నట్టు అనేది చాలామంది అపోహలో ఉంటారు. ప్లస్ ఏంటంటే డైలీ నేను మెడిసిన్ వేసుకుంటున్నాను, నా షుగర్స్ కంట్రోల్గా ఉన్నాయి కాబట్టి నేను డాక్టర్ని కలవసరం లేదు, లేదా నేను ఇంకే చెకప్ చేయవసరం లేదు అనే అపోహలో ఉంటారు. ఇది కరెక్ట్ కాదండి. మనకేంటంటే డయాబెటీస్ ట్రీట్మెంట్ అనేది ఎప్పుడూ కూడా ఓన్లీ ఆ షుగర్ నెంబర్స్ని మనం టార్గెట్ చేయమండి. మనకి ఆ షుగర్ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ని ప్రివెంట్ చేయటమే డయాబెటీస్ ట్రీట్మెంట్ ఒక ముఖ్య ఉద్దేశం. మనకి ఎప్పుడు కూడా షుగర్ నెంబర్ కరెక్ట్ నార్మల్గా ఉంటే ఓకే వీళ్ళకి ఏం కాంప్లికేషన్ లేదు అని కాదు. సో మనకి రెగ్యులర్గా ప్రివెంటివ్ చెకప్స్ అనేది చేసుకోవాలి. ఎలాంటి ప్రివెంటివ్ చెకప్స్ అంటే, ఇప్పుడు మనకి జనరల్గా డయాబెటీస్లో వచ్చే కామన్గా వచ్చే కాంప్లికేషన్స్ ఈ హార్ట్ కాంప్లికేషన్స్, కిడ్నీ కాంప్లికేషన్స్, కంటి చూపు సమస్యలు, తర్వాత ఫుట్, ఈ కాలి సమస్యలు. మనకి కామన్గా ఈ హార్ట్ కాంప్లికేషన్స్ రాకుండా అంటే ముందుగా బీపీ చూసుకోవటం. బీపీ రెగ్యులర్గా మనకి డయాబెటీస్ పేషెంట్ ట్రీట్మెంట్కి వెళ్ళినప్పుడు మనకు కంపల్సరీ బీపీ అనేది చూస్తారు డాక్టర్ గారు. ఆ బీపీ కంట్రోల్ ఉంచుకోవటం, కొలెస్ట్రాల్ లెవెల్స్ చెక్ చేసుకొని ఆ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే దానికి తగ్గ మందులు వాడటం, ప్లస్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేయటం, వీటి వల్ల ఈ హార్ట్ కాంప్లికేషన్స్ అనేది తగ్గించుకోవచ్చండి. ఇంకా కిడ్నీ కాంప్లికేషన్ విషయానికి వస్తే, ఇది మనకి రెగ్యులర్గా యూరిన్ టెస్ట్ అంటే, యూరిన్ టెస్ట్ అంటే నార్మల్ యూరిన్ టెస్ట్ కాదండి, మైక్రో ప్రోటీన్స్ పోతున్నాయా లేదా అనేది చూసుకుంటాం. ఇలాంటివి యాన్యువల్గా ఒకసారి సంవత్సరానికి ఒకసారి ఇలాంటి టెస్టులు చేసుకోవటం, ప్లస్ సరిగ్గా నీరు తీసుకోవటం, ప్లస్ సెల్ఫ్ మెడికేషన్ అవాయిడ్ చేయటం అంటే ఏదో నొప్పి వచ్చింది అనేసి ఏదో బయట మెడిసిన్ తీసుకొని వాడటం, ఇలాంటివి చేయకుండా ఉంటే ఈ కిడ్నీ కాంప్లికేషన్స్ని కూడా మనం ముందే గుర్తించవచ్చు. తర్వాత ఈ కంటి సమస్యలు అండి, ముఖ్యంగా కంటి విషయానికి వస్తే ఎర్లీ డయాగ్నోసిస్, ఎర్లీ ట్రీట్మెంట్ అనేది కంటి చూపుని కాపాడగలుగుతుంది. ఎందుకంటే అది వచ్చేసాక అంటే స్టార్ట్ అయ్యి బాగా మొత్తం చూపు మొత్తం పోయినాక మనం చేయగలిగేది తక్కువగా ఉంటుంది. సో ముందు నుంచే మనకి రెటీనా ఎగ్జామినేషన్ అని ఉంటుంది రెగ్యులర్ చెకప్స్లో. ఆ రెటీనా టెస్ట్ చేసుకున్నప్పుడు డాక్టర్ గారు మనకు చెప్తారు, అమ్మ ఒకసారి దీనికి ట్రీట్మెంట్ అవసరము, కలవండి కంటి డాక్టర్ని కలవండి అనేసి. అలాంటప్పుడు అలా ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకున్నప్పుడు మనం చూపుని కాపాడుకోవచ్చు. తర్వాత ఈ ఫుట్ ప్రొటెక్షన్, ఇందాక మనం మాట్లాడుకున్నట్టు దెబ్బలు తగిలితే ఒకటి, ప్లస్ వీళ్ళకి ఏంటంటే చాలామందికి షుగర్ పేషెంట్స్కి కాళ్ళ స్పర్శ తక్కువ ఉంటుంది, దానివల్ల మనకి వాళ్ళకి దెబ్బ తగిలింది అనేది కూడా తెలియదు. సో దీనికి ఏంటంటే డైలీ ఇన్స్పెక్షన్ చేసుకోవడం, డైలీ ఇన్స్పెక్షన్ అంటే రోజు అద్దంలో మన కాళ్ళని మనం చూసుకోవటం, కనపడితే మామూలుగా చూసుకోవడం. ప్లస్ మళ్ళీ ప్రాపర్ ఫుట్వేర్ అంటే మనకి టైట్ ఉండకూడదు, చెప్పుల వల్ల దెబ్బ తగలకూడదు, ప్రాపర్ ఫుట్వేర్ వేసుకోవటం, ఏదైనా దెబ్బ తగిలితే వెంటనే ట్రీట్మెంట్ తీసుకోవటం, ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే కాంప్లికేషన్స్ని అవాయిడ్ చేయొచ్చండి.
1: ధన్యవాదాలు డాక్టర్ డి అనుష గారు, నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: షుగర్, బీపీ, థైరాయిడ్ అదుపులో లేని వారికి అత్యాధునిక వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్ బాలాజీ హాస్పిటల్, భవానీపురం, విజయవాడ. జనరల్ ఫిజీషియన్స్, డయాబెటాలజిస్టుల పర్యవేక్షణలో షుగర్, బీపీ, థైరాయిడ్ సమస్యలున్న వారికి సమగ్రమైన వైద్య సేవలు అందిస్తోంది బాలాజీ హాస్పిటల్, స్వాతి సెంటర్, భవానీపురం, విజయవాడ. ఫోన్ నంబర్ 9154064744, 9154064744.
3: ఇప్పటి వరకు మీరు షుగర్ వ్యాధి గురించి అవగాహన ప్రాయోజిత కార్యక్రమం నిర్వహణ డాక్టర్ డి అనుష, జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్, స్పాన్సర్డ్ బై బాలాజీ హాస్పిటల్స్ అండ్ డయాబెటీస్ సెంటర్, భవానీపురం, విజయవాడ స్పాన్సర్డ్ ప్రోగ్రాం విన్నారు.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్కి స్వాగతం. నేను మణిశ్రీ. గిరిజన ఆశ్రమ పాఠశాలలో గురుకులాల్లో 10 ఇంటర్ పరీక్షల ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ఘనంగా సత్కరించారు. రాష్ట్ర జిల్లా స్థాయిలో

నుంచి స్వర్ణ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పించింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7 నుంచి 21 వరకు ప్రత్యేక యోగా కార్యక్రమాలు రాష్ట్రమంతటా జరగనున్నాయి. వీటి పర్యవేక్షణకు ఆయుష్ శాఖ నుంచి ప్రతి జిల్లాకు ఒక నోడల్ అధికారిని నియమించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం 10 కోట్లు కేటాయించింది. ఈ మేరకు పరిపాలన ఆమోదం తెలుపుతూ వైద్య ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నిధుల్లో ఒక్కో జిల్లాకు 25 లక్షల రూపాయల చొప్పున మొత్తం 7 కోట్ల రూపాయలు కేటాయించింది. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్లు సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కి రవీంద్రనాథ్ రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. శ్రీశ్రీ కళావేదిక, చైతన్య సాహిత్య సారస్వత పరిషత్ ఆధ్వర్యంలో ప్రపంచ 7 తెలుగు సాహిత్య మహాసభలు రాజమహేంద్రవరంలో ఈ రోజు ప్రారంభం కానున్నాయి. 2 రోజుల పాటు నిర్వహించనున్న ఈ సభల్లో వివిధ ప్రాంతాల నుంచి 5,000 మంది కవులు, రచయితలు, కళాకారులు, సాహితీవేత్తలు పాల్గొనున్నారు. ఈ రోజు సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో సెర్ప్ జిల్లా గ్రామీణ అభివృద్ది సంస్థ ఆధ్వర్యంలో రాష్ట పౌర సరఫరాల జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నాదెండ్ల మనోహర్ మహిళా సాధికారత సమృద్ది సమాజానికి పునాది మన డబ్బులు మన లెక్కలు సూపర్ నారీ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఎలాంటి ఆరోపణలకు తావివ్వకుండా రాష్ట్రంలో బీసీ హాస్టళ్లు గురుకులాలను పకడ్బందీగా నిర్వహించాలని, పనితీరు ఆధారంగా వాటికి గ్రేడింగులు ఇవ్వనున్నామని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత తెలిపారు. ఏలూరు జిల్లాలో యోగాంధ్ర కార్యక్రమంపై పాఠశాల స్థాయిలో విద్యార్థులకు వ్యాసరచన వక్తృత్వ పోటీలు నిర్వహించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషిక్ గౌడ అధికారులకు సూచించారు. న్యూస్ హెడ్లైన్స్ తిరిగి 12 గంటలకు వింటారు.

0: विविध भारती FM 101.3
1: చూడు ట్రిప్ ట్రిప్ అని తీసుకొచ్చావు, ఇక్కడ రేడియో కూడా లేదు, ఇప్పుడు నేను వివిధ భారతి ఎలా వినాలి?
2: ఈ మాత్రానికే బాధెందుకు, ఫోన్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇస్తే సరి.
1: యాప్ లో రేడియోనా? అయితే ఓకే, వివిధ భారతి ఉంటుందిగా.
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఇన్స్టాల్ చేసి వీపీ తెలుగు విజయవాడ అని క్లిక్ చేయి. అంతే, నువ్వెక్కడున్నా ఎప్పుడైనా నీకు నచ్చిన వివిధ భారతి ప్రోగ్రామ్స్ ని హ్యాపీగా వినొచ్చు.
1: హై, అయితే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తా
2: న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ ఫోన్ లోనే, రేడియో ఎప్పుడు మీతోనే.
3: చిన్నమ్మాయి, ఓ చిన్నమ్మాయి,
4: రా రా అమ్ముడు. ఏంటి ఇట్లా వచ్చావు?
3: ఏం లేదు చిన్నమ్మాయి, నీకు విషయం చెప్పాలని వచ్చాను.
4: ఏంటో విషయం?
3: నీకు తెలుసా, మన ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుని పండగ చేసుకుంటోంది.
4: అవునా?
3: అవును చిన్నమ్మాయి.
4: అయితే మన రైతు సోదరులందరూ కూడా ఈ పండగ తప్పనిసరిగా చేసుకోవాలమ్మడు.
3: అవును చిన్నమ్మాయి, ఎందుకంటే విత్తనం వేసిన దగ్గర నుండి పంట మార్కెట్ లో అమ్మే వరకు కావలసిన సలహాలను శాస్త్రవేత్తల వ్యవసాయ సూచనలతో పల్లె సీమల్లో పొలం పనులు చేసి పసిడి పంటలు పండించే మన రైతు సోదరుల ప్రియ నేస్తం ఆకాశవాణి కదా.
4: అందుకే కదా మన ఆకాశవాణి శ్రవణానందం శాశ్వతానుబంధం అయింది మనందరికి.
3: అవును చిన్నమ్మాయి, ఇప్పటికీ ఇక ముందు రైతు బాగుంటే దేశం బాగుంటుంది అనే నమ్మకంతో రైతులతో పాటే ముందుకు సాగుతోంది ఆకాశవాణి.
4: అవునమ్మడు, కాబట్టి మనం ఈ పండుగను తప్పనిసరిగా చేసుకోవాలి.
3: అవునవును,

0: ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో తెలుగు సినిమా స్థానాన్ని తారాస్థాయిలో నిలబెట్టిన మహానుభావులందరూ.
1: యాక్షన్, క్లాసిక్, కల్ట్ క్లాసిక్, మెలోడ్రామా,
0: సెంటిమెంట్, కామెడీ, మాస్ మసాలా మూవీ లేటెస్ట్ అప్డేట్స్,
1: క్వాలిటీ, క్రియేటివిటీ, టెక్నాలజీల మేళవింపు.
0: సినీ ప్రేక్షకుల్ని తన్మయత్వంలో ముంచిన సినిమాలు,
1: సాంకేతికంగా సృజనాత్మకంగా అద్భుతాల్ని సృష్టించి గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకున్న తెలుగు సినిమా విశేషాలు.
2: పొలం గట్టు దుమ్ములోన పోట్ల గిట్ట దూకినట్టు పొలేరమ్మ జాతరలో పోతరాజూగినట్టు
0: చరిత్రలో నిలిచిపోయిన సినిమాల తెర వెనక ముచ్చట్లు.
3: ప్రతిరోజు ఉదయం 11 గంటలకు మీ విద్యార్థి ఆకాశవాణి FM 101.3 సినిమా కబుర్లు.

హలో, గుడ్ మార్నింగ్, నమస్తే. మీరు ట్యూన్ చేసి వింటున్నారు ఆకాశవాణి విజయవాడ వివిధ భారతి ఎఫ్ఎం 101.3 మెగాహెర్ట్స్ పై విత్ యువర్ ఆర్జీ సమత. మరి 11:07:54 అయితే అయిపోయింది మన స్టూడియోస్ లో టైం. అండ్ మరి మనం అయితే ఎంటర్ అయిపోయాము సినిమా కబుర్లు ప్రోగ్రామ్ లోకి. మీరు కనిపెట్టిన ఒక కొత్త వంటకం కావచ్చు, లేదా మీరు రాసే కవిత, లేదా మీ బిజినెస్కి అంటే బిజినెస్ పెట్టడం కానీ, లేదా వెరైటీగా మీ బిజినెస్కి మీరు పెట్టేటువంటి పేరు, ఇట్లా ఏదైనా సరే, ఏదైనా మీ ఆలోచన అనేది ఉందనుకోండి, అది మీ ఆస్తి అంతే కదా. సో మన థింకింగ్ పవర్ అనేది మన క్యాపబిలిటీస్ని, అలాగే మనం ఏం చేయగలం అనేది నిర్ణయిస్తుంది. మరి ఈరోజు మన సినిమా కబుర్లలో ఎందుకు ఈ విషయం గురించి చెప్తున్నాను అంటే, మన టాలీవుడ్ హీరోస్ కూడా తమ ఆలోచనలతో అదిరిపోయేటువంటి మార్కెటింగ్ స్టైల్స్తో థియేటర్స్ని షేక్ చేసేసినటువంటి కొన్ని సినిమాల గురించి అయితే ఈరోజు మనం మాట్లాడుకోబోతున్నాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. అలాగే మరి ఇప్పుడున్నటువంటి సిచ్యుయేషన్ బట్టి ఎవరో మన గురించి గొప్పగా పొగడాలి, లేదంటే ఎవరో మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలని కాకుండా మన ఫీడ్బ్యాక్ మనమే ఇచ్చేసుకోవాలి, అండ్ మనల్ని మనమే అలా ముందు నిలబెట్టుకోవాలన్నమాట. అంటే మనల్ని మనమే ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేది కూడా మనమైతే తెలుసుకోబోతున్నాం ఈరోజు మన సినిమా కబుర్లు ప్రోగ్రాం అయితే వింటూ. అండ్ మార్కెటింగ్ అంటే మనం కేవలం వస్తువుల్ని మాత్రమే అమ్మడం అనుకుంటాం కదా, కాదండి, మనల్ని మనం ఇతరుల ముందు ఎలా ప్రజెంట్ చేసుకోవాలో చూపించేది కూడా, అది కూడా మార్కెటింగే ఏమంటారు. సో మరి ఇన్ని విషయాలు అయితే మనమైతే తెలుసుకోబోతున్నాం ఈరోజు మన సినిమా కబుర్లలో. ఏ సినిమాలో ఏ హీరో ఎలా తనల్ని తను ప్రజెంట్ చేసుకున్నాడు అనేటువంటి విషయాల గురించి, అయితే అన్ని సినిమాల గురించి కాదు, కొన్ని కొన్ని అసలు సినిమా ఈ సినిమా వినగానే హీరోనే గుర్తొస్తాడు మెయిన్గా అనుకునేటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం అయితే మాట్లాడుకుందాం. మరి ఇంకెందుకు ఆలస్యం, మరి మీ అందరి కోసం అయితే ముందుగా ఒక మంచి సాంగ్ అయితే వచ్చేస్తుంది. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం విత్ యువర్ ఆర్జే సమత.

ఈ సినిమా కవర్లు ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం, అలాగే మరి మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మరి మనల్ని మనం ఎలా ఇతరుల ముందు ప్రజెంట్ చేసుకోవాలి, అంటే ముఖ్యంగా మనల్ని మనం ఎలా మార్కెట్ చేసుకోవాలి అనేటువంటి విషయాన్ని గురించి. సో ఫస్ట్ థింగ్ ఏంటంటే, ఎప్పుడు కూడా మనకంటూ ఒక యునిక్ స్టైల్ అనేది ఉండాలండి, అప్పుడే మనం అందరి ముందు అలా ప్రత్యేకంగా కనిపిస్తాం. సో ఫర్ ఎగ్జాంపుల్, జూలై సినిమాలో అల్లు అర్జున్ తీసుకోండి, తను చూడడానికి ఒక కామన్ కుర్రాళ్ళలాగే ఉంటారు, కానీ తన డిఫరెంట్ ఆలోచన విధానంతో చాలా విభిన్నంగా ఉంటాడు. అలాగే అంటే మనం ఆలోచన విధానం కనుక డిఫరెంట్గా ఉంటే ఎందరిలో ఉన్నా కూడా మనల్ని ప్రత్యేకంగా చూపించగలుగుతుంది, అదే మన స్టైల్. సో మీ స్కిల్స్, మీ పనితీరు, ఇలా ఇవన్నీ కూడా మిమ్మల్ని ఇతరుల కంటే భిన్నంగా మిమ్మల్ని నిలబెడతాయి, అదే మీ బ్రాండ్ అన్నమాట. సో అలా మనకంటూ ఒక యూనిక్ స్టైల్ని మెయింటైన్ చేయాలి. ఎవరినో చూసి కాపీ కొట్టి అయ్యో వాళ్ళు అలా ఉంటే బాగున్నారు, నేను ఇలా ఉంటే బాగుంటానేమో అని చెప్పి అనుకోకుండా, మనకంటూ మనకి ఏం నప్పుతుంది లేకపోతే మనం ఎలా ఉండాలి అనేది మన స్టైల్ని అలా మనం మేనేజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి తప్పించి, వేరే వాళ్ళ చూసి అలా ఇమిటేట్ చేయడం, కాపీ చేయడం అనేది చేయకూడదు అనమాట. అండ్ ఇంకా మరిన్ని విషయాలు అయితే నేను మీతో షేర్ చేస్తాను. మరొక లవ్లీ ట్రాక్ అయితే ఉన్న తర్వాత ఫ్రమ్ ద మూవీ జూలై అయితే మీ అందరి కోసం వచ్చేస్తుంది. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: అబ్బా, ఈ గదిలో ఫ్యాన్ ఆఫ్ చేయలేదు, అక్కడ ఆ గదిలో ఏసీ స్విచ్ ఆఫ్ చేయలేదు.
1: ఏమైందమ్మా అలా ఉంటే?
0: అన్ని నడవాలంటే కరెంటు కావాలి కదా.
1: ఆ కావాలి.
0: మరి ఆ కరెంటు తయారవ్వాలంటే ఎన్నో వనరులు అవసరం. ఆ వనరులు ఎప్పటికైనా అయిపోయేవే. కాలుష్యాన్ని తగ్గించాలన్నా, భవిష్యత్తు తరాలకి అన్ని వనరులు అందాలన్నా, డబ్బులు ఆదా చేయాలన్నా అవసరమైనంత వరకే కరెంటు వాడాలి.
1: ఓకే అమ్మా, ఇక నుంచి అవసరం ఉన్న చోటే ఎలక్ట్రిక్ అప్లయన్సెస్ ఆన్ చేస్తాను, అవసరం లేని ప్రదేశాల్లో కట్టేసి విద్యుత్ ఆదా చేస్తాను.

సినిమా కవర్ల ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం. అలాగే మరి టాలీవుడ్ హీరోస్ తమ ఆలోచనలతో అదిరిపోయేటువంటి మార్కింగ్ టైల్స్తో థియేటర్ని షేక్ చేసినటువంటి కొన్ని సినిమాల గురించి అయితే మనం మాట్లాడుకుంటున్నాం కదా. అండ్ మరి బిజినెస్ మ్యాన్ సినిమాలో కనుక మనం చూసినట్లయితే మహేష్ బాబులో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ ఉంటుంది చూసారా, మామూలుగా కనిపించదు అనమాట. ఎస్, బొంబాయి వెళ్ళినప్పుడు అతని దగ్గర ఏమీ ఉండదు, కానీ అతని మాటల్లో కాన్ఫిడెన్స్ చూసి అందరూ అతన్ని నమ్మేస్తుంటారు. చూస్తుంటే మనకి సిల్లీగా అనిపిస్తుంది, కానీ నిజంగా మీరు కూడా ఎప్పుడైనా అంత కాన్ఫిడెంట్గా బిహేవ్ చేశారా? సో మరి బిహేవ్ చేస్తే అప్పుడు మీకు వెంటనే తేడా తెలిసిపోతుంది. అంటే మనలో ఉన్నటువంటి కాన్ఫిడెన్సే మనకి ఒక ప్రత్యేకమైన ఆరాని, మనం ఎదుటి వాళ్లతో ఎలా ఉంటున్నాం అనే దాన్ని బట్టి ఎదుటి వాళ్ళు మనల్ని నమ్ముతారా లేకపోతే నమ్మరా అనే విషయం అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. సో చాలామంది క్యాండిడేట్స్ కూడా, అంటే యంగ్స్టర్స్ ఎస్పెషల్లీ, ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే ఎప్పుడైనా క్లయింట్స్తో మాట్లాడేటప్పుడు ఎంప్లాయీస్ కానివ్వండి, మీ బాడీ లాంగ్వేజ్లో స్పష్టత అనేది చాలా చాలా అవసరం అనేది గుర్తుపెట్టుకోండి. సో ఎప్పుడైతే మీరు కాన్ఫిడెంట్గా ఉండి ప్రజెంట్ చేస్తారో అప్పుడు ఖచ్చితంగా మీ ప్రాజెక్టే కానివ్వండి, మీ ఇంటర్వ్యూ కానివ్వండి, ఏదైనా సరే ఖచ్చితంగా అది కూడా బ్లాక్ బస్టరే అయిపోతుంది. మరి వివిధ్ భారతి ఎఫ్ఎం.

0: పెట్టుకో. నీకంటే తోపెవడు లేడిక్కడ. నీకేదనిపిస్తే వచ్చే ఎవడు మాట వినొద్దు, మనిషి మాట అసలు వినొద్దు. నీ టార్గెట్ 10 miles అయితే ఏం ఫర్ ద 11th mile. కోర్తే దిమ్మ తిరిగిపోవాలి. చాల్
1: FM 101.3.

0: ఈ సినిమా కబుర్లు ప్రోగ్రాంలో మనమైతే ఉన్నాం అండ్ అలాగే మనమైతే మాట్లాడుకుంటున్నాం కదా. మరి తన అంటే వాళ్ళ టాలీవుడ్ హీరోస్, మన టాలీవుడ్ హీరోస్ వాళ్ళ ఆలోచనలతో అదిరిపోయేటువంటి మార్కెటింగ్ స్టైల్స్తో థియేటర్స్ని షేక్ చేసినటువంటి కొన్ని సినిమాల గురించి చెప్పుకుంటున్నాం. అలాగే మరి మన విజయం మనకి మాత్రమే పరిమితం కాదండి, సమాజానికి కూడా ఉపయోగపడాలి. అలా నిరంతర కృషి, క్రమశిక్షణ, ఫోకస్ ఉంటేనే పెద్ద లక్ష్యాలను కూడా మనం సాధించగలం. అదే సమయంలో సమాజానికి కూడా ఏదైనా కాస్త తిరిగిచ్చేయాలండోయ్, లేకపోతే ఏమవుతుంది, లావ్ అయిపోతారు. సో ఇలా ఒక మంచి సోషల్ రెస్పాన్సిబిలిటీ, అలాగే ఒక మంచి గోల్ సెట్ చేసుకోవాలి, హార్డ్ వర్కింగ్ నేచర్ ఉండాలి అని ఇలా వాళ్ళకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి స్టైల్స్ని చూపించారు శ్రీమంతుడు ఈ సినిమాలో. అండ్ అలాగే మహర్షి సినిమాలో కూడా మనకైతే ఈ విషయాన్ని చూపించారనమాట. అండ్ మరి ఇప్పుడైతే మీ అందరి కోసం మరి శ్రీమంతుడు ఈ చిత్రం నుంచి అయితే సాంగ్స్ అయితే వచ్చేస్తున్నాయి, మరి వింటూ ఉండండి. అండ్ ఇంకా ఇలాంటి ఎన్నో సినిమాల్లో ఎంతోమంది హీరోస్ వాళ్ళ ప్రత్యేకమైన స్పెషాలిటీని సో మనకైతే చూపించారనమాట. అలా మనం కూడా వాళ్ళని చూసి కొన్ని కొన్ని నేర్చుకోవాల్సినటువంటి విషయాలు కూడా ఉన్నాయి, అవన్నీ కూడా ఏంటో తెలుసుకుందాం, మాట్లాడుకుందాం ఈ సాంగ్ అయితే వినేసిన తర్వాత. స్టే ట్యూన్డ్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ్ భారతి ఎఫ్ఎం.
1: వింటున్నారు వివిధ్ భారతి ఎఫ్ఎం 101.3.

0: विविध भारती एफएम 101.3।
1: హే మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చు.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: హాయ్ ఆద్యా, ఎలా ఉన్నావు?
5: ఏదో బాగానే ఉన్నానులే.
4: ఏంటే వాయిస్ లో జోష్ లేదు, ఏమైంది?
5: ఏం లేదే, ఏదో కాస్త డిస్టర్బ్డ్ గా ఉన్నాను.
4: ఓహో, అయితే 1 గంట అవ్వాల్సిందే.
5: 1 గంటకి దీనికి సంబంధం ఏంటి?
4: ఓహో, సమయం లేదు మిత్రమా. ఆశకి అవకాశానికి, ఆశయానికి బాధ్యతలకి మధ్య సాగే మగువ జీవితం.
5: అమ్మో, ఏంటే ఈ పదజాలం?
4: ఇది నా క్రెడిట్ కాదు బాస్. వివిధ భారతిలో ప్రతిరోజు మధ్యాహ్నం 1 గంటకు వచ్చే మగువల మాయాజాలం.
5: అంటే ఈ ప్రోగ్రాం వింటే ఏ పరిస్థితినైనా ఎదుర్కొనే మానసిక ధైర్యం వస్తుందా?
4: అఫ్ కోర్స్.

0: చాలామంది ఒకసారి ఎప్పుడన్నా ఫెయిల్ అయ్యారనుకోండి ఆగిపోతుంటారు, కానీ విజేతలుగా మారాలి అంటే ఖచ్చితంగా ఇంకొకసారి ప్రయత్నిస్తూనే ఉండాలి, మళ్ళీ ప్రయత్నిస్తూనే ఉండాలి, ఇంకోసారి ఇంకోసారి అలా అస్సలు గివప్ ఇవ్వకుండా ప్రయత్నిస్తూనే ఉండాలి. అప్పుడే మనం విజేతలుగా నిలుస్తాం. వయస్సు, పరిస్థితులు, సమస్యలు ఇవన్నీ కూడా అన్ని అడ్డంకులు మాత్రమే, జస్ట్ మనకి ఆ దారిలో వెళ్ళేటువంటి హర్డల్స్ అన్నమాట. అంతిమ గమ్యం కానే కాదు, మన లక్ష్యమే మన అంతిమ గమ్యం. సో ఇలా నాని జెర్సీ సినిమా జీవితంలో ఓటములు ఎన్నొచ్చినా కూడా మళ్ళీ అలా ప్రయత్నించాలి అని నేర్పుతుంది. అండ్ అంతేకాదండి, ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కానీ సక్సెస్ అవ్వాలి అంటే సరైన వ్యక్తులతో పరిచయాలు ఉండాలి, అలాగే ఒక టీంని కానీ సంస్థను కానీ ముందుకు తీసుకెళ్లాలంటే కూడా నాయకుడై ఉండాలి. సో ఈ నాయకుడికి ఉండాల్సినటువంటి లక్ష్యం ఏదైతే ఉందో, సో వాళ్ళకి ఒక విజన్ ఉంటుంది, నిజాయితీ, ధైర్యం ఇవన్నీ కూడా ఉండాలన్నమాట. సమస్యల గురించి మాట్లాడే వాళ్ళు చాలామంది ఉంటుంటారు, కానీ ఆ సమస్యల పరిష్కారాల గురించి ఆలోచించే వారే నిజమైన నాయకులు. ఇలా లీడర్ సినిమాలో రాణాతో ఈ నాయకత్వ లక్షణాలను కూడా అద్భుతంగా చూపించారు. సో ఇప్పుడైతే మీ అందరి కోసం జెర్సీ మూవీ నుంచి మరొక లవ్లీ ట్రాక్ అయితే వచ్చేసింది. మరి ఇలాంటి మరిన్ని టాలీవుడ్ సినిమాల గురించి, అలా వాళ్ళని వాళ్ళు నిలబెట్టుకున్నటువంటి టాలీవుడ్ హీరోస్ గురించి కూడా మనమైతే తెలుసుకుందాం, మాట్లాడుకుందాం మన సినిమా కబుర్లు ప్రోగ్రాంలో. స్టే ట్యూన్ అండ్ కీప్ లిజనింగ్ వివిధ భారతి ఎఫ్ఎం.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: అమ్మాయి గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు?
5: నేను వెళ్ళి సందడి సందడి వినాలి.
4: కాసేపు ఉండొచ్చు కదా?
5: ఆహా, కాసేపు ఆగితే అబ్బాయి గారు ఏమిస్తారేటి?
4: నేను మీతో పాటు వివిధ భారతి వింటానమ్మాయి గారు.
5: ఆహా, వినడమేనా? సందడి సందడిలో ప్రశ్నలకి సమాధానాలు కూడా చెప్తావా అబ్బాయి గారు?
4: మీ తెలివి ముందు నాదేముందండి.
5: అబ్బో, సర్లే, నా అంత కాకపోయినా ఎంతో కొంత తెలివితేటలు పెరుగుతాయిలే, వింటూ ఉండు.
6: Sunday, Sunday, only on Vivid Bharati FM 101.3.

0: స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: వాణిజ్య ప్రకటనలు విన్నారు. ఇప్పుడు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అసలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఒక సరైన టీం, మంచి ఐడియా, పట్టుదల ఉంటే చిన్న ప్రయత్నం కూడా పెద్ద వ్యాపారంగా మారుతుంది. విఫలమవుతామేమో అనేటువంటి భయంతో కనుక మనం ప్రయత్నించకుండా ఉంటే అదే మనకు పెద్ద నష్టం, ఓటమిని కలిగజేస్తుంది. ఇలా విజయ్ దేవరకొండ పెళ్లి చూపుల సినిమా యువతకు ఒక స్టార్టప్ ఆలోచనలు పరిచయం చేసింది. అండ్ ఇంకా మనం ఇప్పటికి వరకు చాలా సినిమాలు మాట్లాడుకున్నాం. అండ్ ఇంకా సినిమాలంటే కేవలం వినోదం మాత్రమే కాదండి, ఎంటర్టైన్మెంట్ మాత్రమే కాదు. ప్రతి సినిమాలో కూడా మనం కరెక్ట్గా అబ్జర్వ్ చేయాలి, కానీ ఒక మంచి పాఠం దాగి ఉంటుంది. కాబట్టి సినిమా చూసిన తర్వాత కేవలం కథను మాత్రమే కాదు, ఆ సినిమా మన జీవితానికి ఇచ్చినటువంటి సందేశాన్ని కూడా మనమైతే గుర్తుంచుకుందాం. ఇలా మరి మన టాలీవుడ్ హీరోస్ వాళ్ళ మార్కెటింగ్ స్టైల్స్తో థియేటర్స్ని షేక్ చేసినటువంటి సినిమాలే కాదు, అండ్ ఇంకా చిన్న చిన్న సినిమాలు కూడా, ఏ సినిమా చూసినా కూడా ఈ సినిమా నుంచి మనమేం నేర్చుకోవచ్చు అని కనుక మనం ఆలోచిస్తే ఖచ్చితంగా మనం ముందుకు వెళ్ళగలుగుతాం. సో ఇది వాళ్ళ మన సినిమా కబుర్లు ప్రోగ్రామ్ అయితే, అండ్ ఇప్పుడైతే మీ అందరి కోసం పెళ్లి చూపులు ఈ చిత్రం నుంచి మరొక చక్కటి పాట అయితే వచ్చేస్తుంది. వింటూనే ఉండండి విద్ భారతి ఎఫ్ఎం.

0: భారతి ఎఫ్ఎం 101.3.
1: జోష్ ఫుల్ గా ఉండాలి అంటే జోరుగా హుషారుగా వినాల్సిందే. మీరందరూ తెలుసుకోవాల్సిన కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, ఇంకా నేర్చుకోవాలి అంటే మీకు తెలుసా వినాల్సిందే. ధైర్యాన్ని తెచ్చుకోవాలి అంటే ధీరా వినాల్సిందే. రోజంతా ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచిస్తూ ఏది చేయకుండా ఉంటూ ఫైనల్ గా రిఫ్రెష్ అయ్యి మీరు అనుకున్నదాన్ని చేసేయాలి అంటే సండడే సండడే వినాల్సిందే. అసలు ఇవన్నీ వినాలి అంటే ఏం చేయాలి? 101.3 వివిధ భారతి ఎఫ్ఎం చూయించాలి. ఆకాశవాణి 90 వసంతాల నుండి ఇలాంటి ఎన్నో వినూత్న కార్యక్రమాలను నిర్వహిస్తూ శ్రోతల మనసులో తనదైన స్థానాన్ని సంపాదించుకున్న సంగీత ప్రియులందరి స్నేహమై మన ఆకాశవాణి. ఇది మనందరి మనోవాణి.
0: విత్ భారతి ఎఫ్ఎం 101.3.

0: భారతి ఎఫ్ఎం న్యూస్ హెడ్లైన్స్.
1: వివిధ భారతి న్యూస్ హెడ్లైన్ కు స్వాగతం. నేను మణిశ్రీ. రాష్ట్రానికి సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని
2: ప్రధానమంత్రిని ఏక్ జనసభా మే కహా కి భారత్ విశ్వ కి సబ్సే తేజీ సే బఢ్తీ అర్థవ్యవస్థాఓ మే సే ఏక్ హై.
3: వర్ష 2025-26 మే భారత్ నే 7.7% కి గ్రోత్ రేట్ హాసిల్ కీ హై ఔర్ పిఛలా క్వార్టర్ జో

0: ఏమండి ఓయ్ భోజనానికి వస్తారా? మళ్ళీ ఒకటిన్నర అయితే నేను ఆకాశవాణి వనితావాణిలో ఉమెన్ ఎంటర్ప్రినర్స్ తో ఇంటర్వ్యూ వినాలండి.
1: అమ్మా ఇషు.
0: అబ్బా ఉండు నాన్న, టైం 4 అయిపోతుంది, నేను ఆకాశవాణి యువలయలో పార్టిసిపేట్ చేయాలి.
1: అమ్మా ఇంకా పడుకోలేదా?
2: లేదురా అబ్బాయి, 10 గంటలకు ఆకాశవాణిలో హరికథ గానం వింటే కానీ నిద్ర పట్టదాయే నాకు.
1: ఏంటో, ఇంట్లో ఉన్న 3 తరాల వాళ్ళు ఆకాశవాణికి ఫ్యాన్ అయిపోయారు, ఇక నన్ను పట్టించుకునేది ఎవరు?
0: అవును మరి, అన్ని తరాల వాళ్ళని అలరించే శ్రోతల హృదయ స్పందన శబ్దవాణి మన 90 సంవత్సరాల ఆకాశవాణి.
3: కార్యక్రమంలో ఇప్పుడు చిత్రపాడిన సీతారామయ్య గారి మనవరాలు చిత్రం నుంచి ఈ పాటకు రచన వేటూరి సుందర్ రామ్మూర్తి.

0: The voice that awakens the nation. The voice that witnessed a freedom struggle. The voice which have been touching our hearts and memories. The voice that reminds us our history. The voice connecting different languages across India. The voice preserving our arts and traditions. And this voice have been echoing through generations. This voice isn't just the waves being transmitted, but the bonds being transformed since 90 years. Come, let's celebrate 90 years of Akashvani, voice of the nation.
1: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు మాధవ పెద్ది పాడిన మాయాబజార్ చిత్రం నుంచి ఈ పాట పింగళి రచన.
2: వివాహ భోజనంబూ

ఒక మధురమైన స్వరం. 90 ఏళ్లుగా పొద్దున్నే లేచింది మొదలు పడుకునేదాకా ఒక స్వరం మనతోనే ఉంది. అమ్మ లాలిపాట లాంటిది, నాన్న చెప్పే కథ లాంటిది, స్నేహితుడి పలకరింపు లాంటిది. 1936లో మొదలైన ఆ మధురమైన స్వరం 2026 నాటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అవునండి, మన ఆకాశవాణి విజయవాడ కృష్ణమ్మ వడిలో కనకదుర్గమ్మ ఆశీస్సులతో 90 ఏళ్లుగా మీ ఇంట్లో ఒక మనిషిలా, ఇంకా ఎన్నో ఏళ్ళు మీ చెంతనే మీకోసమే ఎప్పటికీ మీ ఆకాశవాణి.

0: కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే పాట పిఠాపురం పాడిన లక్ష్మీనివాసం చిత్రం నుంచి ఆరుద్ర రచన.
1: తోడా తోడా ఆంధ్రా తోడే గోలి తోడా జిల్ జిల్ తోడే తోడా తోడా ఆంధ్రా తోడా

చెప్పలేడు దేవుడు కూడా, తోడా తాగు తెలుగోడా తల్లని తోడా, దీని మహిమ చెప్పలేడు దేవుడు కూడా, తోడా తోడా ఆంధ్ర తోడా పోలీస్ తోడా జిల్ జిల్ తోడా.

కుల తప్పట్టు శుద్ధ జాసు పోసు కోలు పాలటిట్టు పరమ జాసు వాటికన్న ఉపయోగం చూడ జాసు

మీరింతవరకు లాహిరి లాహిరిలో కార్యక్రమంలో సినీ గీతాలు విన్నారు. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి సమయం 12:30 కావస్తోంది. తెలుగులో వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. జపాన్లో ఈరోజు జరిగే పురుషుల అండర్-18 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఇక వార్తల వివరంగా. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మన దేశం 7.7% వృద్ధి నమోదు చేసిందని తెలిపారు. నిన్న సాయంత్రం

0: 2,970 కోట్ల రూపాయలకు పైగా విలువైన పలు అభివృద్ది ప్రాజెక్టులు ప్రారంభించిన తర్వాత ప్రసంగిస్తూ, ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటిగా కొనసాగుతుందని పేర్కొన్నారు. భారీ మౌలిక సదుపాయాల అభివృద్ది, పేదల సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇస్తూ సంస్కరణలతో ముందుకు దూసుకుపోతుందని దేశ ప్రజలకు హామీ ఇచ్చారు.
1: वर्ष 2025-26 में भारत ने 7.7% की ग्रोथ रेट हासिल की है और पिछला क्वार्टर जो 31 मार्च को खत्म हुआ उसमें भी भारत की ग्रोथ 7.8% रही है और ये दुनिया में तेज गति से आगे बढ़ने वाली बड़ी इकोनॉमी है.
0: అంతకుముందు సూరత్లో 18,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను ప్రధానమంత్రి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ, భారతదేశపు మొత్తం 250 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యంలో ఒక్క గుజరాత్ నుంచే 50 గిగావాట్ల సహకారం అందుతోందని గుర్తు చేశారు. ఈరోజు ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషేక దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ ఆత్మగౌరవం, సుపరిపాలన, దేశరక్షణ అనే ఆదర్శాలతో పాలనా వ్యవస్థ నిర్మించారని, ఇది భారతీయ ప్రజానీకంలో ఆత్మవిశ్వాసాన్ని నింపిందని కొనియాడారు. స్వరాజ్యం, స్వసంస్కృతి, స్వధర్మాల పట్ల ఆయనకున్న అచంచల అంకితభావం, ధైర్యసాహసాలే బాల శివాజీని ఛత్రపతిగా మార్చాయని సోషల్ మీడియా వేదికగా హోంమంత్రి పేర్కొన్నారు. శివాజీ మహారాజ్ చిన్న వయసులో హిందూ సామ్రాజ్యాన్ని స్థాపించాలని ప్రతిజ్ఞ చేసి మొఘలులకు సవాల్ విసిరారని గుర్తు చేశారు. ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం నేటికీ కోట్లాది మంది యువకుల్లో దేశభక్తిని, సాంస్కృతిక గర్వాన్ని నింపుతూ నిరంతరం స్ఫూర్తినిస్తూనే ఉందని అమిత్ షా చెప్పారు. దేశవ్యాప్తంగా 942,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావో అభియాన్లో చేరారని, సమతుల్య ఎరువుల వినియోగాన్ని ఈ ప్రచారం ఒక దేశవ్యాప్త ప్రజా ఉద్యమంలా మార్చిందని కేంద్ర వ్యవసాయ, రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ తెలిపింది. భూమిని సారవంతం చేయటం, సమతుల్య ఎరువుల వాడకాన్ని ప్రోత్సహించటం, స్థిరమైన వ్యవసాయ పద్ధతులు పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర మంత్రిత్వ శాఖ ఈ ప్రచారం ప్రారంభించింది. ఈ అభియాన్ కింద ఇప్పటి వరకు 17,800కు పైగా అవగాహన కార్యక్రమాలు నిర్వహించి దాదాపుగా 6,98,000 మంది రైతులు చేరువయ్యాయని, దీనితో పాటుగా సుమారు 3,700 శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి 157,000 మందికి పైగా పాల్గొన్న వారికి సమతుల్య ఎరువుల వినియోగం, భూమి ఆరోగ్య నిర్వహణ, శాస్త్రీయ వ్యవసాయ పద్ధతులపై సమాచారం అందించామని వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. రైతులకు సేంద్రీయ, ప్రత్యామ్నాయ పోషకాల వాడకం, సమగ్ర పోషక నిర్వహణ పద్ధతులపై అవగాహన కల్పించేందుకు 8,850కి పైగా క్షేత్ర ప్రదర్శనలు ఏర్పాటు చేస్తామని, ఈ ప్రదర్శనలు రసాయన ఎరువులపై ఆధారపడటం తగ్గించేందుకు దోహదపడతాయని ఆ శాఖ పేర్కొంది. కేంద్ర మాధ్యమిక విద్యా బోర్డు మార్కుల వెరిఫికేషన్, రీవాల్యుయేషన్ దరఖాస్తుల సమర్పణకు చివరి తేదీని 7 జూన్ వరకు పొడిగించింది. విద్యార్థులు రేపు అర్ధరాత్రి వరకు తమ దరఖాస్తులు సమర్పించవచ్చని బోర్డు సోషల్ మీడియా పోస్టులో తెలిపింది. విద్యార్థులకు దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేసేందుకు అదనపు సమయం కల్పించేందుకు వారి ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా సీబీఎస్ఈ పేర్కొంది. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో తన తాత్కాలిక సభ్యత్వాన్ని పాకిస్తాన్ దుర్వినియోగం చేస్తూ జమ్మూ కాశ్మీర్ గురించి తప్పుడు కథనాలు ప్రచారం చేయాలని చూస్తోందని భారత్ ఆరోపించింది. ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశంలో మండలి వార్షిక నివేదికపై చర్చ సందర్భంగా మాట్లాడిన భారత ప్రతినిధి పి హరీష్, భద్రతా మండలిలో పాకిస్తాన్ తన బాధ్యతలను గుర్తించాలని తెలిపారు.
2: I'd like to remind Pakistan that being a member of the UN Security Council is a huge responsibility. It's not a forum for peddling biased and false narratives. I'd like to make it loud and clear. Jammu and Kashmir was, is and will always remain an integral and inalienable part of India. Any assertions to the contrary are baseless, devoid of and inconsistent with historical facts. Empty rhetoric and hollow claims by Pakistan would not change this fundamental reality. In the interest of time or the wider UN membership, I would not delve any further into this.
0: ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. బిమ్స్టెక్ దినోత్సవం సందర్భంగా విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ శుభాకాంక్షలు తెలిపారు. బంగాళాఖాతం ప్రాంతంలో సంయుక్త శ్రేయస్సు, అనుసంధానం, స్థితిస్థాపకత బిమ్స్టెక్ పెంపొందిస్తుందని సోషల్ మీడియాలో పేర్కొన్నారు. పరస్పర సహకార స్ఫూర్తితో సభ్య దేశాలతో భాగస్వామ్యం బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉందన్నారు. బంగాళాఖాతం తీర ప్రాంత దేశాల మధ్య ఆర్థిక సహకారం పెంపొందించడమే లక్ష్యంగా బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టోరల్ టెక్

0: టెక్నికల్ అండ్ ఎకనమిక్ కోఆపరేషన్ బిమ్స్టెక్ అనే ఈ ప్రాంతీయ సంస్థ ఏర్పాటైందన్నారు. విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడిదారులు ప్రభుత్వ సెక్యూరిటీల్లో పెట్టే పెట్టుబడుల నిబంధనలు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సవరించింది. సవరించిన నిబంధనల ప్రకారం జనరల్ రూట్ ద్వారా పెట్టుబడి పెట్టే ఎఫ్పిఐలకు కొన్ని పరిమితులు తొలగించడం వల్ల మరింత సులభమవుతుంది. అలాగే ప్రభుత్వ రాష్ట ప్రభుత్వ సెక్యూరిటీల కోసం ప్రస్తుతమున్న జనరల్ లాంగ్ టర్మ్ పెట్టుబడి విభాగాలు ఆర్బీఐ విలీనం చేస్తుంది. సవరించిన మార్గదర్శకాలు తక్షణమే అమల్లోకి వచ్చాయి. భారత్ అమెరికా ఆర్మీ టు ఆర్మీ స్టాఫ్ టాక్స్ 29వ సదస్సు హవాయిలో జరిగింది. దీనికి భారత సైన్యానికి చెందిన డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాజీవ్ ఘాయ్, యుఎస్ ఆర్మీ పసిఫిక్ డిప్యూటీ కమాండింగ్ జనరల్ లెఫ్టినెంట్ జనరల్ జోయల్ ఓవెల్ సంయుక్తంగా అధ్యక్షత వహించారు. ఉమ్మడి భద్రతా ప్రయోజనాలకు మద్దతుగా ద్వైపాక్షిక రక్షణ సహకారం బలోపేతం చేయటం, పరస్పర కార్యాచరణ మెరుగుపరచడం, వృత్తిపరమైన మార్పిడి విస్తరించడం, సైనిక సహకారం మరింత బలోపేతం చేయడం వంటి అంశాలపై ఈ చర్చలు సాగాయి. ఇరు దేశాల సైన్యాల మధ్య జరుగుతున్న భాగస్వామ్య పరిధిని ఇరుపక్షాలు అభినందించాయి. తెలంగాణ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం నిన్న హైదరాబాద్లో హైటెక్స్లో థ్రెడ్ పోచంపల్లి చేనేత ప్రదర్శన ప్రారంభించింది. ఈ ప్రదర్శన వ్యవసాయ చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, రహదారులు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ పోచంపల్లి ఇక్కత్ చేనేత కళకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. 2003లో లభించిన భౌగోళిక గుర్తింపు ఇక్కడి నేత కార్మికుల నైపుణ్యానికి నిదర్శనమన్నారు. గత 2.5 ఏళ్లలో చేనేత రంగం అభివృద్ది కోసం ప్రభుత్వం 1400 కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ఎల్లప్పుడూ నేత కార్మికులకు అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. నేత నెలకు ఆధునిక డిజైన్లు, సరికొత్త సాంకేతిక శిక్షణ అందించేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హ్యాండ్లూమ్ టెక్నాలజీ ఏర్పాటు చేసినట్టుగా తెలిపారు. మరో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ ఒక అగ్గిపెట్టెలో ఇమిడిపోయే చీరలు నేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచిన పోచంపల్లి నేత కార్మికులు ప్రశంసించారు. ఈ ప్రతిభ ఈ పట్టణానికి సిల్క్ సిటీ ఆఫ్ ఇండియా అనే పేరు తెచ్చిపెట్టిందన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లాలో దాదాపుగా 12,000 మంది చేనేత కార్మికులు ఈ వృత్తిపైనే ఆధారపడి జీవిస్తారని పేర్కొన్నారు. ఈ నేత కార్మికులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడమే ఈ ప్రదర్శన ముఖ్య ఉద్దేశమని స్పష్టం చేశారు. ఒక చేనేత ఉత్పత్తిని కొనడం అంటే ఒక కుటుంబానికి ఆర్థికంగా అండగా నిలబడ్డమేని కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ నుంచి రాజ్యసభ ఎన్నికలకు జనసేన పార్టీ అభ్యర్థిగా లింగ్వినేని రమేష్ను ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ మేరకు పార్టీ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తుంది. రమేష్ ఈరోజు తన నామినేషన్ పత్రాలు దాఖలు చేస్తారు. 2015 నుంచి జనసేన పార్టీలో ఆయన కొనసాగుతున్నారు. ఈరోజు కేరళ మాహే ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున భారత వాతావరణ శాఖ రెడ్ కలర్ హెచ్చరికలు జారీ చేస్తుంది. అలాగే ఈరోజు ఈశాన్య భారతదేశం, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. పశ్చిమ బెంగాల్, తెలంగాణ, కొంకణ్, గోవా, మధ్య మహారాష్ట, రాయలసీమ, అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపుల్లో కూడా ఇలాంటి వాతావరణ పరిస్థితి ఉండవచ్చని పేర్కొంది. మరోవైపు ఈరోజు కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని ఐఎండీ అంచనా వేసింది. జపాన్లో ఈ రోజు జరిగే పురుషుల అండర్-19 ఆసియా కప్ హాకీ ఫైనల్ మ్యాచ్లో భారత్ జపాన్ జట్టుతో తలపడుతుంది. ఈ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం 3:30 ప్రారంభమవుతుంది. నిన్న జరిగిన 2వ సెమీఫైనల్లో భారత్ 5-3 తేడాతో తన చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్ను ఓడించి ఫైనల్కు దూసుకెళ్లింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ మన దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా 9,42,000 మందికి పైగా రైతులు ఖేత్ బచావ్ అభియాన్లో చేరారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది. కేరళ మాహే ప్రాంతాల్లో ఈరోజు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సి కిరణ్మయీ గారు గానం చేసిన లలిత గీతాలు వింటారు.

0: మీరింతవరకు లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి సి కిరణ్మయీ గానం చేసిన లలిత గీతాలు విన్నారు.
1: ప్రపంచంలోనే అతిపెద్ద ప్రసార వ్యవస్థ,
2: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
1: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
2: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
1: ఆకాశవాణి
2: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

0: ఆకాశవాణి 90 వసంతాల స్వర ప్రయాణం.
1: తరం మారినా టెక్నాలజీ మారినా
0: ప్రతి ఇంటి గుండెలో నిలిచిన ఆ మధుర స్వరం
1: ఆకాశవాణి.
0: వార్తల్లో నమ్మకం, సంగీతంలో సంస్కృతి, మాటల్లో మానవత్వం,
1: నిత్య జీవితంలో కర్షక కార్మిక ఆలంబన.
0: ఆరోగ్యానికి విజ్ఞానానికి బాసట.
1: ఇది కేవలం రేడియో కాదు, కోట్ల హృదయాల అనుబంధం.
0: 90 సంవత్సరాలుగా భారత స్వరానికి చిరునామాగా నిలిచిన ఆకాశవాణికి హృదయపూర్వక వందనాలు.
1: ఆకాశవాణి, ప్రతి స్వరం శ్రోతల కోసమే.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం చిత్రగీతాలు వింటారు కార్యక్రమంలో. ఇప్పుడు ముందుగా మనో ఎస్ జానకి పాడిన రావుగారిల్లు చిత్రం నుంచి వేటూరి సుందర్రామ్మూర్తి రచన.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ధి గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మురుగునీరు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. వార్తల వివరాలు. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణ సర్ను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. నెల్లూరు సిటీ నియోజకవర్గ పరిధిలోని ఎల్లమ్మవారి దిన్నెలో జరుగుతున్న ప్రత్యేక సవరణ ప్రక్రియను ఆయన ఈరోజు పరిశీలించారు. ఇంటింటి సర్వేలో పాల్గొని బీఎల్ఏ బీఎల్ఓలకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ సర్ ప్రక్రియ వల్ల స్వచ్ఛమైన ఓటర్ల జాబితా తయారవుతుందన్నారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ధి గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌరసేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. గుంటూరు జిల్లా చేబ్రోలు మండలం నారాకోడూరులో స్థానిక శాసనసభ్యులు ధూళిపాళ నరేంద్రతో కలిసి ఆయన ఈరోజు సమృద్ధి కేంద్రాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ
1: గ్రామంలో మీరు ఎక్కడికి వెళ్లకుండా మీ సేవలన్నీ కూడా ఒకే ఒక

0: ప్లేస్ లో తీసుకొచ్చేటువంటి ముఖ్య ఉద్దేశం. మొట్టమొదటిగా తీసుకుంటే ఆరోగ్యం, అభివృద్ధి చెందినటువంటి గ్రామం. దాదాపు 60 టెస్టులు బయట ల్యాబులతో పోలిస్తే కనీసం 30 నుంచి 50% రేట్ తక్కువలో ఉండేటువంటి పరిస్థితి. ఇక్కడ ఆ టెస్టులు చేయడానికి ఒక ట్రైన్డ్ నర్సు ఉంటుంది. ఆ నర్సు ఆ టెస్టులు చూసుకొని మీ బీపీ షుగర్ చెక్ చేసి డాక్టర్ని కన్సల్ట్ చేసేటువంటి విధానం ఇందులో వచ్చింది.
1: అమరావతిలోని హైకోర్టు శాశ్వత భవన అభివృద్ది పనులకు రాష్ట ప్రభుత్వం 547 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. ఈ నిధులను హైకోర్టు భవన బాహ్య వలయ అభివృద్ది, ఇతర పనుల కోసం ఖర్చు చేస్తారు. పనుల పర్యవేక్షణ, తదుపరి చర్యలు తీసుకోవాలని సిఆర్డీఏ కమిషనర్కు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. రాజధాని అమరావతిలోని సిఆర్డీఏ పరిధిలో పలు సంస్థలకు భూ కేటాయింపులను మంత్రిమండలి సిఫార్సుల మేరకు మార్పు చేస్తూ రాష్ట ప్రభుత్వం జీవో 118ని జారీ చేసింది. 94 కోట్ల 90 లక్షల రూపాయల వ్యయంతో అదనపు పనులు చేపట్టేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతి శుక్రవారం ఇంధన పొదుపు కోసం నో వెహికల్ డేగా పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇచ్చిన పిలుపు భవిష్యత్తులో పెద్ద మార్పు తీసుకువస్తుందని నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. విజయవాడ క్యాంపు కార్యాలయం నుంచి అమరావతి సచివాలయానికి మంత్రి నిన్న సైకిల్ మీద వెళ్లారు. సచివాలయంలో పనులు ముగించుకుని తిరిగి రాత్రి విజయవాడకు సైకిల్ మీద చేరుకున్నారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ,
2: చంద్రబాబు నాయుడు గారు 2 పిలుపులు ఇచ్చారు. ఒకటి, ఎవ్రీ ఫ్రైడే నో వెహికల్ డేగా పొదుపు పాటించాలి, ఇంధనం ఖర్చును తగ్గించాలి అనేటువంటి. రెండవది, పర్యావరణ దినో పొల్యూషన్ లేకుండా సైకిల్ మీద ప్రయాణించండి అని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు పిలిచారో దానిని అనుసరించే కార్యాలయం దగ్గర నుంచి సెక్రటరియట్ వరకు సైకిల్ మీద వెళ్ళి మళ్ళీ తిరిగి కష్టం కూడా ఇష్టంగా కనిపించేటువంటి పరిస్థితి. నిజంగా ఇది ఒక చిన్న ప్రయత్నం, చంద్రబాబు నాయుడు గారు చిన్న ప్రయత్నం, రేపు ఈ సమాజంలో ఒక పెద్ద మార్పుని తీసుకొస్తుంది కోరుతూ.
1: భారతదేశంలోని పారిశ్రామిక వాడల్లో రెన్యూవబుల్ ఎనర్జీని ఉపయోగించుకుని తక్కువ ఉద్గారాలు విడుదల చేసే అల్యూమినియం పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ రష్యాకు చెందిన రూసాల్ అల్యూమినియం సంస్థను కోరారు. రష్యా పర్యటనలో ఉన్న మంత్రి లోకేష్ ప్రపంచంలోనే అతిపెద్ద అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రూసాల్ సంస్థ ప్రతినిధులతో సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ, భారతదేశంలోని డీప్ వాటర్ పోర్ట్ల వద్ద ఉన్న ప్రత్యేక వాటర్ ఫ్రంట్ బెర్తులు, క్రమబద్దమైన కస్టమ్స్ క్లియరెన్స్లను ఉపయోగించుకుని ఒక కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ, బాక్సైట్ దిగుమతి హబ్ను అభివృద్ధి చేయడానికి భాగస్వామ్యం వహించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పార్వతీపురం మన్యం జిల్లా పెదపెంకిలో అభివృద్ది పనులపై ఈరోజు అమరావతి నుండి దృశ్యమాధ్యమ విధానంలో సమీక్ష నిర్వహించారు. గ్రామంలో ఫైలేరియాతో పాటు డెంగ్యూ, మలేరియా కేసులు ఎక్కువగా నమోదు కావడంతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. తాగునీటి సరఫరా, పారిశుద్ధ్య కార్యక్రమాలు, మురుగునీటి నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పవన్ కళ్యాణ్ సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు సమగ్ర శిక్ష కార్యక్రమం అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ కె రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. పల్నాడు జిల్లా వినుకొండ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మిస్తున్న ఈ కేంద్ర నూతన భవన నిర్మాణ పనులను ఆయన నిన్న పరిశీలించారు. కేంద్ర ప్రభుత్వ సహకారంతో దేశంలో మొదటిసారిగా రాష్ట్రంలోనే వీటిని అందుబాటులోకి తెస్తున్నామని, రాష్ట్రంలో ప్రత్యేక అవసరాల పిల్లలు 90,000 మంది వరకు ఉన్నారని తెలిపారు. పరీక్షలు నిర్వహించి ఆటిజంతో బాధపడుతున్న వారిని ఇందులో చేరుస్తామని ఆయన పేర్కొన్నారు. ప్రతి ఆటిజం థెరపీ సెంటర్లో ప్రత్యేక వైద్యులతో కూడిన 7 పర్యవేక్షకులు అందుబాటులో ఉంటారని రవీంద్రనాథ్ రెడ్డి తెలిపారు. రాష్ట పర్యాటక రంగానికి జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం లభించింది. ఇండియా టుడే సంస్థ జాతీయ స్థాయిలో నిర్వహించిన సర్వేలో విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఈ నెల 15 గోవాలో జరిగే అవార్డుల కార్యక్రమంలో పురస్కారం అందుకోవాలని ఇండియా టుడే సంస్థ రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ను ఆహ్వానించింది. విశాఖ అరకు విస్టాడోమ్ రైలు ప్రయాణం దేశంలోనే మొదటి స్థానంలో నిలవడం పట్ల పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ హర్షం వ్యక్తం చేశారు. ఈ అవార్డు రాబోయే రోజుల్లో రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధిని మరింత ముందుకు తీసుకువెళ్తుందని మంత్రి ఆశాభావం వ్యక్తం చేశారు.

0: కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు మారుమూల ప్రాంతాల్లో ఉన్న నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు, యువతులలో చైతన్యాన్ని తీసుకొచ్చేందుకు అమలు చేస్తున్న కిషోర్ బాలికా వికాస పథకం సత్ఫలితాలనిస్తోంది. తిరుపతి జిల్లాలో ఈ పథకం అమలు తీరును శ్రీకాళహస్తి డివిజన్ మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖాధికారి శాంతిదుర్గ వివరిస్తూ,
1: కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క ఆదేశాల మేరకు కిషోరి వికాస్ కార్యక్రమాన్ని 11 సంవత్సరాల నుంచి 18 సంవత్సరాల మధ్య ఉండే వాళ్ళందరూ కూడా, బాలికలు, బాలురు ఇద్దరికి కూడా జీవన నైపుణ్యాలు, అదేవిధంగా విద్య, ఆరోగ్యము, ఆహారము, మొబైల్ వాడకాన్ని తగ్గించడము, హెల్దీ డైట్ తీసుకునే విధంగా వాళ్ళని మోటివేట్ చేయడము, ఇలాంటి అంశాలన్నీ పెట్టుకొని వారికి మేము డెమోస్ చేసి కొన్ని గ్రామాలలో ఈ ర్యాలీస్ రూపంలో, అదేవిధంగా క్విజ్ కాంపిటీషన్స్, అదేవిధంగా అవగాహన కార్యక్రమాలు, చర్చా కార్యక్రమాలు చేసి కిషోరి బాలికలు హెల్దీగా ఉండాలి అనే ఉద్దేశంతో అవగాహన ఇస్తున్నాము.
0: మహిళలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తే సంచలనాలు సృష్టిస్తారని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. ఏలూరులో జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ సెర్ఫ్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతి పథకం పట్ల మహిళలకు అవగాహన కల్పించాలని అన్నారు. మహిళల అభివృద్ధి కుటుంబాల పురోగతికి, సమాజ శ్రేయస్సుకు మూలాధారమని పేర్కొన్నారు. మహిళలు ఆర్థిక వ్యవహారాలపై పూర్తి అవగాహన కలిగి ఉండడం ద్వారా కుటుంబ ఆర్థిక స్థితి మరింత బలోపేతమవుతుందని మనోహర్ తెలిపారు. ప్రభుత్వం మహిళల సాధికారతకు ప్రాధాన్యతను ఇస్తూ అనేక సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 21న నిర్వహించే యోగాంధ్ర కార్యక్రమానికి ప్రభుత్వం 10 కోట్ల రూపాయల నిధులను విడుదల చేసింది. సుమారు 25,000 మందితో రాష్ట్ర స్థాయిలో ఈ కార్యక్రమం చేపట్టనున్నారు. ఈ నెల 21న కృష్ణానది వెస్ట్ బైపాస్ వంతెనపై యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రధానంగా నిర్వహించనున్నారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలో ఎన్నికలను పారదర్శకంగా నిర్వహించేందుకే ప్రత్యేక సమగ్ర సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిందని మంత్రి పి నారాయణ తెలిపారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద చేపట్టిన సమృద్ధి గ్రామ ప్రాజెక్టు ద్వారా పౌర సేవలు, డిజిటల్ వైద్య సేవలు అందిస్తున్నట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. పార్వతీపురం మన్యం జిల్లాలో మురుగునీరు నివారణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. ఆటిజం బాధిత చిన్నారుల కోసం ప్రభుత్వం రాష్ట్రంలో 125 మున్సిపాలిటీల్లో ప్రత్యేక థెరపీ కేంద్రాలను ఏర్పాటు చేస్తోంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇందులో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: ವನಿತಾವಾಣಿ.
1: LIC యొక్క బీమా కవచ్ మీ జీవిత అవసరాలకు అనుగుణంగా మారుతూ ఉండే ఒక ప్యూర్ ప్రొటెక్షన్ ప్లాన్. కీలకమైన లైఫ్ స్టేజెస్ లో మీ సమ్ అష్యూర్డ్ ని పెంపొందించుకునే అవకాశం. ఫ్లెక్సిబుల్ ప్రీమియం పేమెంట్ ఆప్షన్స్ ని ఎంజాయ్ చేస్తూ 100 సంవత్సరాల వరకు అందుబాటులో ఉండే లైఫ్ టైం రిస్క్ కవర్ తో ఎల్లప్పుడూ సురక్షితంగా ఉండండి. LIC హర్ పల్ ఆప్కే సాత్.
2: పోలీస్
3: మిస్ సీమా
2: చెప్పండి.
3: ఇప్పటికిప్పుడే పోలీస్ స్టేషన్ కి వచ్చేయండి. ఆగండి, లేదంటే ఇంటికే వస్తాం.
2: కానీ నేను ఎందుకు?
3: ఒక్కరే వేరే గదిలోకి వెళ్ళండి. మీ బాబు మా కస్టడీలో ఉన్నాడు. ఇంకా మీరేమో డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు.
2: డిజిటల్ అరెస్ట్?
3: 100,000 రూపాయలు ఇవ్వండి, బతికిపోతారు.
2: ఇంత డబ్బా?
3: సరే, ఒక పని చేయండి, ఒక లింక్ పంపాము, ఇప్పుడు ప్రాసెసింగ్ కోసం 30,000 పంపండి, లేదంటే మీ బాబు జైలుకు వెళ్తాడు.
2: జైలుకి నువ్వే వెళ్తావు. నీ మొహం రికార్డ్ అయింది. డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం. అందుకే కంగారు పడకండి. పోలీస్, బ్యాంక్, RBI వంటి వాటి పేర్లతో వచ్చే సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ పట్ల అప్రమత్తంగా ఉండండి. వారికి డబ్బులు పంపకండి. ఇంకా వెంటనే పోలీస్ కి రిపోర్ట్ చేయండి.
4: హలో మమ్మా.
2: హాయ్.
5: RBI అంటుంది.
2: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
6: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
7: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్. ఈ సంవత్సరం

0: కూడా వాడచ్చు.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
0: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: ఈనాటి వనితావాణి కార్యక్రమంలో ముందుగా నా జీవిత ప్రయాణంలో ఆకాశవాణితో అనుబంధం శ్రీమతి వట్టూరి రజనకుమారి గారితో పరిచయం వింటారు.
4: చిన్నతనం నుంచి ఊహ తెలిసినప్పటి నుంచి రేడియోతో అనుబంధం పెంచుకుంటూ పెరిగిన శ్రీమతి వట్టూరి రజనీకుమారి గారి గురించి ఆమె మనోగతం తెలుసుకుందాం. వట్టూరి రజనీకుమారి గారు నమస్కారం అండి.
5: నమస్తే అండి.
4: రజనీకుమారి గారు, మీ కుటుంబ నేపథ్యం గురించి కొంచెం.
5: మా నాన్నగారు వట్టూరి నాగేశ్వరరావు గారు అండి. ఆయన హెల్త్ డిపార్ట్మెంట్లో చేశారు. 12 మంది సంతానికి 6 మిగిలాం మా అమ్మకి. అయితే చాలా క్రమశిక్షణగా పెంచేవారు, కానీ ఎప్పుడు కొట్టడం తిట్టడం లేదు. స్కూల్స్కి వెళ్ళేప్పుడు కూడా ఒక జామెంట్రీ బాక్స్ కొంటే ఆఖరివాడికి కూడా అదే. అంత అంటే ఉన్న రూపాయలు అన్నీ చేయాలి కాబట్టి వస్తూ జాగ్రత్తగా వాడటం అని నాన్నగారు చెప్పేవారనమాట. చదువుకోమని కానీ కోపడటం కానీ కొట్టడం కానీ ఎప్పుడూ లేదు మాకు. మా అంతటి మేమే చేపలు వేసుకుని కూర్చుని చదువుకునేవాళ్ళం.
4: మీరు ఎన్నోవారండి? మీ నాన్నగారు సంతానాలు
5: ఇద్దరు మగపిల్లతో ఆడపిల్లని పుట్టాను. అమ్మకి ఎంత సంతోషం ఉంటుంది ఆడపిల్ల పుట్టింది మళ్ళీ మగపిల్లవాడే అనుకోకుండా. ఆ సంతోషం నేను ఇప్పటికీ మిగల్చాను నేను అనుకుంటా. మా అమ్మ చనిపోయినా సరే చిన్న మంచి పని చేసినా నాకు వచ్చే అవార్డులన్నీ మా అమ్మకే. నేను అలా ఫీల్ అవుతాను. అమ్మ ఎక్కడున్నా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఈ విషయమే నేను ఒక చిన్న పాట పాడొచ్చా?
4: పాడండి.
5: బంగారు పాపాయి బహుమతులు పొందాలి, మా పాప చదవాలి మా మంచి చదువు. ఈ పాట రేడియోలోది చాలా అద్భుతంగా ఉంటుందండి. ఇట్లాగే నాకు ఎంత ఆనందం అంటే ప్రతి పాట కూడా అణిముత్యమే. చెప్పడానికి కూడా నాకు మాటలు చాలవేమో అనిపిస్తుంది నాకు.
4: రజనీకుమారి గారు, మీరు ఎంతవరకు చదువుకున్నారు?
5: నేను ఎస్ఎస్ఎల్సి పాస్ అయిన తర్వాత తప్పుతాను అనుకున్నా, కానీ పాస్ అయ్యేప్పటికి నాన్నగారికి దిగులు వచ్చింది. ఎట్లాగా అనుకుంటే మానిపించేద్దాం అనుకుంటే మా నాన్నగారు మేనత్తను సలహా అడిగారు.
4: నాన్నగారు
5: ఆ రోజుల్లో సలహా అడిగేవాళ్ళు. మానిపించేద్దాం అనుకుంటే కాదురా టీచర్ ట్రైనింగ్ చెప్పించు, ఒక 10 రూపాయలన్నా ఇంట్లో పిల్లలకు ప్రైవేట్ చెప్పుకుంటే భర్తను ప్రతిదానికి ఆడకుండా ఉంటుంది, చాలా బాగుంటుంది అయ్యో మానిపించొద్దు అంటే అప్పుడు చేర్పించారు 2 ఇయర్స్ ట్రైనింగ్.
4: అంటే ఆ రోజుల్లోనే వాళ్ళు ఎంత ముందు చూపుతో ఆలోచించారో చూడండి. మనం ఇవాళ అనుకుంటాం ప్రతిదానికి అలా డిపెండ్ అవ్వకూడదు.
5: మేనట్ట పిల్ల ఒక ఆమె వచ్చేసింది కుటుంబం వదిలి, శాంతం భారం అయిపోయింది. అలా కాకుండా చదువుకుని ఏదో చేసుకుంటే 10 రూపాయలు.
4: ఇండివిజువాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్.
5: ధైర్యం వస్తుంది పిల్ల,
4: ముందు కాన్ఫిడెన్స్ వస్తుంది. సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వచ్చేసరికి వాళ్ళల్లో వాళ్ళకి ఒక తెలియని ఆత్మస్థైర్యాన్ని ఇస్తుంది చదువు అనేది. చదువుతో పాటు ఏదో ఒక సంపాదన మనదంటూ మనకు ఒక రూపాయి అనేది వస్తే మనం చాలా
5: చాలా
4: ఎంతో సంతోషంగా ఉంటాం.
5: పాస్ అయి వచ్చిన వెంటనే నాకు ఉద్యోగం వచ్చింది.
4: మీకు వివాహం ఏ వయసులో అయిందండి?
5: నాకు ట్రైనింగ్ పూర్తవ్వగానే నాకు ఉద్యోగం వచ్చేసిందండి. 18 నాకు ట్రైనింగ్ పూర్తయింది, వెంటనే ఉద్యోగం వచ్చింది. 19 వివాహం అయింది.
4: ఎంతమంది అండి పిల్లలు?
5: నాకు 2 అమ్మాయిలు.
4: మీ పిల్లలు ఎంతవరకు చదువుకున్నారు?
5: నా పిల్లలు డిగ్రీ వరకు కూడా గుడివాడ, అక్కడి నుంచి చక్కగా వాళ్ళు ఎంసీఏ చదివారు ఇద్దరు కూడా. వాళ్ళ అమ్మాయిలనే చేసుకోవాలని అల్లుళ్ళు కూడా అలాగే వచ్చారు. వాళ్ళ అమ్మాయి కావాలి వాళ్ళ అమ్మాయి కావాలని. వాళ్ళ ఇదిగో ఇప్పుడు తల్లిదండ్రులు ఇంటర్ఫీర్ అవ్వకుండా ఉంటే కుటుంబాలు బాగుంటాయి. చిన్న చిత్తక ఉంటే వాళ్ళు అలిగినా వాళ్ళే సర్దుకోవాలి.
4: ఇప్పుడు మనిషికి మనిషికి అభిప్రాయాల్లో తేడా అనేది ఎక్కడోక్కడ కనపడుతూనే ఉంటుంది. ఇప్పుడు మన ఇంట్లో కూడా అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముల మధ్యలో ఒకళ్ళు చెప్పిన మాట ఒకళ్ళకి నచ్చదు. మరి అలాంటిది వేరే కుటుంబంలో పుట్టిన మనిషితో మనం మనుగడ సాగిస్తున్నప్పుడు వాళ్ళ అభిప్రాయానికి మన అభిప్రాయానికి కొంచెం తేడా అనేది ఉంటుంది. కానీ ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం భూతద్దంలో
5: చూడటం,
4: అలాగే మన అమ్మ వాళ్ళ ఇళ్లలో చేరేయటం, ఆడపిల్ల కానివ్వండి మగపిల్ల కానివ్వండి, అలా ప్రతి విషయాన్ని ఇప్పుడు అబ్బాయి అమ్మాయి మీద చెప్పటం, అమ్మాయి అబ్బాయి మీద చెప్పటం అనేది దాన్ని చూసి ఆ కుటుంబ సభ్యులు తల్లి తండ్రి వీళ్ళ మధ్యలోకి రావటం వల్ల ఇప్పుడు
5: దానివల్ల ఇప్పుడు గొడవలు
4: ఇప్పుడున్న వాతావరణంలో అసలు మెయిన్ ఈ విడాకులు వాటికి అలాంటివే ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.
5: ఇంకా విచిత్రం చెప్పమంటారా, మా వారికి చూపించకుండా నాకు పెళ్లి నిశ్చయం చేస్తారు. ఆ రోజులు అంతే.
4: అవునండి.
5: తండ్రి వచ్చి చూసేవాడు, దశరథ మహారాజు రావాలని చెప్పారే శ్రీరామచంద్రమూర్తి,
4: అవును
5: తాళి కట్టేవి అంటే అట్లా కదా.

0: మా తండ్రి దశరథ మహారాజు వచ్చి చూసిన తర్వాత ఓకే అన్న తర్వాత అని చెప్పారు శ్రీరామచంద్రమూర్తి కదా. అలాగే మా మామగారు చూసుకున్నారు, వచ్చి తాంబూలాలు పెట్టేశారు. చూపించడం అనేది లేదు ఆ రోజుల్లో. కొడుకు తండ్రి వచ్చి ఈ కుటుంబం పిల్ల తీరు పొందిక ఆడపిల్ల తండ్రి ఎలా ఉంటాడు సంప్రదాయం కానీ డబ్బు జాగ్రత్త చేయటం కానీ పొదుపు కానీ వాటి మీద ఆలోచించేవాళ్ళు. అది కూడా నిశ్చితార్థంలో అరటిపళ్ళు చీర తాంబూలం ఒక డజన్ అరటిపళ్ళు చీర తాంబూలం ఒక పాత ఉంగరం పెట్టేవాళ్ళు. పాతకాలం నాటిది అత్తగారిది పాతకాలం అదే కానాచి లేమితనంలో అలా చేసుకునేవాడు. పెద్దగా నగనట్లు ఉండవు
1: సాంప్రదాయంగా తరతరాల మట్టి వస్తున్న నగ పెట్టేవాళ్ళు.
0: అంటే సాంప్రదాయం లేమితనం కూడా
1: అది
0: బంగారం పెద్దగా ఉండవు కదా.
1: ఇప్పుడు మీరు చిన్నతనం నుంచి మీకు రేడియోతో అనుబంధం ఉంది అన్నారు కదా, అది ఏంటి ఎలా ఉంది, మీ నాన్నగారు మీకు ఎలా అలవాటు చేశారు, మీకు రేడియోలో నచ్చిన ప్రోగ్రాంల గురించి మా శ్రోతలకు చెప్తారు.
0: నాన్నగారు చిన్నప్పుడే బాలానందం వింటూ అలవాటు చేసేసారు. అందులో పాటలు మేము చాలా నేర్చుకున్నాం. మేము ఆ పాటలు చాలా బాగుంటాయి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు పాట పాడమన్నప్పుడు కూడా అమ్మ మాట ఎంతో అందము, మా అమ్మ మనసు మంచి గంధము, నీలి నీలాంబరాన పాప జాబిలి, పాల నవ్వుల పసిడి

0: మనసు మంచి గంధము. ఇది సుబ్బలక్ష్మి చెల్లాయి పాడేవారండి. వాళ్ళంతా మీకు తెలియరు. ఇంటర్వ్యూలో పాడిన ఫస్ట్ పాట కూడా ఇదేనండి.
1: మీరు ఇంకేం కార్యక్రమాలు వినేవారు?
0: వినేదండి పసిడి పంటలు. వనితా వాణితే మధ్యాహ్నం భోజనానికి వచ్చి నాకు ఒక గంట టైం ఉంటుంది బ్రేక్. కొంచెం నడుము వలుసుకుని పక్కలో ట్రాన్సిస్టర్ పెట్టుకుని అదే రేడియో పెట్టుకుని వినేదాన్ని. మహిళా మండలి కార్యక్రమాల్లో వనితావాణి అంటారు, దానిలో ఆఖరి మంగళహారతి పాటలు వస్తాయండి. ఒకటి చాలా బాగుంటాయండి. వింజమూరి లక్ష్మి గారు, శ్రీరంగం గోపాలరత్న గారు వీళ్ళందరూ పాడిన పాటలన్నీ కూడా మనసు హత్తుకుని, ఇంకా అంతకన్నా ఐశ్వర్యం ఏం లేదు నాకు, అంత బాగుంటాయండి. అట్లా పక్కలో పెట్టుకుని వింటూ ఉండేదాన్ని. ఆ ఐశ్వర్యం పంచవటి కాలనీలో ఉండితే కూడా అందరూ కూడా చాలా సంతోషించేవాళ్ళు. నీ రేడియో పెట్టామా, శుభ్రంగా పని చేసుకుంటే అందరూ గలాటాలు ఉండేవి కావు, సంతోషం ఉండేవాళ్ళు. ఎప్పుడైనా ఊరెళ్తే గోలుగా ఎక్కడికి వెళ్ళామమ్మా అసలు సందడలేదు, మంచి పాట వచ్చింది సౌండ్ పెట్టమని అడిగేసేవారు, సౌండ్ పెట్టు అనేవాళ్ళు. అట్లా ఆనందించాము. నలుగురు కలిసి ఒకరికి తెలియని విషయాలు ఒకరు నేర్చుకుంటూ పాటలు వింటూ కథానికలు వింటూ, గవర్నమెంట్ వాళ్ళు డిఏ పెంచుతారు కదా అది కూడా మాకు ఆనందంగా ఉండేది, 2 రూపాయలు పెరిగినాయి అంటారు. అట్లా చాలా మాకు అనుబంధం, ఇంకా విడదీయలే అనుబంధం. ఐశ్వర్యం ఏంటంటే రేడియోనేమ్మా, ఆల్ ఇండియా రేడియో వాళ్ళ వస్తువు గొప్ప కానుక, అదొక అదృష్టమే. నాకు ఉద్యోగంలో నా స్కూలు వాతావరణం, నేను పిల్లలకి చెప్పే విధానం కూడా చూసి యూనిసెఫ్ వాళ్ళు నాకు ఒక రేడియోని బహుమతిగా ఇచ్చారండి. అదే నాకు నిజంగా భగవంతుడు నాకున్న సంతోషంలో కోరికలు కోస్తారు కదా, ఆ కోరిక సమంజసమో కాదో చూస్తాడు దేవుడు. నాకు గమనించే అలాగ యూనిసెఫ్ వాళ్ళు నాకు ఇచ్చారంటే చాలా సంతోషం. రిటైర్ అయ్యే వరకు కూడా నా స్కూల్లో వెళ్ళగానే దేవుడి దండం పెట్టుకుని పెట్టేసేదాన్ని. మంచి మంచి కార్యక్రమాలు, పాటలు, అసలు పాటలు సాహిత్యం అండి మన జీవితాన్ని తీర్చిదిద్దుకోవచ్చు. నా అనుభవం అది. మనం కొన్ని కొన్ని చిన్న చిన్న లోపాలు ఉంటాయి, చిన్నతనంలో కూడా తప్పులు ఉంటాయి కదా, చిచి ఇలా ఉండకూడదు. ఆ పాట చూడు ఎంత బాగుందో. మొన్న నాకు ఒక పుట్టినరోజు అయిందండి, 80 సంవత్సరాలు పూర్తయి, 81లోకి వచ్చాను. పిల్లలు హ్యాపీ బర్త్డే పాడుతానన్నారు, అలా కాదు, ఆ కేక్ కట్ చేసి ఆ దీపాలు ఆర్పటం అట్లా చేయకండి, కట్ చేయటం, అంతవరకే నేనే పాడుకుంటాను నా పాట అన్నాను.

0: రోజు పండగే అందరికీ, మరి పుట్టింది ఎందుకో తెలిసేది అందరికీ ఎందరికీ. మొన్న నాది 25వ తారీఖు పుట్టినరోజు అయిపోయిందండి. అంటే
1: ఎనభై
0: పుట్టినరోజు పిల్లలు ఏదో సడన్ గా వచ్చి చీర తీసుకొచ్చి,
1: అంటే మీ పుట్టినరోజు పాట మీరే పాడుకున్నారు.
0: అదే హ్యాపీ బర్త్డే పాడొద్దు అన్నాను. హ్యాపీ బర్త్డే పాడొద్దు, నా పాట నేను పాడుకుంటాను.
1: రిటైర్ అయిపోయిన తర్వాత మీరేం చేస్తున్నారు?
0: రిటైర్ అయిపోయిన తర్వాత నాకు ఈ ట్రాన్సిస్టర్ పెట్టుకుని అన్నీ వింటూ పని చేసుకోవటం అలవాటు. తర్వాత వంటగదిలో ఒక పుస్తకం పెట్టేసుకున్నాను, పెన్ కూడా. నాకు ఏ మతమైనా కూడా ప్రాణంతో సమానం.

0: గురునానక్ టెంపుల్కి వెళ్తాను, మసీదుకి వెళ్తాను, తర్వాత చర్చెస్కి వెళ్తాను, అన్నిటికి. మా అమ్మమ్మ అలా చెప్పేది. అన్ని మతాలు వినండి చక్కగా, మీరు మీకు ఇంకా తెలియని విషయాలు వేరే మతంలో మీరు తెలుసుకోవచ్చు అలా చెప్పేవారు. తర్వాత నాకున్న సంతోషం ఏంటంటే ఎదుటి వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూడాలండి. మనం డబ్బు ఇచ్చి కాదు, నగలిచ్చి కాదు, అట్లా కాదు, చిన్నపాటి సహాయం అన్నా చేస్తే కళ్ళల్లో ఉన్న తృప్తిని కోట్లలో కూడా కొనుక్కోలేం. ఎందుకంటే కొనుక్కోడానికి డబ్బు ఉంటే అన్నీ కొనుక్కోవచ్చు, కానీ కొన్ని కొనలేని ఉంటుంది. అది ఏంటంటే ఆ తృప్తి,
1: ఎంత డబ్బులు ఇచ్చినా కొనలేనిది తృప్తి.
0: ఇప్పుడు మామూలుగా ఎవరో ఒకళ్ళు ఉంటుంటారు గబుక్కుని, వాళ్ళు ఏదో మనకు ఆత్మీయులు వచ్చు, చే స్నేహితులు వచ్చి, పాత చిన్నప్పుడు స్నేహితులు కూడా నాకు ఉన్నారు. వాళ్ళు ఎవరైనా కొంచెం సిక్ అయ్యి బెడ్రిడ్డన్ అయి పడుకున్నారు అనుకోండి, కొంతకాలం చాలా దిగాలుగా ఉంటారు, ఏదో చేయి ఏదో పోయినట్టుగా. వాళ్ళకి ఒక చిన్నపాటి రేడియో కొనుక్కొని వెళ్ళి ఇచ్చేది, బ్యాటరీది ఇస్తే ఎంత సంతోషపడిపోయేవారు అంటే, అది పెట్టుకుని వింటూ ఉంటే అసలు ఈ ట్రీట్మెంట్ కానీ ఆ మందులు వేసుకోవడం కానీ ఏమి ఉండదు, తొందరగా కోలుకునేవారు. అది నా
1: ఎందుకంటే ఒక మనసుకి తృప్తి అనేది మనసుకి ఆహ్లాదంగా అనిపించింది వింటూ ఉంటే. ఇప్పుడు మనం కూడా ఏదైనా జలుబు దగ్గు మూలుగుతున్నా గానీ పక్కన మంచి పాట ఏదైనా వస్తుంది అనుకోండి, మనం ఆటోమేటిక్ గా
0: లేస్తాం.
1: అవును,
0: మన శరీరానికి ఇప్పుడు అమ్మ నాకు జ్వరం వచ్చినే లేవలేను అలా కాదు, అసలు అది ఉందని కూడా తెలియదు, అలా మర్చిపోతాం. పేషెంట్లు కూడా త్వరగా కోలుకుంటారు. అసలు వాళ్ళ పేషెంట్లు అనుకోరు. నేను అలాగా నేను చాలా మందికి ఎప్పుడో ఒక స్నేహితురాలు, ఆవిడ బీఈడి టీచర్ అంట, టెంపుల్స్ కలిశారు, రా రజని మా ఇంటికి అన్నారు. ఏం పట్టుకెళ్ళిన పళ్ళు పండ్లు ఎవరు రెండు రోజులు తినేస్తారు, గబుక్కుని ఒక చిన్నపాటి రేడియో కొనుక్కొని బ్యాటరీ పెట్టి ఇట్లా పెట్టి పట్టుకెళ్ళి వెళ్ళాను. వెళ్ళేప్పటికి వాళ్ళ హస్బెండ్ వచ్చి దారి చూపించి తీసుకెళ్లారు. తీసుకెళ్తే ఏంటి రజని వచ్చావు అంటే, వెళ్ళే రావాలనిపించింది వచ్చాను అని చెప్పాక నా గిఫ్ట్ పెట్టి తీశాను. ఏంటంటే ఒక రేడియో తెచ్చాను అనేప్పటికి ఆయన అన్నారు, ఇవన్నీ ఎందుకండి మాకు లేనిపోని ఖర్చు మీకు అని. ఏమండి డబ్బుతో కొనలేని ఎన్నో ఉంటాయండి, ఇది మట్టికి మర్చిపోలేరండి ఎవరును, తీసి పెట్టండి అన్నాను. మా ఫ్రెండ్ ఇప్పుడు రుక్మిణి గారు, రజని ఎంత మంచి గిఫ్ట్ అవు, ఆయన చక్కగా ఆయన వరండాలో పెట్టి ఆన్ చేసి వెళ్ళిపోతారు, వింటూ ఉంటాను హాయిగా అనుకున్నారు. అంతకన్నా ఐశ్వర్యం ఉంది, ఆవిడేం పేషెంట్ కాదు, టెంపుల్లో పరిచయం ఆత్మీయురాలు. అలాగే ఆత్మీయుల్ని సంపాదించుకోవాలి, ఆస్తి ఎలాగో ఉంటుంది కొద్ది గొప్ప, ఆత్మీయులు సంపాదించుకోవడమే గొప్ప కదమ్మా.
1: ఇప్పుడు సంపద అనేది ఏదో మనం కష్టపడుతూ ఉంటాం వస్తూ ఉంటుంది ఉంటుంది, అది కాదు కదా, మన పెద్దవాళ్ళు ఇచ్చింది ఉంటుంది, మనం కష్టపడిన దానికి ఉంటుంది. ఆత్మీయులు అనేది అది మనకి మనం ఏర్పరచుకునేది, మన ప్రవర్తన, మన మానసిక పరిస్థితి, మనం చేసే సహాయం కానీ ఏదైనా మన పలకరింపు కానీ వీటితో ముడిపడి ఉన్నది ఆత్మీయులు.
0: నేను ట్రైన్లో కూడా పాట పాడేస్తాను, ఎందుకంటే ట్రైన్లో కూర్చున్నానంటే కూర్చోవడమే పాపం, పక్కన వాళ్ళందరూ పరిచయం అయిపోతారు మీరు ఎక్కడికి వెళ్తున్నా అంటే. ఇప్పుడు ఒక యాత్రకి వెళ్ళాలంటే నేనే టిక్కెట్ కొనుక్కుని నేనే ఎక్కేస్తాను, పిల్లలకి చెప్పను, వెళ్ళేస్తుంటాను. అలా కూర్చున్నప్పుడు శృంగేరి వెళ్తూ కూర్చున్నాను, కూర్చున్నప్పుడు అందరూ కూర్చుంటారు కదా, మీరు ఎక్కడికి వెళ్తున్నారు, మీరు ఎక్కడికి వెళ్తారు, పరిచయం చేసుకున్నారు, ఓ చిన్న పాట పాడండి అని అనుకుంటాను. ఆవిడే పాడతారు నేను పాడతాను, అది ఎంత ఆనందం అంటే ఆ ఉన్న టైంనే ఆహ్లాదం. మళ్ళీ దిగిపోయేప్పుడు ఎవరికళ్ళు అయ్యో వెళ్ళిపోతున్నారా, ముందు మా తర్వాత మీరు దిగుతారు, మీ తర్వాత మీద లగేజ్ అందించడం, ఒకరికి ఒకళ్ళు సహాయం
1: అంతే.
0: ఆ సంతోషంలో ఇప్పుడు ఈ లోపల టీలు అమ్మే వాళ్ళు వస్తే అదొక సరదాగా కాస్త చేసుకుని తాగుతూ ఉంటుంటాం కదా, అవి ఆనందం. ఆ కాసేపుడే ఎంత అనుబంధం ఉంటుంది చూడండి, ఆ సంతోషం కుటుంబ సభ్యులతో ఉంటుంది, దానికన్నా ఇది ఎక్కువ.
1: ముక్కు మొహం తెలియని వ్యక్తులతో మనం పరిచయం పెంచుకుని వాళ్ళతో మాటలు కలిపి అనుబంధం పెంచుకోవాలి కదా.
0: అయితే ఇక్కడ నా బత్తిదే కాబట్టి నువ్వు కాళ్ళ దాపు కూర్చుంటాను, ఇక్కడ కూర్చోవద్దు అలాంటివి నాకు ఇష్టం ఉండు. ఒకసారి నేను ట్రైన్లో కూర్చున్నానండి, అంతా కూడా మామూలు హిందీ వాళ్ళు కూర్చున్నారు, నాది రిజర్వేషన్, నాకు ఫస్ట్ క్లాస్ ఇది కూడా ఇస్తారు, కాకపోతే ఫస్ట్ క్లాస్ వద్దంటాను, ఎవరు ఉండరు అక్కడ, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్, థర్డ్ ఏసీ అట్లా బుక్ చేసుకున్న తర్వాత వాళ్ళు బీహారీ వాళ్ళు కూర్చున్నారు, వచ్చారు, ఇది మాదమ్మ అన్నారు. ఓకే పర్లేదు, ఇక్కడ కూర్చోవచ్చా అన్నాను, కూర్చోండి అన్న, హిందీ కొంచెం వచ్చు కదా నాకు, కూర్చోవచ్చు అన్నారు. కూర్చున్న తర్వాత ఏదో మాట్లాడుతా, నేను కొంచెం చిన్నగా మాట్లాడాను. తర్వాత ఈ లోపల టీసీ వచ్చారు, వచ్చేప్పటికి వాళ్ళందరేమో అనాథరిగా కూర్చున్నవాళ్ళు, నాదేమో రైల్వే పాసు సారీ అంటే అని చెప్తారు అనమాట. ఇట్స్ ఓకే అని టీలు వచ్చాయన్నమాట. ఈ లోపల అందరికీ టీలు ఇప్పించాను. ఒకతను సే థ్యాంక్ యూ టు ఆంటీ ఆంటీ అని నన్ను వదలలేదు వాళ్ళు. కాసేపట్లో అనుబంధం ఏర్పరచుకోవాలి మనం,
1: అంతే
0: ఏముంటుంది పట్టుకెళ్ళేది. వాళ్ళు ఇది నాది బత్తు నువ్వు కూర్చోవద్దంటా లేదు, అది అనొచ్చు, పడ అసహ్యంగా ఉంటుంది. కాసేపట్లో ఏం పోతుంది, వాళ్ళు ఇది మాది అన్నారు, ఓకే మీద అప్పుడు నేను కూర్చోవచ్చా అన్నాను. వాళ్ళన్న పర్లే కూర్చోండి అన్నారు, ఏదో వాళ్ళు

0: చిన్నట్టుగా.
1: అదే
0: సరే నేను కొంచెం టీసీ వచ్చేప్పటికి నా రైల్వే పాస్ చూసి సంతకం పెడితే వాళ్ళకి ఏమో బెత్తపో చూపిస్తున్నారు, ఇట్స్ ఓకే అని నేను చెప్పినాను. తర్వాత అందరం మాట్లాడుకున్నాము. అసలు వాళ్ళు వదలలేపారు, వాళ్ళ ఫోటోలు చూపించి ఎందుకు వస్తున్నారంటే 2 సంవత్సరాల పని మీద మగ్గం వర్కులకు వస్తున్నారంట. మరి ఫ్యామిలీ ఎట్లా అన్నాను అంటే ఇట్లాగే కష్టపడుతున్నాం ఆంటీ అన్నారు. ఎంత ఆప్యాయత పంచుకున్నాను చూడండి.
1: అది
0: మన స్నేహితులు అన్నదమ్ములు ఎక్కువ ఉండరు, ముగ్గురు నలుగురే ఉంటారు, వాళ్ళు వెళ్ళిపోతారు ఎటు. మధ్యలో వచ్చిన వాళ్ళు ఆత్మీయులాగా కోకొల్లాలి నాకు.
1: అందుకే పూర్వకాలం పెద్దవాళ్ళు అనేవాళ్ళు, కన్నవాళ్ళు తోడబుట్టిన వాళ్ళు ఎక్కడో ఉంటారు, ఇరుగు పొరుగుతోనే మంచిగా ఉంటే మనకి ముందు ఏదొచ్చినా
0: సుఖం వచ్చినా
1: అది దేనికైనా మన మనసులో మాట చెప్పుకోవాలన్నా మన భావం పంచుకోవాలన్నా మనకి కష్ట సమయంలో ఆదుకునేది కూడా ఇరుగు పొరుగు. అందుకని ఎప్పుడు ఇరుగు చల్లన పొరుగు చల్లన అని పెద్దవాళ్ళు అనేవాళ్ళు.
0: గొడవలు పెట్టుకోవడం అనేది నాకు లేదండి. నేను ఇంకా మాది పెద్ద వాకిలి. ఇప్పుడు మా అమ్మమ్మ ఏం చెప్పండి, భూదేవిని ఎంత శ్రద్ధగా మీరు శుభ్రం చేసుకుంటారు మీకు ఒక అంగుళం నేల వస్తుంది అని చెప్పేది. అంటే తిట్టుకుంటా చేసుకుంటాం చూడండి, చేయలేక చేస్తున్నాము, ఇదంతా ఓడలేక చేస్తున్నాం, అలా కాదు. పెద్ద వాకిలి నాకు ఇప్పుడు కూడా ఈ చివరి నుంచి ఆచి కూర్చొని మెత్తగా మట్టి అంత ఇటువైపుది కూడా లాగి అటువైపుది కూడా లాగి బకెట్లోకి తీసుకుని లోపలికి వెళ్తాను. ఇటు తొయ్యటం కానీ అలా తొయ్యి, అదేంటంటే పాసి పగ కోరుతుంది అనేది ఒక శాస్త్రం పెద్దవాళ్ళు చెప్పేది. తెల్లారిపాటికి అలాగో చేసుకుంటే నెక్స్ట్ తగాదాలు అవుతాయి కదా, అవి అవసరమా చెప్పండి. అటువంటి లేకుండా ఉంటే స్నేహభావంతో ఉంటే ఎక్కడున్నా మర్చిపోకుండా ఉంటాను. ఇలా మాట్లాడటం
1: మీకు రేడియోలో నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటి చెప్పండి.
0: నాకు ఎక్కువగా నచ్చిన ప్రోగ్రామ్స్ ఏంటంటే పసిడి పంటల కార్యక్రమం వస్తుంది. నేను అనుకుంటాను ఎంత కష్టపడి పండిస్తున్నారా, ఆ తెగుళ్ళు వచ్చినప్పుడు ఎలా చేయాలి. ఇప్పుడు అగ్రికల్చర్ వాళ్ళందరూ మాట్లాడుతుంటే బాధ అనిపిస్తుంటే, ఇంత కష్టపడి ఇంత జాగ్రత్తగా చేసి ఆ తెగుళ్ళు నివారణ, దాన్ని జాగ్రత్తగా పంటను తీసుకొచ్చి మళ్ళీ ఆరబెట్టుకుని దాన్ని ఇలా మార్కెట్లోకి వస్తే మనం ఇలా వాడుకుని కొనుక్కొని పడేస్తున్నాం, తినేసి సగం తిని సగం పడేస్తున్నాంగా. మనం కూడా అంతే కదా, ఫ్రిడ్జ్లు వచ్చాక అంతకుముందు ఏ పూట అప్పుడు వండుకునేవాళ్ళు తృప్తిగా తుడిచి ఇంత ముద్ద మిగిలిందంటే తుడిచి తల కాస్త వేసేసుకుందాం మళ్ళీ మిగిలిచి పడేయటం ఎందుకు అన్నట్టుగా ఉండేది. ఇంత కష్టపడి పంట పండిస్తున్నాడు ఆ రైతు. పసిడి పంటల కార్యక్రమాలు ఇవన్నీ వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంటుంది, వాళ్ళు ఇంత కష్టపడి ఏంటి చంటి పిల్లలా చూసుకోవాలి పంట, తయారు చేసి మళ్ళీ తయారైన తర్వాత ఇంటికి వచ్చి దాన్ని మళ్ళీ అమ్ముకునే వరకు కూడా,
1: పంట చేతికొచ్చి వాళ్ళకి మార్కెట్ వాళ్ళు అనుకున్న రూపాయి వాళ్ళకి వచ్చే వరకు కూడా
0: చాలా కష్టం అండి. చాలా కష్టం రైతాంగం. ఇంకొకటి నేను విషయం చెప్పొచ్చమ్మా, నేను సైనికుల గురించి చెప్తాను. నేను ఏంటంటే సైనికులు మన దేశానికి రక్షణ కింద ఎంతో చేస్తున్నారు సేవ. ఎందుకంటే చైనా వారు వచ్చినప్పుడు కూడా మాకు రూపాయి రూపాయి కలెక్ట్ చేయండి అని ఇళ్ళకి పంపించేవాళ్ళు అట్లా చేస్తాం. ఎందుకంటే వాళ్ళు పాపం వాళ్ళతో పోల్చుకుని రైతుతో పోల్చుకుంటే ఇద్దరి జీవితాల్లో రైతు పంట పోయినా వరదలు వచ్చేసి కొట్టుకుపోయినా దిగాలుగు ఇంటికి వచ్చాడు అనుకోండి, భార్య దిగాలుగున్న భర్తను చూసి కాస్త నిదానంగా చక్కగా సేద తీర్చి అన్నం పెట్టి పర్లేదులే అయ్యా పడుకో, ఈ బంగారం ఏదో అమ్మేసి మళ్ళీ అప్పులు తీర్దాం, పంట పోతే పోయిందిలే ఏముంది మళ్ళీ వచ్చే సంవత్సరం దిగాలుగుంటే నీ ఆరోగ్యం పాడు నేనున్నాగా నీకెందుకు అని ధైర్యం చెప్తుంది. పొద్దున్నేళ్ళిన రైతు సాయంత్రం ఇంటికి వచ్చి భార్య కుటుంబంతో సేద తీర్తాడు, ఆ సంతోషం తృప్తి ఆయనకుంది. కానీ సైనికుడి విషయంలోకి వచ్చేప్పటికి ఏమీ ఉండదు, అతడికి దూర ప్రాంతాలకు వెళ్తారు, అక్కడ మంచు ఈ కొండల్లోనూ ప్రాంతాల్లో చిక్కుకున్న అడవుల్లో
1: చలికి ఎండకి కూడా వాళ్ళు ప్రాణాలు
0: ఉండదు, భార్యను వదిలిపెట్టి వృద్ధురాలని తల్లిదండ్రులను వదిలిపెట్టి గర్భిణితో ఉన్న భార్యను వదిలిపెట్టి చంటిపోయినటి కాళ్ళ పారాణి ఆడపోయినా సరే భర్త వెళ్ళిపోవాల్సిందే. అటువంటి జీవితంతో పోల్చుకుంటే కనీసం భార్య దగ్గర సేద తీర్చే ఆశ కూడా లేదు అతనికి దుఃఖం వచ్చినప్పుడు. కానీ సైనికుల్లో ఉండేటువంటి ఐక్యతాభావంతో పోల్చి చెప్తాను, ఎందుకంటే చిన్న తప్పు చేసిన మొత్తం పాడైపోతుంది, ఏమాత్రం లీక్ అయినా మ్యాటరు మొత్తం బరిస్ట్ అయిపోయి వేరే దేశం వాళ్ళు మన మీద దాడి చేస్తారు. అందుకని వాళ్ళ ఐకమత్యంతో అన్ని చేయాలి, ఆ శ్రద్ధ అంకిత భావం
1: వాళ్ళలో ఉండేదంతా కూడా
0: అంకిత భావం చాలా ఎక్కువ. ఇది రైతుతో పోల్చుకుంటే సైనికుడిది ఇంకా కష్టం అమ్మ, వాళ్ళకి మనం ఏమి చేయలేము. పిల్లలు చెప్పాలంటే ఇది చెప్పాల్సిందే, ఈ రెండు పోల్చి చెప్పాలి. పోల్చి చెప్తే ఆహా ఇలాగుంటుందా అని అనుకుంటారు. మనం ఎంత పోట్లాడుకుంటున్నాం, గొడవలు పెట్టుకుంటున్నాం, ఇంత సుఖంగా ఏసీలు వేసుకుని ఫ్యాన్లు వేసుకుని జీవిస్తున్నాం, వాళ్ళకి ఏమీ ఉండదు కదా.
1: ఎండల్లోనూ వానల్లోనూ
0: వాళ్ళ జీవితం చాలా దుర్భరం అమ్మ. అడవుల్లో తొంగి వెళ్ళిపోతారు, ముళ్ళు గీసుకుని వెళ్తాయి, అసలు ప్రాణం పోతుందేమో అని కూడా తప్పటడుగు వేయటాక లేదు.

0: వాళ్ళ జీవితం అంతా. సో రైతుతో పోల్చుకుంటే, సైనికుడితో పోల్చుకుంటే ఎంత ఇదిగా బాధ అనిపిస్తుంది. వాళ్ళ కోసం మనం ఏమైనా చేయలేం. ఇవాళ రేడియోలో మన్ కీ బాత్ దీనిలో చెప్తున్నారు మోదీ గారు ఏంటంటే, ఆయన తమిళనాడులో నాగర్కోయిల్ దీనికి వెళ్ళారంట. అక్కడ ఒక మేడం గారు ఎన్నో స్కూల్స్ రన్ చేస్తున్నారంట. ఆమె గురించి చెప్పారన్నమాట, చాలా ఆశ్చర్యం. ఆవిడ ఏంటంట, పిల్లల దగ్గర ఒక్కొక్క రూపాయి కలెక్ట్ చేస్తారంట, అవన్నీ కూడా సైనికులకంట, నెలకు లేకపోతే ఎంతో చాలా కొద్ది మొత్తం వాళ్ళకి అవసరానికి ఉపయోగపడుతుంది. అలా కలెక్ట్ చేసి ఒక చోట పెట్టి ఆవిడ చెక్కు కింద ఇచ్చారంట. ఎంత గొప్ప చూడండి, అటు పిల్లలకి తెలుస్తుంది, ఈ చంటి పిల్లలు మనకి రూపాయి ఇచ్చారని సైనికులు పొంగిపోతారు కదా. అది అసలు పెద్దవాళ్ళు ఇచ్చే బంగారాలు, కిరీటాలు, దేవుళ్ళకి ఇచ్చే ఆభరణాలతో కూడా పోలిస్తే ఏమీ కాదు. ఇది చెప్పారు, నేను పొద్దున్నే నిన్నో విన్నాను. నాగర్కోయిల్ నేను వెళ్ళానండి, తమిళనాడు నాగర్కోయిల్ వెళ్ళొచ్చాను. త్యాగరాజస్వామి జయంతి ఉత్సవాలకి అక్కడికి వెళ్ళానండి. అది చాలా అమూల్యం కమ్మా, వెలకట్టలేనిది ఆ రూపాయి కదా. అలా చేశారంట ఆ మేడం గారు. నా రేడియో అలా ఉపయోగపడుతుంది. మరి రేడియోలు వినబట్టే కదా నాగర్కోయిల్ గురించి చెప్తున్నాను. అంటే నా వంతుగా నేనేం చేయలేనా అనిపిస్తుంటుంది ఇప్పుడు నాకు. నాకేదో రూపాయి ఇస్తున్నారు గవర్నమెంట్ వాళ్ళు, రేడియోలో పాట ద్వారా నాకు ఉద్యోగం ఇప్పించారు, ఇంత రూపాయితో నా కుటుంబాన్ని లాక్కున్నాను, రిటైర్ అయ్యాక కూడా రూపాయి వచ్చింది, దాంతో నేను సంతోషంగా జీవిస్తూ పాటలు వింటూ నలుగురికి వినిపిస్తూ, మంచి పాట వస్తే అందరూ వింటారు పక్కన వాళ్ళు, ఇవాళ మీరు లేరే ఏంటండి ఈ పాటలే లేవు అంటారు, ఆ ఆనందం మిగులుస్తున్నాను. కొన్ని కష్టపడేవాళ్ళు ఎవరుంటే పోని వినలేకపోతే లోపలికి వెళ్ళిపోతారు, బయట రోడ్డు మీద అందరూ కూడా సంతోషంగా వింటారు, మా హాయిగా ఉంటుందమ్మా తెల్లవారుజామున అంటే. నిద్ర పట్టక చాలా బాధపడేవాళ్ళు ఉన్నారు, వృద్ధులు కానీ యువకులు కానీ, వాళ్ళు తెల్లవారుజామున లేసి కొంచెం అలా వెళ్తుంటారు. మీ సందులోంచి వెళ్తుంటే రేడియో వినపడుతుంది కదండి, మాకెంత హాయిగా ఉంటుందండి, అసలు మనసులో కష్టమే ఉండదండి రజని గారు అంటారు. ఒక ఆయన చూసి నవ్వుతున్నారు, ఎందుకు నవ్వుతున్నారు నన్ను చూసి అన్నాను. అంటే మిమ్మల్ని నా కారులో టూర్ ఎక్కించుకెళ్ళాను హైదరాబాద్కి, నేను వచ్చేప్పటికే మీరు గోడ మీద వినాయకుడు ఉన్నారు, అక్కడ దీపాలు పెట్టేశాయి, తర్వాత రేడియో వినబడుతుంది, అబ్బాయి ఎంత క్రమశిక్షణ, ఇవిడికి టైంకి ముందే 5 గంటలకు బయలుదేరిపోవాలి. అంటే నేను ఎంత పని చేయాలి, నేను వాకిలు వచ్చి ముగ్గేయటం అన్నీ చేసుకొని స్వామి దగ్గర దీపం పెట్టేసుకొని ఈ లోపల పాటలు వచ్చేస్తాయి, 6కి భక్తిరంజన్ ఇవన్నీ వచ్చేస్తాయి. భక్తిరంజన్లో ఉన్నట్టు సూక్తి ముక్తాలు నాకు ఎంతో ఇష్టం, నలుగురికి కూడా వినపడుతుంది రోడ్డు మీద. అంటే చిన్న చిన్న లోపాలు ఉన్నవాళ్ళు కూడా సైలెంట్గా సర్దుకుంటారు జీవితాన్ని, జీవితాన్ని తీర్చిదిద్దుకుంటారు, సూక్తి సుధ అలా వస్తాయి. అసలు ఎంత బాగుంటుందంటే అది నాకు బాగా నచ్చుతుంది. ఒక పాట ముందు వార్తలు వచ్చేస్తే తర్వాత దేశభక్తి గీతం వస్తుంది. మా సందులో స్కూల్ ఉంది కాబట్టి నాకు ఇంకా మా గేట్లకు జెండాలే తగిలిచ్చి ఉంటాయి, జాతీయ జెండాలు. దేశభక్తి గీతం వస్తే ఒళ్ళు పులకరించిపోతుంది కదా, అంత బాగుంటుంది కదా. రోజుకు ఒక రకం పాట వేస్తారు, అది చాలా గొప్ప. దాని తర్వాత సూక్తి సుధ వస్తుంది, ఎంత ఆనందంగా ఉంటుంది చూడండి. ఒక మాట నలుగురు గుమ్మాలకి వినపడుతుంది, ఆ తట్టి లేపడమే, గుమ్మం తట్టి లేపడమే. తెల్లారింది లేవండోయ్ అని చెప్పి వస్తుంది కదా, కొక్కరోకో మంచాలు ఇంకా దిగండోయ్ కొక్కరోకో. అందుకే మా రేడియో అలాగే ఉంటుంది. సూక్తి ముక్తావళి కూడా గర్వంగా కొంచెం ఇదిగా ఉంటారు చూడండి వాళ్ళు కూడా, అయ్యో ఇలా ఉండకూడదు, మనం మాట చాలా గొప్పది, మాట మాట్లాడేప్పుడు మన సంస్కారం మన తల్లిదండ్రులు ఏంటో తెలిసిపోతుంది, పొగరుగా మాట్లాడటం కానీ అలా ఉండకూడదు. ఒక మాట అంటే మనసుకి గాయం లాంటిది. మానవుడు
1: రేడియో మనిషికి సంస్కారం నేర్పిస్తుందండి.
0: అసలు ఇంకా ఏంటంటే వెన్నతో పెట్టిన విద్య అంటారు చూడండి. చిన్నప్పుడు వెన్నపూస పెట్టేవాళ్ళు అమ్మమ్మ వాళ్ళు, అదేంటంటే వేసవకాలంలో వెళ్తే ఇంత వెన్నపూస వచ్చేది, అందులోనూ పొడేసి పెట్టేవాళ్ళు అనమాట, తినని పంచదార కలిపి శుభ్రంగా వెళ్ళి తినేసేవాళ్ళు. అందుకే వెన్నతో పెట్టిన విద్యే రేడియోలో మాట అంటే.
1: చాలా సంతోషం రజనీ కుమారి గారు, మీరు రేడియో గురించి, రేడియోతో మీ అనుబంధం గురించి మా శ్రోతలందరికీ తెలియజేశారు. నమస్కారం అండి.
0: చాలా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. నా కోరిక నెరవేరింది జీవితంలో, ఇది గొప్ప కోరిక, 80 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా.
1: నమస్కారం.
0: నమస్కారం అండి.
2: నా జీవిత ప్రయాణంలో ఆకాశవాణితో అనుబంధం శ్రీమతి వట్టూరి రజనీ కుమారి గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక లలిత గీతం వింటారు. వినబోయే ముందు ఒక వాణిజ్య ప్రకటన.
3: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
4: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడొచ్చుగా.
3: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
4: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి విజయవాడ, స్టిల్ ద వాయిస్ ఆఫ్ ద నేషన్. 90 glorious years, 1936 to 2026. It's a sixer. ఆకాశవాణి 90 years, నాట్ అవుట్. ఆకాశవాణి విజయవాడ, కృష్ణమ్మ సాక్షిగా, స్టిల్ బ్యాటింగ్ ఫర్ యూ ఫర్ ఎవర్.

కార్యక్రమంలో ఇప్పుడు కె లక్ష్మీ నరసింహ గారు పాడిన ఈ లలిత గీతం సామవేదం షణ్ముఖ శర్మ రచన.

0: एक जमाने से कहानी है सुना रही आकाशवाणी, फिर आया एंटरटेनमेंट का रेवोल्यूशन, जब कोने कोने पहुंचा दूरदर्शन। कहानी नहीं बदली, स्टाइल गया है बदल। जो कहानियां हम सुनते आए देखते आए, अब वही वैसी ही कहानी सुनाएगा डिजिटल।
1: डाउनलोड वेव्स ओटीटी ऐप नाउ एंड वॉच फॉर फ्री।
2: ఆకాశవాణి
3: 90 సంవత్సరాల గౌరవప్రదమైన ప్రయాణం,
2: మన భారతదేశం విన్న తొలి స్వరం
3: ఆకాశవాణి,
2: కోట్ల హృదయాలను ఏకం చేస్తూ
3: కోట్లాది గుండెల చప్పుడుగా,
2: కేవలం ఒక ప్రసార సేవ మాత్రమే కాదు
3: సమాజ స్వరం
2: మన ఆకాశవాణి.
3: సమాచారాన్ని అందించడమే కాదు,
2: భారతదేశాన్ని ఏకతాటిపైకి తీసుకువచ్చిన శక్తివంతమైన వేదిక.
3: 9 దశాబ్దాల విశ్వసనీయత,
2: 90 ఏళ్ల అనుబంధం,
3: యుద్ధాలప్పుడు ధైర్యం చెప్పింది,
2: విపత్తులప్పుడు తోడుగా నిలిచింది.
3: గ్రామం నుంచి నగరం వరకు
2: సమాచారం,
3: వినోదం,
2: విజ్ఞానాన్ని అందిస్తూ
3: సంస్కృతికి అద్దం పట్టింది.
2: మారుతున్న కాలంతో పాటు
3: సరికొత్త సాంకేతికతతో
2: మీ ముందుకు సరికొత్తగా
3: ఆకాశవాణి. వినండి,
2: ఆస్వాదించండి. కార్యక్రమంలో ఇప్పుడు వినబోయే లలిత గీతం ఘంటసాల పాడారు

ఈ స్వరం కేవలం ఒక ట్యూన్ కాదు, కోట్ల మంది భారతీయుల ఉదయపు పలకరింపు. 1936లో మొదలైన ఒక మధుర ప్రయాణం నేటికి 90 వసంతాలు పూర్తి చేసుకుంది. అరచేతిలో స్మార్ట్ ఫోన్ లేని కాలం నుండి అరచేతిలో ప్రపంచం ఉన్న నేటి డిజిటల్ కాలం వరకు అలుపెరగని మీ నేస్తం మీ ఆకాశవాణి. వార్తలు, విజ్ఞానం, వినోదం, మన భాష, మన సంస్కృతి, 90 ఏళ్ల మీ నమ్మకానికి నిదర్శనం ఈ విశ్వసనీయ స్వరం ఆకాశవాణి. బహుజన హితాయ, బహుజన సుఖాయ.

కార్యక్రమంలో ఇప్పుడు వి శ్రీ మహాలక్ష్మి, పి జానకి, ఎల్ లక్ష్మి, ఎంవి రమణ పాడిన ఈ లలిత గీతం డాక్టర్ సి నారాయణరెడ్డి రచన.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
0: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుంచి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం టీన్ టైమ్ ఈ కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా మేరే యార్ కీ షాదీ హై ఈ చిత్రం నుంచి సోనూ నిగమ్, అల్కా యాగ్నిక్, ఉదిత్ నారాయణ్ పాడిన పాట వింటారు.

మీరింతవరకు విన్న ఈ పాట షహెన్షా చిత్రం నుంచి విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఉదిత్ నారాయణ్ కవిత కృష్ణమూర్తి పాడిన మొహరా చిత్రం నుంచి.

టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అల్కా యాజ్ఞిక్, ఉదిత్ నారాయణ్, అమిత్ కుమార్ పాడిన బడే మియా ఛోటే మియా చిత్రం నుంచి.

चाचक हिरलो पान चबाए। अरे ऐसा झटका लगे जिया पे पुनर्जन्म होई जा।

మీరు విన్న ఈ పాట విశాల్ దడ్లాని హన్సిక అయ్యర్ పాడిన చెన్నై ఎక్స్ప్రెస్ చిత్రం నుంచి. ఈనాటి టీన్ టైమ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం యువలయ క్విజ్ ప్రశ్నల కార్యక్రమం. మేము అడిగే క్విజ్ ప్రశ్నలకు మీరు సమాధానాలు పంపించవలసిన ఫోన్ నంబర్ 0866-248-8812. ఈ నెంబర్కు మీ సమాధానాలు పంపించేయండి. మరి మొదలు పెట్టేద్దాం కార్యక్రమాన్ని. మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశంలో నల్ల నీటిని అంటే ట్యాప్ వాటర్ని నేరుగా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? భారతదేశంలో ట్యాప్ వాటర్ని సేఫ్గా డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? మరి మీ సమాధానాన్ని పంపించేయండి 0866-248-8812. ప్రశ్న మరొక్కసారి, భారతదేశంలో ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? ప్రశ్న ఇది. మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన మొదటి క్విజ్ ప్రశ్న, భారతదేశంలో నల్లా నీటిని నేరుగా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? ఇది ప్రశ్న. మరి అందరూ సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. మరి ముందుగా అయితే పంపించారు వీరు వరగంటి బదరి విశాల, నెల్లూరు నుంచి పంపించారు. రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. తర్వాత శేషాద్రి నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి శ్యామ్ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. అలాగే నెల్లూరు జిల్లా ఇనుమడుగు నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా కడప నుంచి వినయ్, శ్రీదేవి, శైలజ, అపర్ణ, తులసి రైట్ ఆన్సర్ పంపించారు. కృష్ణప్రసాద్ తాడేపల్లి గూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. కారంచేడు మండలం కుంకుమ గ్రామం, పేర్లు పంపించారండి మీరు, సమాధానం అయితే పంపించలేదు. ఇంకా ఎస్వి సుబ్రహ్మణ్యం దక్షిణ చిరువోలునంక అవనిగడ్డ మండలం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. భాస్కరుని సత్యనారాయణ ఒంగోలు నుంచి పంపించారు, ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి గణేష్, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి, రైట్ ఆన్సర్ అండి. కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని రైట్ ఆన్సర్ పంపించారు. ఆశా శ్రీనివాస్ బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ప్రశ్న అడుగుతున్నారు, భారతదేశంలో నల్లా నీటిని నేరుగా అంటే ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం నిలిచింది? మరి పంపించేయండి మీ సమాధానాన్ని 0866-248-8812 ఈ నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ సమాధానాలు పంపించేయండి. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఎం ప్రతాప్ ఐటీఏ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్ అండి. హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్, సుప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నాగరాజు, ఉమాదేవి, విఘ్నేష్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ అండి. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, ఆర్ శ్రీనివాస్ రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, వీరు పంపిన ఇది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శ్రీవత్స, శశాంక్, అత్యుత హైదరాబాద్ నుంచి పంపారు, వీరు రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ, సతీష్, రాజు, సరిత, శివ, శరణ్య, సురేష్, రుక్మిణి, రమ్య, అఖిల్ వీరంతా రైట్ ఆన్సర్ పంపించారు. దొడ్డిపట్ల కోటేశ్వరరావు అత్తిలు నుంచి పంపారు, రైట్ ఆన్సర్ అండి. వైసీహెచ్ డేవిడ్ దొనకొండ నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీగారు, నరేంద్రరెడ్డి.

వాస్తు సిద్ధాంతి రామకృష్ణయ్య గారు, మస్తాన్ భాష, కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. గురుగుంట్ల ముంతన్ నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ పెంచలయ్య, సూరేపల్లి నుంచి శశిరెడ్డి చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండార శంకరయ్య, వీరంతా రైట్ ఆన్సర్ పంపారండి. పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నాగేంద్రప్ప ఉడెవు మొలకల్పూర్ తాలూకా కర్ణాటక నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. బి విజయ్ కుమార్ రెడ్డి నెల్లూరు జిల్లా కోవూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఎడవల్లి గ్రామం నుంచి కత్తి నారాయణ యశస్విని వీరు పంపారు. సారీ అండి, ఇది రాంగ్ ఆన్సర్ మీరు పంపింది. జాప భూమేశ్వర్ భూలక్ష్మి శ్రీశాంక్ వెల్లుల్ల నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. గుండుగోళ్ళ నుంచి కొనకళ్ళ రమేష్, రామోజీ, శ్రీనివాస్ బాబు, సత్యనారాయణ, రైట్ ఆన్సర్ అండి. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న, రైట్ ఆన్సర్ పంపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, రైట్ ఆన్సర్ అండి. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద, రైట్ ఆన్సర్ అండి. సుబ్రమణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయిజ్యోతి, భానుతేజ, రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహ భాను జైనుద్దీన్, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఇంకా నల్గొండ జిల్లా హ్యాపీ హోమ్ కాలనీ నుంచి వీరు త్రివేణి, చిన్మయి, ప్రీతం, రైట్ ఆన్సర్ పంపారు. దస్తగిరి సంధ్యా ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి, రైట్ ఆన్సర్ అండి. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్ అండి. పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగ, రైట్ ఆన్సర్ పంపించారు. చిలుక నారాయణ, అనసూయ, యమున, జాన్కంపేట, నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ప్రశ్న అడుగుతున్నారా? ఇంకా ప్రశ్న ఏంటంటే, భారతదేశంలో నల్ల నీటిని నేరుగా తాగగలిగే మొదటి నగరం, ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరంని గుర్తించారు? ఇది ప్రశ్న అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపారు. లతా సుహాస్ హోస్కోట నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మారాణి, అక్షరకృప, రైట్ ఆన్సర్ అండి. దైద, భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్, రైట్ ఆన్సర్ అండి. క్యాదర్ వీరేష్, రాజోలి మండలం, జోగులాంబ, గద్వాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా ఆర్ఎస్వి నరసింహరాజు, చించినాడ, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్, కొల్లాపూర్, నాగర్ కర్నూలు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫణీరాజ్ నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. గుంటూరు జిల్లా దాసరిపాలెం నుంచి పోలు శివదాసురెడ్డి, తిరుపతమ్మ, వారి కుటుంబ సభ్యులు, రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. నాగార్జున లక్ష్మి, వడియంపేట, అనంతపూర్ నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నంద్యాల జిల్లా సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి, రైట్ ఆన్సర్ అండి. ఇంకా సోమనాథం జనార్దనరావు, వనజమ్మ, వెంకట భావన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. రాచర్ల సుబ్రహ్మణ్యం సరిపల్లి నుంచి పంపించారు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, ఎలమంచిలి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి.

మనోజ్ ఎక్కడి నుంచి అనేది పంపించలేదండి మీరు, మీరు పంపిన ఆన్సర్ అయితే రైట్ ఆన్సర్. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ పంపారు. డి వాణి మారుతి టౌన్షిప్ నంద్యాల నుంచి రైట్ ఆన్సర్ పంపారు వీరు. డివాణి మారుతి టౌన్షిప్ నుంచి పంపారు రైట్ ఆన్సర్ అండి. ఇంకా భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్ వీరు, ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. ఎం రామ్మోహన్ రావు, సత్యవతి, సూర్య, తేజ, మను, ఇరుసుమండ, అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఫక్రుద్దీన్ ఫైజా, అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇస్మాయిల్ భాయ్, సయ్యద్ జాకీర్ భాయ్, మహమ్మద్ రఫీ భాయ్, మంగళపూరి ప్రకాష్, ఖాదర్ బాషా భాయ్, ఎఫ్ఎంఎస్ సర్దార్ భాయ్, కిరాణా షాప్ సుధాకర్, నెల్లూరు జిల్లా నుంచి వీరంతా రైట్ ఆన్సర్ అండి. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి శ్రీ రామకృష్ణయ్య పంపించారు రైట్ ఆన్సర్. మాణిక్యాలరావు, సత్యవతి, కాకినాడ దుర్గాడ్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. హంపాపురం గ్రామం చిరంజీవి, నాగభూషణ, మీరు ఆన్సర్ పంపించలేదండి మీరు. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ పంపించారు. ఐ రామకృష్ణ, శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, ఓ సారీ అండి మీరు మళ్ళీ రాంగ్ ఆన్సర్ పంపించారు. దేవులపల్లి హనుమంతరావు, కూర్నవల్లి, ఇది కూడా రాంగ్ ఆన్సర్ అండి. వేటపాలెం దగ్గర రామానగర్, బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, దేవాంగ పంపించారు రైట్ ఆన్సర్ అండి మీరు పంపింది. రంగారెడ్డి జిల్లా ఏకలవ్యనగర్ నుంచి బిజిలీ వెంకటేష్, శ్యామల, అయాన్స్, సియోనగంటి పండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరంతా పంపించారు రైట్ ఆన్సర్. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి, సరైన సమాధానం ఏంటో చూసేద్దాం. భారతదేశంలో ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా ఏ నగరం గుర్తించబడింది? ఇంకొకరు కూడా పంపించారు, వీరి పేరు కూడా చూద్దాం. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. గనగలూరు రామకృష్ణారెడ్డి, కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు వీరు కూడా రైట్ ఆన్సర్ అండి. మరి సరైన సమాధానం ఏంటంటే పూరీ నగరం, ఒడిశా రాష్ట్రంలోని పూరీ నగరాన్ని ట్యాప్ వాటర్ని డైరెక్ట్గా తాగగలిగే మొదటి నగరంగా గుర్తించారు మన భారతదేశంలో. 24 గంటలు నేరుగా కుళాయి నుండి సురక్షితంగా నీటిని తాగగలిగే మన దేశంలోనే మొదటి నగరంగా పూరీ నగరాన్ని గుర్తించారు. మరి తర్వాత ప్రశ్న, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథల గురించి మీకు తెలిసే ఉంటుంది కదా, అందులో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి? ప్రశ్న ఇదండి, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి? మరి పంపించేయండి మీ సమాధానాన్ని 0866 248 8812. ప్రశ్న మరొక్కసారి, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలలో మొత్తం ఎన్ని విభాగాలు ఉన్నాయి? మరి మీ సమాధానాలన్నీ వచ్చేలోగా మరొక సినీ గీతం వినేద్దాం.

యువలయ కార్యక్రమానికి తిరిగి స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో అడిగిన రెండవ క్విజ్ ప్రశ్న, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథలలో ఎన్ని విభాగాలు ఉన్నాయి మొత్తం? ఇది ప్రశ్న. మరి సమాధానాలు పంపించేశారు, వారి పేర్లను చూసేద్దాం. ముందుగా అయితే నెల్లూరు నుంచి శేషాద్రి, వీరు రైట్ ఆన్సర్ పంపారండి. తర్వాత వరగంటి బదరి విశాల నెల్లూరు నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. ఇంకా పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్ పంపారు. ప్రసాద్ ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి, మీరు కూడా రైట్ ఆన్సర్ అండి. తెనాలి నుంచి మహేంద్ర రైట్ ఆన్సర్ పంపారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ కామేశ్వరి, వీరు పంపిన ఆన్సర్ ఇది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మహబూబ్ సుభాని పంపించారు, రైట్ ఆన్సర్. నాగమణి ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దేవులపల్లి హనుమంతరావు కూర్నవల్లి ఖమ్మం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్. అనంతపురం నుంచి రమేష్ దొంతి, సారీ అండి ఇది రాంగ్ ఆన్సర్ మీరు పంపింది. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద, రైట్ ఆన్సర్ పంపారు. కారంచేడు మండలం కుంకలమర్రు గ్రామం

తెలగపాలెం నుంచి వెంకటేశ్వర్లు రెడ్డి, జ్యోతి, తులసి, కౌశిక్ రైట్ ఆన్సర్ పంపించారు. కొండారెడ్డి సిద్ధవటం మండలం కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నెల్లూరు నుంచి శ్యామ్ రైట్ ఆన్సర్ పంపారు. భాస్కరుని సత్యనారాయణ, అరుణకుమారి, అశోక్ కుమార్, మానస్సవీణ, మోక్షశ్రీ, మోనీష్, సుజాతనగర్ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్ అండి. సోమనాథం జనార్దన్ రావు, వనజమ్మ వెంకట భావన, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాంబాబు, సుశీల, రాజా, నర్సాపురం, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. నాగేంద్రప్ప ఉడెవు, మొలకల్పూర్ తాలూకా, కర్ణాటక నుంచి వీరు రైట్ ఆన్సర్ పంపించారు. కడప నుంచి శ్రీదేవి, సృజన, కుమారి, వినయ్ రైట్ ఆన్సర్ అండి. అనంతపురం నుంచి అనురాధ రైట్ ఆన్సర్ పంపించారు. మీ ఆన్సర్ మీరు చక్కగా పంపించారండి. అయితే తర్వాత నెల్లూరు నుంచి ఫణిరాజ్ రైట్ ఆన్సర్ పంపించారు. బిట్ర వీరమోహన్ రావు, నిర్మలాదేవి, రాజవోలు గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఎస్వి సుబ్రహ్మణ్యం, దక్షిణ చిరువోలు లంక, అవనిగడ్డ మండలం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. నెల్లూరు నుంచి గణేష్ రైట్ ఆన్సర్ అండి. నార్కట్పల్లి మండలం నెమ్మాని గ్రామం నుంచి పున్న వెంకటేశం, హేమలత, అజయ్ కుమార్, ఉదయ్ కుమార్ రైట్ ఆన్సర్ అండి. డాక్టర్ కేవీ రావు తణుకు నుంచి రైట్ ఆన్సర్ అండి. మల్లికార్జున, అభిరామ్, కేశవనగర్, ధర్మవరం నుంచి రైట్ ఆన్సర్. తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిరా, రఘురామ్, మౌనిక, త్రిలోక్ రైట్ ఆన్సర్ అండి. యాడికి హాస్పిటల్ కాలనీ నుంచి చిదంబరరావు, సరస్వతి, సాయి, జ్యోతి, భానుతేజ రైట్ ఆన్సర్ పంపించారు. బృందావనం పద్మశ్రీ, శ్యామ్, పావని, చిరంజీవి, సాయిరామ్, తనుజ, శ్రీవత్స హైదరాబాద్ నుంచి రైట్ ఆన్సర్ అండి. కే రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి వీరు కూడా రైట్ ఆన్సర్. నెల్లూరు జిల్లా ఇనమడుగు నుంచి రామకృష్ణయ్య, సుభాషిణి, శ్రీవిష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్ వీరు కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఇంకా సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్ అండి. నాగరాజు, ఉమాదేవి, విఘ్నేష్ మార్కాపురం నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. రాచర్ల సుబ్రహ్మణ్యం, సరిపల్లి, పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు కడప జిల్లా నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా నరసింహం, ఇస్కాన్ సిటీ, నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. దస్తగిరి సంధ్య, యాస్మిన్, సాదియా, ప్రొద్దుటూరు నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత దొడ్డిపట్ల కోటేశ్వరరావు, అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ అండి. ఫక్రుద్దీన్, ఫైజా, అనంతపూర్ నుంచి రైట్ ఆన్సర్. ఎం ప్రతాప్, ఐటీఏ జంక్షన్, విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. ఆశా శ్రీనివాస్, బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. బి విజయకుమార్ రెడ్డి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి రైట్ ఆన్సర్. వేటపాలెం, రామానగర్ నుంచి బొడ్డు బాలసుబ్రహ్మణ్యం, హేమలత రైట్ ఆన్సర్. లతా, సుహాస్, హోస్కోట నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా గుండుగోళ్ళను నుంచి తంగేళ్లపల్లి ముకుందాచార్యులు, శేషుకుమారి రైట్ ఆన్సర్ పంపించారు. చిత్తూరు నుంచి నరేందర్ రెడ్డి, స్వరూప, సాయి, పూజ, దిలీప్, అన్విత రైట్ ఆన్సర్ అండి. అశోక్, రమ్య, దినకర్, దేవాన్షు, శ్రీకృష్ణ ఒంగోలు నుంచి రైట్ ఆన్సర్. దైద, భిక్షం, వెంకటి, గాంధీనగర్, మిర్యాలగూడ నుంచి రైట్ ఆన్సర్ అండి. నిజామాబాద్ జిల్లా ఉమ్మడి నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్ పంపించారు. సమీన నెల్లూరు నుంచి వీరు రైట్ ఆన్సర్ అండి. మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు రైట్ ఆన్సర్ అండి. కోట మన్మథరావు, శోభారాణి, ఉదయవంశీ, హారిక, మను, రాజవోలు రాజమహేంద్రవరం నుంచి పంపించారు. వీరంతా రైట్ ఆన్సర్ అండి. చెన్నకేశ్వరరావు, అత్తిలి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. వైసీహెచ్ డేవిడ్, దొనకొండ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా రామ

కృష్ణ శ్రీకాకుళం నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. పాపిన్నేపాలెం నుంచి సూర్యనారాయణ, సిద్ధయ్య, ఆదన్న రైట్ ఆన్సర్ అండి. తర్వాత కృష్ణప్రసాద్ తాడేపల్లిగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. పాలెం పోలయ్య ఆళ్లగడ్డ నంద్యాల జిల్లా నుంచి, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ నరేంద్రరెడ్డి వీరంతా పంపించారు, రైట్ ఆన్సర్ పంపించారు. నల్గొండ హ్యాపీ హోమ్ కాలనీ నుంచి త్రివేణి, చిన్మయి, ప్రీతం రైట్ ఆన్సర్ అండి. ఆర్ఎస్వి నరసింహరాజు చించినాడ పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత అంపాపురం గ్రామం నుంచి చిరంజీవి, నాగభూషణ, పగ్గ, శివయ్య, ముంత పెద్దన్న రైట్ ఆన్సర్ అండి. చంద్రశేఖర్ కొల్లాపూర్ నుంచి రైట్ ఆన్సర్ పంపారు. గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. భోగనాథుని వెంకటేశ్వరరావు, చేతన్, దివిజ్ మార్టూర్ నుంచి రైట్ ఆన్సర్ అండి. ఇంకా లలిత మల్లిక్ సత్తుపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపారు. మాణిక్యాలరావు సత్యవతి కాకినాడ జిల్లా దుర్గాడ నుంచి రైట్ ఆన్సర్. తాళ్ళూరి శ్రీనివాస చక్రవర్తి, మాధవి, యలమంచిలి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి, వీరు కూడా రైట్ ఆన్సర్. మహమ్మద్ ఇనాయతుల్లా, ఇష్రతుల్లా, ఇబాదతుల్లా భవానీపేట్ గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని రైట్ ఆన్సర్ పంపారు. తర్వాత పెడన రామలక్ష్మి కాలనీ నుంచి నాని, గంగ, వీరు కూడా రైట్ ఆన్సర్. ఖమ్మం నుంచి రాధ రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత హైదరాబాద్ బౌరంపేట నుంచి సంతోష్ కుమార్, సుప్రియ రైట్ ఆన్సర్ అండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల రాజేశం, సరోజిని, మాయ రైట్ ఆన్సర్ పంపారు. ఆర్ వెంకట సుబ్బయ్య, లక్ష్మీదేవి, శృతి కందికాయపల్లి గ్రామం నుంచి రైట్ ఆన్సర్ అండి. జాపా భూమేశ్వర్, భూలక్ష్మి, శ్రీశాంక్ వెల్లుళ్ళ నుంచి రైట్ ఆన్సర్. వరంగల్ జిల్లా ఎల్బీ నగర్ నుంచి ఊర్మిళ సతీష్ రైట్ ఆన్సర్ అండి. వీరు రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్, శ్యామల, అయాన్సి, సియోనా, నాగటిపండు, అశోక్ బాబు, శోభన్ బాబు, సాయి, ప్రకాష్, సుష్మ వీరంతా రైట్ ఆన్సర్ పంపారు. ఇంకా చల్లపల్లి నుంచి రాజేశ్వరరావు, విజయలక్ష్మి, పూర్ణశ్రీ, ఈశ్వర్ రైట్ ఆన్సర్ అండి. మంచిర్యాల నుంచి చంద్రముగిలి, పద్మారాణి, అక్షర, కృప వీరు కూడా రైట్ ఆన్సర్. తర్వాత నాగార్జున, లక్ష్మి వడియంపేట నుంచి రైట్ ఆన్సర్. బత్తిని రవికుమార్, వజ్రపు కొత్తూరు, శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్. కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి శ్యామల, ప్రకాష్ రైట్ ఆన్సర్ అండి. సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా, శ్రీనివాసరెడ్డి రైట్ ఆన్సర్. ఒందుట్ల గ్రామం బెస్తవారిపేట నుంచి కత్తి, గీతాంజలి, ఉషా, విష్ణుప్రియ రైట్ ఆన్సర్ పంపించారు. వారణాసి నుంచి రెండు చింతల లక్ష్మీ, కామేశ్వరి, శ్రీనివాస్ రైట్ ఆన్సర్ అండి. కె రవీంద్రరెడ్డి సర్వేపల్లి నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దంపూరు బలరామరెడ్డి, సుగుణమ్మ, సౌధామణి, వసుంధర ఇనమడుగు నుంచి తుమ్మ, పద్మావతి వీరంతా రైట్ ఆన్సర్. రేవతి రాజశేఖర్ వేదాయపాలెం నెల్లూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. దినేష్ ప్రకాశం ఒంగోలు నుంచి పంపించారు. ఇది రాంగ్ ఆన్సర్ అండి మీరు పంపింది. సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. ప్రభాకర్ తాడేపల్లిగూడెం నుంచి పంపించారు, రైట్ ఆన్సర్ అండి. కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్. ఫణిరాజ్ నెల్లూరు నుంచి, ఇంకా కాసుల పద్మ గుంటూరు నుంచి రైట్ ఆన్సర్ అండి. మరి అందరి సమాధానాలు వచ్చేసాయి, సరైన సమాధానం.

విషయం ఏంటంటే, విష్ణు శర్మ రాసిన పంచతంత్ర కథల్లో మొత్తం 5 విభాగాలు ఉన్నాయి. సరైన సమాధానాన్ని పంపిన మీ అందరికీ కూడా అభినందనలు. మరి తర్వాత క్విజ్ ప్రశ్న. భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? ఇది ప్రశ్న, మీరు పంపించేయండి సమాధానాలు. 0866284888812. ప్రశ్న మరొక్కసారి, భారతదేశానికి అల్లం రాజధానిగా ఏ రాష్ట్రం గుర్తింపు పొందింది? మరి మీ సమాధానాలు వచ్చేలోగా ఒక సినీ గీతం వినేద్దాం.

0: ఈనాటి యువలయ కార్యక్రమం ఇంతటితో ముగిద్దాం. తిరిగి రేపటి యువలయ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
1: ఆకాశవాణి హిందీ పాఠం ఈనాటి కార్యక్రమంలో అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం వింటారు ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి ఎస్టీ సాయి విష్ణు.
2: ప్రణామ అధ్యాపికజీ. ఆశీష్ ఆవో బైటో విష్ణు. ఆజ్ హమ్ కవి కబీర్ ఔర్ కవివర్ వృందిజీ కే నీత్ నీతి దోహకే బారే మే పడేంగే. పాఠ కా అంశ హై అమరవాణి. పహలే కవి పరిచయ బతాఉంగి, ధ్యాన్ సే సునో. కబీర్ దాస్ హిందీ సాహిత్య కే నిర్గణ జ్ఞానాశ్రయ శాఖ కే ప్రతినిధి కవి తే. కబీర్ కీ రచనాయే బీజక్ నామక్ గ్రంథ మే సంకలిత్ హై. వే పడే లిఖే నహి తే కింతు కబీర్ దాస్ జ్ఞాని తే. చూడు, కబీర్ దాసు హిందీ సాహిత్య నిర్గుణ జ్ఞానాశ్రయ శాఖకు చెందిన గొప్ప కవి. వీరి రచనలు బీజక్ అను గ్రంథంలో లభించెను. కవి కబీర్ దాసు చదువుకోలేదు కానీ గొప్ప జ్ఞానవంతులు. అచ్చా అబ్ పహలే కబీర్ కా పహలా దోహా పడతీ హూ, ధ్యాన్ సే సునో.
3: జీ అధ్యాపికా జీ.
2: దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్. అచ్చా అబ్ తుమ్ పడో.
3: జీ అధ్యాపికా జీ. దుఃఖ్ మే సుమిరన్ సబ్ కరే, సుఖ్ మే కరే నా కోయ్. జో సుఖ్ మే సుమిరన్ కరే, దుఃఖ్ కాహే కో హోయ్.
2: అబ్ సునో, కబీర్ కేతే హై కి దుఃఖ్ కే సమయ మే సబ్ లోగ్ భగవాన్ కో యాద్ కర్తే హై, లేకిన్ సుఖ్ కే దిన్ మే భగవాన్ కా స్మరణ హి నహీ కర్తే. యది హమ్ లోగ్ సుఖ్ కే సమయ మే భీ భగవాన్ కా స్మరణ కరే తో దుఃఖ్ కైసే హో సక్తా హై. ఇస్లియే భగవాన్ కా స్మరణ సదా కర్నా చాహియే. కవి కబీరు ఈ విధంగా చెప్తున్నారు. ఏమని, దుఃఖ సమయంలో

0: అందరూ కూడా భగవంతుని గుర్తు తెచ్చుకుంటారు. అంటే ఆపదలు వచ్చినప్పుడు దేవుడా రక్షించు అంటూ భగవంతుని ప్రార్థిస్తారు. కానీ సుఖంలో అంటే సంతోషంగా ఉన్నప్పుడు ఎన్నడూ కూడా భగవంతుని తలుచుకోరు. కాబట్టి మనము సుఖంలో కూడా భగవంతుని స్మరించుకున్నట్లయితే అసలు మనుషులకు దుఃఖములు ఎందుకు కలుగుతాయి? అందువలన భగవంతుని ఎల్లప్పుడూ ప్రార్థిస్తూ ఉండాలి అని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా అబ్ దేకో దూసరా దోహా బతాఉంగి.
1: జీ అధ్యాపికా జీ.
0: సునో, ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్, మాలీ సీచే సౌ ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్. అబ్ తుమ్ పడో.
1: ధీరే ధీరే రే మనా, ధీరే సబ్ కుచ్ హోయ్, మాలీ సీచే సో ఘడా, ఋతు ఆయే ఫల్ హోయ్.
0: అచ్చా తుమ్నే టీక్ పడా. కవి కబీర్ దాస్ కహతే హై కి సారే కామ్ ధీరే ధీరే నిశ్చే సమయ పర్ హీ హోతే హై, శీఘ్రతా దిఖానే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా, ఫల్ జల్దీ పానే కి అభిలాషా సే మాలీ సౌఘడే పానీ సే పేడ్ సీంచతా హై, తో భీ సమయ సే పహలే పేడ్ సే కోయి ఫల్ నహీ మిల్తా, మౌసమ్ కే ఆనే పర్ హీ పేడ్ సే ఫల్ నికల్తే హై. ఇసీ ప్రకార్ జల్దబాజీ కన్నే మాత్ర సే కోయి కామ్ నహీ హోతా. కవి కబీర్దాసు ఈ విధంగా చెబుతున్నారు, అన్ని పనులు నెమ్మది నెమ్మదిగా సరియైన సమయంలోనే జరుగుతాయి. తొందర పడినంత మాత్రాన ఏ పని జరగదు. ఇప్పుడు పండ్లు త్వరగా పొందాలనే ఆకాంక్షతో తోటమాలి 100 కుండల నీరు చెట్టుకు పోసి తడిపినట్లయితే వెంటనే అంటే కాలం కాని కాలంలో పండ్లు కాయవు. అంటే ఋతువు వచ్చినప్పుడే చెట్లకు పండ్లు కాస్తాయి. కాబట్టి తొందరపడినంత మాత్రాన ఏ పని వెంటనే జరగదు. అగ్లా దోహ పడతీ హూ, ధ్యాన్ సే సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: సాయి ఇత్నా దీజియే జామే కుటుం సమాయ్, మై భీ భూకా నా రహూ, సాధు నా భూకా జాయ్. అచ్చా అబ్ తుమ్ పడో.
1: జీ అధ్యాపికా జీ. సాయి నా ఇతనా దీజియే జామే కుటుంబ సమాయ్, మై భీ భూఖా నా రహూ, సాధు నా భూఖా జాయ్.
0: కవి కబీర్ భగవాన్ సే ఇస్ ప్రకార్ ప్రార్థనా కర్తే హై, హే భగవాన్ కృపా కర్కే ముజే ఇతనీ హీ సంపత్తి దీజియే, జిస్సే మై అప్నే పరివార్ కా పోషణ కర్ సకూ, మేరీ భూఖ భీ మిట్ జాయ్, ఔర్ మేరే ఘర్ ఆయే సాధు లోగోం కీ భూఖ భీ మిటా సకూ. అర్థాత్ సాధు లోగోం కా ఆదర్ కర్నే కా పవిత్ర కామ్ హో సకే. కవి కబీర్దాసు భగవంతుడిని ఈ విధంగా ప్రార్థిస్తున్నారు, ఓ పరమాత్మ దయచేసి నా కుటుంబాన్ని పోషించుకోగలిగే ఇంకా నా ఆకలి తీర్చుకుని నా ఇంటికి వచ్చిన సాధువుల ఆకలిని కూడా తీర్చగలిగినంత సంపదనే నాకు ప్రసాదించు అని కబీరు భగవంతుడిని ప్రార్థిస్తున్నారు. అంటే మనుష్యులు వారికి సరిపడిన సంపద ఉన్నప్పటికీ దురాశతో ఎక్కువ సంపాదన కోసం అడ్డదారిలో సంపాదించే ప్రయత్నంలో ఎక్కువ తప్పులు చేస్తుంటున్నారని కవి కబీరు చెప్తున్నారు. అచ్చా అబ్ కవివర్ రుందికే దోహకే బారేమే జాన్లేంగే.
1: జీ అధ్యాపికా జీ.
0: అచ్చా సునో, కవివర్ వృంద్ హిందీ సాహిత్యకే రీతి కాల్ కే సూక్తికార్ కవియోం మే ప్రముఖ్ హై. ఇన్కి ప్రసిద్ధి కా ముఖ్య కారణ్ వృంద్ సత్సయీ హై. ఉన్కే దోహే నీతిపరక్ ఔర్ ఉపదేశాత్మక్ హై. కవివర్యుల వృంద్ హిందీ సాహిత్య రీతికాలం సూక్తికారులైన కవులలో ప్రముఖులు. వీరి ప్రసిద్ధికి ముఖ్య కారణం వీరి యొక్క ప్రముఖ రచన వృంద్ సత్సయి. వీరి యొక్క దోహాలు నీతిని ఉపదేశాన్ని ఇస్తాయి. అచ్చా అప్సునో, ఉత్తమ్ జన్కే సంగమే సహజేహి సుఖ్ భాసి, జైసే నృప్లావై ఇతర్ లేత్ సభా జన్వాసి. తుమ్ పడో.
1: జీ అధ్యాపిక జీ. ఉత్తమ్ జన్కే సంగమే సహజేహి సుఖ్ భాసి జైసే నృప్ లావై ఇటర్ లేత్ సభా జన్వాసి.
0: తుమ్నే టీక్ పడా. అప్సునో, वृंद कहते हैं कि

0: अच्छे और महान गुण वालों के सांगत्य से सदा सुख ही मिलता है। इसी का उदाहरण वे इस तरह देते हैं। राजा सभा में इत्र लेकर आते हैं तो उस सुगंध का सुख सभी सभासद लेते हैं, अर्थात वे इतर का अनुभव करते हैं। नीति कवि वृंद ఈ విధంగా చెప్పుచున్నారు, మంచివారు గొప్ప గుణములు కలవారి స్నేహం వలన ఎప్పుడూ సుఖం కలుగుతుంది. దీనికి ఇంకా ఉదాహరణ ఇస్తూ ఇలా అంటున్నారు. రాజు సభకు సుగంధ లేపనం రాసిన దుస్తులు ధరించి వచ్చినప్పుడు దాని సువాసన సుఖాన్ని ఆ సభలోని వారందరూ అనుభవించి సంతోషిస్తారు. అచ్చా అబ్ దూసరా దోహా దేఖ్ లెంగే సునో, కరే బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆక్ కో ఆమ్ కహాతే హోయి. అబ్ తుమ్ పడో
1: జీ అధ్యాపికా జీ. కరై బురాయి సుఖ్ చహై కైసే పావ్ కోయి రూపై బిర్వ ఆక్ కో ఆమ్ కహాతే హోయి.
0: కవివర్ వృందిజీ కహతే హై కి కోయి భీ బురాయి కర్కే సుఖ్ చాహే తో वह कैसे मिल सकता है? अर्थ है कि बुरा करके सुख पाना असंभव है. उदाहरण देते वृंद कहते हैं कि आक का पौधा लगाकर आम का फल प्राप्त करना कैसे संभव होता है? उसी तरह भलाई करके ही सुख प्राप्त करना चाहिए, ना कि बुराई करके. एवरैना चेड़ चेसी संतोषं कोरुकुंटे एला कलुगुतुंदी? అంటే కీడు చేసి సుఖం పొందుట ఎలా సాధ్యపడుతుంది? దీనికి కవి వృంద్ ఉదాహరణ ఇస్తూ ఇలా అన్నారు. జిల్లేడు మొక్క వేసి మామిడి పండు పొందటం ఎలా సాధ్యమవుతుంది? అదేవిధంగా మేలు చేస్తేనే సుఖాన్ని పొందగలం, అంతేగాని కీడు చేసి సుఖాన్ని పొందలేము. అబ్ దూసరా దోహ పడుంగి ధ్యాన్సి సునో.
1: జీ అధ్యాపికా జీ.
0: करत करत अभ्यास्ते जड़मति होत सुजाना, रसरी आवत जातते सिल पर परत निशान. अब तुम पढ़ो.
1: करत करत अभ्यास्ते जड़मति होत सुजान, रसरी आवत जातते सिल पर परत निशान.
0: सुनो, कविवर वृंदजी इस दोहे में अभ्यास का महत्व बताते हैं. वे कहते हैं कि अभ्यास से हम सब कुछ प्राप्त कर सकते हैं. इस विषय का उदाहरण वे इस तरह देते हैं. रस्सी की बार बार रगड़ से शिला पर भी निशान पड़ जाता है. इसी तरह अभ्यास करते करते मूर्ख भी ज्ञानी बन सकता है. कविवर्यलु वृंद ई दोहालो साधन యొక్క గొప్పదనాన్ని వర్ణించారు.
2: మీరింతవరకు అమరవాణి 9వ తరగతికి హిందీ పాఠం విన్నారు. ఉపాధ్యాయులు శ్రీమతి సిహెచ్ పావని వనలత, విద్యార్థి సాయి విష్ణు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. శ్రీ ఎల్ఆర్ కృష్ణబాబు బృందం వారు పాడిన జానపద గీతాలు ఇప్పుడు వింటారు.

ఆకాశవాణి అనంతపురం కేంద్రం. మీరింతవరకు వివిధ భారతి కార్యక్రమాలు విన్నారు విజయవాడ కేంద్రం నుంచి. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 5 గంటలు. ఇప్పుడు వినండి

ఈనాటి లేపాక్షిక కార్యక్రమానికి మా శ్రోతలందరికీ స్వాగతం. ఈనాటి కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. అనంతపురం రాణినగర్ నుంచి కోరుతున్న శ్రోతలు రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, స్నేహకుమారి, అలుగురప్ప వీరంతా కోరుతున్న పాట మా నాన్నకి పెళ్ళి. ఈ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం వేటూరి సుందరరామూర్తి, సంగీతం కోటి. వీరందరి కోరికపై ఈ పాట.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: కార్యక్రమంలో తర్వాత వినండి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 బస్తీ నుంచి కోరుతున్న శ్రోతలు, భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విస్తృత లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భారతి మరియు భరత్ కుమార్, వీరంతా కోరుతున్న పాట బలిపీఠం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం దేవులపల్లి, సంగీతం చక్రవర్తి.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కర్ణాటక రాష్ట్రం చిన్న తిరుపతి నుంచి కోరుతున్న శ్రోతలు ప్రకాష్, శ్యామల, అశ్విని, ఆనంద్, మన్మిత్ వీరంతా కోరుతున్న పాట ఊయల చిత్రం కోసం. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సునీత పాడిన పాటను కోరుతున్నారు. సాహిత్యం శ్రీవేణి సీతారామ శాస్త్రి, సంగీతం యశ్వీ కృష్ణారెడ్డి.

0: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
1: శ్రోతల లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాట వింటున్నారు. తర్వాత వినండి, కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలం రామలకోట గ్రామం నుంచి దుగ్గి నాగేశ్వరయ్య, బాలనాగమ్మ, విశ్వేశ్వరయ్య, నాగజ్యోతి, ధరణి, చింటు, సుమలత, హర్షవర్ధనయ్య, భువన్, పవిత్ర వీరంతా కోరుతున్న పాట నువ్వు వస్తావని చిత్రం కోసం హరిహరన్ చిత్ర పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోరికపై ఈ పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
4: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
3: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
4: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026వ సంవత్సరానికి గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు, వారి వివరాలు
3: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
5: శ్రోతల లేపాక్షి కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినండి. జగిత్యాల జిల్లా కోరుట్ల మండలం వెంకటాపురం నుంచి వీరు తెలంగాణ నుంచి రాస్తున్నారు. అనుమల నాగరాజు, రాజేశ్

ஈஸ்வரி, ஹம்சினி, ஹரிணி, நயனா, மோக்ஷித், ராஜேஷ், லலிதா, மகேஷ், ரஜினி, சுதீர், ரஜிதா, மணிதீப், மணிச்சந்திரா வீரంతా కోరుతున్న పాట. ఎస్పి చరణ్, ఉషా పాడిన పాటను కోరుతున్నారు మనసంతన విచిత్రం కోసం. వీరందరి కోరికపై ఈ పాట.

ఈనాటి లేపాక్షి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఆకాశవాణి స్టూడియోలో సమయం 5:30. ఇప్పుడు వినండి.

0: పినాకిని స్త్రీల కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో పద్మరాగాలు 4వ సంచిక 2026 సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. ఈరోజు 2026 సంవత్సరం పద్మశ్రీ అవార్డు గ్రహీతల ప్రముఖ హాకీ క్రీడాకారిణి సవితా పూనియా గారి గురించిన వివరాలు అందిస్తారు శ్రీమతి ఎం కల్పన. అనంతరం గృహ పరిశ్రమక ఆహార దినుసుల వ్యాపారం ఈ అంశం గురించి శ్రీమతి వి అపర్ణ గారితో పరిచయం వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి. 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ హాకీ క్రీడాకారిణి సవితా పూనియా గారి గురించిన వివరాలు అందిస్తున్నవారు శ్రీమతి ఎం కల్పన.
1: పద్మరాగాలు 2026వ సంవత్సరానికి పద్మ పురస్కారాలు అందుకున్న మహిళామణుల విజయగాథలు. పద్మరాగాలు కార్యక్రమంలో ఈరోజు చెప్పబోయే పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ హాకీ క్రీడాకారిణి సవితా పూనియా గారు. హాకీ మన జాతీయ క్రీడ. ప్రతి జట్టులో 11 మంది ఆటగాళ్లుంటారు. ఆట వ్యవధి 60 నిమిషాలు. 15 నిమిషాలు చొప్పున 4 క్వార్టర్లుంటాయి. ఎక్కువ గోల్స్ చేసిన జట్టు విజేతగా నిలుస్తుంది. భారత మహిళల హాకీ జట్టుకు చెందిన ప్రముఖ గోల్ కీపర్ సవితా పూనియా గారు. వీరు తన అసాధారణ ప్రతిభతో భారత జట్టుకు ఎన్నో విజయాలను అందించారు. హర్యానాలోని సిర్సా జిల్లా జోత్కన్ గ్రామంలో 1990 జులై 11న సాధారణ కుటుంబంలో జన్మించారు. వీరికి చిన్నప్పటి నుండే క్రీడలంటే అద్భుతమైన ఆసక్తి, ఇష్టం ఉండేవి. వీరి తండ్రి మహేందర్ పూనియా గారు తమ కుమార్తె ప్రతిభను, ఆసక్తిని గమనించి ఎంతో ప్రోత్సహించారు. హాకీ గోల్ కీపర్గా శిక్షణ పొందడానికి అవసరమైన పరికరాలు చాలా ఖరీదైనప్పటికీ కుటుంబ సభ్యులు ఎన్నో త్యాగాలు చేసి సవితా గారి కలను సాకారం చేయడానికి కృషి చేశారు. సవితా గారు చిన్న వయసులోనే హాకీని ఎంచుకున్నారు. మొదట్లో సాధారణ క్రీడాకారిణిగా ఆడినా తరువాత గోల్ కీపర్గా ప్రత్యేక గుర్తింపు సంపాదించారు. గోల్ కీపర్ పాత్ర బాధ్యతతో కూడుకున్నది. గోల్ వైపు వచ్చే బంతులను అడ్డుకోవడం, పెనాల్టీ కార్నర్లో పెనాల్టీ స్ట్రోక్ల సమయంలో జట్టును రక్షించడం, డిఫెన్స్ ఆటగాళ్లను సూచనలు ఇస్తూ రక్షణ వ్యవస్థను సమన్వయం చేయడం, ప్రత్యర్థుల దాడులను ముందుగానే అంచనా వేసి వేగంగా స్పందించడం, ఒక్క చిన్న తప్పిదం కూడా మొత్తం జట్టు ఓటమికి కారణం కావచ్చు. కానీ సవితా గారు ఒత్తిడిని అధిగమిస్తూ తన ప్రతిభను నిరూపించారు. వీరు శిక్షణ సమయంలో ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నారు. సరైన మైదానాలు, సౌకర్యాలు లేకపోయినా నిరంతరం సాధన

చేశారు. అంతర్జాతీయ స్థాయిలో ఆడటం ప్రతి క్రీడాకారుని కళ. ఆ కళను నిజం చేసుకున్న సవితా పూనియా భారత జట్టుకు కీలక క్రీడాకారిణిగా మారారు. వీరి గోల్ కీపింగ్ నైపుణ్యం వల్ల ప్రత్యర్థి జట్టుకు గోల్స్ వేయడం చాలా కష్టంగా ఉండేది. అందుకే అభిమానులు వీరిని గ్రేట్ వాల్ ఆఫ్ ఇండియా అంటే భారత హాకీ గోడ అని ప్రశంసించారు. సవితా పూనియా గారు అనేక అంతర్జాతీయ టోర్నమెంట్లలో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. వీరి ప్రదర్శన వల్ల భారత మహిళా హాకీ జట్టు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది. ప్రత్యేకంగా ఆసియా క్రీడలు, కామన్వెల్త్ క్రీడలు, హాకీ ప్రపంచకప్ వంటి పోటీలలో ఆమె అద్భుత ప్రతిభను కనపరిచారు. జట్టు ఓడిపోతుంది అని అనుకున్న సందర్భాలలో కూడా తనదైన శైలిలో సేవ్లతో జట్టును విజయ తీరాలకు చేర్చిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. సవిత పేరు చెప్పగానే చాలామందికి గుర్తుకు వచ్చేది 2020లో జరిగిన టోక్యో ఒలింపిక్స్. ఆ ఒలింపిక్స్లో భారత మహిళా హాకీ జట్టు చరిత్ర సృష్టించింది. సెమీఫైనల్ వరకు చేరి ప్రపంచానికి తమ సత్తా చాటింది. ఈ ఒలింపిక్స్ తర్వాత భారత మహిళా హాకీ జట్టుకు కొత్త గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంది. సవిత గారు గొప్ప గోల్కీపరే కాదు, మంచి నాయకురాలు కూడా. జట్టుకు క్యాప్టెన్గా వ్యవహరిస్తూ ముందుకు నడిపించేవారు. నాయకత్వం అంటే కేవలం ఆదేశాలు ఇవ్వడం కాదు, జట్టులోని ప్రతి సభ్యుడికి ప్రేరణ ఇవ్వడం, కష్ట సమయాల్లో ధైర్యం చెప్పడం, విజయం వైపు నడిపించడం. ఈ లక్షణాలన్నీ సవిత గారిలో కనిపిస్తాయి. 2018 వీరిని భారత ప్రభుత్వం అత్యున్నత క్రీడా గౌరవాలలో ఒకటైన అర్జున అవార్డుతో సత్కరించింది. భారత మహిళా హాకీ జట్టుకు గోల్ కీపర్ ఆఫ్ ద ఇయర్ అవార్డును పలుమార్లు వీరు గెలుచుకున్నారు. 2026 పద్మశ్రీతో భారత ప్రభుత్వం సత్కరించింది. గ్రామీణ ప్రాంతం నుండి వచ్చిన ఒక అమ్మాయి ప్రపంచ స్థాయిలో ఎలా విజయాలు సాధించగలదో వీరు నిరూపించారు. మహిళా సాధికారతకు గొప్ప ఉదాహరణ సవితా పూనియా గారి విజయ ప్రయాణం. వీరి జీవితం మనకు పట్టుదల, క్రమశిక్షణ, కష్టపడి పనిచేయడం, దేశభక్తి వంటి విలువలను నేర్పిస్తుంది. మనమందరం వీరిని ఆదర్శంగా తీసుకొని మన లక్ష్యాలను సాధించడానికి కృషి చేద్దాం. మరి విన్నారు కదా, వచ్చేవారం మరొక పద్మశ్రీ అవార్డు గ్రహీతతో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్తే.

0: మీరు ఇంతవరకు పద్మరాగాలు 2026 సంవత్సరానికి పద్మశ్రీ అవార్డు గ్రహీత ప్రముఖ క్రీడాకారిణి సవితా పూనియా గారి గురించిన వివరాలు విన్నారు. అందించిన వారు శ్రీమతి ఎం కల్పన, నిర్వహణ వి హారిక. ఇప్పుడు వినండి గృహ పరిశ్రమక ఆహార దినుసుల వ్యాపారం, శ్రీమతి వి ఆపర్ణ గారితో పరిచయం. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వర రాణి.
1: నాటి సంగతి ఎలా ఉన్నా నేడు మహిళలు పురుషులతో సమానంగా కుటుంబ పోషణ భారాన్ని వహించి కొన్ని సందర్భాలలో వేణీళ్లకు చన్నీళ్లుగా కుటుంబాన్ని మరి ఆదుకుంటున్నారనే చెప్పాలి. మహిళలు ప్రవేశించని రంగం అంటూ లేదనే చెప్పాలి. ఇంట్లోనే ఉంటూ ఉన్నత చదువులు చదవకపోయినా చదివిన తనకున్న పరిజ్ఞానంతో తెలివితేటలతో సామర్థ్యంతో కుటీర పరిశ్రమలు నిర్వహిస్తూ ఆర్థిక పరిపుష్టిని సాధించి ఇతరులకు సైతం ఉద్యోగావకాశాలు కల్పించి తమ శక్తి సామర్థ్యాలు నిరూపించుకుంటున్నారు. అందులో భాగంగానే ఆహార దినుసులను వ్యాపారంగా మార్కెటింగ్ రంగంలో కూడా అడుగుపెట్టి దూసుకెళ్తున్న శ్రీమతి యు అపర్ణ ఈరోజు మనతో పాటు కేంద్రంలో ఉన్నారు. వారిని అడిగి అసలు ఈ రంగాన్ని ఎందుకు ఎంచుకున్నారు, స్ఫూర్తి ఎవరు, ఎంతవరకు చదువుకున్నారు, కుటుంబ విషయాలు ఏమిటి, మరి మార్కెట్ రంగంలో దూసుకెళ్తున్నారు కదా అప్పుడు అవరోధాలు కూడా ఉంటాయి, లోటుపాట్లు ఉంటాయి, దాన్ని ఎలా అధిగమించగలుగుతున్నారు అన్న విషయాలన్నీ కూడా తెలుసుకుందాం. అపర్ణ గారు నమస్కారం.
2: నమస్కారం మేడం.
1: మరి ముందుగా మీరు ఎంతవరకు చదువుకున్నారు, అలాగే మరి ఈ వ్యాపార రంగంలో అడుగుపెట్టారు కదా దానికి స్ఫూర్తి ఏమిటి, దాని గురించి చెప్పండి.
2: నేను ముందు డిగ్రీ వరకే చదివాను మేడం, బీకామ్ వరకు. అంతకుముందు నాకు

0: ఈ వ్యాపారం గురించి కానీ ఏమీ నాకు అంత ఐడియా లేదు.
1: ఓకే,
0: మా వాళ్ళు వాళ్ళ అంటే వాళ్ళ తాత వాళ్ళు చేసేవాళ్ళు, అంటే వాళ్ళు అది చేయడం వల్ల నేను అది వాళ్ళని చూసి స్ఫూర్తిగానే తీసుకున్నాను. నాకు యాక్చువల్గా పెళ్ళైన తర్వాతనే జాబ్ చేయాలని అట్లా ఇంట్రెస్ట్ ఉండింది. బట్ ఇది బాగుంది, కొంతమందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వడము, తర్వాత మనము దాన్ని చేయడం, దాంట్లో ఉన్న ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకోవడం, ఇది బాగా నచ్చింది. అందుకే నేను ఇదే ఎంచుకున్నాను, నాకు చాలా బాగా నచ్చి ముందుకెళ్ళినాం.
1: మీరు ఎంచుకున్నారు, నచ్చింది, స్ఫూర్తి, ఇదంతా బాగానే ఉంది. మరి కుటుంబంలో ఉన్నటువంటి సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఎలా ఉన్నాయి? నువ్వు చేయొచ్చా చేయొద్దు, నువ్వు బయటకు వెళ్ళొచ్చు వద్దు, మార్కెటింగ్ రంగం ఏమిటి, వ్యాపారం ఏమిటి, అక్కర్లేదు, అలాగేమన్నా?
0: లేదు, వాళ్ళు కూడా ఇదే బిజినెస్ చేస్తున్నారు కాబట్టి నాకు ఆ ప్రాబ్లం అయితే రాలేదు మేడం.
1: వస్తే పర్వాలేదు.
0: అవును మేడం,
1: చేదోడు వాదోడుగా
0: వాళ్ళకి ఇంకా బాగా యూజ్ కదా మనం వెళ్ళడం వల్ల. వాళ్ళు మార్కెట్లో చూసుకుంటే నేను ప్రొడక్షన్లో చూసుకోవడము ఇలా.
1: ప్రొడక్షన్ అయితే ఈ ఆలోచన మీకు ఎలా అంటే స్ఫూర్తి వచ్చింది కదా, ఈ అసలు ఆలోచన ఎలా వచ్చింది? వాళ్ళని చూసే వచ్చిందా?
0: అవును, పెద్దవాళ్ళని చూసే నేర్చుకున్నాను. మా అత్తమ్మ వాళ్ళు వెళ్ళేవారు ఫస్ట్, అప్పుడంతా చిన్నగా చిన్నగా చేసేవాళ్ళము. తర్వాత నాకే ఇంత కొంచెం చేయడం అంటే
1: లార్జ్ స్కేల్లో
0: వెళ్ళాలా అనే ఉద్దేశంతో మరి నేను MBA చేశాను. అంటే బిజినెస్ కోసమే చేశాను.
1: అంటే మామూలుగా పెళ్ళైన తర్వాత
0: MBA చేశాను, అంటే బిజినెస్ స్కిల్స్ తెలుసుకోవడం.
1: చాలా ఉత్సాహం ఉంది మీ ఫ్యామిలీ నుంచి కదా?
0: అవును మేడం.
1: సరే,
0: సో అందుకనే నేను మళ్ళీ ఆ ఎడ్యుకేషన్ చేయడం వల్ల కొంచెం బాగా తెలిసింది. అంటే కొన్ని తెలిసినా మనం చేయలేమన్నమాట, కొన్ని ఫాలో కాము రూల్స్ అనేది. అంటే కొంచెం అదే జ్ఞానం వస్తే కొంచెం ముందుకెళ్ళినట్టు అన్నట్టు అదే పనిగా చదివించినారు మా ఆయన. ఒకసారి నేను ఎలాగో వెళ్ళలేను బిజినెస్ వదిలేసి, నీవన్నా వెళ్ళి చదువు, ఇంకా ఒక్కరు చదివినా ఇద్దరికి షేర్ చేసుకోవచ్చు కదా టాలెంట్ అనేది,
1: లోటుపాట్లు ఎలా ఫేస్ చేయాలి,
0: ప్రాబ్లమ్స్ అని,
1: అసలు మార్కెట్ రంగంలోకి ఎలా
0: అడుగు పెట్టాలనేది,
1: ప్రాబ్లమ్స్ వస్తాయి ఈ విషయాలన్నీ.
0: అంటే ఒక్కటి చదువు వల్లే ముందుకెళ్తాం అనేది లేదు, ఎక్స్పీరియన్స్ కూడా ఒక్కటి, అంటే అనుభవం ఉండాలి మెయిన్. ఎంత చదివినా అది ముందుకెళ్ళాలంటే అనుభవం చాలా ఉండాలి. అది మా వారికి బాగా ఉండింది, నాకు కొంచెం బాగా హెల్ప్ అయిపోయింది. అంటే చదివేటప్పుడు బాగుండింది, అంటే ఎట్లా బిజినెస్లో చేయాలని, ప్లస్ ఇప్పుడు బిజినెస్లో కూడా ఆ చదివిండేది ఎట్లా ఉపయోగించుకోలేనిది కూడా బాగా అర్థమైంది.
1: అయితే ఇక్కడ ఒక విషయం పొందగారు, మామూలుగా ఆయనదేమో అనుభవం, మీదేమో చదువు, ఇద్దరు షేర్ చేసుకుందాం ఉన్నారు. హస్బెండ్ అండ్ వైఫ్ అన్నా కూడా ఒక్కోసారి పురుషుడు స్త్రీ, హస్బెండ్ వైఫ్, ఈ మధ్య జనరల్గా ఈగో క్లాషెస్ వస్తాయి. నువ్వు నాకు చెప్పడం ఏమిటి, నా అనుభవం ఉంది అని ఆయన కానీ, నేను చదువుకున్నాను కదా నా మాట వినొచ్చు కదా అని మీరు కానీ, ఇలాగ భేటీ పడ్డ సందర్భాలు
0: ఉన్నాయి మేడం. అంటే ప్రతి దగ్గర జరుగుతుంది, ఎందుకంటే ఫస్ట్ అండర్స్టాండింగ్స్ ఉండవు కదా. అంటే నాకు ఎక్స్పీరియన్స్ లేని విధంగా నేను ఒక రకంగా చెప్పగలను, ఆయన ఎక్స్పీరియన్స్తో చెప్పినది అది ఆయన వరంగా కరెక్ట్గా ఉండొచ్చు. సో అదంతా అధిగమించే వచ్చాము ఇక్కడికి. అది వచ్చే క్లాషెస్ అయితే వస్తాయి, దాన్ని అంటే కొంచెం ఒక్కోసారి ఆయనే తగ్గుతారు.
1: అవునేనా? ఓకే, బాగా కరెక్ట్గా చెప్పారు మరి మీదైన మాటల్లో. మరి ఎంత మేరకు మీరు జస్టిఫై చేయగలుగుతున్నారు అంటే ప్రొడక్షన్లో కానీ?
0: ప్రొడక్షన్లో మేము పూర్తిగా జస్టిఫై చేస్తున్నాను మేడం.
1: అవునా?
0: మా వర్కర్స్తో, అంటే ఇప్పుడు లేడీస్ ఎక్కువ వస్తారు, మ్యాన్ పవర్ ఎక్కువ లేడీస్తోనే అవసరం ఉంటుంది, స్కిల్డ్తోనా. సో నేనుంటే వాళ్ళు బాగా సపోర్ట్ చేసి చేయగలరు. వీళ్ళు వీళ్ళ జెంట్స్ ఎట్లా అంటే మార్కెట్లో చూసుకోవాలి, అన్నీ చూసుకోవాలంటే వాళ్ళకి కష్టమైపోతుంది. సో మనం ఉండడం వల్ల లేడీ వర్కర్స్తో కూడా బాగా చేయించుకొని, అంటే ప్రోడక్ట్ క్వాలిటీ వచ్చే విధంగా చేయించుకుంటాం.
1: అయితే ప్రొడక్షన్లో మీరు ఎక్కువ జోక్యం
0: చేసుకుంటే
1: మార్కెటింగ్లో తను
0: చూసుకుంటారు.
1: ఒకవేళ ఆయన కానీ మీరు కానీ అటు ఇటు అయినా కూడా ఇద్దరు రెండింటిని. ఓకే, సో నైస్ అండి అపర్ణ గారు. మరి ఆహార దినుసులు అన్నారు కదా, ఏవే ప్రోడక్ట్స్ మసలికి మీరు మార్కెటింగ్ చేస్తున్నారు, దాని గురించి చెప్పండి.
0: మేము రసం పౌడరు, సాంబార్ పౌడరు, చిల్లీ పౌడరు, టర్మరిక్, బిసిబిలబాతు, వాంగీబాతు, చికెన్ మసాలా, గరం మసాలా,
1: వీటిల్లో కూడా మీకు ఏది బాగా ఉంది అని ఎక్కువ ఆర్డర్స్ రావడం కానీ అలాగా?
0: ఎక్కువ అంటే చిల్లీ పౌడర్ వస్తుంది, వాంగీబాత్ వస్తుంది, రసం పౌడర్ వస్తుంది.
1: అది ఎప్పుడు కావాల్సిన, నిరంతరం కావాల్సిన,
0: నిరంతరం చేయాల్సింది,
1: అవసరం ఉంది ఆ వస్తువు కాబట్టి. మరి మహిళలు సామాన్యంగా వ్యాపార కార్యకలాపాలు చేపట్టడం చాలా అరుదు అని చెప్పాలి, అలాంటిది మీరు ఆహార దినుసుల సరఫరా వ్యాపారం చేయాలని తట్టింది.

0: వాళ్ళ మీ ముందు ఉన్నారు, అన్నీ కరెక్టే కానీ దీంట్లో కూడా ఒడిదుడుకులు ఉంటాయి కదా, అది ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు ఆ విషయాలన్నీ కొంచెం చెప్పండి.
1: చాలా ఒడిదుడుకులు ఉంటాయి మేడం. అంటే ఇప్పుడు ఇద్దరేమో ఉంటాము, నేను ప్రొడక్షన్ లో కంపల్సరీ ఉండాలా, ఎప్పుడన్నా బయటకు వెళ్ళాలా, ఏమన్నా పని చూడాలంటే అది కొంచెం టఫ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు ఒకరు వెళ్ళినామంటే ఇంకొకరికి టఫ్ అయిపోతుంది, అట్లా అది కొంచెం కష్టమే అయిపోతుంది. మరి వర్కర్స్తో మెయింటైన్ చేయడం అంటే కొన్ని నేనే చెప్తే వింటారు, కొన్ని జెంట్స్ చెప్తే వినొచ్చు. సో అదన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇంకొకటి ఈ మిషనరీస్ అంతా ఉంటాయి, అప్పుడు మా వారు ఉంటేనే బాగా క్లియర్ అవుతుంది. అది కొన్ని ఎక్విప్మెంట్స్ బరువు ఉంటాయి, బాయ్స్తో చేయించుకోవాలి. అట్లాంటప్పుడు ఇద్దరు ఉంటేనే పరిశ్రమలో కొంచెం ముందుకెళ్తాము. ఆ ఒడిదొడుకులు ఉంటాయి. ఓన్లీ మహిళలే చేయాలా అనేది రాంగ్, ఇద్దరు ఉండాలా,
0: ఒకరికొకళ్ళ
1: ఇద్దరు ఒకరు ఉంటే సముద్రంగా ఉంటే ముందుకు బాగా వెళ్ళచ్చు.
0: ఓకేనండి. మరి ముందుగా అసలు సర్వే చేసుకుని మీరు అమ్మదగిన వస్తువులతో మార్కెట్లోకి ప్రవేశిస్తారా ఎలాగా? ఎందుకంటే హెవీ కాంపిటీషన్.
1: అవును మేడం. అంటే ముందు చిన్నగా చేసేవాళ్ళం, అంటే అప్పుడు మాకు ఇంకా తెలీదు. మా తాత వాళ్ళు వచ్చేసి చిన్నగా కారం పొడి ఒక వేరే దగ్గర పోయి దాన్ని పౌడర్ చేసి అమ్మేవాళ్ళు. మరి మా ఆయన వాళ్ళు కొంచెం పెద్దగా అంటే మా పెళ్లి కాకముందు వచ్చినప్పుడు కొంచెం ఇట్లాంటి ప్రోడక్ట్స్ కూడా చేయాలా అనుకున్నారు. తర్వాత నేను వచ్చిన తర్వాత ఇంకా అవి ఎట్లా కరెక్ట్గా చేయాలా, దానికి ఒక ఫార్ములాస్ ఉంటాయి, ఒక ఇది అనేది నేను వచ్చిన తర్వాత ఇంకా దాన్ని బాగా ఇంప్లిమెంట్ చేసుకున్నాను.
0: ఎవరినైనా సంప్రదించడం అంటే ఎవరిదైనా సలహాలు సూచనలు తీసుకోవడం అలా కూడా
1: తీసుకుంటాం. ఇప్పుడు ఏమైనా ఒక ఎగ్జాంపుల్, ఇప్పుడు ఏమైనా రసం బోడ చేసామనుకోండి ఒకరోజు, అది ఫ్రెండ్స్కి అట్లా పంపిస్తా ఉంటాం. అంటే ఇట్లా పెద్దవాళ్ళకి అట్లా, అంటే వాళ్ళు కూడా ట్రై చేస్తే అది ఎలా ఉంది, అంటే దాని నుంచి అది కరెక్ట్గా ఉందా లేదా, ఓకే ఎప్పుడు వచ్చేలాగే ఉందా, డిఫరెన్స్ ఉందా, ఇట్లంతా తీసుకుంటాం. ఇంకా మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్స్ పెట్టాలన్నప్పుడు కూడా, అంటే మాకంటే సీనియర్స్ ఉంటారు కదా, ఏమన్నా బిజినెస్ పీపుల్ కానీ ఇంట్లో పెద్దవాళ్ళకి కానీ అడిగి ముందుకెళ్తా ఉంటాం. ఏది పెద్ద పెద్ద ఇన్వెస్ట్మెంట్ పెట్టినప్పుడు అంతా.
0: అంటే కారం పొడితో ప్రారంభించిన మీరు ఈరోజు ఇన్ని రకాల ప్రోడక్ట్స్ అమ్మగలుగుతున్నారు. మరి ఇందులో కూడా ఒక చిన్న విషయానికి వస్తే కనుక, రసం పొడి సాంబార్ పొడి ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్కలాగా చేసుకుంటారు కదా, మరి మీకు తెలిసింది మీరు చేయగలరు, ఏదైనా సలహాలు సంప్రదింపులు తీసుకొని చేసుంటారు. అలా కాకుండా ఒక ప్రత్యేకించి కొంతమందికి కొన్ని రిక్వైర్మెంట్స్ ఉంటాయి, అలాంటివి ఏమైనా మీరు సర్వే చేయడం, దానికోసం కృషి చేయడం, దాన్ని మార్కెట్ రిలీజ్ చేయడం?
1: చేసాం మేడం. గరం మసాలా వచ్చేసి మేము డిఫరెంట్గా చేసేవాళ్ళము, కానీ కొన్ని ఏరియాస్లో అది అంటే అది మాకు నచ్చలేదు అని వచ్చింది. యాక్చువల్గా హై రేంజ్లో ఉంటుంది, అది హై వాల్యూలో ఉంటుంది. సో అప్పుడు మార్కెట్లో ఏమైంది, ఒక్కసారి రేట్తో వెనక్కి వచ్చిన రోజులు ఉన్నాయి, టేస్ట్తో వెనక్కి వచ్చిన రోజులు ఉన్నాయి. అట్లాంటప్పుడు మేము మరీ దానికి మరీ చేసాం, కృషి చేసి డిఫరెంట్ బ్యాచ్ ప్రిపేర్ చేసుకున్నాం. సో అప్పుడు ఫుల్ సక్సెస్ అయిపోయింది.
0: కాబట్టి అది బాగా మార్కెట్లో మంచి
1: విలువలతో ఏ ప్రోడక్ట్ అయినా స్టార్టింగ్ లో వస్తుంది, ఒక్కొక్కసారి ఫస్ట్ లోనే సక్సెస్ అనేది అయితే ఏమీ ఉండదు. దానికి కృషి పట్టుదల చాలా అవసరం. ఎంతో ఎన్నో ఎన్నో చేయాలా, ఎన్నో బ్యాచ్లు చేస్తా గానీ ఏదో ఒకటి మనకు సెట్ అవుతుంది.
0: అలాగే విలువలు జత చేయడం అనేది ఇంపార్టెంట్ కదా.
1: అవును,
0: అది కనుక మనం కోల్పోయామంటే కనుక,
1: అవును
0: బాగాలేదు అన్న ఒక చిన్న ఒక టాక్ వచ్చినా మళ్ళీ మీరు ముడి సరుకులు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు, దాని గురించి కొంచెం చెప్పండి. అలా కూడా తెచ్చుకోవడంలో కొంచెం కష్ట నిష్ఠూరాలు
1: ఉంటాయి,
0: ఎక్కడ స్టాక్ చేసుకోవాలి దాని గురించి?
1: ముడి సరుకులు వచ్చేసి మసాలాలు అవన్నీ వేరే స్టేట్ నుంచి కానీ అట్లా తెచ్చుకుంటాము. చిల్లీ అట్లాంటివన్నీ గుంటూరు, అనంతపూరు, అంటే చుట్టుపక్కల ఇక్కడ రైతులు కూడా పండిస్తారు, వాళ్ళ ద్వారా కూడా కొంటాం. ధనియాలు, చిల్లీస్, ఇట్లాంటివన్నీ
0: అన్ని తీసుకుంటారు. ఎలాగైనా నష్టం కష్టం అనేది ఏ వ్యాపార రంగంలో కూడా ఉంటుంది. మీరు ఇందాకలు అన్నట్టుగా కనుక ఆ రసపొడి నచ్చలేదు లేదా ఆ మసాలా వాసన ఫ్లేవర్ బాగలేదు అని తర్వాత మీరు ఎవరినైతే ఏజెంట్లుగా ఎంచుకున్నారో వాళ్ళు తిరిగి ఒక లాట్ మీకు పంపించినప్పుడు దాని ఆ నష్టాన్ని ఎలాగా మీరు బేర్ చేయగలిగారు, ఆ విషయం చెప్పండి. ఆ పదార్థాన్ని మరి ఎలా సద్వినియోగం? మరి
1: ఇంతవరకు రసము సాంబార్ అట్లాంటివి ఏమీ రిటర్న్ రాలేదు, కానీ చిల్లీ పౌడర్ వచ్చింది.
0: ఏం చేద్దా
1: అంటే కొన్ని సందర్భాల్లో వచ్చేసి కలర్ బాగాలేదు, రేట్ ఎక్కువ ఉంది, కొంతమంది ఎక్కడో రిటర్న్ వేసేసింటారు స్టాకు, కొద్ది రోజుల తర్వాత డేట్ బారైనాక పంపించడము, ఇట్లాంటివన్నీ కొంచెం నష్టం కిందే చెప్పాలి. అవి మళ్ళీ రీప్యాక్ చేయడం అంతే, చేయడానికి
0: ప్రోడక్ట్
1: అది దాన్ని ఏం చేసే కాదు. అట్లాంటివన్నీ నష్టం అనే చెప్పచ్చు. కానీ ఆ నష్టం జరగకుండా

0: మనం జాగ్రత్త పడితే అలాంటివి రావు. సో మాకైతే ఇప్పుడు అట్లా రిటర్న్ వచ్చేదంతా ఏముండదు.
1: కానీ ఏ కంపెనీ అంటే వ్యాపారం మామూలుగా ప్రారంభించినా కొన్ని సీక్రెట్లు ఉంటాయి మనకి కూడా.
0: అవును మేడం
1: కదా. మరి అలాంటివి మళ్ళీ మన నుంచి అంటే మన ఎంప్లాయీస్ నుంచి మనం చేసేదాని గురించి బయటికి పోకోకుండా మీరు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు?
0: ఏదైనా ఫార్ములా వస్తే తీయాలా రసం సాంబార్ చేయాలంటే వర్కర్స్ కూడా చెప్పాము. మేము సపరేట్ మేమిద్దరమే చూసుకొని దాన్ని వాళ్ళకి జస్ట్ ఇచ్చి వాళ్ళు పౌడర్
1: చేయమనే
0: అవంతా మేము సీక్రెట్ గా మెయింటైన్ చేయాల. వర్కర్స్ కి బయట వాళ్ళకి ఎవరికి చెప్పేకు ఉండదు. సీక్రెట్ మెయిన్ ఫుడ్ ప్రోడక్ట్, ఒక్కసారి లీక్ అయిపోతే ఇంకా
1: మరి
0: ఇంకా ఏం ఉండదు ఇంకా.
1: అలాగే ఈ వర్కర్స్ కూడా అడ్వాంటేజ్ తీసుకొని వాళ్ళు ఏమైనా మిస్ ఇది చేస్తారా యూటిలైజ్ చేయడం? కానీ
0: అదంతా ఏముండదు, ఏమైనా పొరపాటుగా జరగచ్చు
1: అంతే.
0: ఇప్పుడు ఏమైనా ఫ్రై చేయడం కానీ ఎక్కువ ఫ్రై చేసే అట్లా చేస్తే చెప్తాం, ఆల్మోస్ట్ చెయ్యరు. మనం దగ్గరుండి చూసుకోవాలి మేడం ప్రొడక్షన్ అనేది, ఎందుకంటే కొంచెం చేంజ్ అయిపోయినా అది ఇంకా ఏమి అన్ని ఫ్లేవర్ మారిపోతుంది, అదంతా నష్టమే కదా. టైం వేస్ట్, ఆ ప్రోడక్ట్ వేస్ట్, రా మెటీరియల్ వేస్ట్ అయిపోతుంది. సో ఇంత ఉన్నప్పుడు మనం ఇంక అక్కడే ఉండాలి. అందుకే నేను అంటే ప్రొడక్షన్ లో ఒకరు కంపల్సరీ ఉండాలి. అది ఎట్లా చేస్తున్నారు, ఉత్పత్తి చేసే దగ్గర ఎవరు మేనేజ్మెంట్ వాళ్ళు కంపల్సరీగా ఉంటేనే అది బాగా సక్సెస్ అయ్యి రా ఫినిషింగ్ కూడా వస్తుంది.
1: కరెక్ట్. మరి మీరు ఆర్డర్స్ మీద మామూలుగా సరఫరా చేస్తారా లేదా ముందస్తుగా పరిపతి మీద వాళ్ళు పంపించమన్నారు పంపిద్దాం అలాగే?
0: అట్లేం లేదు, ఆర్డర్స్ తీసుకునే చేస్తాము. ఆర్డర్స్ తీసుకున్న విత్ ఇన్ 2-3 డేస్ లో సప్లై చేసేస్తాం.
1: కరెక్ట్. కానీ దానికి మీరు మీ పబ్లిసిటీ కోసం ఎలాగా?
0: పబ్లిసిటీ అయితే ఇంతకుముందు చేసేవాళ్ళం కాదు, కానీ ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువ అయిపోయింది కాబట్టి కొంచెం పబ్లిసిటీ చేస్తున్నాం. అక్కడక్కడ బోర్డ్స్ పెట్టడం కానీ బ్రోచర్స్ ఇవ్వడం కానీ అట్లా చేస్తున్నాం.
1: అలాగే ప్యాకింగ్ కమోడిటీ యాక్ట్ అనుగుణంగా తగిన సమాచారం లేబుల్స్తో మార్కెట్కి పంపగలుగుతున్నారా మీరు?
0: అవును మేడం.
1: అంటే గతంలో ఇప్పుడు మామూలుగా గృహ పరిశ్రమ నిర్వహణకి లైసెన్స్ కావాలి కదా, దాని గురించి చెప్పండి ఎలా తీసుకున్నారు?
0: లైసెన్స్ ఫస్ట్ ఫుడ్ లైసెన్స్ తీసుకోవాలి, ఎందుకంటే ఫుడ్ ప్రోడక్ట్ కాబట్టి మనం చేసే ఫుడ్ బాగుందా లేదా అవన్నీ
1: జనరల్గా విజిట్స్ అవి ఉంటాయి.
0: వాళ్ళు అంటే వాళ్ళ ఫుడ్ ఇన్స్పెక్టర్స్ వస్తారు, చెక్ చేస్తారు మన ఫుడ్ ఎట్లా చేస్తున్నాము, ఏమే మన పరిసరాలు ఎలా ఉన్నాయి, మన వర్కర్స్ ఎలా ఉన్నారు అంతా చెక్ చేస్తారు వాళ్ళు. తర్వాతనే మనము ముందుకు, వాళ్ళ లైసెన్స్ లేకుంది మనం చేయలేము పరిశ్రమలు, ఎందుకంటే ఆ లైసెన్స్ అంతా ఉంటేనే మనము ముందుకి చాలా బ్రాడ్గా చేసుకోవచ్చు. లైసెన్స్ లేదనుకోండి కొంచెం కొంచెమే చేసుకోవచ్చు.
1: కాబట్టి లైసెన్స్ కూడా చాలా
0: మనం ముందుకు బాగా వెళ్ళచ్చు
1: కాబట్టి. అలాగే మీరు అన్నట్టు విలువలు కూడా
0: కాపాడుకోవాలి,
1: ఆరోగ్యవంతమైన పరిసర ప్రాంతాలను ఉంచుకొని. మరి ఇప్పుడు మామూలుగా ఎంప్లాయీస్ అంటే ఒక ఎంప్లాయ్మెంట్ కూడా మీరు ఇస్తున్నారు కొంతమందికి, ఆ వాళ్ళ విషయంలో మరి ఏ విషయాలు మీరు పరిగణలోకి తీసుకొని వాళ్ళని జాబ్లోకి తీసుకుంటారు?
0: మెయిన్ వాళ్ళు ఎట్లా క్లీన్ అంటే క్లీన్గా ఉన్నారా లేదా, అంటే వాళ్ళు ఎలా వస్తారు, వాళ్ళ డ్రెస్సింగ్ ఏమి, మా డ్రెస్ యూస్ చేయాలి, మేము ఇచ్చే యూనిఫామ్ యూస్ చేయాలి,
1: యూనిఫామ్
0: హెడ్ క్యాప్స్ యూస్ చేయాలి, అట్లంతే మన ప్రోడక్ట్ మన ఎంటర్ అయిన తర్వాత వాళ్ళు ఎలా ఉండాలి అంత చూసుకుంటాము. ఇన్ కేస్ వాళ్ళు ఏమన్నా మధ్యలో వెళ్ళాలి అన్నప్పుడు చెప్పరు, అది కొంచెం టఫే ఎంప్లాయీస్తో అది కొంచెం
1: సడన్గా మానేస్తూ ఉంటారు.
0: సడన్గా మానేస్తూ ఉంటారు
1: వారి స్థానే మళ్ళీ మరొకళ్ళని
0: తెచ్చిపెట్టడానికి
1: ఆ వర్క్ పెండింగ్ వర్క్ ఎలాగ మరి?
0: అందుకే మేము అన్ని యాక్చువల్గా అయితే అన్ని పరిశ్రమల్లో ఏం చేస్తారంటే ఒక్కరికి ఒక ఫ్రైయింగ్ ఇచ్చినారు అనుకోండి, ఒకరికి ఫ్లోర్ చేయడానికి ఇస్తారు, కానీ మేము అలా కాదు, మల్టీ అన్నమాట. ఒక్కరిలో అన్ని చేస్తే ఇన్ కేస్ ఎవరైనా మధ్యలో రాకపోయినా అవంతా కవర్ అయిపోతుంది.
1: ఈ రోజు మీరు డ్యూటీలో ఉండాలి, ఈ డ్యూటీలో ఉండాలని మీరు
0: ప్రొడక్షన్లో. ఇప్పుడు ఒకరికే నేర్పించినాం అనుకోండి, వాళ్ళు డ్రాప్ అయిపోయినారు అనుకోండి, ఆ రోజు మళ్ళీ ఇంక అట్లాంటి వాళ్ళు మళ్ళీ నేను తయారు చేయాలా? అదే అందరికీ నేర్పించినాను అనుకోండి, ఒక్కరు సెలవు పెట్టినా వాళ్ళకి బాగాలేకపోయినా లేదా వదిలేసినా మనకి టఫ్ ఉండకూడదు అన్నట్టు.
1: ఇది కాకుండా ఇప్పుడు మెషినరీతో పని కాబట్టి మెషినరీ ఒకవేళ సడన్ గా మిషన్స్ కాబట్టి ఆగిపోవడము, ఆ రోజు ఎక్కువగా ఆర్డర్స్ ఉండి టైంకి సప్లై చేయలేక ఇలాంటి ఒడిదుడుకుల గురించి చెప్పండి.
0: చాలా సందర్భాలు, ఇప్పుడు పవర్ కట్ ఉందనుకోండి, మనము జనరేటర్ పెట్టుకునే కెపాసిటీ ఉండాల, అది లేదు అన్నప్పుడు ముందుగా మాకు అంటే ఇప్పుడు ఏం పర్వాలేదు, ఇప్పుడు పేపర్లో ఇస్తున్నారు పవర్ కట్ అనేది అంతా, అప్పుడు మేము ఏం చేస్తామంటే ముందే జాగ్రత్త పెడతాం. ప్యాకింగ్ సంబంధించిందంతా మిషనరీతో చేసేదంతా ఒక రోజు ముందే ప్యాక్ చేసి పెడతాం, దాన్ని మళ్ళీ రీప్యాక్ చేసే

0: ఇదంతా కరెంట్ లేనప్పుడు చేయడం, లేదా ఏమన్నా మిషనరీ ఏమన్నా పాడైంది అనుకోండి, ఆపరేటర్ వచ్చేంత వరకు, ఇన్ కేస్ మేమే వాళ్ళు వచ్చేంత వరకు లేకుండా ప్రతి ఒక్క మిషనరీకి ఎలా ఆపరేట్ చేసుకోవాలి, ఎలా దాన్ని రిపేర్ చేసుకోవాలో కూడా తెలుసుకుంటాం. ఎవరైతే మాకు ఈ డెమో ఇచ్చేకొస్తారో ఆ మిషన్ కొన్నప్పుడు ఆల్మోస్ట్ అన్ని తెలుసుకుంటాం. ఇన్ కేస్ ఏమన్నా అయితే అది కొంచెం ప్రాబ్లం అవుతుంది. నేర్చుకుని ఉండాలా, మెకానిజం వచ్చిండల్లా, ఎందుకంటే మిషనరీకి ప్రతిసారి ఆపరేటర్ రాలేదు, వాళ్ళ అవైలబిలిటీ లేరనుకో, ఎక్కడో వేరే దగ్గరికి వేరే ఏరియాకి పోయి ఉంటారు. ఇప్పుడు అట్లాంటప్పుడు మేము నేర్చుకొని ఉంటాము, ఇన్ కేస్ ఎప్పుడో కొన్ని సందర్భాల్లోనే జరుగుతుంది అట్లా.
1: అయితే ఇప్పుడు అత్తే ఇల్లు అలాంటి ప్రాంతంలో కనుక ఇలాంటి చిన్న కంపెనీని మనం నడపగలిగితే సడన్గా వాళ్ళు వెకేట్ చేయబడడం కానీ, అలాగే మిషనరీ ఫిక్స్డ్గా ఉంటుందా లేదా మూవ్ అయ్యే పరిస్థితుల్లో?
0: అంటే కొన్ని ఫిక్స్డ్ ఉంటాయి మిషనరీస్, కొన్ని మొబైల్ ఉంటాయి. అలా అంటే కొంచెం ప్రాబ్లమే అనే చెప్పాలి పరిశ్రమలకి. మన అంటే మన అనంతపూర్లో చాలా మంది ఫేస్ చేస్తున్నారు అది. ఇప్పుడు మాది సొంత బిల్డింగ్ అయినా కూడా చుట్టుపక్కల ఘాట్ వస్తుంది, మసాలా స్మెల్ వస్తుంది అనేది అది వస్తుంది ఒక్కొక్కసారి. ఇంకా వాళ్ళకి చెప్పుకోవడమో ఇలా చేస్తున్నాము, కానీ అది ఓ రకంగా అది ఏమన్నా గవర్నమెంట్ కూడా మాకు సపోర్ట్ చేస్తే బెటరు. ఇప్పుడు ఎందుకంటే పెద్ద పెద్ద పరిశ్రమ పెద్ద పెద్ద మిషనరీస్ ఉంటాయి పరిశ్రమలకి, ఎంత చిన్న పరిశ్రమైనా ఒక 10 మెంబర్స్కైనా ఎంప్లాయ్మెంట్ ఇస్తున్నాం కదా. గవర్నమెంట్ మాకు ఏమన్నా అట్లా ఏమన్నా ఒక ఏరియా కానీ లేదా మాకేమన్నా ఇది ఇచ్చిన తర్వాత వీళ్ళు అబ్జెక్షన్ చేయకూడదు అనే ఒక ఏమన్నా ఇస్తే కూడా బాగుంటుంది. అంటే ఫుడ్ ప్రోడక్ట్ ఇది హానికరమైనది అయితే కాదు కదా, హానికరమైన దానికైతే ప్రొహిబిటెడ్
1: వాతావరణం
0: కాలుష్యం అనేది ఉంటుంది, దీనికేం ఉండదు. అట్లా ఏమన్నా మాకు గవర్నమెంట్ సపోర్ట్ చేస్తే కూడా బాగుంటుంది.
1: అయితే ఈ వేస్టేజ్ అంతా ఏం చేస్తున్నారు, ఎలా మేనేజ్ చేయగలుగుతున్నారు?
0: వేస్టేజ్ అంటే కవర్స్ అదే ఉంటుంది, అంత బయట పాడేయడమే ఇంకా
1: అవన్నీ కూడా. అయితే అపర్ణ గారు, ఇప్పుడు గతంలో వ్యాట్ ఉండేది కదా, ఇప్పుడు అస్తానే జిఎస్టీ వచ్చింది, మరి పన్ను ఎలా చెల్లించగలుగుతున్నారు, దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఫేస్ చేస్తున్నారు?
0: ఇబ్బందులు అంటే ఇప్పుడు మన వరకు అర్థమైంది జిఎస్టీ ఏమనేది. మన కస్టమర్స్ కూడా మనం చెప్పలేము కదా, కొంతమంది ఫాలో అవ్వాలంటే భయపడతారు, ఏమో మేము ట్యాక్స్ కట్టలేమో, అంటే మేము ఎలా అంటే వాళ్ళకి ఇంకా తెలియడం కోసం కొంచెం టఫ్ అయింది. అంటే అందరినీ ఫాలో చేయాలంటే కష్టమైపోతుంది మాకు, ప్రతి ఒక్క కస్టమర్కి జిఎస్టీ బిల్ ఇవ్వాలా అంటే కొంచెం టఫ్ అవుతుంది. కొంతమంది భయపడుతున్నారు అంతే, అంటే వాళ్ళకి తెలియక అంతే, జిఎస్టీ అంటే ఏమి అనేది తెలియకపోవడం వల్ల ఇది జరుగుతుంది అంతే.
1: కాబట్టి
0: అంటే కొద్ది రోజుల తర్వాత అది ఫాలో అప్ అయితే ఏం ప్రాబ్లం లేదని తెలుసుకోవాలంతే.
1: అలాగే ఇప్పుడు మార్కెట్లో రకరకాల మసాలా పళ్ళు ఉన్నాయి కదండి, మరి ప్రజలకు అంటే వాళ్ళ అభిరుచి మేరకు ఎవరైనా ఒక సజెషన్తో మీ దగ్గరికి రావడం కానీ, లేదా మీరే వేరే కంపెనీ వాళ్ళవి తీసుకొచ్చి వాడి దాన్ని కంపేర్ చేయడం కానీ, దానికి తగ్గట్టుగా మళ్ళీ మీ ప్రోడక్ట్ని సరికొత్త పద్ధతుల్లో తయారు చేసి ఫార్ములాతో తయారు చేసి విడుదల చేయడం కానీ, దానికి మంచి గుర్తింపు రావడం, దాని గురించి చెప్పండి.
0: మేము వెజిటేరియన్, ప్రతి ఒక్క బ్యాచ్ టెస్ట్ చేస్తాం, రసము సాంబార్ పులియోగిరి. అప్పుడు చాలా మంది కస్టమర్స్ మాకు చికెన్ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా కావాలని అడిగేవారు. అప్పుడు మేము ఎట్లా ఇంట్లో మనం టేస్ట్ చేయలేం కదా, అంటే ఒకరిని నమ్మలేం కదా, మనం టేస్ట్ చేస్తేనే మన ప్రోడక్ట్ ఎలా ఉందని చెప్పగలము. ఎంత అంటే ఒక్కొరు ఒక్కో విధంగా చేస్తారు, ఒక నలుగురు చేస్తే కానీ అది అర్థం కాదు ఆ ప్రోడక్ట్ ఖచ్చితంగా బాగుందా లేదా అని, ఒక్కరే చేస్తే అది తప్పు. అప్పుడు మేము ఎలా అనుకునే వాళ్ళం అంటే ప్రతి ఒక్కరు ఇక ఇవ్వలేము కదా, ప్రతి ఒక్కరూ నాన్ వెజ్ చేసుకుంటాం మాకు ఇవ్వండి అని మేము ఇవ్వలేము, అంటే తెలిసిన వాళ్ళకే ఇవ్వాలి, అది సీక్రెట్ కాబట్టి. అప్పుడు మా ఫ్రెండ్స్ని నేను అడిగాను ఎట్లా జరుగుతుందని, నాన్ వెజిటేరియన్స్కి అడిగాను. వాళ్ళు చెప్పారనమాట, ఏం నాన్ వెజిటేరియన్ అయినా కూడా దాంట్లో ఉన్నది వెజ్ మసాలానే కదా, ఒకసారి వెజిటేరియన్కి వెజ్ అంటే ఇప్పుడు చికెన్ మసాలా ఉందనుకోండి, ఒక ఆలుకు కాలీఫ్లవర్కు వేసి చూడు, నీకు ఆ టేస్ట్ తెలిసిపోతుంది. అంటే కమ్మగా ఉంటే ఇంక అది మసాలా బాగున్నట్టే కదా అన్నట్టు ఆమె అడ్వైజ్ ఇచ్చింది. సో నేను అట్లా ట్రై చేశాము, సక్సెస్ అయిపోయింది కూడా, మటన్ మసాలా చికెన్ మసాలా బోత్.
1: కాబట్టి మీ వెజిటేరియన్ కూరలకే దాన్ని
0: ప్రయోగం చేసి
1: సక్సెస్ అయింది కాబట్టి మార్కెట్లో విడుదల చేయగలిగి ఈరోజు ఊపందుకున్నారు. ఓకేనండి, మరి ఈ ఆహార దినోత్సవంతో పాటు ఇంకేమైనా కూడా చేద్దామన్న భవిష్యత్ ఆలోచన ఏమైనా ఉందా? అలాగే గవర్నమెంట్ లోన్ ఇస్తే బాగుంటుంది, లేదంటే గవర్నమెంట్ ఇన్ ది సెన్స్ బ్యాంక్స్ లోన్ ఏమైనా
0: ఉంది? ఇంట్రెస్ట్ అయితే ఉంది, అంటే దీంతోపాటు మాకు ఫ్లోర్స్ అంతా చేయాలా అని ఉంది, పిక్కిల్స్ కూడా చేయాలా అని ఉంది.
1: దానికంటూ ప్రత్యేకించి ట్రైనింగ్ కానీ ఎక్కడ తీసుకోవడం
0: తీసుకోవాల్సి వస్తుంది.

0: అంటే మాకు ఇంకా సరిగ్గా తెలియడం లేదు, అందుకనే కొంచెం దానికి సర్వే చేయాల్సి ఉంటుంది మేడం. అంటే ఎక్కడ వెళ్తే బాగుంటుంది, పికిల్స్కి ఎక్కడ వెళ్ళాలి. ఫ్లోర్స్కి అయితే ఆటోమేటిక్గా తెలిసిపోతుంది, కొంచెం కొంచెం చేయడం వల్ల అర్థమైపోతుంది. అంటే ఈ శనగపిండి, జొన్న పిండి, రాగిపిండి అనేది. పికిల్స్ కంటే ఒక ఒక మంచి మనం ట్రైన్ అవ్వాలా, ఊరికే పెట్టడము అవి పాడైపోవడము, పికిల్స్ తొందరగా పాడైపోతుంది, దాన్ని ప్రిజర్వ్ ఎలా చేసుకోవాలి అవన్నీ తెలుసుకోవాల్సి ఉంటుంది. దానికే కొంచెం స్లోగానే ఉన్నాం ఆ విషయంలో.
1: ఏ గృహ పరిశ్రమ అయినా వ్యాపార రంగం అయినా కూడా చాలా మెళకువలు కూడా అవసరం. మరి దానికి మీరేం చేస్తున్నారు? కొత్త కొత్తగా మార్కెట్లో మారుతూ ఉంటుంది కదా, ఈ రోజు ఉండదు రేపు ఉండదు, ఇంకా గట్టిగా మాట్లాడితే ఒక గంటకి ఒకటి మారిపోతుంది.
0: అవును మేడం.
1: దాన్ని ఎలా అధిగమించగలుగుతున్నారు?
0: అది చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం ఫస్ట్ లో, మాకు తెలియక ముందు. ఫస్ట్ ఏం చేసామని పీపీ కవర్ మీద ప్రింట్ వేయించేవాళ్ళం, ఇక్కడ శివకాశి ఇట్లా సంథింగ్ ఏరియాస్ లో. మరి కొద్ది రోజుల తర్వాత అవును స్టిక్కరింగ్ చేసాం, స్టాండ్ పౌచ్ కవర్స్ తెచ్చి స్టిక్కరింగ్ చేసాం ప్లెయిన్ కవర్ మీద, మరి మన బ్రాండ్ స్టిక్కరింగ్ చేసాం. మరి ఇప్పుడు లామినేటెడ్ దానికి ట్రెండ్ అయిపోయింది ఇప్పుడు, అంత ప్యాకింగ్ మిషన్లోనే చేయాలా అంటూ, ప్యాకింగ్ బాగా నీట్గా ఉండాలా అని. సో ఇప్పుడు అది ప్యాకింగ్ అంతా చేంజ్ చేసాం, దానికోసం ఇన్వెస్ట్మెంట్ కూడా చాలానే ఇన్వెస్ట్మెంట్ చేసాము. అది కొంచెం ప్రాబ్లం అనిపించింది అప్పుడు, అంతా మనీతో ఉన్న
1: పని.
0: సో అప్పుడు
1: బ్యాంక్ లోన్స్ ఏమైనా ట్రై చేశారు?
0: ఒకసారి పిఎంఈజీపీ లోన్ వచ్చింది మేడం, 15 లాక్స్ ఇచ్చారు అప్పుడు. అప్పుడు ప్యాకింగ్ మిషన్, కొన్ని మిషనరీస్ అంతా తెచ్చుకున్నాము, అంటే దానివల్ల చాలా ఉపయోగం పడింది మాకు.
1: లోన్ అంటే లోన్ రీపే చేయగలిగిన
0: అయిపోయింది మేడం, అంతా అయిపోయింది
1: కాబట్టి ప్రాబ్లమ్స్ లేదు. మరి ఫర్దర్ గా లోన్ ఏమైనా అవైల్ చేసుకొని దీన్ని డెవలప్ చేసే పరిస్థితి
0: ఉంది మేడం? అదైతే ఉంది. అదే అంటే చుట్టుపక్కల ఏమీ లేకుండా ఉండాలి అని ఒక ఇది, దానికోసం లోన్ ట్రై చేస్తున్నాం. అంటే దానికంటూ ఒక ఎక్విప్మెంట్ ఉంది, ఒక 7 లాక్స్ 8 లాక్స్ అవుతుంది అది ఎక్విప్మెంట్. అంటే చుట్టూ వచ్చే మన నుంచి వచ్చే ఎయిర్ పొల్యూట్ కాకుండా రీఫ్రెష్ అయిపోయి బయటకు వెళ్ళాలి, అది ఎక్విప్మెంట్. అదైతే అన్ని దగ్గర సక్సెస్ కాలేదు, అంటే సక్సెస్ అయిన చోట మనం ఆ కంపెనీని వెతికి వెళ్ళి తెచ్చుకోవాలి. సో అది సక్సెస్ అయిందంటే దీన్ని ఇంకా పెద్దగా చేయాలనే ఉంది మాకు.
1: ఓకే, ఇంకా చాలా మందికి ఉద్యోగ అవకాశాలు కూడా
0: ఇవ్వాలనే ఉంది.
1: మీరు డెవలప్ అయ్యి వాళ్ళని
0: డెవలప్ చేయాలి.
1: ఓకే, చాలా మంచి ఆలోచనలతో ఉన్నారు, మరి బాగా చదువుకున్నారు. చదువుకున్న చదువుకి వ్యాపార రంగాన్ని ఎంచుకొని తగ్గట్టుగా మరి అభివృద్ధి చెందుతున్నారు. మీరు ఇలాగే దినదిన అభివృద్ధి చెంది మీ ఆహార దినుసులందరికీ కూడా సరఫరా లార్జ్ స్కేల్లో చేయాలని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం మా పన్న గారు.
0: ధన్యవాదాలు. థ్యాంక్ యూ మేడం.
2: మీరు ఇంతవరకు గృహ పరిశ్రమగా ఆహార దినుసుల వ్యాపారం ఈ అంశం గురించి శ్రీమతి వి అపర్ణ గారితో పరిచయం విన్నారు. పరిచయకర్త డాక్టర్ వి వెంకటేశ్వరరాణి, కార్యక్రమ నిర్వహణ కె శృతి ప్రియాంక.

ఈనాటి పినాకిని స్త్రీల కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఎప్పుడు వినండి, ఎక్కడో కలిశావు లలిత గీతం.

0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 6:05 వస్తుంది. మరికాసేపట్లో ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఢిల్లీ కేంద్రం నుంచి ఆంగ్లంలో వార్తల అనంతరం తెలుగులో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి. విజయవాడ కేంద్రం నుంచి
1: This is Akashwani, the news read by Valsa Williams. Prime Minister Narendra Modi today chaired a meeting with members of the PM Economic Advisory Council. The Prime Minister and the EAC discussed various ideas and measures to further boost India's economic growth in times of global turmoil. In a social media post, the Prime Minister said they deliberated on a wide range of issues relating to India's economic transformation and long-term development priorities. They also shared perspectives

ఈ మధ్య భారతదేశంలో ప్రతి గ్రామంలో పైకప్పుల రూపం మారిపోయింది. మునుపు పైకప్పులపై అప్పడాలు ఇంకా బట్టలు ఆరబెట్టేవారు. ఇప్పుడక్కడ కరెంటు బిల్ జీరో అవుతుంది. ప్రతి గ్రామంలో సోలార్ ప్యానెల్ పెట్టిస్తున్నారు. మీరు పెట్టించండి. 78,000 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది భారత ప్రభుత్వం. 30 లక్షల కంటే ఎక్కువ కుటుంబాలు దీని లాభాన్ని పొందారు. పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. డిఎస్సీ నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. భారత పారిశ్రామిక వాడల్లో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అల్యూమినియం పరిశ్రమను ఏర్పాటు చేయాలని రష్యా సంస్థను మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద గుంటూరు జిల్లాలో సమృద్ధి కేంద్రం భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. వార్తల వివరాలు. డిఎస్సీ నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర ముఖ్యమంత్రి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్లో శిక్షణ పొందుతున్న టీడీపీ క్లస్టర్ ఇన్ఛార్జీలతో ముఖ్యమంత్రి మాట్లాడారు. కార్యకర్తలను నాయకులుగా మలిచేందుకే శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర శ్రేయస్సు, పార్టీ క్రమశిక్షణ విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని, తప్పులు చేసిన వారిని ఉపేక్షించమని స్పష్టం చేశారు. ప్రజలకు మంచి చేయాలని, నాయకులుగా ఎదగాలనే సంకల్పం తీసుకోవాలని సూచించారు. పార్వతీపురం మన్యం జిల్లా పెదపింకి గ్రామంలో అభివృద్ధి పనులపై ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు సమీక్ష నిర్వహించారు. పెదపింకి గ్రామంలో 100కు పైగా ఫైలేరియా కేసులు నమోదవడం, తరచూ ప్రజలు ప్రమాదకర జ్వరాల బారిన పడుతుండటంతో ఉప ముఖ్యమంత్రి అక్కడ సమస్యలపై దృష్టి పెట్టారు. గ్రామంలో పారిశుద్ధ్యం సరిగా లేకపోవడం అన్ని సమస్యలకు మూలమని అధికారులు గుర్తించారు. గ్రామంలో మ్యాజిక్ డ్రైన్లు నిర్మిస్తున్నట్లు అధికారులు వివరించారు. ఈ నెల 24న పెదపింకి గ్రామానికి వచ్చి మ్యాజిక్ డ్రైన్లు, ఇతర అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తానని పవన్ కళ్యాణ్ తెలిపారు. రష్యా పర్యటనలో భాగంగా అతిపెద్ద అల్యూమినియం సంస్థల్లో ఒకటైన రూసాల్ సీనియర్ మేనేజ్మెంట్తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సెయింట్ పీటర్స్బర్గ్లో సమావేశమయ్యారు. భారత పారిశ్రామిక కారిడార్లలో లో కార్బన్ గ్రీన్ అల్యూమినియం స్మెల్టర్ ఎక్స్క్యూషన్ యూనిట్ నిర్మించాలని ఆయన కోరారు. అలాగే భారతదేశంలోని డీప్ వాటర్ పోర్టుల వద్ద ప్రత్యేకమైన వాటర్ ఫ్రంట్ బెర్తులు, క్రమబద్ధమైన కస్టమ్స్ క్లియరెన్సులను వినియోగించి కోస్టల్ అల్యూమినియం రిఫైనరీ, బాక్సైడ్ దిగుమతి హబ్ అభివృద్ధి చేయాలని విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం చెన్నై కారిడార్లో వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆటోమోటివ్, ఎలక్ట్రానిక్స్ ఎకోసిస్టమ్లను అనుసంధానం చేస్తూ హై వాల్యూ ఆటోమోటివ్, ఏరోస్పేస్, అలాయ్ ప్లాంట్ల ఏర్పాటు చేయాలని ప్రతిపాదన చేశారు. రాయలసీమను దేశంలోనే అగ్రగామి పారిశ్రామిక ప్రాంతంగా అభివృద్ధి చేయడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ మంత్రి టీజీ భరత్ తెలిపారు. కడపలో ఈరోజు జరిగిన రైజింగ్ రాయలసీమ సదస్సులో ఆయన మాట్లాడుతూ, సహజ వనరులు, భౌగోళిక అనుకూలత, నైపుణ్యం కలిగిన మానవ వనరులతో రాయలసీమకు అపార అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. రాయలసీమను హరిత ఇంధన కేంద్రంగా అభివృద్ధి చేసే ప్రణాళికలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. రాబోయే 5 ఏళ్లలో 10 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొంటూ,
1: 50 ఎకర్స్ వరకు దేర్ ఇస్ నో రిక్వైర్మెంట్ ఆఫ్ ఎనీ డైరెక్ట్ గా క్లియరెన్స్ చేసుకోవచ్చు అని చెప్పి డిసైడ్ చేయడం జరిగింది. ఆర్డర్ పాస్ చేయడం జరిగింది క్యాబినెట్ లో. కాన్ఫిడెన్స్ అనేది బూస్టప్ కావడం జరిగింది ఇండస్ట్రీస్ అంతా. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నుంచి స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది మీరు 2-3 ప్రాజెక్ట్స్ నేను చెప్పగలుగుతారు. ఒకటి గూగుల్, ఆర్సిలర్ మిత్తల్ అండ్ ఆమ్కా ప్రాజెక్ట్ మననే మనం ఫౌండేషన్ స్టోన్ వేయడం జరిగింది.
0: జనసేన రాజ్యసభ అభ్యర్థిగా లింగమనేని రమేష్ నామినేషన్ ఈరోజు దాఖలు చేశారు. అసెంబ్లీ భవనంలో లింగమనేని రమేష్ తన నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణికి అందజేశారు. రమేష్ నామినేషన్ను 10 మంది కూటమి ఎమ్మెల్యేలు ప్రతిపాదించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. 2047 నాటికి భారతదేశం

0: అభివృద్ధి చెందిన దేశంగా ఉండాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఆకాంక్షించారు. భారత్ నెట్ ఉద్యమి కేంద్ర పథకం కింద సమృద్ధి గ్రామ ప్రాజెక్ట్ అమలులో భాగంగా గుంటూరు జిల్లా నారాకోడూరు గ్రామంలో సమృద్ధి కేంద్రం భవనాన్ని ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పైలట్ ప్రాజెక్టుగా ఏర్పాటైన ఈ కేంద్రం ద్వారా గ్రామ ప్రజలకు పలు ప్రభుత్వ, వైద్య, డిజిటల్ సేవలను ఒకే చోట అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. భారతదేశం అభివృద్ధి చెందాలంటే గ్రామాలు అభివృద్ధి చెందాలన్నారు. కేంద్రం ఒక్కటి, సేవలు అనేకం అనే నినాదంతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పనిచేస్తున్నారని కేంద్ర మంత్రి తెలిపారు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా విద్యార్థులకు కంప్యూటర్ నైపుణ్య శిక్షణ ఇస్తున్నామని చెప్పారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర ఆహార శుద్ధి పరిశ్రమల శాఖ మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. మార్కాపురం జిల్లా కనిగిరిలో ఏర్పాటు చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కాంస్య విగ్రహాన్ని ఆయన ఈరోజు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ చూపిన మార్గంలో పయనించి ఎందరో నాయకులుగా ఎదిగారని, వారిలో తన తండ్రి రామ్ విలాష్ పాశ్వాన్ కూడా ఒకరని అన్నారు. ఏ దళితుడికి అన్యాయం జరగకుండా ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ఎంఎస్ఎంఈ యూనిట్ల స్థాపనకు సుమారు 500 కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేసినట్లు రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వెల్లడించారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెంలో పలు అభివృద్ధి పనులకు మంత్రి ఈరోజు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రతి కుటుంబం ఆర్థిక స్వావలంబన సాధించేందుకు ఉపాధి, ఉద్యోగ అవకాశాల కల్పన దిశగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. స్వర్ణాంధ్ర 2047 సాధనకు అందరూ భాగస్వాములు కావాలని పేర్కొంటూ,
1: ఎంఎస్ఎంఈలో ఎవరైనా ఇండస్ట్రీ పెడితే 1 కోటి రూపాయలు పెట్టుబడికి కనీసం 10 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించే దశ ఉంటుంది. అందుకే ఈ రోజు ఎంఎస్ఎంఈ సెక్టర్ లో కూడా అనేక విధి విధానాలు కూడా తీసుకురావడం జరుగుతుంది. బ్యాంకర్స్ చాలా సింప్లిఫైడ్ గా లోన్ సిస్టమ్ ఇస్తున్నారు, ఎంఎస్ఎంఈ పార్క్స్ ఇవ్వడం జరుగుతుంది, అలాగే పాలసీస్ కూడా చాలా ఎంఎస్ఎంఈ ప్రోత్సహించేలాగా ఉంది. ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ కూడా గత సంవత్సరంలో కూడా సుమారు 500 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. అలాగే ఈ సంవత్సరం కూడా ఇంకొక 500 కోట్లు కూడా ఎంఎస్ఎంఈ ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి కూడా ఇది ప్రభుత్వం కార్యాచరణ చేస్తుంది.
0: రైతుల సంక్షేమం అభివృద్ధే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర మహిళా శిశు సంక్షేమం, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా సాలూరు మండలం సారిక పంచాయతీ పరిధిలోని మునక్కాయలవలస గ్రామంలో ఈరోజు నిర్వహించిన పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. రైతులకు భూ హక్కుల భద్రత కల్పించడంలో పట్టాదారు పాస్ పుస్తకాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆమె తెలిపారు. గిరిజన ప్రాంతాల్లో భూ హక్కుల పరిరక్షణకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపడుతోందని చెప్పారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం 2026 సందర్భంగా ప్రభుత్వం చేపట్టిన యోగా మాసం కార్యక్రమాన్ని శ్రీకాకుళం జిల్లాలో అమలు చేయడానికి అన్ని చర్యలు చేపట్టామని జిల్లా సంయుక్త కలెక్టర్ అహ్మద్ ఖాన్ చెప్పారు. కలెక్టర్ కార్యాలయంలో ఈరోజు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రేపటి నుండి ఈ నెల 21వ తేదీ వరకు జిల్లాలో ఉన్న సచివాలయాల పరిధిలో మండల స్థాయిలో, జిల్లా స్థాయిలో యోగా కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రజలంతా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు. రాబోయే 2-3 రోజుల్లో నైరుతి ఋతుపవనాలు మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో మరింత విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది. ఆంధ్రప్రదేశ్లో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి దిశగా గాలులు వీస్తున్నాయని పేర్కొంది. వీటి ఫలితంగా రాష్ట్రంలోని ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్లో రేపు, ఎల్లుండి తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు 1 లేదా 2 చోట్ల కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం అధికారి ఎం వెంకట్రావు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. డిఎస్సి నిర్వహణపై ప్రతిపక్షం తప్పుడు ప్రచారం చేస్తోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విమర్శించారు. అంబేద్కర్ ఆశయాలు అందరికీ ఆదర్శం కావాలని కేంద్ర మంత్రి చిరాగ్ పాశ్వాన్ సూచించారు. భారత పారిశ్రామిక వాడల్లో తక్కువ కర్బన ఉద్గారాలు విడుదలయ్యే అల్యూమినియం పరిశ్రమని ఏర్పాటు చేయాలని రష్యా సంస్థను మంత్రి నారా లోకేష్ కోరారు. భారత్ నెట్ ఉద్యమి పథకం కింద గుంటూరు జిల్లాలో సమృద్ధి కేంద్రం భవనాన్ని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈరోజు ప్రారంభించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: एम आकाशवाणी संप्रति वार्ता।
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం ఈ సాయంత్రం మరియు రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఈ ప్రసారంలో 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతుల సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల పెంపకంలో అనుభవాలు. శ్రీ సత్యసాయి జిల్లా సోమేందిపల్లి మండలం జూలుకుంట అభ్యుదయ రైతు శ్రీ వెంకటరామరెడ్డి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు. అనంతరం జానపద గీతాలు, ఆ తర్వాత రైతులకు సూచనలు, చివరిగా వాతావరణ వివరాలు వింటారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి డి రాజ్యలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 8:45 జానపద సంగీత కార్యక్రమంలో శ్రీ పివి చలపతిరావు గారు పాడిన జానపద గీతాలు వింటారు. 9:16 స్పాట్ లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 11:10 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీసెస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:45 ప్రసార వివరాలు. ఇవి ఈరోజు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: ఇక రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:00 దేశభక్తి గీతం, 6:10 భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ వెంకటాద్రి స్వామి కీర్తనలు వింటారు. 10వ భాగం. 6:30 వినదగమాట వినిపిస్తున్న వారు శ్రీమతి విఆర్హెచ్ వినోదిని గారు. 6:35 సేద్యశుద్ధులు కార్యక్రమంలో చిరుధాన్యాల ప్రాముఖ్యత, సాగులో మెలకువలు ఈ అంశం గురించి రేకులకుంట వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ నరసింహులు గారు అందించే వివరాలు వింటారు. 7:00 లలిత గీతం, 7:15 భగవద్గీత పారాయణం, గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక, అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు వింటారు. చివరిగా స్వాతంత్ర సమర యోధులు శ్రీ ఎర్రగుడి లక్ష్మీనరసింహరావు గారితో పరిచయం వింటారు. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ, రచన కేవి సత్యనారాయణ. 8:35 హలో అభిలాష, శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 శారద రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ బి రామారావు, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, శ్రీమతి కె ఇందిర.
2: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
3: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
2: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
3: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
4: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
1: 10:00 వార్తావాహిని, 10:15 వివిధ

0: భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి. మధ్యాహ్నం 12 గంటలకు హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు వింటారు. 12:10 వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 1:20 ప్రాంతీయ వార్తలు, 1:30 నుండి వివిధ భారతి కార్యక్రమాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఇక రేపు సాయంత్రం 5 గంటలకు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6:00 లలిత గీతం, 6:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో శ్రీ సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ బి బయన్న గారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 రసధుని ఆలనాటి మధుర గీతాలు వింటారు. 8:45 ఆదిన్ శ్రీ సతీ నాటిక ప్రసారమవుతుంది. రచన శ్రీ సోమంచి రామం, నిర్వహణ శ్రీ ఎలిసెల నాగేశ్వరరావు. 9:16 స్పాట్లైట్, 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది న్యూఢిల్లీ నుంచి. 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 11:10 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
4: మహిళ అంటే మమత మాత్రమే కాదు, మహిళ అంటే మహోన్నత శక్తి.
5: అసాధారణ ప్రతిభతో మహిళలు తాము ఎంచుకున్న రంగాలలో చరిత్రను సృష్టించి సమాజానికి మార్గదర్శకులవుతున్నారు.
4: వారి అడుగుజాడల్లో స్ఫూర్తి ఉంది, వారి ప్రయాణంలో ధైర్యం ఉంది, వారి విజయాలు మనకు ప్రేరణగా నిలిచే ఆదర్శాలు.
5: వీరి కృషిని గుర్తించి గౌరవించి భారత ప్రభుత్వం ప్రతి ఏడాది పద్మ పురస్కారాలతో సత్కరిస్తుంది. 2026 గాను పద్మ పురస్కారాలు అందుకున్న మహిళా మనుల విజయ గాథలు వారి వివరాలు.
4: మీకందిస్తున్న పద్మరాగాలు కార్యక్రమంలో మీ అభిమాన ఆకాశవాణి అనంతపురం కేంద్రంలో పద్మరాగాలు తప్పక వినండి. పినాకిని స్త్రీల కార్యక్రమంలో 101.7 MHz పై.
1: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
2: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
1: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
2: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
3: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
0: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా వినండి కన్యావేశ చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్ షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్పి శైలజీ పాడిన పాట, వెన్నెల కంటి సాహిత్యం, సంగీతం కేవీ మహాదేవన్, ముద్దుల మావయ్య చిత్రం కోసం.

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు పైగా బుక్స్ అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.
3: కార్యక్రమంలో తర్వాత వినండి, లంకేశ్వరుడు చిత్రం కోసం మనో ఎస్ జానకి పాడిన పాట

0: హే, మళ్ళీ స్కూల్ స్టార్ట్ అవుతుంది.
1: పాత స్కూల్ బ్యాగులు చాలు కదా, యూనిఫామ్, షూస్ ఈ సంవత్సరం కూడా వాడచ్చుగా.
0: కానీ సన్నీ అన్ని కొత్తవే కావాలంటున్నాడు.
1: ఫీజులు, పైగా బుక్స్, అన్ని ఖర్చే.
2: మీ పిల్లల చదువు విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వకండి. ఇప్పుడు మణపురం ఫైనాన్స్ అందిస్తోంది ఎడ్యుకేషన్ కోసం స్పెషల్ గోల్డ్ లోన్. కాల్ 1800-420-2233.

మీరు విన్న పాట ప్రజారాజ్యం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాట. అది సాహిత్య సంవేటులు, సంగీతం జేవి రాఘవులు. చిత్రసీమ కార్యక్రమంలో తర్వాత వినండి. బ్రహ్మాస్త్ర చిత్రం కోసం సిద్ధి శ్రీరామ్ పాడిన పాట.

మీరు విన్న పాట దాస్కా దమ్కి చిత్రం కోసం రామ్ మిరియాల పాడిన పాట అది. సాహిత్యం కాసర్ల సాం, సంగీతం రామ్ మిరియాల. చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు వినండి జీవితం అంటే పరుగులురా లలిత గీతం.

0: 7:05కి వస్తోంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుంచి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది త్వరగా ఉషారమణి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తన ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్యాకేజింగ్ నిబంధనలు ప్రకటించింది. భారత అండర్18 పురుషుల హాకీ జట్టు మూడోసారి ఏషియా కప్ గెలుచుకుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త అస్థిరతల మధ్య భారత ఆర్థిక వృత్తిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ

నరేంద్ర మోదీ ఈరోజు ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఒక సమావేశం నిర్వహించారు. ప్రపంచవ్యాప్త స్థిరతల మధ్య భారత ఆర్థిక వృద్ధిని మరింతగా పెంపొందించడానికి తీసుకోవాల్సిన వివిధ చర్యలు, ఆలోచనలపై ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలితో చర్చించారు. జీవన సౌలభ్యాన్ని, వ్యాపార నిర్వహణ సౌలభ్యాన్ని మెరుగుపరచడానికి అవసరమైన వివిధ సంస్కరణలపై కూడా ఈ సమావేశంలో చర్చ జరిగింది. పశ్చిమాసియా దేశాల మధ్య జరుగుతున్న ఘర్షణలు, భారత్ ప్రపంచంపై చూపే ప్రభావం గురించి కూడా సభ్యులు తమ అంచనాలను ఈ సందర్భంగా వివరించారు. నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే NFHS6 ఫలితాలపై కాంగ్రెస్ అధ్యకుడు మల్లికార్జున్ ఖర్గే చేసిన వ్యాఖ్యలను కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ మాజీ అధ్యకుడు జేపీ నడ్డా ఈరోజు తిప్పికొట్టారు. ప్రజారోగ్యం అనేది రాజకీయ వాదోపవాదాలకు వాడుకునేంత చిన్న విషయం కాదని నడ్డా సోషల్ మీడియాలో అన్నారు. కేవలం తమకు నచ్చిన విషయాలను మాత్రమే చదవడం రాజకీయాలకు పనికొస్తుందేమో కానీ వాస్తవాలు మాత్రమే దేశానికి ఉపయోగపడతాయని ఆరోగ్య మంత్రి వ్యాఖ్యానించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్ ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలో వచ్చిన గణనీయమైన మార్పులను NFHS6 గణాంకాలు ప్రతిఫలిస్తున్నాయని ఆయన స్పష్టం చేశారు. NFHS3తో NFHS6 డేటాతో పోలుస్తూ గర్భధారణ మొదటి త్రైమాసికంలోనే ఫస్ట్ ట్రైమెస్టర్లో జరిగే యాంటీనాటల్ రిజిస్ట్రేషన్ల శాతం 43.9% నుంచి 76.2% పెరిగిందని నడ్డా చెప్పారు. అలాగే ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు, ఇన్స్టిట్యూషనల్ డెలివరీలు 38.7% నుంచి 90.6% పెరిగాయని, శిక్షణ పొందిన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు అదే కాలంలో 46.6% నుంచి 91.3% పెరిగాయని నడ్డా చెప్పారు. ఇవి కేవలం అంకెలు మాత్రమే కావని, లక్షలాది మంది తల్లులకు సరైన సమయంలో అందుతున్న వైద్య సంరక్షణకు, సురక్షితమైన ప్రసవాలకు, మెరుగైన ఆరోగ్య ఫలితాలకు ఇవి నిదర్శనాలని ఆరోగ్య మంత్రి పేర్కొన్నారు. సంపూర్ణ రోగ నిరోధకత పరిధి 87.1% పెరిగిందని, అలాగే ఆరోగ్య బీమా రక్షణ 4.9% నుంచి 60.2% భారీగా పెరిగిందని నడ్డా తెలియజేశారు. ఆరోగ్య సంరక్షణ, పోషకాహారం, పారిశుద్ధ్యం, చివరి వ్యక్తి వరకు సేవలను అందించడంపై నిరంతరాయంగా చేసిన పెట్టుబడుల వల్లే ఈ ప్రగతి సాధ్యమైందని ఆరోగ్య మంత్రి స్పష్టం చేశారు. NFHS6 డేటా మాత్రం మెరుగైన వైద్య సదుపాయాలు, బలమైన మాతా శిశు సంరక్షణ సేవలు, విస్తృతమైన సామాజిక రక్షణ కీలక సూచీల్లో స్పష్టమైన ప్రగతితో ఒక భిన్నమైన వాస్తవాన్ని చూపుతోందని నడ్డా పేర్కొన్నారు. మధ్యప్రదేశ్లో బీజేపీ అభ్యర్థులు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుక్, రజనీష్ అగర్వాల్ ఈరోజు రాజ్యసభ ఎన్నికలకు తమ నామినేషన్ పత్రాలు దాఖలు చేశారు. భోపాల్ అసెంబ్లీలోని రిటర్నింగ్ అధికారికి వారు తమ నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు, ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు హేమంత్ ఖండేల్వాల్, మంత్రి కైలాష్ విజయవర్గీయ తదితరులు పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీ తమ అభ్యర్థిగా మందస్సార్ మాజీ ఎంపీ మీనాక్షి నటరాజన్ బరిలోకి దించింది. మధ్యప్రదేశ్ నుంచి ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ స్థానాలకు నామినేషన్లు దాఖలు చేసేందుకు ఈ నెల 8వ తేదీని చివరి తేదీగా నిర్ణయించారు. యువత దేశానికి అతిపెద్ద బలమని, 2047 నాటికి వికసిత్ భారత్ స్వప్నాన్ని సాకారం చేయడంలో వారు అగ్రగామి పాత్ర పోషిస్తారని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవీయ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన యూత్ ఫర్ వికసిత్ భారత్ మై భారత్ యూత్ కన్వెన్షన్ ను ఉద్దేశించి మాట్లాడుతూ మంత్రి, యువత తమ ఆకాంక్షలను, ఆలోచనలను పంచుకోవడానికి, దేశ నిర్మాణంలో వారి స్వచ్ఛంద సేవాభావాన్ని చాటడానికి ఒక వేదికగా మై భారత్ ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రూపకల్పన చేశారని పేర్కొన్నారు. వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYD ఫాలో కండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. చట్టపరమైన కొలతలు, లీగల్ మెట్రాలజీ నిబంధనల ప్రకారం వంట నూనెల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రామాణికమైన కొత్త ప్యాకింగ్ సైజులు ప్రవేశపెట్టింది. సవరించిన నిబంధనల ప్రకారం పామాయిల్, పమోలిన్, సోయాబీన్ నూనె, సన్ఫ్లవర్ నూనె, ఆవ నూనె, వేరుశెనగ నూనె, నువ్వుల నూనె, రైస్ బ్రాన్ ఆయిల్, పత్తి గింజల నూనె, మొక్కజొన్న నూనెలతో సహా ప్రధాన వంట నూనెలన్నిటికీ ప్రామాణికమైన ప్యాక్ పరిమాణాలు నిర్ణయించినట్లు వినియోగదారుల వ్యవహారాలు, ఆహారం, ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలో

0: కిలోగ్రాములు 20 కిలోగ్రాములుగా ప్యాక్ పరిమాణాలను ప్రభుత్వం ఆమోదించింది. కేంద్ర విదేశాంగ మంత్రి డాక్టర్ జయశంకర్ ఈ సాయంత్రం న్యూఢిల్లీలో నేపాల్ విదేశాంగ మంత్రి శిషిర్ ఖనాల్తో చర్చలు జరుపుతున్నారు. ఈ సమావేశంలో ఇరు దేశాలు పరస్పర ప్రయోజనకరమైన అంశాలపై చర్చిస్తాయని నేపాల్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ముఖ్యంగా వాణిజ్యం, పెట్టుబడులు, కనెక్టివిటీ, ఇంధనం, ఇరు దేశాల ప్రజల మధ్య సంబంధాలతో సహా కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంపొందించుకోవడమే లక్ష్యంగా ఈ చర్చలు సాగుతాయి. మరోవైపు నేపాల్ విదేశాంగ మంత్రి పర్యటన భారత నేపాల్ దేశాల మధ్య ఉన్న ప్రత్యేక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలియజేశారు.
1: With Nepal, we have an expansive agenda from development cooperation to people-to-people ties to trade and investment. So all these ties together will be discussed when the two foreign ministers meet. But on our side, we are keen to further strengthen this multifaceted partnership that we have with Nepal.
0: తమ దేశంతో పాటు కువైట్ను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ బ్యాలిస్టిక్ క్షిపణులను, డ్రోన్లను ప్రయోగించిందని, అయితే వాటిని మధ్యలోనే అడ్డుకున్నానని బహ్రెయిన్ తెలియజేసింది. ఈ దాడులను బహ్రెయిన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా ఖండించింది. గల్ఫ్ పొరుగు దేశాలపై దాడులను వెంటనే నిలిపివేయాలని ఇరాన్ను కోరింది. ఈ దాడులు తీవ్రమైన ఉద్రిక్తతలకు దారితీసే చర్యలని, తమ దేశ సార్వభౌమాధికారాన్ని పూర్తిగా ఉల్లంఘించడమేనని కువైట్ విదేశాంగ మంత్రిత్వ శాఖ కూడా అభివర్ణించింది. హోర్ముజ్ జలసంధి గల్ఫ్ అరబ్ మిత్ర దేశాలను లక్ష్యంగా చేసుకుని ఇరాన్ ప్రయోగించిన బాలిస్టిక్ క్షిపణులు, డ్రోన్లను తాము అడ్డుకున్నట్లు అమెరికా సైన్యం ప్రకటించిన కొన్ని గంటలకే బహ్రెయిన్, కువైట్ ఈ ప్రకటనలు చేశాయి. పంజాబ్లో ఈ ఉదయం ఫిరోజ్పూర్ ఫజిల్కా రహదారిపై ఒక వాహనం ట్రక్కును ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో కనీసం 8 మంది మరణించగా పలువురు గాయపడ్డారు. మృతులంతా ఒకే కుటుంబానికి చెందినవారని, మరణించిన తమ బంధువు అస్థికలను బ్యాస్ నదిలో నిమజ్జనం చేయడానికి బ్యాస్ వెడుతుండగా ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలియజేశారు. ప్రమాదం తీవ్రతకు పలువురు అక్కడికక్కడే మృతి చెందగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఫిరోజ్పూర్లోని సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి చెరు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయల చొప్పున ఎక్స్గ్రేషియాను ప్రధానమంత్రి ప్రకటించారు. భారత పురుషుల జట్టు అండర్-18 హాకీ ఏషియా కప్ను 3వ సారి కైవసం చేసుకుంది. ఈరోజు కకామిగహారాలో జరిగిన ఫైనల్ మ్యాచ్లో జపాన్ 4-1 తేడాతో భారత్ ఓడించింది. భారత్ తరఫున ఆశీష్ పూర్తి హ్యాట్రిక్ గోల్స్తో రాణించగా కెప్టెన్ కేతన్ కుష్వాహా విజేత జట్టు తరఫున మరొక గోల్ సాధించారు. అంతకుముందు జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు దక్షిణ కొరియాను 3-0 ఓడించి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్లో మొదటి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ తన మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులు చేసింది. న్యూ చండీగఢ్లో జరుగుతున్న మ్యాచ్లో కేఎల్ రాహుల్ కెప్టెన్ శుభ్మన్ గిల్ సెంచరీలతో ఆతిథ్య జట్టును బలమైన స్థితిలో నిలిపారు. సాయి సుదర్శన్ కూడా 81 పరుగులు చేసి త్రుటిలో తన తొలి టెస్ట్ సెంచరీని చేజార్చుకోగా రిషబ్ పంత్ వేగంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసి నాటౌట్గా నిలిచారు. ఆఫ్ఘనిస్తాన్ బౌలర్లలో మొహమ్మద్ సలీం 2 వికెట్లు తీసుకున్నారు. జియాపూర్ 1 వికెట్ తీసుకున్నారు. విశేషాలు మరొకసారి. అంతర్జాతీయంగా సంక్షోభం నెలకొన్న తరుణంలో భారత్ ఆర్థిక పెరుగుదలను ఏ విధంగా కొనసాగించాలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు తన ఆర్థిక సలహా మండలి సభ్యులతో చర్చించారు. 6వ జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే నివేదిక మన దేశంలో ఆరోగ్య రంగంలో వచ్చిన పరివర్తనను ప్రతిఫలిస్తోందని కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా తెలియజేశారు. వంట నూనెలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కొత్త ప్రామాణికమైన ప్యాకేజింగ్ నిబంధనలను ప్రకటించింది. భారత్ అండర్-18 పురుషుల హాకీ జట్టు 3వ సారి జపాన్ ఓడించి ఏషియా కప్ గెలుచుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం, ఇప్పుడు వినండి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. కార్యక్రమ ప్రయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ వారు. ఈనాటి కార్యక్రమంలో పాడి పశువుల పెంపకంలో అనుభవాలు శ్రీ సత్యసాయి జిల్లా సోమిందేపల్లి మండలం జోలుకుంట అభ్యుదయ రైతు శ్రీ ఎస్ వెంకట్రామరెడ్డి గారితో పరిచయం వింటారు పరిచయకర్త శ్రీ ఏ హేమంతరాజు.

0: వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
1: రైతన్నలకు నమస్కారం. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం.
2: ప్రధానమంత్రి కిసాన్ మాన్ధన్.

0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన ద్వారా సన్న చిన్నకారు రైతుల భవిష్యత్తు అవుతుంది సురక్షితం.
1: అలాగే 60 ఏళ్ల వయసు నుంచి నెలకు 3,000 రూపాయల పెన్షన్ లభించడం సునిశ్చితం.
0: 18 నుంచి 40 ఏళ్ల వయసున్న రైతులు నెలకు 55 రూపాయల నుంచి 200 రూపాయల వరకు చెల్లించి ఇందులో చేరవచ్చు.
1: ఈ సహకార పెన్షన్ పథకంలో ప్రభుత్వం అందిస్తుంది సమాన భాగస్వామ్యం.
0: రైతు సోదరులందరూ ఈ పథకం యొక్క ప్రయోజనం పొందడం కోసం ప్రజాసేవా కేంద్రానికి వెళ్ళండి.
1: మీ పేరు ఉచితంగా నమోదు చేసుకోండి.
0: ప్రధాన మంత్రి కిసాన్ మాన్ ధన్ యోజన అన్నదాత పరిశ్రమకు గౌరవం, పెన్షన్ తో సురక్షితం అవుతుంది వారి గృహం. వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ భారత ప్రభుత్వం ద్వారా జనహితార్థం జారీ.
2: కార్యక్రమంలో ముందుగా పాడి పశువుల పెంపకంలో అనుభవాలు శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండలం జూలుకుంట గ్రామ రైతు శ్రీ ఎస్ వెంకటరామరెడ్డి గారితో పరిచయం విందాం.
3: రైతన్నలకు, శ్రోతలకు కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. మరి ఈ కార్యక్రమంలో చాలామంది రైతుల్ని, అంటే అభ్యుదయ రైతుల్ని, అలాగే వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, పట్టు పరిశ్రమ, మిగతా శాఖ అధికారులను కూడా పరిచయం చేయడం జరుగుతూ ఉంటుంది. మరి ఈరోజు మన అతిథి వచ్చి ఎస్ వెంకటరామరెడ్డి గారు. వీరిది జూలకుంట గ్రామం, సోమందపల్లి మండలం, శ్రీ సత్యసాయి జిల్లా. వెంకటరామరెడ్డి గారు నమస్కారం అండి.
4: నమస్కారం అండి.
3: మీకు స్వాగతం కిసాన్ వాణి కార్యక్రమానికి.
4: ధన్యవాదాలు అండి.
3: మరి ఈరోజు ఈయన ఏమేమి వ్యవసాయం చేస్తున్నారు, అలాగే వ్యవసాయంతో పాటుగా ఇతర అనుబంధ రంగాలు ఏమి ఎంచుకున్నారు అన్న విషయాలు వారిదైన మాటల్లో మనకు తెలియజేస్తారు. వెంకటరామరెడ్డి గారు, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి వ్యవసాయంలో ఉన్నారు?
4: దాదాపు 20 సంవత్సరాల నుంచి వ్యవసాయ కుటుంబమేనండి మాది.
3: అంటే ఏమన్నా చదువుకున్నారా?
4: నేను ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నానండి.
3: మరి ఇంటర్మీడియట్ చదువు అయిపోయి ఎన్ని సంవత్సరాలు అయింది?
4: నేను 91లోనే ఇంటర్మీడియట్ అయిపోయింది.
3: అంటే చాలా సంవత్సరాలు అయింది.
4: అయిందండి.
3: మరి అయిన తర్వాత ఇతర చదువులకు ఎందుకు వెళ్ళలేకపోయాను?
4: అప్పుడు ఇంటర్ ఫెయిల్ అవ్వడంతో డిస్కంటిన్యూ అయిపోయి ఇంట్లో వ్యవసాయం చేసుకుంటూ పనులు చేసుకుంటున్నానండి.
3: అంటే ముందు నుంచి వ్యవసాయ కుటుంబమేనా?
4: ముందు నుంచి వ్యవసాయ కుటుంబమేనండి మాది.
3: సరేనండి. అందాజుగా ఎంతుంది పొలం మీకు?
4: మాదంతా దగ్గర 30 ఎకరాల వరకు ఉండిందండి.
3: 30 ఎకరాలు?
4: 30 ఎకరాలు.
3: అంటే 30 ఎకరాలు నీటి ఆధారమేనా?
4: లేదండి, అంత వర్షాభావానికి పండేది. కొంచెము 10 ఎకరాల వరకు బోరు బావులు ఉండేటండి. కాకపోతే ముందంతా మాకు సిరికల్చర్ ఎక్కువ ఉండింది అక్కడ.
3: పట్టు పరిశ్రమ?
4: పట్టు పరిశ్రమ. ఇంకా అది మధ్యలో కొంచెము రేటు తగ్గడము ఇలా ఉండడం వల్ల ఇంక వర్షాలు తక్కువైపోయి 10 సంవత్సరాల క్రితం బోర్లన్నీ ఎండిపోవడం వల్ల కొంచెం మేము డైవర్ట్ అయిపోయినామండి. పశువులు దీనికి పాడి
3: పశువులకి డైవర్ట్ అయ్యాయి.
4: పాడి పశువుల ముందు దీవనాధారం చేద్దామని దాని పక్కన డైవర్ట్ అయిపోయినామండి.
3: సరే, వెంకటరామరెడ్డి గారు, మీరు డైవర్ట్ అయ్యారు కదా వేరే రంగానికి, అంటే అది కూడా
4: వ్యవసాయ అనుబంధ
3: సంస్థ అండి. వ్యవసాయము ముఖ్యంగా ఉంటుంది, అనుబంధ రంగాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు అందులో పాడి పశ్రమ ఒకటి, జీవాల పెంపకం ఒకటి, కోళ్ల పెంపకం ఒకటి, తర్వాత చేపల పెంపకము, కుందేళ్ల పెంపకం చాలా ఉన్నాయి. మీరు పాడి పరిశ్రమను ఎంచుకున్నారు.
4: పాడి పరిశ్రమ అయితే మనకు రెండు విధాలుగా ఉపయోగం ఉంటుంది. ఎరువు అక్కడ సేంద్రీయ ఎరువుగా ఉపయోగపడుతుందని,
3: పాలు కూడా ఉత్పత్తి
4: మనకి ఇంటి అవసరాలు తీరుతాయి, ప్లస్ అదనంగా ఇన్కమ్ ఉంటుందని దానిపైన కొంచెం దృష్టి పెట్టడం జరిగింది.
3: సరేనండి. అంతకుముందు ఏమేమి పంటలు పండించేవారు అంటే పట్టు పరిశ్రమ కాకుండా?
4: ఎక్కువ మా ఏరియా అంతా వేరుశనగేనండి.
3: వేరుశనగ
4: వరకు సంవత్సరానికి ఒక పంటే, అది కూడా వచ్చేది గ్యారంటీ లేదనమాట.
3: అంటే ఖరీఫ్లో మాత్రం?
4: ఖరీఫ్లో మాత్రమే, ఇంకా వేరే పంట ఏమీ ఉండదు. దాని నుంచి ఇక్కడ మళ్ళీదామనమాట.
3: సరేనండి. మీరు ఎన్ని సంవత్సరాలు అయింది ఈ వ్యవసాయ అనుబంధ రంగం పాడి పరిశ్రమకు వచ్చి?
4: దాదాపు 10-15 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. మొదట 2 పశువులతో స్టార్ట్ చేసినాను. ఇంకా దాంట్లో మన ఇంట్లో పుట్టిన పేదూడలే మనం పెంచుకుంటూ, కొనుగోలు చేయకోకుండా. కొనుగోలు చేయడం వల్ల మనకు నష్టం వస్తుంది కాబట్టి మన ఇంట్లో ఉండే మేల్జాతి పశువులు ఉత్పత్తి చేసుకొని వాటిని పెంపు చేసుకొని తద్వారానే మన పశువులు పెంచుకొని దాని ద్వారా మనకు పాల ఉత్పత్తి పెంచుకుంటూ అట్లానే సాగిస్తాను.
3: మీ ఆలోచన చాలా మంచిది. ఎందుకంటే ఎక్కడో పశువులు తీసుకోవచ్చి,
4: అవునండి,
3: మనం దాన్ని మచ్చిక చేసుకొని చేయడం వల్ల కొద్దిగా టైం పడుతుంది.
4: టైం పడుతుంది. అందులో ఏమంటే మనం ఇక్కడ కర్ణాటక ఇక్కడ నుంచి ఇప్పుడైతే మనకు ఇక్కడ అంతా అనంతపురం సైడ్ అంతా క్రాస్ బ్రీడ్ కౌస్ దండి ఉన్నాయి. దాదాపు 10 సంవత్సరాల క్రితం అంతా ఎక్కువ శాతం కర్ణాటక నుంచినే మనం దిగుమతి చేసుకునే వాళ్ళం అనమాట. అవి దాదాపు 50 నుంచి 60 వేలు పెట్టి కొనుగోలు చేసి మన దగ్గరకు వచ్చేపాటికి వాటికి మన వాతావరణ పరిస్థితులు అనుకూలించక జ్వరాలు రావడము, పాల దిగుబడి తగ్గిపోవడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. పశువులు కూడా మరణిస్తూ ఉంటాయి అనమాట ఎక్కువ శాతం. అందుకని మేమేం చేసినామంటే మన ఇంట్లో పుట్టి పెరిగిన పేదుడిని

0: జాగ్రత్తగా పెంచుకుంటే దాదాపు 2 సంవత్సరాల లోపలే అవి ఎదకొస్తాయి. మనం పెంచుకునే విధానాన్ని బట్టి 2 సంవత్సరాల్లో ఎదకొస్తే 2.5 సంవత్సరానికంతా అది దూడ పడుతుంది అనమాట. మళ్ళీ తద్వారా మనకు 50 నుంచి 60 వేలు మనం పెట్టుబడి పెట్టే అవసరం ఉండదు, మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి.
1: పెట్టుబడి తగ్గించుకునే మార్గం ఒకటి.
0: సరే,
1: వెంకటరామరెడ్డి గారు, మీరు ముందు 2 పశువులతో మొదలు పెట్టారు.
0: అవునండి.
1: ప్రస్తుతం అయితే ఎన్ని పశువులు ఉన్నాయి?
0: మాకు ఇప్పుడు ప్రస్తుతానికి 12 పశువులు ఉన్నాయి సార్.
1: 12 పశువులు. 12 పశువుల్లో ఎన్ని పాలిస్తున్నాయి?
0: 4 ఇస్తున్నాయి సార్. అంటే కొన్ని ప్రెగ్నెంట్లు ఉంటాయి, కొన్ని పాలిస్తూ ఉంటాయి.
1: అంటే అది ప్రాసెస్ జరుగుతుంది.
0: ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది అనమాట.
1: సరే, వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు ఈ పాడి పరిశ్రమ అనేది ఒక విచిత్రమైన పరిశ్రమ ఇది. ఎందుకంటే ఒక రైతు ఉన్నాడు అనుకోండి, పొలం ఉంటుంది ఆయనకు, మామూలుగా పోయి వేసేస్తాడు. ఇప్పుడు ఖరీఫ్ అనుకోండి, వర్షం వస్తుంది, విత్తనాలు వేసేసి వస్తే తర్వాత పోయి కలుపు తీసుకోవడము, మందులు చల్లడము, పంట తీసుకోవడం. కానీ ఇది అట్లా కాదు.
0: ఇది అట్లా కాదు.
1: ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం పండుకునేంత వరకు దీనికి పనినే ఉంటుంది.
0: ఉంటుంది సార్. అంటే మరి వ్యవసాయంతో పోల్చుకుంటే ఇది కొంచెం లాభదాయకమే సార్. ప్రస్తుత
1: లాభదాయకము ఓకే, కానీ అంటే పని పరంగా ఎక్కువ.
0: పని పరంగా కూడా మనము టెక్నాలజీని కొద్దిగా ఉపయోగించుకుంటే కొంచెం ప్రాబ్లం ఏమి ఉండదు సార్.
1: ఇప్పుడు వ్యవస్థ అంతా వచ్చింది టెక్నాలజీ సార్.
0: పాలపితికే మిషన్ కూడా ఉంది సార్. మా
1: దగ్గర
0: అన్ని వచ్చినాయి కాబట్టి పాలపితికే మిషన్ ఉంది, ప్లస్ మనం మేత కటింగ్ మిషన్, చాప్ కట్టర్స్ కొడుతున్నాం సార్ మేము.
1: ఒకప్పుడైతే ఇవన్నీ రైతులే చేసుకునేవాళ్ళు
0: సార్.
1: మరి ఇంత ఇదిగా ఉండే ఈ పరిశ్రమలోకి
0: అవును సార్
1: మీరు ఏ విధంగా వచ్చారు? మరి
0: ఈ అంటే మేము అదే సార్, ఈ పరిశ్రమ మీద దృష్టి పెట్టినా అంటే ఫస్ట్ మనకు ఉమ్మడి జిల్లాలో ఉన్నప్పుడు దాదాపు 20 సంవత్సరాల క్రితం మాకు ఇండూపూర్ ఏరియానే సార్ మెయిన్ డైరీ, మిల్క్ డైరీ అనేది ఎక్కువ అక్కడే
1: ఇండూపూర్లో ఉండేది.
0: అక్కడే సార్ ఎక్కువ. క్రాస్ బెడ్ కౌస్ కానీ అక్కడే ఎక్కువ ఉంది, ఇక్కడ తక్కువ ఉండింది. దాదాపు 15 సంవత్సరాల నుంచే ఇక్కడ
1: మొదలైంది
0: సార్. ఇంకా ముందు చూసి ఇక్కడ డైవర్ట్ అయినాం సార్.
1: సరే, ఇప్పుడు మీరు దాదాపుగా 12 పశువులు ఉన్నాయి.
0: అవును సార్.
1: ఉదయం నుంచి ఏమేమి పనులు చేస్తుంటారు దానికి సంబంధించి?
0: దానికి సంబంధించి అంటే తెల్లవారు 5కి లేసేస్తాం సార్ మేము. తెల్లవారు 5కి లేసేసి పశువులన్నీ పాకల నుంచి కొంచెం బయటకు కట్టేసేసి దానికి పాలు పిసికేస్తాం సార్ మిషన్తో పెట్టేసి. 6:30కంతా డైరీకి వేసేస్తాం సార్ పాలు. 6:30 నుంచి మళ్ళీ వాటిని పాకంతా శుభ్రం చేసేయడము. పొద్దున్నే మార్నింగ్ శుభ్రం చేసేస్తాం సార్. ఒకటేసారి శుభ్రం చేసేసి మార్నింగే మేము నీళ్ళు కూడా పెట్టేస్తాము, తగినంత దాన కూడా అప్పుడే పెట్టేస్తాము. మళ్ళీ 10 గంటలకు ఒకసారి, 12 గంటల్లో ఒకసారి, మళ్ళీ మధ్యాహ్నం 2 గంటల ఆ టైంలో మళ్ళీ ఒకసారి నీళ్ళు గడుస్తాం సార్. మళ్ళీ సాయంత్రం 4 గంటలకి పాలు పిండుకుంటాము. అంటే టైం మనకి గ్యాప్ కూడా ఉంటుంది సార్, 1 అవర్ 2 అవర్ గ్యాప్ ఉంటుంది. పశువుల మేత వచ్చేసి మార్నింగే కోసుకొని వచ్చేస్తాం సార్. పాలు పిండేసిన తర్వాత ఒకేసారి పోయి మేత కోసుకొని చేసేసుకుంటాం. రోజుకి ఒకసారి కోసుకొని వస్తాం అంటే పచ్చి మేత. ఇంకెండుగడ్డి మన దగ్గర తగినంత మనకి సంవత్సరానికి ఎంత కాలం అంటే ఒకేసారి నిలువ ఉంచుకుంటాం సార్. ఎందుకంటే వర్షాలు వచ్చినప్పుడు మేత అంతా తడిసిపోతూ ఉంటుంది, కుళ్ళిపోతూ ఉంటుంది. ఎండాకాలంలో దొరికే మేత అయితే శుభ్రంగా ఉంటుందని ఎండాకాలం దొరికినప్పుడు ఎండుగడ్డి స్టాక్ పెట్టుకుంటూ ఉంటాం సార్. కాబట్టి మనకి పశువులు కూడా బయటకు వదలం సార్, మేము షెడ్లోనే మేపుతాం సార్.
1: మీరు బయటికి తీసుకుపోయి అయితే వదలరు
0: సార్?
1: షెడ్లోనే మేపుకుంటాం.
0: షెడ్లోనే మేపుకునే దాని నుంచి కొంచెం పాలు దిగుబడి కూడా ఎక్కువ పెరుగుతుంది సార్.
1: సరే, వెంకటరామరెడ్డి గారు, మామూలుగా చాలామంది ఏం చేస్తుంటారంటే ఒకప్పుడు మాట మనం మాట్లాడుకునేది అప్పుడు పాడి పంట అనేవారు. ఖచ్చితంగా పాడి ఉంటేనే పంటలు
0: పండుతాయి.
1: తర్వాత ఏమైందంటే కొద్దిగా ఈ మేత సమస్య వల్ల, నీటి సమస్య వల్ల పాడనే తగ్గిపోయింది. పంటలు అయితే పెంచుకుంటూ ఉన్నారు,
0: పంటలు పెంచుకుంటున్నారు సార్.
1: కానీ మరి ఇప్పుడు రీసైకిల్ మాదిరిగా మరి వస్తూ ఉంది.
0: అదే సేమ్,
1: చాలామంది మరి దాని రీసైకిల్ మాదిరిగా ఇప్పుడు పాడి పెంచుకుంటున్నారు. చాలా చోట్ల ఉంది కదా. ఇప్పుడు మామూలుగా ఏమవుతా ఉంటుందంటే బయటికి తీసుకెళ్ళి మేపితే బాగుంటాయని ఒక నానుడి ఉంది.
0: అవును సార్.
1: మరి మీరు షెడ్లోనే కట్టేసి మేపడం వల్ల ఏమన్నా ఇబ్బందా?
0: ఏమీ ఇబ్బంది ఉండదు సార్. అందులో ఉంటాయంటే మనకు మనం బయటకు వదలడం వల్ల కూడా ఈ పేడ వేస్తాయి కదా సార్.
1: అవును.
0: ఇప్పుడు ఆ పేడ కూడా చాలా వాల్యుబుల్ అయిపోయింది.
1: చాలా వాల్యుబుల్
0: అయిపోయింది సార్. ఆ పేడ కూడా మనం ఇంట్లో షెడ్లో మేపుకుంటే సగం పేడ కూడా మనకు ఎరువుగానే ఉపయోగపడుతుంది సార్. కాబట్టి మేము ప్లస్ అది కూడా ఆలోచన చేసినాం సార్.
1: ప్లస్ అంటే ఎప్పుడు షెడ్లోనే కాదు, అప్పుడప్పుడు బయటకు కూడా, అంటే మీ చుట్టుపక్కల
0: వదులుతా ఉండే ఎక్కువ ఏమి వదలం సార్. ఎందుకంటే ఇంకోటి ఏమంటే ఇది సంకరజాతి పశువులే కదా సార్ మన దగ్గర ఉండేది.
1: అంటే ఏం జాతి ఉంది?
0: హెచ్ఎఫ్ఏ సార్ మా దగ్గర.
1: హెచ్ఎఫ్
0: గిర్ క్రాస్ ఉన్నాయి సార్.
1: అన్ని
0: ఉన్నాయి సార్.
1: నాటి
0: పశువులు కాదు సార్. ఈ క్రాస్ బ్రీడ్ ఏమైపోతా అంటే మనం బయటకు వదిలితే అవి స్టామినా తగ్గిపోతుంది సార్ కొద్దిగా. మనకి బాయిలర్ కోళ్ళకు మన నాటి
1: కోళ్ళకు తేడా ఉంటుంది
0: సార్. అవి ఎక్కువ మనం గ్రేజింగ్ బయటకు వదిలినప్పుడు ఎక్కువ విశాలంగా తిరిగినా కూడా అవి తట్టుకోలేవు సార్. పాలు దిగుబడి తగ్గిపోతుంది సార్. ఇంటి దగ్గర కట్టేసి మేపుకుంటే కానీ పాలు దిగుబడి కూడా బాగుంటుంది సార్.
1: సరే, వెంకటరామరెడ్డి గారు, ఇప్పుడు మీరు పశువులకు ఏమేమి మేత వేస్తున్నారో అవన్నీ చెప్పారు కదా.
0: అవును సార్.
1: ఇప్పుడు మామూలుగా మేతతో పాటు చాలామంది దాణా ఇస్తున్నారు
0: సార్.
1: మరి దాణా ఏమన్నా ఇస్తున్నారా? ఇస్తే మీరు ఏమైనా తయారు చేసుకుంటారా, తీసుకుని వచ్చుకొని ఇవ్వాల్సి?
0: లేదు సార్, దాణా అయితే మేము కొను

0: కొనుగోలు చేస్తాం సార్. ప్రైవేట్ మార్కెట్లో చాలా రకాల కంపెనీలు దాణాలు ఉంటాయి. దాంట్లో తౌడు భూసాన్ వస్తుంది, మళ్ళీ పిచ్చుకలు పిల్లెట్స్ భూసాన్ వస్తుంది సార్. దాంట్లో కంపెనీలు చాలా ఉంటాయి, అవి రెండు మిక్స్ చేసి వాడుతూ ఉంటాం సార్ మామూలుగా. దాంతోపాటు మనం పచ్చిమేత మనం సమృద్ధిగా మన దగ్గర స్టాక్ పెట్టుకుని ఉంటాం సార్.
1: అంటే మీరు పచ్చిమేత సాగు చేస్తారా?
0: అవును సార్, సాగు చేస్తాం సార్.
1: ఏమేమి రకాలు సాగు చేస్తాం?
0: మేము మామూలుగా దాంట్లో ఏకవార్షికాలు బహువార్షికాలు వస్తాయి సార్.
1: అవును.
0: దాంట్లో బహువార్షికాలు వచ్చేసి సూపర్ నేపియరు, నేపియరు, కోవన్ కోదిరి ఆ టైప్లు అన్నీ ఉన్నాయి సార్. దాంట్లో ఇప్పుడు కొత్తగా రెడ్ నేపియర్ అనేది వచ్చింది. కాకపోతే అది రెడ్ నేపియర్ కొంచెం కోయడానికి ఇబ్బంది అనమాట. సూపర్ నేపియర్ అనేది బాగుందని చెప్పేసి దాన్నే ఎక్కువగా పెట్టుకున్నాం సార్.
1: ఎన్ని ఎకరాల్లో పెట్టారు?
0: మేము 3 ఎకరాలు ఉంది సార్ మాది సూపర్ నేపియర్ అంతా. పచ్చిమేతకి అయితే కొరత లేదు సార్.
1: ఎప్పుడు ఉంటుంది?
0: కంటిన్యూగా ఉంటుంది సార్. అంటే మనకు ముందుగానే అది అంచనా వేసుకొని మనకి ఎంత కావాలి అంతే పెట్టుకోవాలి సార్. పశువులు పెట్టుకొని మళ్ళీ మనకి మేత లేకపోతే పాల దిగుబడి తగ్గిపోతుంది, ప్లస్ పశువులు కూడా దెబ్బతింటాయి సార్. సరైన సమయంలో మేత లేకపోతే అవి వీక్ అయిపోతాయి.
1: ఊరికే పశువులు తెచ్చుకోవడమే కాదు మేత కూడా చూసుకోవాలి.
0: మేత కూడా మనకి వేసవికాలంలోనూ వర్షాకాలంలో కూడా మనకి మన పశువులకు తగ్గట్టుగా మేత ఉంచుకుంటేనే పశువులు పెట్టుకోవాలి సార్.
1: సరే వెంకటరామరెడ్డి గారు, చాలామంది ఏం చేస్తుంటారంటే పచ్చిమేత ఎక్కువ దొరికితే వేయడం ఒకటి,
0: అవును సార్,
1: లేనప్పుడు ఉత్తో ఎండగడ్డి మేపడం ఒకటి, ఇవన్నీ చేస్తూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే ఈ పాల ఉత్పత్తిలో ఎగుడు దిగుడులు
0: వస్తుంటాయి సార్.
1: కానీ ఏది వేస్తే పాల ఉత్పత్తి అనేది అంటే మామూలుగా సరి సమానంగా ఉంటుందంటారు?
0: రెండు వాడాలి సార్. ఎండుగడ్డి అటు పశువులకు వచ్చేసి ఎండుగడ్డి కనీసం 2 పూట్లైనా పెట్టాలి సార్. ఈవినింగ్ మార్నింగ్ ఏదో పూట్ల 2 పూట్ల ఎండుగడ్డి ఉండాలా, పచ్చిమేత ఉండాలి, రెండు సమానంగా పెడితే వాటికి ప్రాబ్లం అంటూ ఏముండదు సార్. ఈ పచ్చిమేత ఎక్కువ వేయడం వల్ల కూడా కొంచెం డయేరియా వస్తుంది సార్. డయేరియా అంటే పారుడు వ్యాధి. దాంట్లో ఆల్రెడీ తేమ శాతం ఎక్కువ ఉంటుంది సార్ పచ్చిమేతలో. ఇవి నీరు పెడతా ఉంటాం కాబట్టి, ఇప్పుడు అంతా డైరీలో అంతా మిల్క్ అనలైజర్లే కదా, ఫ్యాటు ఎస్ఎన్ఎఫ్ని బట్టే మనకి ధర నిర్ణయిస్తారు. ఈ వాటర్ ఎక్కువ తాగి ఎక్కువ పచ్చిమేత తినడం వల్ల మనకి డైరీకి తీసుకుపోతే పాలు ఎస్ఎన్ఎఫ్ ఫ్యాటు రావన్నమాట. అదే ఒట్టి మేత కూడా తగ్గినట్టుగా మేపుకుంటుంటే ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ కూడా బాగా వస్తాయి సార్. అవి రెండు సమపాలల్లో ఉంటే దాదాపు ఇప్పుడు 38 నుంచి 40 వరకు పడుతున్నాయి సార్ మా రేటు. అదే ఎక్కువ పచ్చిమేత మేపితే 28-26 ఇట్లే పడతాయి సార్ రేటు. దానివల్ల మనం నష్టపోతాం సార్.
1: కాబట్టి రైతు సోదరులు సమానంగా మేత ఇస్తూ ఉండాలి
0: సార్, తగినంత రీతిలో ఉండాలి. దాంతోపాటు మనకు పాలపు దిగుబడిని బట్టి దానా కూడా సమపాలనలో ఇవ్వాలి సార్. దాదాపు ఒక 6 లీటర్లు పాలు ఇస్తాను అనుకోండి ఒక పూటకు, దానికి అదనంగా మనం ఇచ్చే మేతతో పాటు కనీసం 2-2.5 కేజీ దానా కూడా ఇవ్వాలి సార్. అప్పుడే పశువులు దెబ్బతినకుండా ఆరోగ్యంగా ఉంటాయి, సరైన టైంలో ఎదకొస్తాయి, మనకి మళ్ళీ చూడు కట్టేదానికి కూడా అవకాశం ఉంటుంది సార్. దానా ఎప్పుడైతే తగ్గిస్తామో సరైన టైంలో ఎదకరావు, మళ్ళీ ఎదకొచ్చిన చూడు నిలిచివు, మనకి లేట్ ప్రాసెస్ అయిపోతుంది సార్.
1: సరే వెంకటరామరెడ్డి గారు, మామూలుగా వ్యాధులు వస్తూ ఉంటాయి.
0: అవును సార్.
1: పశువులకు సంబంధించి మరి ఏమేమి వ్యాధులు వస్తాయి, ఏ విధంగా నివారించుకుంటారు?
0: మామూలుగా ఎక్కువ మాకు వర్షాకాలంలో గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు, అది గాలికుంటు వ్యాధి అనేది రెగ్యులర్గా వస్తూ ఉంటుంది సార్. ప్రతి సంవత్సరం 6 నెలలకోసారి మామూలుగా ప్రభుత్వం వాళ్ళు వచ్చేసి గాలికుంటు వ్యాధి నిరోధక టీకాలు గ్రామాల్లో వేస్తుంటారు సార్. మేమైతే వేపిస్తూ ఉంటాము
1: డిపార్ట్మెంట్
0: పశుసంవర్ధక శాఖ తరఫు నుంచి. కాబట్టి మాకైతే ఏం పెద్ద ప్రాబ్లం లేదు సార్. కాకపోతే మనం వాళ్ళు వచ్చినప్పుడు మనం సద్వినియోగం చేసుకోవాలి సార్.
1: ఎందుకంటే వాళ్ళు పలానా క్యాంప్ అని పెట్టినప్పుడు
0: వెళ్ళాలి, వెళ్ళి సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎక్కువ పశువులు ఉంటే వాళ్ళని పోయి రిక్వెస్ట్ చేసుకుంటే మన ఇంటి దగ్గరికి వచ్చేనే వేసిపోతారు సార్, ప్రాబ్లం.
1: సరేనండి. ఇప్పుడు పశుసంవర్ధక శాఖ కూడా ఈ పాడి పశువులు, గొర్రెలు, మేకలు పెంచే వాళ్ళకి కూడా కొన్ని పథకాలు అవి అందిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పింది మీరు ఏంటివి టీకాలు వేయడం ఒకటే కాకుండా అవి కూడా మీరు ఉపయోగించుకుంటున్నారా?
0: అవును సార్. ఇంతకు ముందు అయితే మనకు చాప్ కట్టర్స్ అనేటివి సబ్సిడీగా ఇస్తున్నారు సార్, ఇప్పుడు కూడా ఇస్తున్నారు. అంటే ఇంకా ఇప్పుడు కొంచెం స్టార్ట్ చేయలేదు,
1: ఇప్పుడే మొదలైంది కదా, ఫైనాన్స్
0: స్టార్ట్ చేయలేదు.
1: రాబో కాలంలో మీకు
0: ఇస్తారు సార్. ఆల్రెడీ కొన్ని శాఖల్లో ఇస్తున్నారు సార్, ఇప్పుడు సెరికల్చర్ డిపార్ట్మెంట్లో ఇస్తున్నారు. మా చాప్ కట్టర్లు కూడా వాళ్ళ ద్వారానే ఇచ్చినారు సార్, కొన్నిటికి మా దాంట్లో కూడా ఇస్తారని చెప్తున్నారు సార్.
1: సరేనండి. ఇప్పుడు మీరు ఏదైతే పాలు పిండుతూ ఉన్నారో రోజుకి ఎన్ని పాలు వస్తాయి?
0: మా ఇప్పుడు ప్రస్తుతానికి రోజుకి 40 లీటర్లు వస్తాయి సార్.
1: అంటే ఉదయం 40, సాయంత్రం 40, దాదాపు 80 లీటర్లు.
0: 80 లీటర్లు
1: మరి ఆ 80 లీటర్ల పాలని ఎక్కడికి మీరు మార్కెట్ చేయడం జరుగుతుంది?
0: ఊర్లోనే డైరీ ఉంది సార్, ప్రైవేట్ డైరీస్ ఉన్నాయి. మా ఊర్లో 4 డైరీలు ఉన్నాయి సార్ ప్రైవేట్ డైరీకి. మేము
1: జూలుకుంటలు
0: ఉన్నాయి సార్,
1: మీరు దానికి ఇస్తారు తీసుకెళ్ళి?
0: అవును సార్.
1: సరేనండి. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీలు డైరీలు ఉన్నాయి కదా, మామూలుగా ఎంత తీసుకుంటారు అంటే పాలు ఒక లీటర్
0: వచ్చేసి? అదే సార్, మన పాలలో వెన్న శాతం బట్టి ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ అని తీస్తారు సార్ మిషన్లో. అవి దాన్ని బట్టి మన ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ని బట్టి అది ధర అదే నిర్ణయిస్తుంది సార్ మిషనే. మాకు ఇప్పుడు దాదాపు 32 రూపాయల నుంచి స్టార్ట్ అవుతుంది సార్ మన ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ని బట్టి. 40-42 రూపాయల వరకు పడుతుంది సార్ ఆవు పాలకి.
1: మీరు పెంచేదంతా ఆవులనే?
0: ఆవులే సార్.
1: గేదెలు లేదు,
0: గేదెల పాలకు వచ్చేసి డైరీలో ఎక్కువ తీసుకోరు సార్ వాళ్ళు. గేదె పాలు దాంట్లో ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ ఎక్కువ ఉంటుంది, అందుకని ఎక్కువ డైరీస్ అంతా ఆల్మోస్ట్ కౌ మిల్కే సార్ తీసుకున్నాను.

0: అవపాలే
1: అవపాలే
0: గేదె పాలు అంతా ఇండ్లకి వేసుకుంటారు,
1: ఇండ్లకి వేసుకుని అందులో గేదెలు కూడా చాలా తగ్గిపోయినాయి సార్ మా ఏరియాలో. ఒక గ్రామానికి అసలు మా గ్రామాల్లో అయితే అసలు గేదెలే కనపడవు కొన్ని గ్రామాల్లో, అంతా క్రాస్ బ్రీడ్ కావచ్చు సార్ ఎక్కువ.
0: సరే, మీరు చాలా ఏండ్ల నుంచే ఉన్నారు కదా ఈ రంగంలో, ఏది పాడి పరిశ్రమ రంగంలో, మరి మీకు ఆదాయము దిగుబడులు బాగానే ఉంటాయా?
1: పాడి పరిశ్రమలో అయితే పర్లేదు సార్, ఇన్కమ్ అయితే ఉంది. అంటే మనం చేసుకొని మన టెక్నాలజీని ఉపయోగించి మన శాస్త్రీయ పద్ధతుల్లో చేసుకుంటే నష్టాలు తక్కువే సార్, లాభదాయకంగానే ఉండవు సార్.
0: ఇప్పుడు ఎలాంటి శాస్త్రీయ పద్ధతులు మీరు ఉపయోగిస్తున్నారు?
1: ఈ సరైన టైంలో వ్యాధులు గుర్తించుకుని టీకాలు వేయించుకోవడం వల్ల రోగాలు తక్కువ వస్తాయి, ఆటోమేటిక్గా పాలు దిగుబడి తగ్గదు సార్. ఈ ఎదసూదులు కానీ మనం టైం సరైన వేసుకుంటే కరెక్ట్ టైంలో ఎద కడితే మనకి లాభదాయకమే సార. అట్లా అన్నీ ఉపయోగించుకోవాలి సార్. కొద్దిగా
0: ఇప్పుడు పాలు పితికే యంత్రాలు వచ్చాయి,
1: అవును సార్,
0: ఇవన్నీ వాడుతున్నాం
1: సార్.
0: అంటే ఎట్లా అది మీరు కొనుక్కోవచ్చుకున్నారు?
1: సొంతంగా కొనుగోలు చేసినాం సార్. అప్పుడు అంటే పాలు పితికే యంత్రాలు ఇవన్నీ మన గవర్నమెంట్లో సబ్సిడీకి ఇవ్వడం లేదు సార్. అదే పక్కన పొరుగు రాష్ట్రం కర్ణాటకలో అయితే ఏ టు జెడ్ డైరీకి సంబంధించినవన్నీ కూడా వాళ్ళు
0: సబ్సిడీ
1: రూపంలో ఇస్తున్నారు సార్. మన దాంట్లో వచ్చేసి ఓన్లీ ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ చాప్ కట్టర్స్ మాత్రమే అవైలబిలిటీ ఉంది సార్. వేరే ఏ మిషన్లు కూడా మనకు సబ్సిడీ రేట్కి లేవు కాబట్టి మాకు దగ్గరలో నియర్ బెంగళూరు దగ్గర సార్ మాకు, అప్పుడు అన్నీ అక్కడ కొనుగోలు చేసేవాళ్ళము. ఇప్పుడు అంతా ఎక్స్పాండ్ అయిపోయింది బిజినెస్ అంతా, మాకు ఇండోపూర్లోనే ఇప్పుడు దొరుకుతున్నాయి సార్.
0: కాబట్టి మీకు ఇబ్బంది లేదు?
1: ఇబ్బంది లేదు.
0: మీరు సొంతంగా కొనుక్కొని ఇప్పుడు పాలు పితికి యంత్రాలు వాడుతున్నాం
1: సార్. దాంట్లో
0: యంత్రాలు వాడడం వల్ల పశువులకు ఏమి ఇబ్బంది లేదా?
1: ఏమి ఇబ్బంది లేదు సార్. అంటే కొంతమందికి అపోహ ఉంది అనమాట,
0: ఎందుకంటే మనుషులు పితికేదానికి యంత్రాలకి తేడా కదా,
1: తేడా ఉంటుంది. అదేమన్నా పాలు పొదుగులు అయిపోతే బ్లీడింగ్ వస్తుందని కొంతమందికి అపోహలు అయితే ఉన్నాయి సార్. ఏమైనా ఎక్కువ పితికేస్తే బ్లడ్ వస్తుందేమో, ఆవులు చెడిపోతాయి, అదే ప్రాబ్లం అయితే ఏం లేదు సార్. మనకి ఇంకా సులువు సార్, తొందరగా అయిపోతుంది. పాలు అవి ఆవులు సేపు గడిచినప్పుడు మినిమం 8 నుంచి 10 నిమిషాల లోపలే పిండేసుకోవాలి సార్, లేకపోతే పాలు ఎక్కిస్తాయి. కాబట్టి మనకి మిషన్ ఉంటే తొందరగా అయిపోతుంది సార్. అంటే మా ఉండే ఆవులు వచ్చేసి పూటకి 10 నుంచి 12 లీటర్లు ఇస్తాయి సార్. ఒకే మనిషి పిండాలంటే కొద్దిగా ప్రాసెస్ లేట్ అయిపోతుంది, మిషన్ అయితే 5 నిమిషాల్లో పిండేస్తుంది సార్. కాబట్టి మనకు
0: సమయం వాడుకోవాలి,
1: సమయం వృధా అవుతుంది సార్. ఒక ఆవు 2 ఆవులు అయితే మనం పిండుకొని పోవచ్చు సార్. మనం 10 ఆవులు పిండాలంటే వాళ్ళకు డైరీ టైమింగ్ ఉంటుంది మనకు, ఆ టైమింగ్ లోపల తీసుకోపోతే డైరీ వెళ్ళిపోయింది అనుకోండి, మళ్ళీ మనం పాలని వృధా అయిపోతాయి. అది ప్రాబ్లం, టైం వృధా కాకుండా.
0: కాబట్టి కొద్దిగా ఎక్స్పెండిచర్ అయినా కూడా టెక్నాలజీని ఉపయోగించుకుంటే మనకు అన్ని విధాలుగా బాగుంటుంది.
1: అంటే 1 or 2 పశువులు ఉంటే అయితే ఈ టెక్నాలజీకి అంటే మనం పితుక్కోవచ్చు. ఎక్కువ పశువులు ఉంటే కంపల్సరీ మిషన్ ఉంటేనే ఈజీగా ఉంటుంది సార్. ఇంకా చాప్ కట్టర్ అనుకోండి, ఎండుగడ్డి పచ్చిమేత రెండు కూడా దాంట్లోనే మనము ఆడించుకొని వేసుకోవడం వల్ల వృధా కాదు సార్. ఇంకా ఎండుగడ్డి అయితే మనకి మొక్కజొన్న గడ్డి ఎక్కువ వాడుతుంటారు మన ఏరియాలో. అది మనం చాప్ కట్టర్ వేయకుండా వాటికి మేత వేయడానికి వేస్తే అవి తినవు సరిగా, సగం మేత అంతా వృధా అయిపోతుంది సార్. కత్తిరించి వేస్తే కింద నీట్గా వృధా కాకుండా తినేస్తాయి సార్. దాంట్లో దానికి పశువు కూడా జీర్ణం చేసుకునేదానికి ఈజీగా ఉంటుంది సార్.
0: ఇప్పుడు ఏదైతే పేడ వ్యర్థాలు వస్తున్నాయో అవన్నీ మీరు ఉపయోగించుకుంటారు?
1: మేమన్నీ మా పొలంలోకే వేసేసాం సార్.
0: కాబట్టి మీకు అక్కడ ఎరువులు కొనే ప్రసక్తి అయితే లేదు?
1: తగ్గుతుంది సార్, మనకు
0: పెట్టుబడి తగ్గుతుంది.
1: పెట్టుబడి తగ్గుతుంది సార్,
0: ఎరువుల పెట్టుబడి తగ్గి మీరు ఇంకోటి మంచి ఎరువు దొరుకుతుంది కదా?
1: అవును సార,
0: పొలాల్లో
1: సేంద్రీయ ఎరువులు బాగా ఉపయోగపడతాయి సార్. రసాయనిక ఎరువులు వాడేదానికంటే సేంద్రీయ పద్ధతులనే బాగుంటాయి సార్.
0: అంటే కొత్తగా పెట్టుకునే వాళ్ళు పెట్టుకోవచ్చా?
1: బ్రహ్మాండంగా చేసుకోవచ్చు సార్, కొంచెం శాస్త్రీయ పద్ధతులను ఉపయోగించుకొని. వీలైతే ఎవరైనా ఫారం పెట్టుకోవాలన్నా కూడా 2-3 ఫారాలు విజిట్ చేసి పోగలంటే వాళ్ళకంటే టెక్నాలజీ మనకి ఇంకా తెలిసిండొచ్చు కాబట్టి, ఒకటి కాబట్టి 2-3 ఫారాలు చూసి వాళ్ళకంటే మనం వాళ్ళ తరాలైనా చేసుకోవచ్చు, లేదంటే వాళ్ళకంటే మనకి ఇంకా బెటర్గా కూడా చేసుకునే అవకాశం ఉంటుంది.
0: ఏమంటే ఓపిక ఉండాలి,
1: ఓపిక కంపల్సరీ, అది లేకపోతే వేస్ట్ సార్. ఏ పని అయినా అంతే ఓపికగా చేసుకోవాల్సిందే సార్. ఇప్పుడు మొదట్లో మనం కొత్తగా పెట్టినప్పుడు లాభం అనిపించదు సార్. మనం ఫస్ట్ పశువులు కొనుగోలు చేసి మొదటి సంవత్సరంలోనే మనకి లాభాలు విపరీతంగా రావాలంటే రావు సార్, డైరీ దాంట్లో మాత్రం. మనం మొదట 4 పశువులు కొనుగోలు చేసుకొని ఉన్నాము, మనం సొంత పశువులు లేనప్పుడు కొనుగోలు చేయాలి కదా తప్పనిసరిగా. మొదటిసారి కొనుగోలు చేసినప్పుడు మనకి పెట్టుబడి దానికంతా దాని మీదే సార్ డిపెండ్ అయి ఉంటుంది కాబట్టి మనకి లాభాలు రావంటే 2 ఇయర్స్ పడుతుంది సార్. ఎందుకంటే మనం
0: ఆశించకూడదు
1: సార్ ఇప్పుడు, ఎందుకంటే మనకి పశువు కొట్టి కొనుగోలు చేసింటాము, ఒకసారి పొయ్యిదుడు పుట్టచ్చు, ఒకసారి
0: మామూలు దూడ పెట్టు
1: పోత పుట్టచ్చు. పేదోళ్ళు పుట్టినాయనుకోండి మనకు టైం బాగుండే, ఇప్పుడు పేదోళ్ళు పుట్టిన తర్వాత మనకు 2 ఇయర్స్లో ఒక ఆవు మనకు వచ్చేస్తుంది మనం మేపదాన్ని బట్టి. కాబట్టి మనం ఇంకొక ఆవు కొనుగోలు చేసుకునే పని ఉండలేదు. 4 ఆవులు కొనుక్కున్నాం అనుకోండి, 2 ఆవులు పేదోళ్ళు పుట్టితే మనకి 2 ఆవులు మిగిలిపోతాయి సార్. కాబట్టి మనకు పెట్టుబడి అక్కడ మిగులుతుంది అనమాట, అక్కడి నుంచి మనకి ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది సార్. ఇంకోటి ఏమంటే ఇప్పుడు కొత్తగా పేదోళ్ళ పుట్టేదానికి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పేదోడలే పుట్టిస్తున్నారు సార్.
0: సపరేట్గా ఇంజక్షన్ వేసి చేస్తున్నారు.
1: అవును సార్.
0: సెమెన్స్ ఇచ్చి
1: సెమెన్ ఇచ్చేసి పేదోడలే
0: పుట్టించేటట్లు జరుగుతూ ఉంది.
1: ప్రాసెస్ ఉంది సార్.
0: అట్లా కూడా చేసుకోవాలి.

0: అట్లా కూడా చేసుకోవచ్చు సార్. ఎదుకు వచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే వాళ్ళే వచ్చి ఇంటి దగ్గరికే వచ్చి చేసిపోతారు సార్.
1: బాగుందండి వెంకటరామరెడ్డి గారు, మీరు చదువుకున్నారు, కొన్ని అనివార్య కారణాల వల్ల చదువు కొనసాగించలేక వ్యవసాయ రంగంలోకి వచ్చి కొన్ని పంటలు పండించారు. మరి కొన్ని పంటలు మీకు గిట్టుబాటు కాక ఈ పాడి పరిశ్రమకు వచ్చిన తర్వాత ఈ పరిశ్రమను ఏ విధంగా నిర్వహించుకున్నారు, ఎన్ని ఆవులు మీకు ఉన్నాయి, అవి ఎన్ని లీటర్లు పాలు ఇస్తాయి, దాన్ని ఎక్కడ ఏ విధంగా విక్రయిస్తున్నారు, మరి ఈ పాడి పరిశ్రమను సరిగా నిర్వహించుకుంటే రైతు సోదరులకు ఏ విధంగా ఆదాయం ఉంటుందన్న విషయాలు బాగా తెలియజేశారు. నమస్కారం అండి.
0: నమస్కారం అండి.
2: విన్నారు కదా, పాడి పశువుల పెంపకంలో అనుభవాలంటూ శ్రీ సత్యసాయి జిల్లా సోమందపల్లి మండలం జూలుకుంట గ్రామ రైతు ఎస్ వెంకటరామరెడ్డి గారితో పరిచయ కార్యక్రమంలో మీకు పరిచయం చేసిన వారు శ్రీ ఏ హేమంతరాజు.

గొంతబోయి ఆ దిబ్బ మీది గొంతబోయి ఆ దిబ్బ మీది గొంతబోయి బొత్తుకి తుయి కూతంటే బొత్తుకి తుయి కూతంటే బొత్తుకి తుయి కూతంటే బొత్తుకి తుయి కూతంటే ఆ శీలంకూరి సిన్నప్ప శివరం చేసినానంటదే ఆ శీలంకూరి సిన్నప్ప శివరం చేసినానంటదే ఆ మట్టలంటదే అలాగనంటదే ఆమెనంటదే.

తిప్పికాలు తంటే, తిప్పి తిప్పికాలు తంటే, ఆ సాకిరే ఉపై కాడ సలిమంటలంటదే, ఆ సాకిరే ఉపై కాడ సలిమంటలంటదే, ఆ మంటలంటదే, అలాగనంటదే, ఆమెన అంటదే,

మిద్దె పక్కకు కొంచబోయి రుద్ది రుద్ది కడుగుతాంటే, రుద్ది రుద్ది కడుగుతాంటే, రుద్ది రుద్ది కడుగుతాంటే, రుద్ది రుద్ది కడుగుతాంటే, ఎమ్మ కాశీ గంగలో జలకమర్తి నన్నదే, ఎమ్మ కాశీ గంగలోన జలకమర్తి నన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే ఆమెనంటదే.

పొద్దు మీదకి తీసుకుపోయి తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, తుంటలి గింటలు నరుకుతాంటే, ఎమ్మ కోడి పంజమాటగాడు ఆరజీవిరనన్నదే, ఎమ్మ కోడి పంజమాటగాడు ఆరజీవిరనన్నదే, ఆ మాటలంటదే అలాగనంటదే ఆమెన అంటదే.

0: జానపద గీతం విన్నారు. కార్యక్రమంలో చివరిగా వాతావరణ వివరాలు.
1: భారత వాతావరణ శాఖ, గ్రామీణ కృషి వాతావరణ సేవా విభాగం, ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం వారు సంయుక్తంగా అందిస్తున్న వాతావరణ సమాచారం. నైరుతి ఋతుపవనాల ప్రభావంతో ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురిశాయి. రాబో రోజుల్లో కూడా వర్షాలు పడే అవకాశముంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38.5 నుంచి 39 డిగ్రీల సెల్సియస్ గాను, కనిష్ట ఉష్ణోగ్రతలు 26.8 నుంచి 27.6 డిగ్రీల సెల్సియస్ గాను నమోదు కావచ్చు. నైరుతి దిశగా గాలులు గంటకు 8 నుంచి 12 కిలోమీటర్ల వేగంతో వీచే అవకాశముంది. గాలిలో తేమ ఉదయం పూట 55 నుంచి 66%, మధ్యాహ్నం పూట 35 నుంచి 50% నమోదయ్యే అవకాశముంది.
0: వాతావరణ వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.
2: కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ మరియు రైతు సంక్షేమ మంత్రిత్వ శాఖ.
3: ఆకాశవాణి అనంతపురం కేంద్రం లలిత సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీమతి డి రాజలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు.
1: ఈనాటి లలిత సంగీత కార్యక్రమంలో శ్రీమతి డి రాజలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు కార్యక్రమంలో ముందుగా వినండి. వాణి శర్వాణి, రచన ఒక్కలంక లక్ష్మీపతిరాజు.

లలిత సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి డి రాజలక్ష్మి గారు పాడిన లలిత గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం అభిలాష కార్యక్రమంలో శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినండి, గుండమ్మ కథా చిత్రం కోసం ఘంటసాల బృందం పాడిన పాటను కోరుతున్నారు అనంతపురం జిల్లా సింగనమల గ్రామం నుంచి లక్ష్మీనారాయణ, నాగమునమ్మ, రవికుమార్, భారతి వీరి కుటుంబ సభ్యులు. వీరందరి కోసం గుండమ్మ కథా చిత్రం నుంచి ఈ పాట.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు వింటున్నారు. తర్వాత వినండి, నిజామాబాద్ ఎన్జిఓ కాలనీ నుంచి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, రిషికేష్, అక్షయ్ వీరి కుటుంబ సభ్యులు వీరంతా కోరుతున్న పాట లాహిరి లాహిరి లాహిరిలో. ఈ చిత్రం నుంచి ఉదిత్ నారాయణ్ చిత్ర బృందం పాడిన పాటను కోరుతున్నారు. వీరందరి కోసం ఈ పాట.

అభిలాష కార్యక్రమంలో తర్వాతి పాటను కోరుతున్న శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు 14 బస్తీ నుంచి భరత్లాల్ పరదేశి, భారతీబాయి, జ్యోతిబాయి, అంజలిబాయి, రాజనందిని, రమేష్ లోద్, అజయ్ లోద్, ఆదిత్య లోద్, కిరణ్, జాన్విక, విస్తృత్ లోద్, లక్ష్మీ ప్రహ్లాద్, శివనారాయణ, శకుంతల, దీక్షిత, స్వరూప, భరత్, భారతి వీరంతా కోరుతున్న పాట రక్త సంబంధం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు సాహిత్య మీటరు సుందరరామూర్తి.

మీరు వింటున్న పాట పెళ్ళి చిత్రం కోసం కేజే యేసుదాస్ బృందం పాడిన పాట అది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు అనంతపురం రాణినగర్ నుంచి రాజశేఖర్, సుజాత, సూర్యదర్శిని, శివలింగమ్మ, ఆగలూరప్ప, ఎల్లమ్మ, నరసింహ, రాజమ్మ, కృష్ణ, గజేంద్ర, చైతన్య, హర్ష, హస్మిత, కరుణాకర్ వీరందరి కోరికపై మీరు వింటున్న పెళ్లి చిత్రం నుంచి పాట అది.

శ్రోతలు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటను వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినండి. వీళ్ళంతా జగిత్యాల

జిల్లా కోరుట్ల మండలం వెంకటాపూర్ నుంచి కోరుతున్నారు. అనుమల నాగరాజు, రాజేశ్వరి, హంసిని, హరిణి, నయన, మోక్షిత్, రాజేష్, లలిత, మహేష్, రజని, సుధీర్, రజిత, మణిదీప్, మణిచంద్ర వీరంతా కోరుతున్న పాట జానకిరాముడి చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం ఎస్ జానకి పాడిన పాటని కోరుతున్నారు. సాహిత్యం వేటూరి సుందరమూర్తి, సంగీతం కెవి మహాదేవన్.

అభిలాష కార్యక్రమంలో చివరిగా వినండి. అనంతపురం మారుతినగర్ నుంచి కోరుతున్న శ్రోతలు దీపిక, విజయలక్ష్మి, రజని, హేమావతి, త్రివేణి, నాగార్జున వీరి కుటుంబ సభ్యులు. వీరంతా కోరుతున్న పాట పెళ్లి పుస్తకం చిత్రం కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల పాడిన పాటను కోరుతున్నారు. గీత రచన ఆరుద్ర, సంగీతం కెవి మహాదేవన్.

మీరు ఇంతవరకు అభిలాష కార్యక్రమంలో ఉత్తరాల ద్వారా కోరిన సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 8:30 వస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమైతే విజయవాడ కేంద్రం నుంచి.

ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది వేదుల నరసింహం. ముఖ్యాంశాలు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్ నేపాల్ అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిశ్చితిని ఎదుర్కొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. దేశంలో నైరుతి ఋతుపవనాలు విస్తరణ వేగంగా సాగుతోందని భారత వాతావరణ విభాగం IMD వెల్లడించింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి PMEAC సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల మధ్య భారతదేశ ఆర్థిక వృద్ధిని మరింత వేగవంతం చేసేందుకు తీసుకోవాల్సిన వివిధ వ్యూహాలు, చర్యలపై ఈ భేటీలో చర్చించారు. దీంతోపాటు దేశంలో వ్యాపార సానుకూల వాతావరణాన్ని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, ప్రజల జీవన ప్రమాణాలను మరింత మెరుగుపరిచేందుకు చేపట్టాల్సిన పలు సంస్కరణలపై చర్చ

0: ప్రశ్నించారు. పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం అంతర్జాతీయ మార్కెట్లతో పాటు భారత ఆర్థిక వ్యవస్థపై ఏ మేరకు పడుతుందనే అంశంపై సలహా మండలి సభ్యులు తమ అంచనాలను ప్రధానికి వివరించారు. ఈ భేటీ అనంతరం నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం వేదికగా స్పందిస్తూ దేశ ఆర్థిక పరివర్తన, దీర్ఘకాలిక అభివృద్ది ప్రాధాన్యతలకు సంబంధించిన విస్తృతమైన అంశాలపై ఈ సమావేశంలో చర్చించామని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిశ్చితి, అస్థిరత ఎదుర్కొంటున్న వేళ భారత్ మాత్రం అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ స్పష్టం చేశారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో దేశం 7.7% స్థూల దేశీయోత్పత్తి జీడీపీ వృద్ధి రేటును నమోదు చేయడం విశేషమన్నారు. గత 12 ఏళ్లుగా దేశ ఆర్థిక పునాదులను బలోపేతం చేసేందుకు తీసుకున్న పటిష్ట చర్యల వల్లే ఈ విజయం సాధ్యమైందని, ఇది భారత ఆర్థిక వ్యవస్థ అంతర్గత సామర్థ్యాన్ని ప్రతిబింబిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్నాథ్ సింగ్ సామాజిక మాధ్యమం వేదికగా ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమర్థ నాయకత్వంలో భారతదేశం ఆర్థిక వృద్ధితో పాటు స్థిరత్వం, ఆత్మవిశ్వాసం, పర్యావరణ హిత ప్రగతి, అంతర్జాతీయ విశ్వసనీయతలను అందిపుంచుకుందని కొనియాడారు. సుదీర్ఘమైన, విశేషమైన అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్, నేపాల్ దేశాలు అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. కష్ట సమయాల్లో ఇరు దేశాలు ఎల్లప్పుడూ ఒకరికొకరు అండగా నిలిచాయని ఆయన గుర్తు చేశారు. 3 రోజుల పర్యటన నిమిత్తం భారత్ వచ్చిన నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్తో జైశంకర్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ, నేపాల్ ప్రభుత్వ ఆకాంక్షలకు భారతదేశం తన పొరుగు దేశాల ప్రయోజనాల కోసం చేపడుతున్న వివిధ కార్యక్రమాలకు ఎంతో సారూప్యత ఉందని అన్నారు.
1: India and Nepal, we of course share a very special relationship, one which is built on a strong foundation of vibrant people-to-people ties, cross-border connect and shared cultural and religious traditions. It is anchored by shared trust, goodwill and mutual benefit, and our bilateral ties have steadily developed in areas like trade, commerce, investments, energy, development cooperation, education, disaster response and culture. In newer domains like startups, AI, information technology, renewable energy and others.
0: నేపాల్ విదేశాంగ మంత్రి శిశిర్ ఖనాల్ మాట్లాడుతూ, నేపాల్కు భారతదేశమే అత్యంత ముఖ్యమైన భాగస్వామి అని, తమ దేశ దౌత్య విధానాల్లో భారత్కు అత్యున్నత ప్రాధాన్యత ఇస్తామని స్పష్టం చేశారు. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ మార్కుల ధృవీకరణ, రీఎవాల్యుయేషన్ కోసం దరఖాస్తులను సమర్పించే గడువును రేపటి వరకు పొడిగించింది. ఈ మేరకు సామాజిక మాధ్యమం వేదికగా సిబిఎస్ఈ ఒక ప్రకటన విడుదల చేసింది. విద్యార్థులు తమ దరఖాస్తులను ఆదివారం అర్ధరాత్రి వరకు ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చని బోర్డు స్పష్టం చేసింది. ప్రతిష్టాత్మక పద్మ పురస్కారాలు 2027 ప్రతిపాదనలు సమర్పించేందుకు జూలై 31వ తేదీ వరకు గడువు ఉందని కేంద్ర హోం మంత్రిత్వ శాఖ వెల్లడించింది. 15 మార్చిన ప్రారంభమైన ఈ నామినేషన్ల ప్రక్రియను పూర్తిగా ఆన్లైన్ విధానంలోనే నిర్వహిస్తున్నట్లు స్పష్టం చేసింది. అర్హులైన వారి వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారిక రాష్ట్రీయ పురస్కార్ పోర్టల్ ద్వారా మాత్రమే పంపాలని సూచించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. పంజాబ్లోని ఫిరోజ్పూర్లో ఈరోజు జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో పలువురు ప్రాణాలు కోల్పోవడం పట్ల వారు సంతాపం ప్రకటించారు. ప్రమాద ఘటనపై రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి సామాజిక మాధ్యమాల వేదికగా స్పందిస్తూ తమ వారిని కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. ప్రధాని నరేంద్ర మోదీ మృతుల కుటుంబాలకు తన ఓదార్పును తెలియజేస్తూ క్షతగాత్రులు త్వరితగతిన కోలుకోవాలని కోరుకుంటున్నట్లు పేర్కొన్నారు. ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి మృతుల కుటుంబాలకు 2 లక్షల రూపాయలు, గాయపడిన వారికి 50,000 రూపాయలు చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేయనున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గత 12 ఏళ్లలో భారత సౌరశక్తి సామర్థ్యం 2.8 గిగావాట్ నుంచి 155 గిగావాట్ వరకు పెరిగిందని కేంద్ర సాంస్కృతిక పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ తెలిపారు. ఈరోజు ఆయన సామాజిక మాధ్యమం వేదికగా దేశ ప్రగతిని వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.

0: ప్రస్తుతం దేశవ్యాప్తంగా 40 లక్షలకు పైగా ఇళ్లు సౌరశక్తితో వెలుగులు అందిస్తున్నాయని మంత్రి పేర్కొన్నారు. వ్యవసాయ రంగంలో సౌర విద్యుత్ సామర్థ్యం రెట్టింపు కావడం పర్యావరణ పరిరక్షణతో కూడిన దేశ ప్రగతికి సజీవ సాక్ష్యమని కొనియాడారు. దేశ మార్కెట్లో లభించే వంట నూనెల ప్యాకెట్ల పరిమాణంలో కేంద్ర ప్రభుత్వం కీలక మార్పులు తీసుకువచ్చింది. మార్కెట్లో మరింత పారదర్శకత, ఏకరూపతను తీసుకువచ్చే లక్ష్యంతో లీగల్ మెట్రాలజీ నిబంధనల పరిధిలో వంట నూనెలకు నిర్దేశిత ప్రామాణిక ప్యాక్ పరిమాణాలను కేంద్రం తప్పనిసరి చేసింది. కొత్త మార్గదర్శకాల ప్రకారం ప్యాకింగ్ పరిమాణాలు 200 గ్రాములు, 500 గ్రాములు, 1 నుంచి 5 కిలోగ్రాములు, 15 కిలోగ్రాములు, 20 కిలోగ్రాములుగా ఉన్నాయి. నూతన నిబంధనలు దేశంలోని అన్ని ప్రధాన వంట నూనెలకు వర్తిస్తాయని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. చండీగఢ్లో ఆఫ్ఘనిస్తాన్తో జరుగుతున్న ఏకైక టెస్టు మ్యాచ్లో తొలిరోజు ఆట ముగిసే సమయానికి భారత్ మొదటి ఇన్నింగ్స్లో 3 వికెట్ల నష్టానికి 368 పరుగులతో పటిష్ట స్థితిలో నిలిచింది. కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ శతకాలు చేయడంతో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్కు ఆధిపత్యం లభించింది. భారత్ క్రికెట్ నియంత్రణ మండలి బీసీసీఐ ఈరోజు ఇంగ్లాండ్, ఐర్లాండ్ పర్యటనలకు 16 మంది సభ్యుల టీ20 అంతర్జాతీయ భారత జట్టును ప్రకటించింది. శ్రేయాస్ అయ్యర్కు కొత్త టీ20 కెప్టెన్గా, తిలక్ వర్మకు వైస్ కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. ఈ జట్టులో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీ తొలిసారి చోటు దక్కించుకున్నాడు. దేశంలో నైరుతి రుతుపవనాల విస్తరణ వేగంగా సాగుతోందని భారత వాతావరణ విభాగం ఐఎండీ వెల్లడించింది. ఇప్పటికే కర్ణాటక, తమిళనాడు సహా మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని వాతావరణ విభాగం స్పష్టం చేసింది. వీటి ప్రభావంతో రానున్న వారం రోజుల పాటు దేశంలోని పలు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. కేరళం రాష్ట్రానికి అత్యంత భారీ వర్ష సూచనతో కూడిన రెడ్ అలర్ట్ జారీ చేయగా ఈశాన్య రాష్ట్రాలకు ఆరెంజ్ అలర్ట్ ప్రకటించింది. రాజస్థాన్, ఒడిశా రాష్ట్రాల్లో రానున్న రోజుల్లోనూ వడగాలుల పరిస్థితులు కొనసాగుతాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రభుత్వ సెక్యూరిటీలలో విదేశీ పోర్ట్ఫోలియో పెట్టుబడులు, ఎఫ్పీఐ పెట్టుబడులకు సంబంధించి భారతీయ రిజర్వ్ బ్యాంక్, ఆర్బీఐ కీలక మార్పులను ప్రకటించింది. విదేశీ పెట్టుబడులను మరింత సులభతరం చేయడంతో పాటు నిబంధనల ప్రక్రియను సరళీకరించడమే లక్ష్యంగా ఈ కొత్త నియంత్రణ చట్టాన్ని తీసుకువచ్చింది. నూతన నిబంధనల ప్రకారం సాధారణ మార్గం ద్వారా పెట్టుబడులు పెట్టే ఎఫ్పీఐలు ఇకపై స్వల్పకాలిక పెట్టుబడి పరిమితులు, సెక్యూరిటీల వారీగా పరిమితులు, కేంద్రీకృత పరిమితుల నుంచి మినహాయింపు లభించనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అంతర్జాతీయంగా నెలకొన్న ఆర్థిక అస్థిరత, సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఆర్థిక సలహా మండలి సభ్యులతో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భద్రతను పటిష్టంగా నిర్వహించేందుకు భారత్, నేపాల్ అత్యంత సన్నిహితంగా సహకరించుకుంటున్నాయని కేంద్ర మంత్రి ఎస్ జైశంకర్ స్పష్టం చేశారు. ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాలు ఆర్థిక అనిస్థితి ఎదుర్కొంటున్న వేళ భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా నిలుస్తోందని రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి అనంతపురం కేంద్రం. ఇప్పుడు విందాం ఒక పాట.

మీరు విన్న పాట గోకులంలో సీత చిత్రం నుంచి స్వర్ణలతా బృందం పాడిన పాట అది. ఆకాశవాణి అనంతపురం కేంద్రం జానపద సంగీత కార్యక్రమంలో ఇప్పుడు వినండి శ్రీ పివి చలపతిరావు గారు పాడిన జానపద గీతాలు.

జానపద సంగీత కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ పివి చలపతిరావు గారు పాడిన జానపద గీతాలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోలో సమయం 9 గంటలు. ఇక ఆంగ్లంలో వార్తలు.

0: మీరు వింటున్న పాట కన్నవారి కళలు చిత్రం కోసం పి సుశీల వి రామకృష్ణ పాడిన పాట. అది రాజశ్రీ గీతం, సంగీతం వి కుమార్.
1: అవి నాకు వేసే బంగారు సంకెళ్ళు

శ్రోతలు చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు ఉంటున్నారు. తర్వాత వినండి లక్ష్మీ కటాక్షం చిత్రం కోసం పి సుశీల పాడిన పాట

చిత్రసీమ కార్యక్రమంలో మీరు విన్న పాట. కాలం మారింది చిత్రం నుంచి ఘంటసాల పి సుశీల బృందం పాడిన పాట అది. కార్యక్రమంలో ఇప్పుడు విందాం రాజేష్ సౌమ్య పాడిన పాట మాస్టర్ చిత్రం కోసం.

చివరిగా మీరు విన్న పాట జుమ్మంది నాదర్ చిత్రం నుంచి. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, బాలాజీ, దీపు, గీతామాధురి పాడిన పాట అది. సాహిత్యం సుద్దాల అశోక్ తేజ, సంగీతం ఎంఎం కీరవాణి, ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోలో సమయం 10 గంటలకు వస్తోంది. మరి కాసేపట్లో ఢిల్లీ కేంద్రం నుంచి జాతీయ సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది.

0: राग बागेश्री अभी आपने सुना।
1: दैट वॉज राग बागेश्री।
0: संगीत के अखिल भारतीय कार्यक्रम में आज आप ऋषिकेश गांगुले जी का शास्त्रीय गायन सुन रहे थे। उन्हें तबले पर श्री आशय कुलकर्णी और हारमोनियम पर श्री मकरंद खरवंडेकर जी ने संगत की। इस कार्यक्रम का ध्वनि मुद्रण आकाशवाणी पुणे केंद्र के स्टूडियो में किया गया और यह कार्यक्रम आकाशवाणी दिल्ली केंद्र से प्रसारित किया गया।
1: You are listening to a classical vocal recital by Rishikesh Gangurde in the National Program of Music. He was accompanied on the tabla by Ashay Kulkarni and on the harmonium by Makaranda Kharvandikar. This program was recorded at the studios of Akashwani Pune and this program was broadcast from Akashwani Delhi.
2: ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 10:59. ఇప్పుడు వినండి చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు. కార్యక్రమంలో ముందుగా విందాం. నీ మనసు నాకు తెలుసు చిత్రం నుంచి ఒక పాట.

0: కార్యక్రమంలో తర్వాత వినండి. నిజం చిత్రం కోసం ఉషా మూర్తి గోపి రాశి పాడిన పాట.
1: మా బావకి ఎర్రకోక అంటే చాలా ఇష్టం. బావకి ఇష్టం కదా అని ఓ రోజు ఎర్రకోక కట్టుకుని తోటలోకి వెళ్ళాను. బావ తోటలో నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఎర్రకోకలో నన్ను చూడగానే బావకళ్ళు జిగేలుమన్నాయి. బావని చూడగానే నా ఒళ్ళు జిల్లుమంది. అటుపక్క బావ, ఇటుపక్క నేను. మధ్యలో సర్రని శబ్దం అయింది. బుస్సుని పాము పడగెత్తింది. కళ్ళు రెండు గట్టిగా మూసుకున్నాను.
2: ఆ తర్వాత పాము ఏం చేసిందే మళ్ళీ?

చిత్రసీమ కార్యక్రమంలో మీరు ఇంతవరకు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం స్టూడియోల సమయం 11:10 వస్తోంది. మరికాసేపట్లో 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం మరికాసేపట్లో విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతుంది.

0: महिला सशक्तिकरण का असली दौर शुरू होगा, जब महिलाएं पॉलिटिकल रिप्रेजेंटेशन में उनको अपना सही हिस्सा मिलेगा।
1: So as India moves towards the goal of Viksit Bharat by 2047, the role of women is increasingly becoming central to this journey. Across sectors, women are contributing as workers, entrepreneurs, farmers, innovators, and leaders. Sushma ji, Aditi ji, thank you so much for this insightful and inspiring discussion.
2: Thank you.
3: In this special series, you were listening to a discussion on 12 years of the Modi government, from women empowerment to women-led development. Participants were Professor Sushma Yadav and Aditi Tandon, senior journalist. Moderator was Sonu Sood. This program was produced and presented by the News Services Division of Akashvani. Vishesh Shrinkhala ke antargat abhi aap sun rahe the Modi Sarkar ke 12 saal Mahila Sashaktikaran ka Parivartankari Dashak. इसमें भाग ले रही थी प्रोफेसर सुषमा यादव और वरिष्ठ पत्रकार अदिति टंडन। कार्यक्रम का संचालन कर रही थी सोनू सूद। ये कार्यक्रम आकाशवाणी के समाचार सेवा प्रभाग द्वारा प्रस्तुत किया गया।
4: रेप उदयम 7:15 उदय रेखल कार्यक्रम
5: आकाशवाणी అనంతపురం కేంద్రం రేపటి ప్రసార వివరాలు. రేపు ఉదయం ప్రసారంలో 6:10 భక్తిరంజని కార్యక్రమంలో వెంకటాద్రి స్వామి కీర్తనలు వింటారు. 10వ భాగం 6:30 వినదగ మాట వినిపిస్తున్న వారు శ్రీమతి విఆర్హెచ్ వినోదిని గారు. 6:35 సేద్యపు శుద్ధులు కార్యక్రమంలో చిరుధాన్యాల ప్రాముఖ్యత సాగులో మెరుకవలు ఈ అంశం గురించి శాస్త్రవేత్త డాక్టర్ ఆర్ నరసింహన్ గారు అందించే వివరాలు వింటారు. 7:15 భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామ ప్రసాద్ నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. 7:20 హేమావతి ప్రభాత సంచిక కార్యక్రమంలో సమాచార వేదిక అనంతరం స్తుతిమాల క్రైస్తవ భక్తి గీతాలు చివరిగా స్వాతంత్ర సమరయోధులు శ్రీ ఎర్రగుడి లక్ష్మీనరసింహారావు గారితో పరిచయం వింటారు. 8:30 తూర్పుగోదావరి జిల్లా సమాచార లేఖ రచన కేవి సత్యనారాయణ. 8:35 హలో అభిలాష శ్రోతలు టెలిఫోన్ ద్వారా కోరిన సినిమా పాటలు వింటారు. 9:30 శారద రూపకం ప్రసారమవుతుంది. రచన శ్రీ బి రామారావు, నిర్వహణ శ్రీ ఆర్వి రమణమూర్తి, శ్రీమతి కె ఇందిర. 10:00 వార్తావాహిని. 10:15 నుండి వివిధ భారతి కార్యక్రమాలు వింటారు. ఇక రేపటి మా సాయంత్రం ప్రసారంలో 5:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 5:30 బాలవాణి చిన్నారుల కార్యక్రమంలో శ్రీ సత్యసాయి జిల్లా అమరాపురం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు సమర్పించు కదంబ కార్యక్రమం వింటారు. 6:30 చిత్రసీమ కార్యక్రమం. 7:15 పల్లె ప్రాంతాలు రంగస్థలి కార్యక్రమంలో శ్రీ సత్యహరిశ్చంద్ర నాటకం నుంచి వారణాసి ఘట్టం పాత్ర పద్యాలు వినిపిస్తారు శ్రీ బి బయ్యన్న గారు. 7:45 లలిత సంగీత కార్యక్రమంలో శ్రీ ఆర్ వివేకానంద గారు పాడిన లలిత గీతాలు వింటారు. 8:00 రసధ్వని కార్యక్రమంలో అలనాటి మధురి గీతాలు వింటారు. 8:45 ఆదిన్ శ్రీసతి నాటిక రచన శ్రీ సోమంచి రామం, నిర్వహణ శ్రీ ఎలిజల నాగేశ్వరరావు. 9:16 స్పాట్లైట్. 9:30 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 10:00 రవివాసరీయ అఖిల భారత సంగీత సభ కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 చిత్రసీమ కార్యక్రమంలో సినిమా పాటలు వింటారు. 11:10 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న కేంద్ర ప్రభుత్వం న్యూస్ సర్వీస్ డివిజన్ వారి ప్రత్యేక కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇవి రేపు ప్రసారమయ్యే మా కార్యక్రమ వివరాలు. ఆకాశవాణి అనంతపురం కేంద్రం. స్టూడియోల సమయం 11:48:10. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి 101.7 MHz రేపు ఉదయం 5:55 మా ప్రభాత ప్రసారంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే. జై హింద్.